శ్రోతులకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అన్లాక్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 16వ రోజు 2026వ సంవత్సరం జూలై నెల 7వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 9 సెకండ్లు. శుభోదయం.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ వింటారు. సమర్పణ శ్రీ పశుమూర్తి కామేశ్వర శర్మ.
1: సదాశివోక్తాని సపాదలక్ష లయావధానాని వసంతిలోకే నాదానుసంధాన సమాధిమేకం మన్వామహే మాన్యతమాం లయానాం. చంద్రుడు మనస్సుకు కారకుడు. చంద్రమా మనసోజాత. మనస్సు ఏకాగ్రత వహించాలంటే యోగ మార్గాన్ని అనుసరించాలి. లయయోగ విధానములు అనేకములున్నా వాటిలో నాదానుసంధాన రూపముకు సమాధినే లయయోగములలోకెల్లా శ్రేష్టతముగా ఎంచి భావితరముల వారికి సన్మార్గాన్ని చూపించారు జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులు వారి అద్భుతమైన యోగతారావళి గ్రంథరచనలో. రామతారక బ్రహ్మోపాసనముతో నాదోపాసనమును మేళవించి భావగంభీర్యంతో రామభక్తి నిండారిన అనేక కీర్తనలను వివిధ రాగములలో రచించి తెలిసి రామచింతన చేసిన పరమభాగవతోత్తముడైన త్యాగరాజస్వామి ఆదిశంకర్లు చెప్పిన విషయాల్నే మనస్సును సంబోధిస్తూ ధ్యానయోగ మార్గాన్ని సద్భక్తి సహిత సంగీత జ్ఞాన మార్గాన్ని జీవన్ముక్తి మోక్షసిద్ది మున్నగు విషయములను ఎన్నో కీర్తనలో అందించారు. భగవంతుని భజనానందమే తరుణోపాయమని భక్తి మార్గాన్ని సిద్ధాంతీకరించిన పరమభాగవతోత్తముడు త్యాగరాజస్వామి స్వరరాగ లయాదులతో భావగాంభీర్యాన్ని అనుభవించి గానం చేసేవారికి దైవ సాక్షాత్కారం సాధ్యమని దృశ్యరాగ చిత్రాన్ని అందించిన కళాశ్రష్ట త్యాగరాజస్వామి అలతి అలతి పదములతో లలితంగా యోగశాస్త్ర రహస్యములను స్ఫురింపజేశాడు. నిర్వికల్ప సమాధి పొంది అద్వైత సిద్ధితో కర్తృత్వ భోక్తృత్వరహిత స్థితిని సంపాదించడమే సర్వయోగ భావం. ఇటువంటి బ్రహ్మానందమును పొందిన వారు ఎందరో మహానుభావులు. వారందరికీ వందనములన్న వినయశీలి త్యాగరాజస్వామి. భక్తి జ్ఞాన వైరాగ్యాలలో ఏది చక్కగా అబ్బినా అభ్యసించినా చివరకు మిగిలినవి రెండూ కూడా అయాచితంగానే లభిస్తాయన్న గీతాసారాన్ని ప్రేమ ముప్పిరిగొనివేళ నామమును దలిచేవారు రామభక్తులైన త్యాగరాజునుతునికి నిజదాసులు అంటూ స్పష్టంగా చెప్పగలిగిన త్యాగరాజస్వామి గీతార్థసార మిగిలిన ఆత్మజ్ఞాని. ప్రాణానల సంయోగం వల్ల ప్రణవనాదము సప్తస్వరములై వెలుగుతుందని సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే అని చెబుతూ సప్తస్వర దివ్య సౌందర్య శోభను ఆధ్యాత్మికముగా శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే అని అభివర్ణించి రాగ సుధారసపానము చేసి రాజిల్లవే ఓ మనస అని హెచ్చరిస్తూ పాంచభౌతిక దేహముతో ఉండగానే ఇక్కడే మోక్షానందాన్ని పొందే మార్గం సంగీత నాదయోగమని ఉపాసనా మార్గాన్ని చూపించిన నాదయోగి త్యాగరాజస్వామి. రాముని కోదండమందు అలంకరించబడిన ఆరున్నొక్క గంటలు సప్తస్వరములు నయు కోదండమే రాగమనియు నిరతగతి రాగ పరంపరని అందలి నెరవలు విచిత్రములైన పలుకులని కోదండధారి అయిన రాముడే నాదాత్మని సంగీత శాస్త్ర మర్మములను తెలియజేసినాడు. ఆ దివ్య నాదమును కోదండరాముని ఒకటిగానే భావించి భజించడే నాదోపాసనా సిద్ధి అని పేర్కొంటూ తను ఉపాసించే రాముడు నాదరూపుడని సగుణంలో నిర్గుణోపాసనను బోధించి అదే బ్రహ్మ విద్య అని నాదయోగ లక్ష్య సిద్ధికి పరాకాష్ఠని నిరూపించాడు. భారతీయ ఆత్మకు అద్దం వంటిది రామాయణం. సీతారాములు ఆదర్శ దంపతులు. అందుకే వారినే తన ఆరాధ్య దైవంగా ఎంచుకున్నాడు త్యాగరాజస్వామి. భార్యాభర్తలకు అద్వైత సిద్ధి ఉంటేనే ప్రణయం పరాకాష్ఠత చెందుతుంది. ఇదే రసతత్వం. రసో వైససహా అంది శృతి. రసం పరమేశ్వర స్వరూపం. రససిద్ధిని పొందిన వారు ఆనందమయ కోశానికి చేరుకుంటారు. ఇదే దాంపత్య తత్వ దర్శనం. ఇది సర్వధర్మములకు బీజం. దీన్నే తన కీర్తనలో భావితరం వారికి అందించాడు త్యాగరాజస్వామి. విశ్వమంతా పంచభూతాత్మకమైనట్లు వేదములు ఉపనిషత్తులు పురాణములు భగవద్గీత మొదలగు ఆధ్యాత్మిక ఉదాత్త విషయములను హరిహరాద్వైత భావముతో సంగీత సాహిత్య ప్రపంచమంతయు ఇమిడి ఉన్న ఘనరాగ పంచరత్న కీర్తనలను నాట గౌళ ఆర్భి వరాళ శ్రీరాగములలో ఆదితాళంలో భక్తిరస సమ్మితముగా అందించి పూర్ణత్వమొందిన సంగీత సాహిత్య సమ్మిళిత సమ్రాట్ నాదయోగి శ్రీ త్యాగరాజస్వామి. ఆయన కీర్తనలు అన్ని సూక్తి సుధను పంచుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.
0: మీరింతవరకు సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ పశుమూర్తి కామేశ్వర శర్మ. వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
2: దిస్ ఇస్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై సరబ్జీత్ కౌర్. Prime Minister Narendra Modi will hold talks with Indonesian President Prabowo Subianto in Jakarta today. Mr. Modi arrived in Jakarta yesterday on a three-day state visit at the invitation of Indonesian President. In a special gesture, President Prabowo personally received the Prime Minister at the airport. Indonesian Air Force fighter jets escorted the Prime Minister's aircraft after it entered Indonesian airspace. Describing the welcome as deeply touching, PM Modi said he looked forward to holding discussions with President Prabowo to impart fresh momentum to the India-Indonesia Comprehensive Strategic Partnership, which was established during his 2018 visit. Prime Minister Modi praised the rich cultural performances presented during his arrival in Jakarta, saying they reflected the deep civilizational, cultural and spiritual ties shared by India and Indonesia. The Prime Minister also appreciated a Bharatnatyam performance by the Samanvay group comprising Indonesian students. After receiving a warm welcome from members of the Indian diaspora at his hotel, the Prime Minister witnessed a series of performances. These include Indonesia's iconic Wayang Quilt Shadow puppetry depicting the Ramayana, a Bharatnatyam recital by Indonesian students, and a devotional Buddhist dance paying homage to the Triple Gem. Expressing gratitude to the Indian community, the Prime Minister said he was touched by the warm reception accorded to him in Jakarta. Prime Minister Modi received an

వివిధ ఖరీఫ్ పంటల్లో విత్తే సమయం, విత్తన మోతాదు, విత్తే దూరము, ఇంకా అంతర పంటల ప్రణాళిక ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. చిరుధాన్య పంటల్లో జొన్న పంటను మనం చూసుకున్నట్లయితే, మన రాష్ట్రంలో జొన్న పంట ఖరీఫ్లో 11,000 ఎకరాల్లో సాగు చేయబడుతోంది. జొన్న పంటను ఖరీఫ్లో జూన్ జూలై 15 వరకు సాగు చేసుకోవచ్చు. అలాగే జొన్నను మాఘీ జొన్నగా సెప్టెంబర్ మాసంలో కూడా విత్తుకోవచ్చు. ఎకరానికి 4 కిలోల విత్తనం అయితే అవసరమవుతుంది. విత్తే దూరం గమనించుకున్నట్లయితే 45 సెంటీమీటర్లు మొక్కల మధ్య, మొక్కల వరుసల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉంటట్లు చూసుకుని ఎకరానికి 58,000 నుంచి 72,000 మొక్కలు ఉండేట్లుగా చూసుకుని విత్తుకోవాలి. సజ్జ పంట విషయానికి వస్తే మన

కొర్ర విస్తీర్ణం కూడా బాగా పెరిగింది ఈ మధ్య కాలంలో. మన రాష్ట్రంలో దాదాపు 45,000 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. కొర్ర పంటను వర్షాధార పంటగా జూన్ జూలై మాసంలో విత్తుకోవచ్చు. కానీ ఖరీఫ్ వర్షాలు ఆలస్యంగా కురిసినప్పుడు కొర్ర అక్క ప్రత్యామ్నాయ పంటగా ఆగస్టు 2వ పక్షం వరకు విత్తుకుంటే మంచి దిగుబడులు సాధించడానికి వీలవుతుంది. విత్తన మోతాదు విషయానికి వస్తే సరాసరి 1 ఎకరానికి వరుసల్లో నాటుకోవటానికి 2 కిలోల విత్తనం, అదే వెదజల్లే పద్ధతుల్లో అయితే 4 నుంచి 7 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనం చల్లిన తర్వాత బళ్ళతో కానీ చెట్టు కొమ్మతో కానీ నేలను చదును చేసుకోవాలి. లేనట్లయితే విత్తనానికి తగినంత తేమ లభించక మొలక శాతం తగ్గుతుంది. విత్తే దూరం విషయానికి వస్తే వరుసల మధ్య 22.5 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 7.5 సెంటీమీటర్ల దూరం ఉన్నట్లు సుమారు 2 సెంటీమీటర్ల లోతులో విత్తనం గొర్రుతో విత్తుకోవాలి. ఎకరానికి 237,000 మొక్కలు ఉండే విధంగా చూసుకోవాలి. కంది పంట విషయానికి వస్తే కంది పంటను మన రాష్ట్రంలో దాదాపు 2.39 లక్షల హెక్టార్లో సాగు చేస్తున్నారు. తక్కువ వర్షపాతం ఉన్నటువంటి మండలాల్లో జూన్లో విత్తుకోవచ్చు. కృష్ణా, గోదావరి, కోస్తా, దక్షిణ కోస్తా మండలాల్లో అయితే జూలై ఆగస్టు మాసం వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. ఖరీఫ్లో నల్లరేగడి భూముల్లో విత్తుకునేటప్పుడు 150 సెంటీమీటర్ల మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల వరుసల మధ్య ఎడం పెట్టుకుని విత్తుకోవాలి. లేదా 180 సెంటీమీటర్ల వరుసల మధ్య 20 సెంటీమీటర్ల మొక్కల మధ్య ఎడం ఉండేటట్లు పెట్టుకొని విత్తుకోవచ్చు. అదే ఎర్ర నేలల్లో అయితే 90 సెంటీమీటర్లు వరుసల మధ్య 20 సెంటీమీటర్ల మొక్కల మధ్య ఎడ ఉండేటట్లు చూసి పెట్టుకోవాలి. ఇక పెసర విషయానికి వస్తే ఖరీఫ్లో తక్కువ వర్షపాతం ఉన్నటువంటి మండలాల్లో జూన్ నెలలోనూ కృష్ణా, గోదావరి, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా మండలాల్లో అయితే జూన్ జూలై మాసాల వరకు ఈ పంటను వేసుకోవచ్చు. ఎకరానికి 6 నుంచి 7 కిలోల విత్తనం అవసరం అవుతుంది. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. మినుము పంట అయితే జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. 8 నుంచి 10 కిలోల విత్తనం అవసరమవుతుంది. 30 సెంటీమీటర్లు వరుసల మధ్య, 10 సెంటీమీటర్లు మొక్కల మధ్య ఎడ ఉండేటట్లు చూసి విత్తుకోవాలి. సోయా చిక్కుడు పంట విషయానికి వస్తే ఈ పంటను ఖరీఫ్లో జూన్ 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. కోస్తా జిల్లాల్లో ఆగస్టు నుండి సెప్టెంబర్ మాసం వరకు కూడా విత్తుకోవచ్చు. ఎకరానికి 25 నుండి 30 కిలోల విత్తనం అవసరమవుతుంది. నల్లరేగడి భూముల్లో విత్తుకునేటప్పుడు వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 5 సెంటీమీటర్ల ఎడ ఉండేటట్లు చూసి విత్తుకోవాలి. తేలికపాటి భూముల్లో విత్తుకునేటప్పుడు 30 సెంటీమీటర్లు వరుసల మధ్య, 7.5 సెంటీమీటర్లు మొక్కల మధ్య ఎడ ఉండేటట్లు చూసి విత్తుకోవాలి. అంటే 1 చదరపు మీటర్కు 40 మొక్కలు చొప్పున ఎకరానికి 1.6 లక్షల మొక్కలు అవసరమవుతాయి. ఇక వేరుశనగ విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాల్లో జూన్ జూలై మాసంలోనూ, రాయలసీమ జిల్లాల్లో జూలై ఆగస్టు 1వ వారం వరకు వేసుకోవచ్చు. గింజ పరిమాణం, విత్తే అదును, రకాన్ని బట్టి విత్తన మోతాదు నిర్ణయించబడి ఉంటుంది. కదిరి, ఆరు, ధరణి, విశిష్ట ఈ రకాలన్నీ కూడా 52 నుంచి 66 కిలోల విత్తనం ఎకరానికి సరిపోతుంది. అదే లావు, ఇంకా చిన్న గుత్తి రకాలైతే 64 నుంచి 68 కిలోలు ఎకరానికి అవసరమవుతాయి. కదిలి లేపాక్షి రకం అయితే 30 నుండి 35 కిలోలు ఎకరానికి అవసరమవుతుంది. పొద్దుతిరుగుడు పంట విషయానికి వస్తే ఖరీఫ్లో తేలికపాటి నేలల్లో జూన్ జూలై మాసాల్లో, అదే బరువు నేలల్లో అయితే ఆగస్టు 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 2 కిలోల విత్తనం అవసరమవుతుంది. సరైన మొక్కల సాంద్రతను పొలంలో ఉండేటట్లు చూసుకోవాలి. తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 నుండి 25 సెంటీమీటర్లు, అదే బరువు నేలల్లో అయితే వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు ఎడ ఉండేటట్లు కుదురుకు 2-3 విత్తనాలను నాటుకోవాలి. ఇక ఆముదం పంట విషయానికి వస్తే ఈ ఆముదం పంటను మన ప్రాంతంలో 15.5 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఖరీఫ్లో మే చివరి వారం నుండి జూలై 31 వరకు తొలకరి వర్షాలకు విత్తుకోవచ్చు. జూలై తర్వాత ఆముదం ఏకపంటగా వేసుకోవాలి. బరువు నేలల్లో ఎక్కువ వర్షపాతం ఉన్నప్పుడు సూట్ రకాలైతే 2.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. సంకర రకాలైతే 2 కిలోల విత్తనం సరిపోతుంది. తేలిక నేలలు, తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు సూట్ రకాలైతే 4 కిలోల విత్తనం అవసరమవుతుంది. సంకర రకాలైతే 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. జూలై వరకు ఆముదం పంటను 90 సెంటీమీటర్లు వరుసల మధ్య, 60 సెంటీమీటర్ల మొక్కల మధ్య దూరంతో విత్తుకోవచ్చు. ఆగస్టు తర్వాత వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45 సెంటీమీటర్లు, లేదా వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల కనీస దూరం వేసుకోవాలి. ఇక అంతర పంటల ప్రణాళిక మనం చూసుకున్నట్లయితే అంతర పంటలు అంటే ఒక పొలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఒకేసారి వేయడం.
ఇది

ప్రధాన పంటతో పాటు వేరే పంటను కూడా పండించడం ద్వారా భూమి యొక్క వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవటానికి, దిగుబడిని పెంచడానికి, ఇంకా భూమి ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది. ఎంపిక చేసుకునే అంతర పంటలు తక్కువ రోజుల్లో కోతకు వచ్చేవిగా ఉండాలి. అంతర పంటల వేరు వ్యవస్థ తక్కువ లోతుకు వెళ్ళే విధంగా కూడా ఉండాలి. ఇక వివిధ పంటల్లో అంతర పంటల సాగు విధానం ఎలా ఉండాలి అంటే, రెండు మొక్కజొన్న సాళ్ల మధ్య ఒకసాలు కంది పంటను, లేదా ఆరు సాళ్ల వేరుశనగను, లేదా ఆరు సాళ్ల పెసర, లేదా మినుము, లేదా బొబ్బర్లు, లేదా సోయా చిక్కుడు వంటి పంటలను వేసుకున్నట్లయితే రైతుకు లాభదాయకంగా ఉంటుంది. జొన్నలో జొన్నతో పాటు కందిని వేసుకోవచ్చు. 2:1 నిష్పత్తిలో వేసుకోవాలి. సజ్జలో సజ్జతో పాటు కంది, పెసర, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయా చిక్కుడు వీటన్నిటినీ 2:1 నిష్పత్తిలో సాగు చేసుకోవచ్చు. కొర్రలో కొర్రతో పాటు కంది లేదా సోయా చిక్కుడును 6:1 నిష్పత్తిలో వేసుకోవాలి. కొర్రతో పాటు వేరుశనగను గనక వేసుకున్నట్లయితే 2:1 నిష్పత్తిలో వేసుకోవాలి. కందిలో కందితో పాటు వేరుశనగ వేసుకుంటున్నప్పుడు 1:7 నిష్పత్తిలో వేసుకోవాలి. కందితో పాటు మొక్కజొన్న వేసుకుంటున్నట్లయితే 1:2 నిష్పత్తిలో వేసుకోవాలి. సోయా చిక్కుడు వేసుకుంటున్నప్పుడు, సోయా చిక్కుడుతో పాటు కందిని వేసుకుంటున్నప్పుడు 1:7 నిష్పత్తిలో వేసుకోవాలి. పత్తి, జొన్న, మొక్కజొన్న వీటిని వేస్తున్నప్పుడు 1:1 నిష్పత్తిలో వేసుకోవాలి. వేరుశనగను చూసుకున్నట్లయితే వేరుశనగతో పాటు కంది లేదా ఆమదాన్ని వేసుకుంటున్నప్పుడు 1:1 నిష్పత్తిలో వేసుకోవాలి. సజ్జను వేసుకుంటున్నప్పుడు 6:1 నిష్పత్తిలో వేసుకోవాలి. కొర్రను వేసుకుంటున్నప్పుడు 5:4 నిష్పత్తిలో వేసుకోవాలి. పొద్దుతిరుగుడు పంటలో వేరుశనగను వేస్తున్నప్పుడు 2:4 నిష్పత్తిలో వేసుకోవాలి. కందిని వేసుకుంటున్నప్పుడు 2:1 నిష్పత్తిలో వేసుకోవాలి. ఆముదంలో ఆముదంతో పాటు వేరుశనగ వేసుకుంటున్నప్పుడు 1:5 నిష్పత్తిలోను, సజ్జ లేదా జొన్న లేదా గోరుచిక్కుడు లేదా అలసంద ఈ పంటలను వేసుకుంటున్నప్పుడు 1:2 నిష్పత్తిలోను, కందిని వేసుకుంటున్నప్పుడు 1:1 నిష్పత్తిలో కానీ 1:5 నిష్పత్తిలో కానీ వేసుకోవాలి.

ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడమే మీమార్ట్ల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మూడు ప్రాంతాల ఆర్థికాభివృద్దిపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తిరుపతి ఆర్థిక ప్రాంత అభివృద్దికి హార్టికల్చర్ కీలకంగా మారుతుందని, 25కు పైగా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా ఆయా ప్రాంతాల అభివృద్దికి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మూడు ప్రాంతాల్లో అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి రాష్టంలోని వివిధ పోలీస్ రేంజ్లు ప్రత్యేక విభాగాల పనితీరును దృశ్య మాధ్యమం విధానంలో డీజీపీతో కలిసి ఆమె నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం ద్వారా ఆ జిల్లా ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, శక్తి కార్యక్రమం ఆపరేషన్ ట్రేస్ ద్వారా గల్లంతైన మహిళలు, బాలికలను గుర్తించి వారి

0: కుటుంబాలకు అప్పగిస్తున్నామని మంత్రి తెలిపారు. అమరావతిని స్వీయ ఆర్థిక రాజధానిగా అభివృద్ది చేసి అక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల అభివృద్దికి వినియోగిస్తున్నామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు ఆయా రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా నిలిచాయని చెప్పారు. అదే తరహాలో అమరావతిని కూడా స్వయం సమృద్ది సాధించే రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని మంత్రి పేర్కొంటూ,
1: ఏ రాష్ట్రానికైనా సరే 50 నుంచి 70% ఆదాయం వచ్చేటువంటి రాజధానుల ద్వారా ఆ రాష్ట్రాల్లో ఆర్థిక సంపద సృష్టించుకుని అభివృద్ధి సంక్షేమం ముందుకెళ్తూ ఉంటే రాజధాని కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ భవిష్యత్తులో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి పారిశ్రామిక అభివృద్ధి చేసి సంపద సృష్టించి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా అమరావతి, ఎందుకంటే అమరావతికి ప్రభుత్వం నుంచి 1 రూపాయి ఖర్చు పెట్టిన అవసరంలా అమరావతి తిరిగి 100 కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్టు ని ఇవాళ రూపకల్పన చేసి దాన్ని ముందుకు తీసుకు.
0: ఎల్నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో జిల్లా మండల స్థాయి వ్యవసాయ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల సాగులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఎల్నినోపై తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం ద్వారా వాట్సాప్లో అందుతున్న వాతావరణ సమాచారాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మితమవుతున్న జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్వహణ కోసం అర్హత కలిగిన ప్రైవేటు సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. హార్బర్ నిర్వహణలో భాగంగా పరిశుభ్రత, భద్రత, ఐస్ ప్లాంట్లు, నిల్వ గిడ్డంగులు, వేలం వ్యవస్థ వంటి సేవలను సమర్థవంతంగా అందించేందుకు ప్రైవేటు సంస్థలను ఎంపిక చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. 306.29 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ పనులు ఇప్పటికే 95.51% పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఈ హార్బర్లో 1,250 మత్స్యకార బోట్లకు నిలుపుదల సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందించడంతో పాటు చౌకడిప్పు డీలర్లకు అదనపు ఆదాయం కల్పించడమే మీమార్ట్ల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న మీమార్ట్ కేంద్రాల్లో తొలి కేంద్రాన్ని గుంటూరు జిల్లా లాలుపురంలో ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ తొలి దశలో 1,000 మీమార్ట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో డిజిటల్ రూపీ విధానాన్ని కూడా వీటితో అనుసంధానం చేస్తామని మంత్రి వెల్లడిస్తూ,
2: మా పౌర సరఫరాల శాఖ ఈ ఫ్రంటీర్ అనే సంస్థతోటి రాష్ట్ర వ్యాప్తంగా 1,000 మినీమార్ట్లు ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చాం. ప్రయోజనాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకి సుమారు 250 సరుకులు, ప్రతిరోజు వాళ్ళు వాడుకునే సరుకులు, అవి మంచి కంపెనీల ద్వారా నాణ్యమైన సరుకులు, 30 రోజులు కూడా ఈ ఫెయిర్ ప్రైస్ షాపులు తెలిసే విధంగా, ఈ 30,000 కుటుంబాలకి కూడా ఆదాయం పెంచే విధంగా మనం ఇటువంటి అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నాం. ఖచ్చితంగా మార్కెట్లో ఉన్న ధరలకి కన్నా 3 నుంచి 4 రూపాయలు తక్కువ ధరకే వీళ్లు విక్రయించేటట్టు ఏర్పాటు చేశాం.
0: శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బిసి ప్రాజెక్టును 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ తెలంగాణకు అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి త్వరలో నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఆప్కో స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత సహకార సంఘాలకు 6,50,00,000 రూపాయల బకాయిలను 2 విడతల్లో చెల్లిస్తామని తెలిపారు. చేనేత కార్మికులకు పెట్టుబడి భారం తగ్గించేలా

0: ఆప్కో ద్వారా నూలు సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలుపుతూ,
1: ఆప్కో 50 వసంతాలు పూర్తి చేసుకోవడం, మరి ఈ 2 సంవత్సరాల్లో చేనేతలు తయారు చేసిన వస్త్రాలు ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టడం, 90% సబ్సిడీతో పనిముట్లు కూడా ఏర్పాటు చేశాం. ధర్మవరంలో, పిఠాపురంలో, మంగళగిరిలో కూడా మరి మెగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం. ఉచిత విద్యుత్ కూడా హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు, పవర్లూమ్ కి 500 యూనిట్లు, సుమారుగా 53,000 మందికి 150 కోట్ల రూపాయలతో మరి చేనేతలకు అందజేస్తున్న నేతన్న భరోసా కూడా మనం అందజేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం.
0: వాతావరణం. నైరుతి రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఉత్తర ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానపులు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదుతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరి రేపు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదుతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలికపాటించి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడమే మీమార్ట్ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: विधास्यति। श्रीरामजन्मभूमितीर्थक्षेत्रन्यासेन सामान्यसचिवस्य चम्पतरायस्य न्याससदस्यस्य डॉक्टर अनिलमिश्रस्य च त्यागपत्रे स्वीकृतम्। कथितेन राममन्दिरदानवञ्चनप्रकरणे तयोः नाम प्रकाशात् परम् उभौ त्यागपत्रं प्रदत्तवन्तौ। कृष्णमोहनः नवनियुक्तिपर्यन्तम् अन्तरिम सामान्यसचिवरूपेण नियुक्तः। तस्य परिवादे कथितदान अनियमिततायाः प्रकरणे FIR इत्यस्य पञ्जीकरणम् अभवत्, यस्मिन् अष्टजनाः निगडिताः। विदेशमन्त्री डॉ एस जयशंकरः बहरीन देशे तत्रत्येन नरेशेन हमद बिन ईसा अल खलीफा इत्यमुना साकं शिष्टाचारमेलनं विहितवान्। सहैव द्विपक्षीय सहयोगं सुदृढीकर्तुं प्रमुखचर्चाः अपि साधितवान्। विदेशमन्त्री कतरदेशस्य यात्रां परिसमाप्य स्वस्य उपसागरीय देशानां चतुर्देशीय प्रवासस्य द्वितीय चरणे बहरीन नगरं सम्प्राप्तवान्। अत्रावसरे सः बहरीन देशे निवसद्भिः प्रवासी भारतीयैः सह वार्तां साधितवान्। भारतर्तुविभागेन अद्य गुजरात सौराष्ट्र कच्छ मध्य महाराष्ट्र तटीय कर्नाटक प्रदेशेषु अतिवृष्ट्या सह प्रचंड वृष्ट्यै रेड अलर्ट इति रक्तवर्णीया संचेतना प्रसारिता। आगामी दिनद्वयोः दिल्ली हरियाणा चंडीगढ़ पंजाब बिहार छत्तीसगढ़ हिमाचल प्रदेश उत्तराखंड आंतरिक कर्नाटक मध्य प्रदेश विदर्भ उप हिमालयी पश्चिम बंग सिक्किम राज्येषु प्रचंड वृष्टिः भविष्यति इति विभागेन पूर्वानुमानितम्। अंडमान निकोबार द्वीपेषु आंध्र प्रदेशे गांगेय पश्चिम बंग प्रदेशे अरुणाचल प्रदेशे असम राज्ये मेघालये छत्तीसगढ़े नागालैंडे मणिपुरे मिजोरम राज्ये त्रिपुरा राज्ये च अग्रिमेषु त्रिषु चतुर्षु दिनेषु मेघगर्जनेन सह विद्युद्योतनं झंझावातः च भविष्यति इत्यपि विभागेनोक्तम्। फुटबॉल क्रीडायां स्पेन देशेन गतरात्रौ डलास क्रीडांगणे राउंड ऑफ 16 क्रीडायां पोर्चुगल देशः 1-0 इत्यंकांतरालेन पराजित्य फीफा विश्वकप क्रीडायाः प्रागुपान्त्यचक्रे स्थानं सुरक्षितम्। स्पेन इदानीं शुक्रवासरे लॉस एंजलिस क्रीडांगणे USA बेल्जियम वा देशं सम्मुखीकरिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు వింటున్నారు. ఈరోజు ఉదయం 7:15 ఉదయరేకులు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరి మాణిక్యరావు. తర్వాత ఆలోచనాలోచనం సమర్పణ శ్రీ MRV సత్యనారాయణమూర్తి. అనంతరం శస్త్రచికిత్స అనంతరం ఫిజియోథెరపీ ఆవశ్యకత, డాక్టర్ ఓలస్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. తర్వాత ఆలయ వ్యవస్థ తొలి చారిత్రక యుగం, డాక్టర్ కెఎస్ కామేశ్వరరావు గారి ప్రసంగ వ్యాసం వింటారు. పఠనం శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి. 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెవి సత్యనారాయణ. 8:35 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి లలిత, శ్రీమతి హరిప్రియ గారుల గాత్రయుగులం వింటారు. 9:30 నమస్తే అమరావతి. 10:00 భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం రాబోయే అతిథి. 10:30 వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధన, ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న కేంద్ర పథకాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు గురించి చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరి మాణిక్యరావు. 11:00 గుర్తు చేసుకుందాం. 12:10 లాహిరి లాహిరిలో. 12:40 జీవన లహరి. జీవించడం ఓ కళ. రిటైర్డ్ పోస్టల్ అధికారిణి ఆకాశవాణి శ్రోత శ్రీమతి ఎస్పి ఆదిసుందరి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో గర్భాశయ ఫైబ్రాయిడ్స్ కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ IHS కాత్యాయని గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇంకా లలిత గీతాలు విశేషాలు 2:30 లలిత సంగీత కార్యక్రమం, 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 4:30 ఏడవ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయిని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బస్వంత్ శ్రీసాయి. 4:45 దండమూడి రామ్మోహన్ రావు గారి మృదంగ వాద్యం వింటారు లయ విన్యాసం కార్యక్రమం. 5:00 చిత్రతరంగిణి, 5:30 యువవాణి. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో బాలవిహార్ శీర్షికన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ కొత్తపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 పంటసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మంచినీటి చెరువుల్లో పెంచే చేపల్లో వచ్చే వ్యాధులు ఈ అంశం గురించి డాక్టర్ టి నీరజ గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం జానపద గీతం, తరువాత రైతు స్థాయిలో ట్రైకోగామా గ్రుడ్డు పరాన్నజీవి ఉత్పత్తిని గురించిన వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:00 అప్పుడప్పుడు కథానిక వింటారు రచన డాక్టర్ జడ సుబ్బారావు గారు. 8:15 చిత్రతరంగిణి. 9:15 స్పాట్ లైట్. 9:30 చిత్ర జగత్తు హిందీ సినిమా పాటలు వింటారు. 10:00 హైదరాబాద్ కేంద్రం నుండి హరికథ గానం వింటారు. ఇవి ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. దేశంలో ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరిని శనివారం విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. ఇండోనేషియా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మోదీ నిన్న జకార్తా చేరుకున్నారు. ప్రత్యేక గౌరవంగా అధ్యక్షుడు ప్రభువో స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ప్రధానమంత్రి విమానం ఇండోనేషియా వైమానిక పరిధిలోకి ప్రవేశించిన తర్వాత ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లు దానికి ఎస్కార్ట్గా నిలిచాయి. ఈ స్వాగతం తనెంతగానో ఆకట్టుకుందని అభివర్ణించిన ప్రధానమంత్రి మోదీ 2018లో తాను జరిపిన పర్యటనలో ఏర్పాటైన భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపందించేలాగా అధ్యక్షుడు ప్రభువోతో చర్చలు జరపడానికి తాను ఉత్సుకతతో ఉన్నానని పేర్కొన్నారు. జకార్తా చేరుకున్నప్పుడు లభించిన గొప్ప సాంస్కృతిక ప్రదర్శనను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇవి భారత ఇండోనేషియా మధ్య ఉన్న నాగరికత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలను ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు. ఇండోనేషియా విద్యార్థులతో కూడిన సమన్వయ గ్రూప్ ప్రదర్శించిన భరతనాట్యాన్ని కూడా ప్రధానమంత్రి అభినందించారు. తాను బస చేసిన హోటల్లో ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం అందుకున్న తర్వాత ప్రధానమంత్రి అనేక సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. వాటిలో రామాయణాన్ని వర్ణించే ఇండోనేషియా ప్రసిద్ధ వాయాంగ్ కులిత్ షాడో పప్పెట్రీ, ఇండోనేషియా విద్యార్థుల భరతనాట్య ప్రదర్శన, త్రిరత్నాలకు నివాళులర్పించే బౌద్ధ భక్తి నృత్యం ఉన్నాయి. జకార్తాలో తనకు లభించిన ఘన స్వాగతానికి భారతీయ సమాజానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆదరణ తనను ఎంతగానో కదిలించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి పర్యటన రక్షణ, వాణిజ్యం, ఇంధన

0: ఆహార భద్రత, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పలు ఒప్పందాలకు మార్గం సుగమం చేయనుందని, దీనివల్ల భారత్ ఇండోనేషియా తమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయి తీసుకువెళ్లేందుకు సిద్దంగా ఉన్నాయని ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. ఒక ప్రైవేట్ వార్తా ఛానల్తో మాట్లాడుతూ, ఈ పర్యటన ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని, సముద్ర తీర ఆర్థిక సంబంధాలను పటిష్టం చేస్తుందని, అలాగే కొత్తగా అభివృద్ది చెందుతున్న రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందిస్తుందని సందీప్ చక్రవర్తి అన్నారు.
1: India and Indonesia are very close and strategic partners. We are just 160 kilometers away. The southernmost tip of India in the Nicobar Islands is just 160 kilometers from Aceh. And after the very successful visit of President Prabowo as chief guest for our Republic Day, I think the relations are on an upward swing in a higher trajectory, and Prime Minister's visit will reinforce that trend. And we will, of course, doing a lot of understandings and agreements on several areas of cooperation, and we are also hopeful for opening up new areas of cooperation.
0: Samskaranalu, digitalization, వృత్తిపరమైన నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలో ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలను ఉద్దేశించి నిన్న ప్రసంగిస్తూ, ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. గత 5 ఏళ్లుగా సహకార్ ద్వారా సమృద్ది అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖను అమిత్ షా అభినందించారు.
2: సహకారితా మంత్రాలయ కే ఇనిషియేటివ్ సే కుల్ 9 రాష్ట్రీయ స్తర పర్ కామ్ కర్నే వాలీ సహకారీ సమితి బనాకర్ దేశ్ సే లేకర్ గ్రామ్ తక్ ఏ 9 క్షేత్రో మే సహకారితా మంత్రాలయ కో ఏక్ మాలా మే పిరోనే కా కామ్ హమ్నే కియా హై.
0: గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన, పోటీతత్వంతో కూడినదిగా మార్చే దిశగా ప్రశంసనీయమైన తీరులో పని జరిగిందని కూడా అమిత్ షా వివరించారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బహ్రెయిన్లో ఆ దేశ రాజు హమద్ బిన్ ఇసాల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు. ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కువైట్, ఒమాన్ దేశాలతో కూడిన తన 4 గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ఖతార్ పర్యటన ముగించుకుని 2వ విడతగా డాక్టర్ జయశంకర్ బహ్రెయిన్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సుమారు 4.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తున్న భారత లెదర్ ఫుట్వేర్ రంగానికి అపారమైన వృద్ధికి అవకాశం ఉందని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా 38 అభివృద్ది చెందిన దేశాలు తమ మార్కెట్లను మనకు అందుబాటులోకి తెచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఈ దేశాల్లో యునైటెడ్ కింగ్డమ్, ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలున్నాయి. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్ నేషనల్ ఎక్స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024-25 కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ప్రస్తుతం భారతదేశ లెదర్ ఎగుమతుల్లో 77% కేవలం 15 దేశాలకే పరిమితమవుతున్నాయని గోయల్ గుర్తు చేశారు.
3: इससे मैनेजमेंट, एजुकेशन, बाइलिंगुअल होने के कारण सरल भाषा में लोगों तक पहुंचे. उम्मीद करता हूं कि इसमें जो भाषा होगी वो ऐसी रखी जाएगी कि सभी को आसानी से समझ में आए, और साथ ही साथ ऑनलाइन होने के कारण काफी व्यापक प्रभाव इसका देखने को मिल सकता है.
0: ఈ సందర్భంగా ద్విభాషా మేనేజ్మెంట్ కోర్సు ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విద్యావకాశాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గుతుందని కూడా పీయూష్ గోయల్ చెప్పారు. విద్యార్థులు ఆన్లైన్ ఈ కోర్సును అందుకోవడం ద్వారా తమ వృత్తి జీవితంలో ప్రగతి సాధించగలుగుతారని ఆయన అన్నారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాల రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో వారి పేర్లు బయటకు రావడంతో ఇద్దరు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. కొత్త నియామకాలు జరిగే వరకు కృష్ణమోహన్ ను తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమించారు. విరాళాల అక్రమాల ఆరోపణల కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ కు కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదే ప్రతిపదికగా నిలిచింది. కాగా ఈ కేసులో ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేశారు. ట్రస్ట్ ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను కూడా నియమించాలని నిర్ణయించింది. ఈ పరిణామంపై మాట్లాడుతూ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి, ఈ పరిణామాల వెనుక కుట్ర కోణం ఉండే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అన్నారు.

0: ఆధారంగా వచ్చిన ఆభరణాలు, విలువైన వస్తువులన్నీ సురక్షితంగా ఉన్నాయని, వాటికి సంబంధించి సరైన లెక్కలున్నాయని, అన్ని వివరాలు ట్రస్ట్ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ద నౌకను మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఈ యుద్ద నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతికతతో రూపొందించగా, ముంబైలోని మజ్గాం డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తూర్పు కనుమల్లోని కీలకమైన మహేంద్రగిరి పర్వతశ్రేణి పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ద నౌక భారత సముద్ర తీర చరిత్రలో మరొక గర్వించదగిన అధ్యాయం కానున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఫ్రిగేట్ ఆధునిక కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్తో నడుస్తుంది. ఇది అన్ని రకాల సముద్ర తీర మిషన్లలో అసాధారణమైన సామర్థ్యంతో అత్యంత వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది. 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మహేంద్రగిరి ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ విధానానికి చక్కని ఉదాహరణ అని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్, సౌరాష్ట, కచ్ మధ్య మహారాష్ట, తీర ప్రాంత కర్ణాటకల్లో ఈ రోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, విదర్భ మొదలైన చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఫుట్బాల్లో నిన్న రాత్రి డల్లాస్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ ను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ ఫీఫా ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకువెళ్లింది. 2010లో సౌత్ ఆఫ్రికాలో తమ ఏకైక ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకున్న తర్వాత స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకోవడం ఇదే మొదటిసారి. మెక్సికో సిటీలో జరిగిన మరొక మ్యాచ్లో మెక్సికోపై 3-2 తేడాతో విజయం సాధించి ఇంగ్లాండ్ కూడా క్వార్టర్ ఫైనల్స్ లోకి చేరుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యకుడు ప్రభువో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి యుద్ద నౌకను శనివారం నాడు జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 64వ శ్లోకం. సర్వగుహ్యతమా భూయః

మే నాకు దృఢం అధికంగా ఇష్టహా అసి ఇష్టమైన వాడవు అయి ఉన్నావు. ఇతి తతః అనే ఈ కారణం వల్ల తే నీకు హితం ఇహపర క్షేమాలను అందించే మాటను భూయః మళ్ళీ వక్ష్యామి చెప్పబోతున్నాను. సర్వగుహ్యతమం రహస్యాలన్నిటికీ రహస్యమైనది, పరమం సర్వశ్రేష్టమైనది అయినటువంటి మే వచః నా మాటను శృణు విను. సర్వగుహ్యతమం భూయః

0: అర్జున, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నీకు ఇహపరశ్రేయస్సులను కలిగించే ఉపాయాన్ని మరోసారి చెప్పబోతున్నాను. నేను చెప్పబోయే మాట రహస్యాతి రహస్యమైనది, సర్వశ్రేష్టమైనది. అందుకే ఈ మాటను జాగ్రత్తగా విను. తనకు ఎవరి మీద పక్షపాతం లేదని, ఎవరికీ భయపడతాను ఈ మాట చెప్పడం లేదని, ఈ మాట చెప్పడంలో తనకు స్వార్థం ఏదీ లేదని, కేవలం అర్జునుడి మీద ప్రీతి వల్ల మాత్రమే ఈ మాట తాను చెప్పబోతున్నానని భగవానుడు ఇక్కడ సూచన చేస్తున్నాడు. ఉద్ధవుడికో కుచేలుడికో ఉపదేశం చేస్తే ఈ మాట చెప్పవలసి వచ్చేదే కాదు. తాను చెప్పింది వాళ్లు పూర్తి భయభక్తులతో వినేవాళ్లు. ఇక్కడ అర్జునుడు స్వతంత్ర స్వభావుడు కనుక అతడికి తాను చెప్పబోయే మాట మీద పరిపూర్ణమైన శ్రద్ధ కలగడం కోసమే భగవానుడు ఇలాంటి సూచనలన్నీ చేస్తున్నాడు.
1: సర్వగుహ్యతమా భూయః

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఇప్పుడు ఆలోచనాలోచనం, లోచూపును వెలిగించే చిరుదీపం. సమర్పణ శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి.
1: మాతృప్రేమ మహోన్నతం. సృష్టిలో అన్నింటికన్నా గొప్పది మాతృప్రేమ. తన కుమారులను అసూయాపరులైన కౌరవుల బారి నుండి కాపాడుకోవడానికి అనేక కష్టాలు పడిన గొప్ప మాతృమూర్తి కుంతి.

0: దేవి. గురువు కన్నా ఆచార్యుడు, ఆచార్యుని కన్నా తండ్రి, తండ్రి కన్నా ఎన్నో రేట్లు తల్లి గొప్పది. దీనికి కారణం ఆమె చూపే ప్రేమ, ఆప్యాయత, ఆదరణ, వాత్సల్యాలే నిదర్శనం. తన కొడుకులైన ధర్మరాజు, భీముడు, అర్జునులనే కాకుండా తన సవతి అయిన మాద్రిపుత్రులను కూడా తన కన్నబిడ్డలతో సమానంగా పెంచి పెద్దచేసింది కుంతి. ఒక్కో సందర్భంలో మాద్రిపుత్రులైన నకుల సహదేవులకే ఎక్కువ తల్లిప్రేమ చూపించేది. ప్రస్తుత సమాజంలో కూడా పరాయి బిడ్డలను కూడా తమ బిడ్డలతో సమానంగా చూచే తల్లులు ఎంతోమంది ఉన్నారు. తమ బిడ్డల పుట్టినరోజు వేడుకలకు ఇంటికి వచ్చిన తమ పిల్లల స్నేహితులు అందరినీ ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా పలకరించి వారికి తగిన భోజన పలహారాలు అందించి వారిక్కూడా తల్లిప్రేమను అందిస్తున్న మాతృమూర్తులు ఎంతోమంది ఉన్నారు. హాస్టల్లో ఉండి తమ బిడ్డతో పాటే చదువుకుంటున్న వారి పట్ల కూడా ఎంతో అభిమానాన్ని చూపించే విశాల మనస్కులైన మాతృమూర్తులు కూడా మనకు కనిపిస్తారు. ఇంటి మీద బెంగతో పిల్లలను దగ్గర తీసుకుని వారికి ధైర్యం చెప్పి వారిలోని దిగులును పోగొట్టి వారిలో ఉత్సాహం నింపే అమ్మలు కూడా ఉన్నారు. మరికొంతమంది అమ్మలు మరో అడుగు ముందుకు వేసి తమ విరామ సమయాలలో అనాథాశ్రమాలకు వెళ్లి వారికి ఎన్నో ఉపయుక్తమైన కథలు చెప్పడమే కాకుండా వారితో ఆడి పాడి వారి కళ్లల్లో సంతోషబీచికలు కదలాడేటట్లు చేస్తున్నారు. దీనివలన ఆ బిడ్డలలో తమకెవరూ లేరన్న ఆత్మన్యూనతాభావం పోయి తమకీ ఆప్తులున్నారు, తమ మంచి ఉన్నతి కోరే అమ్మలున్నారన్న భావం పాదుకుని ఎంతో ఆనందం, సంతృప్తి పొందుతున్నారు. రంగరాజపురంలో సుగుణమ్మ దిగువ మధ్యతరగతి చెందిన మహిళా ఉపాధ్యాయురాలు. పెళ్లైన 6 సంవత్సరాలకే రోడ్డు యాక్సిడెంట్లో భర్త చనిపోతే 5 ఏండ్ల కొడుకుని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. డిగ్రీ చదివిన శ్రీకాంత్ ప్రభుత్వోద్యోగానికి మొగ్గుచూపక మిలిటరీలో చేరి దేశసేవ చేస్తానంటే ఎంతో సంతోషించింది. నాయనా, మన పెద్దలు ఎంతో శ్రమించి మనకు స్వాతంత్రం తీసుకువచ్చారు. మన పొరుగుదేశాల కుట్రలు, దౌర్జన్యాల నుండి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. నువ్వు దేశరక్షణ కోసం ముందడుగు వేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అని కొడుకుని మిలిటరీకి పంపింది సుగుణమ్మ. 5 సంవత్సరాల తర్వాత కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఎదుర్కొనే సందర్భంలో శ్రీకాంత్ వీరమరణం పొందాడు. పుత్రశోకాన్ని దిగమింగుకుని వీధి బాలల కోసం తన ఇంట్లోనే రాత్రి పాఠశాల ప్రారంభించి ఎంతోమంది పిల్లలకి చదువుతో పాటు మంచి భవిష్యత్తు కూడా ఇచ్చింది సుగుణమ్మ. తన సంపాదనంతా వీధి బాలల సంక్షేమానికి ఖర్చు చేసింది. 15 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు సాయంత్రం సుగుణమ్మ పిల్లలకు పాఠాలు చెబుతోంది. ఇంటి ముందు ఆగిన కారులోంచి ఒక యువకుడు దిగి సరాసరి సుగుణమ్మ పాదాలకు నమస్కరించి నిలబడ్డాడు. కళ్లజోళ్ళలోంచి అతన్ని చూసి పోల్చుకోలేకపోయింది ఆమె. నేనమ్మా విజయ్ని, నువ్వు పెట్టిన అన్నం తిని నీ దగ్గర చదువుకుని సబ్ కలెక్టర్గా ఎదిగాను. నా దగ్గరకు వచ్చేయమ్మా, నిన్ను ఎంతో గౌరవంగా చూసుకుంటాను అన్నాడు వినయంగా విజయకుమార్. సుగుణమ్మ అతని మాటలకు చాలా సంతోషపడింది. నాయనా, నువ్వు వృద్ధిలోకి వచ్చావు, అది చాలు నాకు. నేను నీతో వస్తే నన్ను ఎంతో బాగా చూసుకుంటావు. మరి వీళ్ళందరూ ఏమైపోతారు నాయనా? నీలాగే వీళ్ళందరూ నా బిడ్డలే. నా ఊపిరి ఉన్నంతవరకు తల్లిప్రేమ అందించడమే నా బాధ్యత అంది గంభీరంగా సుగుణమ్మ. సార్వజనీయమైన ఆమె మాతృప్రేమకు శిరసు వంచి నమస్కరించాడు విజయకుమార్. తన జీవితాన్ని పూర్తిగా అనాథపిల్లల సంక్షేమానికి అంకితం చేసిన సుగుణమ్మ రంగరాజపురం ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె చనిపోయాక గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ సొంత ఖర్చుతో పంచాయతీ కార్యాలయం దగ్గర ఆమె విగ్రహం నెలకొల్పారు. మదర్సిడే నాడు గ్రామస్తులే కాకుండా ఆమె ఆదరణలో పెరిగి ఉన్నత స్థానాల్లో ఉన్న వారందరూ కూడా రంగరాజపురం వచ్చి ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు.
1: ఇంతవరకు మీరు లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం విన్నారు. సమర్పణ శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి.
2: కార్యక్రమంలో ఇప్పుడు శస్త్రచికిత్స అనంతరం ఫిజియోథెరపీ ఆవశ్యకత ఈ అంశం గురించి డాక్టర్ ఓలాస్ గారితో పరిచయ కార్యక్రమం.
3: ఈనాటి కార్యక్రమంలో ఆపరేషన్స్ అనంతరం, అంటే శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత సాధారణంగా

0: రోగులు తీసుకోవలసిన ఫిజియోథెరపీ ఆవశ్యకత గురించి, అలాగే ఈ ఫిజియోథెరపీ తీసుకోవడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి మనకి వివరాలు తెలియజేయడానికి డాక్టర్ ఓలాస్ గోరా గారు మనతో పాటు ఉన్నారు. వీరు ఆర్థోపెడిక్స్లో మాస్టర్స్ చేయడంతో పాటు ఫిజియోథెరపీ విభాగానికి ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్నారు. నమస్కారం అండి డాక్టర్ ఓలాస్ గోరా గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా అసలు ఈ పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ అంటే ఆపరేషన్ అనంతరం తీసుకోవాల్సిన ఫిజియోథెరపీ, దాని ఆవశ్యకత ఏంటో చెప్తారా?
1: ముఖ్యంగా చూసినట్టయితే అంటే దీంట్లో సర్జరీ అయిన తర్వాత అంటే శస్త్రచికిత్స అయిన తర్వాత మనిషి కదలాలన్నా, తర్వాత నొప్పి తగ్గాలన్నా, ఒకవేళ కనుక మనకి కీళ్ళ మార్పిడి కానీ లేకపోతే ఎముకలు విరిగిన తర్వాత కీళ్ళు కనుక ఇబ్బంది పడినప్పుడు మనం సర్జరీ అయిన తర్వాత నార్మల్ అవ్వడానికి ఫిజియోథెరపీ రోల్ చాలా ఉందండి. సో ముఖ్యంగా చూసినట్లయితే సర్జరీ ఒక 50% అయితే ఫిజియోథెరపీ రోల్ ఇంకో నెక్స్ట్ 50% 50% రోల్ అనేది ప్లే చేస్తుంది.
0: అయితే ఈ ఫిజియోథెరపీ ఆపరేషన్ అనంతరం చేయించుకోకపోతే ఏమైనా ప్రమాదం ఉందా అండి?
1: ఉందండి, 100% ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే మేము మంచిగా సర్జరీ చేయించుకున్నాం, మంచి ఇంప్లాంట్ వేయించుకున్నాం, కానీ ఒకవేళ కనుక మనం ఆర్థోపెడిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనిషికి ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇంప్లాంట్ వేసిన తర్వాత ఫిజియోథెరపీ కనుక చేయకపోతే ఆ కీల్ అంతా స్టిఫ్ అయిపోతుంది, తర్వాత వాప్ అనేది వస్తుంది, మూమెంట్ అనేది అవ్వదు. అట్లానే బ్రెయిన్ సర్జరీస్, బ్రెయిన్లో కనుక క్లాట్ అయ్యి సర్జరీ చేయడం వలన తర్వాత రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో కనుక మనకి సర్జరీ చేసిన తర్వాత మనం ఫిజియోథెరపీ చేయకపోతే కదలిక అనేది ఉండదు. ఇంకోటి కూడా ఏంటంటే ఈ గుండె ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళకి కామన్గా మనం బైపాస్ సర్జరీ అంటాం, అట్లానే ఊపిరితిత్తుల్లో కొన్ని కొన్నిసార్లు కొన్ని పార్ట్స్ తీసేయాల్సి వస్తుంది. సో అట్లాంటి దశలో మనం ఫిజియోథెరపీ కనుక చేయకపోతే మనిషి మళ్ళీ నార్మల్ అవ్వడానికి, తర్వాత నార్మల్ జీవన శైలిలోకి రావడానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు.
0: ఇలా చేయించుకోకపోవడం వల్ల ఆపరేషన్ చేయించుకున్న ఫలితం కూడా ఉండకపోవచ్చు.
1: ఉండదండి.
0: అలాగే ఈ ఫిజియోథెరపీ సర్జరీ అయిన తర్వాత ఎన్ని నాళ్ళకి ప్రారంభించాలండి?
1: ఇది ముఖ్యంగా చూసినట్టయితే ఇదివరకు అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకోవాల్సి వచ్చేదండి, బట్ ఇప్పుడున్న కరెంట్ సర్జికల్ ప్రోటోకాల్స్ కానివ్వండి లేకపోతే అనస్థీషియా కానివ్వండి అంటే మత్తు ఇచ్చే పద్ధతిలో కానివ్వండి 24 గంటల లోపలే మనం ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ చేయొచ్చు. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే సర్జన్ కన్సెంట్ ఇచ్చిన తర్వాత పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు, మనం ఒక ఫిజియోథెరపీ స్టార్ట్ చేయొచ్చు అంటే వితిన్ అవర్స్లో కూడా ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు రెగ్యులర్గా మోకాలు మార్పిడి ఆపరేషన్ అవుతుంది, ఇదివరకు మోకాలు మార్పిడి ఆపరేషన్ అయిన తర్వాత 3వ రోజు లేకపోతే 2వ రోజు నుంచో పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఉన్న లేటెస్ట్ సర్జికల్ టెక్నిక్స్ మూలన కానివ్వండి తర్వాత ఇంప్లాంట్స్ వల్ల కానివ్వండి మేము ఫిజియోథెరపీ విత్ ఇన్ అవర్స్లోనే స్టార్ట్ చేస్తున్నాం. అట్లానే బైపాస్ అయిన తర్వాత మళ్ళీ ఊపిరితిత్తులు మళ్ళీ త్వరగా నార్మల్ అవ్వడానికి, పేషెంట్ని వెంటిలేటర్ మీద తీసిన తర్వాత మళ్ళీ వాళ్ళ శ్వాస నార్మల్గా తీసుకోవడానికి రెస్పిరేటరీ ఫిజియోథెరపీ అనేది చేపిస్తాం. అట్లానే మనకి కాళ్ళలో సిరలు ఒక్కోసారి బ్లాక్ అయిపోతాయి, వారికోస్ వెయిన్స్ అంటాం, సో వాటికి సర్జరీస్ అయిన తర్వాత మళ్ళీ ఆ కండరాలు కాఫ్ మొదలుసేది మన పిక్క కండరాలు ఉన్నాయో వాటిని మళ్ళీ నార్మల్ చేయడానికి ఎంఆర్ఐ ఫిజియోథెరపీ అనేది చేస్తాం.
0: అయితే ఈ పోస్ట్ ఆపరేషన్ అనంతరం ఫిజియోథెరపీకి వచ్చిన తర్వాత మొదటి సెషన్లో ఒక డాక్టర్గా మీరు ఏం చేస్తారండి?
1: ముఖ్యంగా దీంట్లో చూసేసరికి అండి ఫస్ట్ పేషెంట్ మా దగ్గరికి రాగలతలు మాకు పేషెంట్ని హ్యాండ్ ఓవర్ చేయంగానే ఫస్ట్ మేము చూసేది పేషెంట్ అసెస్ చేస్తూ ఉండే వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ సర్జికల్ స్టేటస్ ఏంటి, తర్వాత అన్ని స్టేబుల్గా ఉన్నాయా వాళ్ళకి. ఒక్కోసారి ఏంటంటే మనం ఇప్పుడు చూసినట్టయితే బ్లడ్ ప్రెషర్, తర్వాత స్థూలకాయం, డయాబెటీస్, ఇట్లా కోమార్బిడ్ కండిషన్స్ అనేవి చాలా ఉంటాయి. సో వాటిని ఫస్ట్ చూసుకుంటాము, అవి చూసిన తర్వాత అసలు ఇంటికి సర్జరీ ఎందుకు అయింది అది చూసుకుని నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి అవుట్కమ్ ఏంటో మేము ప్లాన్ చేసుకుంటాం, ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఎప్పుడైతే అది చేస్తామో మనకి పేషెంట్కి పెయిన్ లేకుండా, స్టిఫ్నెస్ లేకుండా, తర్వాత వాళ్ళు ఈజీగా మూవ్ అవ్వడానికి మేము ఫస్ట్ పేషెంట్ మేము రాగానే చూసేది అదండి.
0: అయితే ఈ అనేక రకాలైన ఈ ఎక్సర్సైజెస్ వీటితో పాటు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా పేషెంట్లతో చేయిస్తారు కదా ఆపరేషన్ అనంతరం, అయితే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ తాలూకా ప్రాధాన్యత ఏంటండి?
1: బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రతి పోస్ట్ సర్జికల్ ప్రోటోకాల్లో కామన్ అండి. దీంట్లో చూసినట్టయితే ఇప్పుడు మామూలుగా మనకి మత్తిచ్చేది అంటే జనరల్ ఎనస్థీషియా అంటాము, లోకల్ ఎనస్థీషియా అంటాము, అంటే మొత్తం మనం బాడీ మొత్తం రిలాక్స్ చేయాలంటే దాన్ని జనరల్ ఎనస్థీషియా అంటాము, లేకపోతే ఒక భాగాన్ని చేయికో కాలుకి ఇచ్చేదాన్ని లోకల్ ఎనస్థీషియా అంటాం. లోకల్ అనెస్థీషియా ఇచ్చి

0: దాంట్లో అయితే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ రోల్ ఎక్కువ ఉండదు కానీ జనరల్ ఎనెస్థీషియా ఇచ్చే కండిషన్స్ అంటే పెద్ద ఆపరేషన్ చేసే కండిషన్స్ లో మట్టుకు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం మత్తిస్తున్నామో మన ఊపిరితిత్తులు ముడుచుకుని విచ్చుకునే శక్తి తగ్గుతుంది. సో ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్లు ఏంటంటే ఎనెస్థీషియా ఇచ్చే ముందర వాళ్ళకి బ్రీదింగ్ అసెస్మెంట్ అనేది చేస్తాం. ఇచ్చి వాళ్ళకి లంగ్స్ ఎంత విచ్చుకుంటున్నాయి ఎంత ముడుచుకుంటున్నాయో చూసుకుని పోస్ట్ సర్జరీ ఇమీడియట్గా ఎప్పుడైతే ఎనెస్థీషియా నుంచి బయటపడతారో అప్పుడు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కనుక చేసినట్టయితే వాళ్ళు త్వరగా కోలుకుంటారు, త్వరగా నార్మల్ ఆక్సిజన్ తీసుకోవడము, ఎక్కువ సపోర్ట్ అంటే వెంటిలేటర్ సపోర్ట్ కానీ లేకపోతే మిగతా ఎక్స్టర్నల్ సపోర్ట్ లేకుండా త్వరగా నార్మల్ అవుతారండి.
1: అయితే ప్రధానంగా ఈ ఆపరేషన్ అనంతరం ముఖ్యంగా ఈ మోకాళ్ళ మార్పిడి తర్వాత ఏదైనా ఇంప్లాంట్ వేయించుకున్న తర్వాత ఫిజియోథెరపీకి వచ్చే రోగుల్లో ఎక్కువగా భయం ఏంటంటే ఈ ఫిజియోథెరపీ అంటే బాగా నొప్పితో కూడుకున్నది, నొప్పి విపరీతంగా ఉంటుంది ఈ వ్యాయామం చేయించేటప్పుడు అన్న భయం ఉంది.
0: అవునండి.
1: మరి డాక్టర్ గారు మీరు ఈ భయాన్ని ఏ విధంగా నివృత్తి చేస్తారో చెప్తారా?
0: ఇది చూసినట్టయితే అండి ఇప్పుడు ప్రస్తుతం సర్జరీకి వెళ్ళడమే పేషెంట్కి కానీ లేకపోతే ఒక వ్యక్తికి కానీ చాలా భయం అనేది ఉంటుంది. సర్జరీ అవ్వగానే ఏమైపోతుందో, నేను కాలు కదిపితే ఏమవుతుందో, లేకపోతే భుజం కదిపితే ఏమవుతుందో, లేకపోతే ఇప్పుడు మీరు చూసినట్టయితే పొట్టకు ఆపరేషన్ చేస్తారు, సో పొట్ట కుట్లు ఏమవుతాయో తెగిపోతాయా అన్న భయము 99% మంది అందరికీ ఉంటుందండి. సో ఎప్పుడైతే మనం పేషెంట్ ఇట్లా రాగానే ఫస్ట్ మేము చెప్పేది ఏంటంటే వాళ్ళకి నొప్పి శాతం 5-10% పెరుగుతుంది కానీ అంతమించి పెరగదు. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ సర్జరీ ఏం చేశారో ఫుల్గా అసెస్ చేసుకున్న తర్వాత ఫిజియోథెరపీ అనేది ప్లాన్ చేస్తాం. ఎప్పుడైతే అట్లా చేస్తామో మనకి రికవరీ అనేది చాలా ఫాస్ట్గా అంటే త్వరగా కోలుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని కాలు చేతులు వంచేస్తారు జాపేస్తారు అని చెప్పేసి భయం పెట్టేస్తారు. ఆ భయం దీంతో ఏంటంటే ఇంకా ఆ రికవరీ రేట్ని స్లో అయిపోతుంది. తర్వాత ఫేజ్ ఏదైతే రికవరీ ఫేజ్ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ ఫేజ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో కనుక మనం ఫిజియోథెరపీ కనుక చేయకపోతే ఇంకా డిలే అవుతుంది, ఒక్కోసారి సర్జరీ చేయించుకోవడం వలన ఫలితం కూడా ఉండదు.
1: అయితే ఏమాత్రం ఈ ఫిజియోథెరపీ అంటే భయం అన్నది ప్రజలు పోగొట్టుకుని ధైర్యంగా ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు?
0: తప్పకుండా అండి.
1: అలాగే ఫిజియోథెరపీ చేసేటప్పుడు అనేక రకాలైన సర్జరీస్ ఉంటాయి కదండి, ఇంప్లాంట్ సర్జరీ, అలాగే ఊపిరితిత్తులకు చేసే సర్జరీస్, అలాగే పొట్టను కోసి చేసే సర్జరీస్, ఇలా రకరకాల సర్జరీస్ ఉన్న నేపథ్యంలో ఈ ఫిజియోథెరపీ మెథడ్స్ లో కూడా ఏమైనా డిఫరెన్స్
0: ఉంటుందండి? చాలా చాలా తేడాలు అన్నట్టు ఉన్నాయి. దీంట్లో చూస్తే మీకు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసరికి న్యూరో సర్జరీ అండి. న్యూరో సర్జరీ అంటే మన వెన్ను మెదడు సంబంధించిన సర్జరీస్. దీంట్లో మెయిన్గా ఏమవుతాయంటే ఒక్కోసారి మెదడులో రక్తం క్లాట్ అయినప్పుడు, లేకపోతే మనం బైక్ డ్రైవ్ చేస్తూ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు స్కల్ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. సో వాటిని న్యూరో సర్జరీ విభాగం వాళ్ళు ఆ క్లాట్ని తీసేయడం కానీ లేకపోతే స్కల్ని ఫిక్స్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. అట్లానే వెన్నుపూస సమస్యలు ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనకి డిస్క్ ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ రావడము, సైటికా రావడము, ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో వాటికి కూడా సర్జరీస్ చేస్తారు. కొంతమందికి పుట్టుకతో స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వాటికి కూడా వాళ్ళు సర్జరీస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా న్యూరో సర్జరీ విభాగంలో ఫిజియోథెరపీ రోల్ మెయిన్గా ఏంటంటే మన కదలిక స్పర్శ మోటార్ అండ్ సెన్సరీ అంటాం. అంటే న్యూరో సర్జరీ అయిన తర్వాత మేము మెయిన్గా మళ్ళీ మూమెంట్ రావడం అంటే కదలిక రావడం అనేది చూస్తాము, స్పర్శ అనేది ఎంతవరకు వస్తుందో చూస్తాము. ఇంకోటి మెయిన్గా చాలామంది తప్పుగా ఆలోచించేది ఏంటంటే చేతి మూమెంట్ ఎమ్మటే రావాలి అనుకుంటారు. ఎప్పుడైతే న్యూరో సర్జరీ బ్రెయిన్కి కనుక సర్జరీ చేసిన తర్వాత మనం ఎనాటమీ అంటే శరీర నిర్మాణం చూసినట్టయితే 3/3 భాగము బ్రెయిన్ మన చేతి ఫంక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో న్యూరో సర్జరీ బ్రెయిన్కి అయిన తర్వాత రికవరీ రావాలి అంటే హ్యాండ్ ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లానే వెన్నుపూసకి సర్జరీ అయినప్పుడు మెయిన్గా చూసినట్టయితే స్పైన్ ఎక్కడ స్టెబిలైజ్ చేశారు, లేకపోతే ఆ ప్రొసీజర్ ఏంటో కరెక్ట్గా చూసుకుని దాని తగ్గట్టు ఫిజియోథెరపీ కనుక చేసినట్టయితే వాళ్ళకి తిమ్మిరి తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం మళ్ళీ పటుత్వం అనేది వస్తుంది. ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఏంటంటే వెనుపూసకి సర్జరీ చేయించుకుంటారు, L4-L5 డిస్క్ ప్రాబ్లం ఉందని చెప్పి సర్జరీ చేయించుకుంటారు. సర్జన్ చక్కగా దాన్ని ప్రాబ్లం లేకుండా సర్జరీ చేస్తారు, చెప్తారు వాళ్ళకి ఫిజియోథెరపీ చేయించుకోండి తగ్గుతుంది మీకు అంటారు, అశ్రద్ధ చేస్తారు. ఎప్పుడైతే అశ్రద్ధ చేశారో మన వెన్నుపూస చుట్టూ ఉన్న కండరాలు వీక్ అయిపోతాయి. వీక్ అయిపోయేసరికి ఒక 1 సంవత్సరమో లేకపోతే 1-8 నెలలో బాగానే ఉంటారు. అది దాటిన తర్వాత మళ్ళీ వెన్నునొప్పి రావడము, మళ్ళీ సైట్గా

0: నాకు మళ్ళీ బీపీ ఎక్కువైపోతుందేమో అన్న అపోహలు అనేవి చాలా ఉన్నాయి. సో దీనికి ఏంటంటే పోస్ట్ సర్జికల్గా బైపాస్ అయిన తర్వాత కార్డియోపల్మనరీ రీహాబిలిటేషన్ అంటాం. సో దాంట్లో సర్జరీ బైపాస్ అయిన తర్వాత మొదటి 2 వారాలు ఏం చేయాలి, తర్వాత మిగతా 2 వారాలు ఫేజ్ 2 ఫేజ్ 3, అట్లా వాళ్ళు మళ్ళీ తిరిగి నార్మల్ రొటీన్కి రావడానికి కార్డియోవాస్కులర్ ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి చూసినట్టయితే మన ఆడవాళ్ళలో చూసినట్టయితే సిజేరియన్స్ అంటే, సో బేబీ పుట్టాలంటే ఒక్కోసారి నార్మల్ డెలివరీ అవ్వదు, గైనకాలజిస్ట్ కానీ ఆబ్స్టీషియన్ కానీ సీ సెక్షన్ చేయాల్సి వస్తుంది. సో సీ సెక్షన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పొట్టకండరం పట్టుతుని రావడానికి, ఎందుకంటే ఇప్పుడు అందరూ మనకి వర్కింగ్ ఉమెన్ ఎక్కువ మంది ఉన్నారండి, సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ నార్మల్ జాబ్స్కి వెళ్ళడానికి లేకపోతే రెగ్యులర్ యాక్టివిటీస్ చేయడానికి దానికి సంబంధించిన ఫిజియోథెరపీ అనేది, పోస్ట్ నేటల్ ఫిజియోథెరపీ అనేది ఉంటుంది. సో అది కూడా చేయించుకోవడం చాలా మంచిది. ఇంకొకటి వచ్చేసరికి ఆర్థోపెడిక్స్. సో పోస్ట్ సర్జికల్ ఆర్థోపెడిక్స్లో చూసినట్టయితే మొదటగా చాలా కామన్గా ఇప్పుడు మనం చూసేది నీ రీప్లేస్మెంట్స్. ఎక్కువగా అవుతూ ఉంటాయి. అది ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు 45-50 ఇయర్స్ రాగానే వాళ్ళకి మోకాల నొప్పులు వచ్చేసి నీ రీప్లేస్మెంట్ వెళ్ళిపోయే దశల్లో ఇప్పుడు మనం ఉన్నాం. మెయిన్గా ఏంటంటే వ్యాయామం లేక లేకపోతే అధిక బరువు ఉండము, తర్వాత కాల్షియం శాతం తక్కువ ఉండడంతో అసలు మూమెంట్ అనేది మనం నీ జాయింట్కి ఇవ్వట్లేదు. సో ప్రాపర్ స్ట్రెంగ్త్ అనేది మనం ఇవ్వట్లేదు. సో దాని మూలన ఏంటంటే నీ రీప్లేస్మెంట్స్ చేయించుకున్న తర్వాత ఫిజియోథెరపీ చేస్తే ఇదివరకు ఏంటి 3 వారాలు, 6 వారాలు, 12 వారాలు చేయాల్సి వచ్చేది, ఇప్పుడు కరెక్ట్గా 10-15 రోజుల్లో వాళ్ళు మళ్ళీ వాళ్ళు నార్మల్ అయిపోతున్నారు. తర్వాత ఇంకోటి వచ్చేసరికి ఏసీఎల్ ఇంజురీస్, అంటే మన స్పోర్ట్స్ ఆడేటప్పుడు మన నీలో లిగమెంట్ ఇంజురీస్ అవుతూ ఉంటాయి. సో ఈ లిగమెంట్ ఇంజురీస్ అయినప్పుడు మెయిన్గా వాళ్ళు మళ్ళీ లిగమెంట్ రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. సో దానికి కరెక్ట్గా పోస్ట్ ఆపరేటివ్గా ఫిజియోథెరపీ చేస్తే మళ్ళీ మనం నార్మల్గా మోకాలు మరిచి చేపడానికి వీలుంటుంది.
1: అయితే ఫిజియోథెరపీ అనంతరం సెషన్స్ ముగిసిన తర్వాత ఇంటి వద్ద కూడా పేషెంట్స్ని కొన్ని రకాలైన ఎక్సర్సైజెస్ చేసుకోమని డాక్టర్లు సలహా ఇస్తూ ఉంటారు కదా సార్. అయితే ఇప్పుడు ఏవైతే ఎక్సర్సైజెస్ ఉన్నాయో వాటిని సరిగ్గా చేయలేకపోతే పేషెంట్స్కి ఏమైనా ప్రాబ్లం రావచ్చా సార్?
0: 100% వస్తాయండి. దీంట్లో మెయిన్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే పక్కింటాలు ఈ సర్జరీ చేయించుకున్నారు, మీరు కూడా ఇదే ఎక్సర్సైజులు చేయండి, ఇట్లానే చేయండి, వాళ్ళు రికవర్ అయ్యారని చెప్పేసి కామన్గా నైబర్స్ ఇచ్చే సలహాల్లో ఉంటుంది. దీంట్లో మెయిన్గా ప్రాబ్లం ఏమవుతుందంటే మోకాలు రీప్లేస్మెంట్లు కానీ తీసుకోండి, లేకపోతే షోల్డర్కి లిగమెంట్స్ ఎగినప్పుడు రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ కానీ తీసుకోండి. వాళ్ళ శరీర నిర్మాణం బట్టి వాళ్ళకున్న మజిల్స్ తెగిన దాన్ని బట్టి ఫిజియోథెరపీ అనేది చేపిస్తాం. ఒకవేళ కనుక వాళ్ళు ఇది తప్పుగా లేకపోతే రాంగ్ వేలో కనుక చేసినట్టయితే సర్జరీ చేయడం వల్ల ఉపయోగం ఉండదు, మళ్ళీ అది లిగమెంట్ తెగడం కానీ లేకపోతే మజిల్ టేర్ అవడం కానీ ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక ఫిజియోథెరపిస్ట్ కానీ లేకపోతే ఆర్థోపెడిక్ సర్జన్ సలహా ఏదైతే ఇచ్చారో ఆ సలహా మేరకు చేయడం అనేది చాలా మంచి పద్ధతి అండి.
1: అంతే అలా కాకుండా ఈ పక్కవారి సలహాలు లేదా పొరుగింటి పేషెంట్లు ఇచ్చే సలహాలు ఎట్టి పరిస్థితుల్లో పేషెంట్లు తీసుకోకూడదండి. అయితే డాక్టర్ గారు, మనం ఇప్పటి వరకు కూడా ఆపరేషన్ అనంతరం పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ఆపరేషన్కి వెళ్ళబోయే ముందు అంటే ప్రీ ఆపరేటివ్ ఫిజియోథెరపీ అవసరం ఏంటి, అది ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తారా?
0: తప్పకుండా అండి. ఇప్పుడు వరకు ఏంటంటే సర్జరీ అనంతరం మనం చూసుకున్నాము, కానీ ఇప్పుడు రైట్ నౌ లేటెస్ట్ ఇప్పుడు మెడికల్ సైన్స్ ఎంత అడ్వాన్స్ అయింది అంటే సర్జరీ ముందలే ఒక 4 రోజులు కానీ 2 నెలల ముందలు కానీ ఫిజియోథెరపీ అనేది ప్లాన్ చేస్తాం. ఇఫ్ ఇట్స్ అన్ ఎలెక్టివ్ సర్జరీ అంటే ఒక 2 నెలల తర్వాత మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలి, లేకపోతే భుజం కీలు ఆపరేషన్ చేయించుకోవాలి. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఎలెక్టివ్గా ప్రీ ఆపరేటివ్ ఫిజియోథెరపీ అనేది చేస్తాం. దీనికి లాభాలు కనుక చూసినట్టయితే ఫస్ట్ థింగ్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, త్వరగా రికవర్ అవుతారు. సర్జరీ అయిన తర్వాత నొప్పి శాతం కానీ లేకపోతే వాపు శాతం కానీ ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత కదలిక అనేది చాలా వేగంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ ఫిజియోథెరపీ ముందలగానే స్టార్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా పేషెంట్ ఎక్కువ కాలం బెడ్ మీద ఉండకుండా త్వరగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి వీలుంటుందండి.
1: అంటే ఆపరేషన్ అనంతరం తీసుకునే జాగ్రత్తల కన్నా ముందు తీసుకునే జాగ్రత్తల వల్ల మరింత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
0: అవునండి.
1: అయితే చివరగా ఈ ఫిజియోథెరపీ చేయించుకునే రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్?
0: పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ చూసినట్టయితే దీంట్లో ముఖ్యంగా మీరు గమనించాల్సిందంటే ఫిజియోథెరపీ అంటే ఫస్ట్ మీరు భయపడకుండా, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనించడం అనేది చాలా మంచిది. ఎప్పుడైతే

0: మనం సర్జరీ చేయించుకున్న తర్వాత భయపడిపోయి ఏదో అయిపోతుంది, లేకపోతే మళ్ళీ కష్టపడి చేయించుకున్న కుట్లు తెగిపోతాయి, లేకపోతే ఇంప్లాంట్స్ ఏమైనా అవుతాయి అన్న భయం లేకుండా కాన్ఫిడెంట్గా ఇంకా ఫిజియోథెరపీ చేయించుకుంటే రికవరీ చాలా బాగుంటుందండి.
1: ఆపరేషన్ అనంతరం ఈ ఫిజియోథెరపీ ఏ రకంగా ఉంటుంది, ఫిజియోథెరపీలో ఎన్ని రకాలున్నాయి, అలాగే ఫిజియోథెరపీ తీసుకోవడం వల్ల రోగి కోలుకోవడం ఎంత వేగంగా జరుగుతుంది వంటి అనేక విషయాలని డాక్టర్ ఓలాస్ గోరా గారు మనకు చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు శస్త్రచికిత్స అనంతరం ఫిజియోథెరపీ ఆవశ్యకత ఈ అంశం గురించి డాక్టర్ ఓలాస్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: ఇప్పుడు ఆలయ వ్యవస్థ, తొలి చారిత్రక యుగం, డాక్టర్ కెఎస్ కామేశ్వరరావు గారి ప్రసంగ వ్యాసం వింటారు. పఠనం శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి.
4: సామాన్యంగా ఆలయం మతపరమైన పవిత్ర స్థలంగా గుర్తించబడిన కాలగమనంలో ఒక పవిత్ర స్థలంగానే కాక సామాజిక ఆర్థిక సాంస్కృతిక సంబంధాలకు ఒక ప్రతీకగా రూపుదిద్దుకుంది. చారిత్రక గమనంలో మానవ సమాజాన్ని ప్రభావితం చేసిన రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక భావాలలో వివిధ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటి ఫలితంగానే ఆలయ వ్యవస్థ స్వరూప స్వభావాలు మారుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రదేశంలో తొలి చారిత్రక కాలం నుండి మధ్యయుగాంతం వరకు ఆలయ వ్యవస్థ స్వభావ స్వరూపాలు ఏ విధంగా మారుతూ వచ్చి రాజకీయ ఏకీకరణకి, సమ్మిళిత ప్రాంతీయ సమాజ ఆవిర్భావానికి ఉపకరించాయో తెలుసుకుందాం. ఆలయం మత సంబంధమైన ఒక పవిత్ర స్థలం అనే భావనతో పాటు దాని నిర్మాణం కూడా అత్యంత ప్రాచీనమైనది అనే నమ్మకం ఉన్నప్పటికీ దానిని ఖచ్చితంగా నిర్ధారించేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన చారిత్రక ఆధారాలు లేవు. ఆలయ నిర్మాణానికి బౌద్ధ స్తూపాలు, చైత్యాలు ప్రేరణ ఇచ్చాయనే బలమైన అభిప్రాయం ప్రచారంలో ఉంది. దీనికి కారణం ప్రాచీన వైదిక సాహిత్య ప్రక్రియలలో ఆలయ నిర్మాణం గురించిన స్పష్టమైన వివరణలు లేకపోవడంతో పాటు పురావస్తు శాస్త్రపరంగా తొలి చారిత్రక కాలం వరకు ఆలయ నిర్మాణాల అవశేషాలు లభ్యం కాకపోవడమే. క్రీస్తుపూర్వం 500 నుండి క్రీస్తుశకం 624 వరకు జరిగిన కాలాన్ని తొలి చారిత్రక కాలం అంటారు. ఈ దశలోనే ఆంధ్రదేశం ఆదివాసీ జీవన విధానం నుండి పౌర సమాజ స్థాయికి పరిణామం చెందింది. ఈ పరిణామానికి బాహ్య కారణాలైన వైదిక, బౌద్ధ, జైన మతాల రాకతో పాటు పరోక్షంగా మౌర్య పాలనా ప్రభావం కూడా కారణం. అంతవరకు తెగలు తెగలుగా చీలిపోయిన అనార్యులైన ఆంధ్రులు నాగలి ఆధారంగా భూమి దున్నే విధానాన్ని అవలంబించి వ్యావసాయిక సమాజంగా ఎదిగి కొత్త కొత్త వృత్తుల ఆవిర్భావానికి అవకాశం కల్పించి అనేక వృత్తి సమూహాల అవతరణకి దారి కల్పించింది. ఈ దశలోనే ఆంధ్రదేశం రాజ్య పూర్వదశ నుంచి రాజ్య వ్యవస్థ నిర్మాణ మొదటి దశకి ప్రవేశించింది. ఇంకా ఈ యుగంలో కనిపించే మరో ముఖ్య లక్షణం, ఇంతవరకు సమాజ వ్యవస్థకి దూరంగా ఉన్న ఆటవిక తెగలు సమాజ ప్రధాన స్రవంతిలో భాగస్వాములవడం. ఆనాటి రాజ్యపాలకులు సామాజిక స్థిరత్వాన్ని, ఏకత్వాన్ని లక్ష్యంగా పెట్టుకుని తమ తమ మత విశ్వాసాలు ఏమైనప్పటికీ ఏ ఒక్క మతాన్ని రాజ్యమతంగా ప్రకటించక దూరదృష్టితో సమ్మిళిత రాజ్య సంస్కృతులతో కూడిన రాజ్యావతరణమే తమ ధ్యేయంగా పాలన సాగించారు. తొలి చారిత్రక కాలానికి ముందు ఆంధ్ర ప్రాంతంలో యానిమిజం, గణచిహ్నవాదం, జంతురూపవాదం వంటి భావజాలాలు మత విశ్వాసాలుగా చలామణిలో ఉన్నాయి. కాని తొలి చారిత్రక ఆరంభకాలం నుంచి వైదిక, బౌద్ధ, జైన మత ఆరాధనా విధానంతో పాటు స్థానిక గణాల ఆరాధ్య దేవతలైన వినాయకుడు, హనుమంతుడు, నరసింహస్వామినే కాక గ్రామదేవతలు కూడా పూజించబడ్డారు. అమ్మతల్లి సంప్రదాయానికి చెందిన లజ్జగౌరి కూడా పూజించారు. కాలక్రమాన ఈ సంప్రదాయమే శక్తి ఆరాధనగా మారింది. మోక్ష సాధనకి వైదిక క్రతువులైన యజ్ఞాలతో పాటు భక్తిభావంపై ఆధారపడిన భాగవత శాఖ ప్రాబల్యం పెరిగింది. కాలగమనంలో ఈ భాగవత శాఖే వైష్ణవంగా రూపుదీసుకుంది. విష్ణు, త్రివిక్రమ, రామ, కృష్ణ, యశోదలతో పాటు శివపార్వతీ వివాహాలు, క్షీరసాగర మథనం వంటి పౌరాణిక అంశాలు సాహిత్యంలో పేర్కొనబడ్డాయి.

విధంగా వైదిక ధర్మం, పౌరాణిక ధర్మం కలసిమెలసి ఆంధ్రజాతిని ప్రభావితం చేశాయి. గుడిమల్లం తవ్వకాల ఫలితంగా 1982లో ఇంగువ కార్తికేయ శర్మ క్రీస్తుపూర్వం 2 లేక 3వ శతాబ్దానికి చెందిన అపురూపమైన విశిష్టమైన రూపంలో ఉన్న శివుణ్ణి పరశురామేశ్వర ఆలయాన్ని కనుగొన్నారు. దీన్ని ఎవరు నిర్మించారో తెలీదు. ఈ చోట అభిషేక సాంప్రదాయం కనిపించదు. ఈ విగ్రహం చుట్టూరా జంతువుల అవశేషాలు కనిపించడం వల్ల జంతుబలి జరిగేది అని ఊహించవచ్చు. చివర శాతవాహనుల కాలానికి చెందిన శివాలయాలు వీరాపురం, సిద్ధేశ్వరం, అమరావతిలో బయటపడ్డాయి. అమరావతిలో ఒక చతుర్ముఖ లింగం దొరికింది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికే ద్రాక్షారామం శైవక్షేత్రంగా సాహిత్యంలో చోటు చేసుకుంది. అమరావతి మహాచైత్యంలోని ఒక గణేశ ప్రతిమ, శ్రీలక్ష్మి ప్రతిమలు ఉన్నాయి. సున్నపురాతిన నంది విగ్రహం కూడా ఒకటి అమరావతి దేవాలయాల శిఖరాన్ని పునరుద్ధరిస్తున్నప్పుడు కనపడింది. శాతవాహన అనంతర పాలకుల కాలంలో వీరాపురం, సిద్ధేశ్వరం, అలంపురం, రంగాపూర్, గుమ్నకొండలోయ, అమరావతి, ధాన్యకటక, చేజర్లల్లో ప్రసిద్ధ శైవ కేంద్రాలయా కనపడ్డాయి. శ్రీశైలం కూడా ఈ కాలంలోనే శైవక్షేత్రంగా ఆవిర్భవించింది. ఇక్ష్వాకులు శైవమత ఆరాధకులు. వీరి కులదైవం కార్తికేయుడు. విజయపురిలో శివ కార్తికేయ ఆలయాలు నిర్మించబడ్డాయి. అది విష్ణుకుండినులు, పల్లవులు పరమమహేశ్వర అన్న బిరుదం ధరించి శైవాన్ని ప్రోత్సహించి పోషించారు. శ్రీపర్వతస్వామి విష్ణుకుండినుల కులదైవం. ఈ కాలంలోనే శైవంలో శాఖలు పాశుపత, కాపాలిక, సిద్ధ అనునవి శ్రీశైలంలో రూపుతీసుకున్నాయి. శివుణ్ణి ఇతర నామాలతో పూజించే సంప్రదాయం ఆరంభమైంది. అందులో మచ్చుకు ఒకటి ఉమామహేశ్వర. ఈ పేరుగల ఆలయాలు బేతవోలు, మాడుగుల, పెదవేగిల్లో కనపడగా ఆ నందీశ్వర ఆలయాలు అర్ధనారీశ్వర రూపంతో పెదకొండూరు, గంగలకురుల్లో నిర్మించబడ్డాయి. త్రిమూర్తుల ఆరాధన కూడా ఈ కాలంలోదే. అనేక త్రిమూర్తి ఫలకాలు కీసరగుట్ట, కొణిదెన, కొవ్వూరులో కనిపించినా త్రిమూర్తులకు ఆలయాలు నిర్మించబడలేదు. కాని ఒక రాతిని తొలిచి నిర్మించిన ఆలయాలు విజయవాడలోనూ, భైరవకొండలోనూ త్రిమూర్తులకు అంకితం చేయబడడం ఒక విశేషం. క్రీస్తుశకం 4-6 శతాబ్దాల మధ్యకాలంలో బ్రహ్మ, శివ, విష్ణు, శక్తి, వినాయక, నరసింహ, దుర్గలతో కూడిన ఫలకాలు కొణిదెన, మాడుగుల, పెదమడియం, పెదవేగి, దువ్వూరు మొదలైన చోట్ల లభ్యమయ్యాయి. ఈ కాలంలో భాగవత శాఖకు చెందిన వాసుదేవుని గురించిన విశేషాలు క్రీస్తుశకం 4వ శతాబ్ది నాటి కొండమోతు ఫలకంలో చిత్రించిన ప్రద్యుమ్న, విష్ణు, నరసింహ, వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధుల ప్రతిమలు తెలియపరుస్తాయి. అభీర వసుదేవసేనుడు క్రీస్తుశకం 270లో అష్టభుజ నారాయణుని ఆలయం నిర్మించాడు. ఇతనిని అష్టభుజంగ స్వామితో పోల్చి కార్తికేయ శర్మ ఈయననే శివుడు అన్నాడు. విష్ణుకుండినుల కాలం నాటి ఏలేశ్వరంలోని విష్ణు విగ్రహం, ఎలాస్ గోవిందరావుపేటలోని భూవరాహ నరసింహ ప్రతిమలు ప్రసిద్ధి చెందినవి. ఆలయ స్వరూపం గురించి రొమిల్లా థాపర్ ప్రారంభంలో ఆలయం ఒక చిన్న గదిలో ప్రతిమను దాచి ఉంచిన పవిత్ర స్థలం. కాలగమనంలో ఆ చిన్న గదికి అనుబంధంగా మరికొన్ని నిర్మాణాలు చేర్చబడ్డాయి. ఆ ఆరాధనా విధానం ఒక మతంగా పరిణామం చెంది స్థానిక పాలకుల ప్రాపు ఆదరణ పొంది కాలం గడిచిన కొద్దీ గుడి అనంతరపు కాలపు సంక్లిష్ట నిర్మాణాలకి దారితీసింది అన్నారు. ఆమె అభిప్రాయపడినట్టు తొలి చారిత్రక కాలం నాటికి ఒకే ఆవరణలో 1 లేక 2 విగ్రహాలు ప్రతిష్ఠించబడిన సంకీర్ణ దేవాలయాల ప్రదక్షిణ పథం, కొన్ని సందర్భాలలో ఒకే నిర్మాణంలో 1 కన్నా ఎక్కువ అంతస్తులు ఉన్నటువంటి సామాన్య ఆలయాలు కనబడతాయి. మొదట్లో కొండలను తొలచి గుహాలయాలు నిర్మించారు. తర్వాత కాలంలో ఇటుకల నిర్మాణం చేపట్టారు. 5 అంతస్తులున్న కొండను తొలచి నిర్మించిన ఉండవల్లి అనంతశయని ఆలయం ఈ కాలానికి చెందిందే. మొఘల్ రాజపురం గుహల్లో మరో 5 ఆలయాలున్నాయి. విజయవాడలోని గుహలు తొలి దక్కన్ సంప్రదాయానికి ప్రతీకలు. ఆలయ నిర్మాణంతో పాటు శిల్పానికి కూడా ప్రత్యేక స్థానం ఈ కాలంలో ఇయ్యబడింది. ఆనాటి శిల్పాలు కాల్చిన ఇటుకలతో, గానుగా, సున్నంతో చెక్కబడ్డాయి. ఆంధ్రజాతి గమనాన్ని నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసిన తొలి చారిత్రక కాలంలోనే వర్ణ వ్యవస్థలోకి ఇంతవరకు దూరంగా సమాజ సరిహద్దులకే పరిమితమైన బోయలు, గొల్లలు, కురవలు, చెంచులు, యానాదులు మిగిలిన ఇతర వృత్తుల వారు వర్ణ వ్యవస్థలో చోటు

0: సంపాదించుకుని తమ తమ దైవాలకి చెంచుమల్లన్న, కాట్రేడు శివ, చెంచు నరసింహాలుగా పేరు పెట్టుకున్నారు. వీరంతా సామాజిక స్రవంతిలోని వివిధ స్థాయిలలో ప్రవేశం సంపాదించుకుని కలుపుకోబడ్డారు. ఈ విధంగా తొలి చారిత్రక కాలానికి చెందిన తొలి రాజ్య వ్యవస్థకు చెందిన చిన్న రాజ్యాల పాలకులు తమ దూరదృష్టితో వైదిక బౌద్ధ జైన మతాలని సహనంతో సమానంగా ప్రోత్సహించి ఆదరించి రాజ్య సుస్థిరతకు, సామాజిక ఏకత్వానికి కృషి చేశారు. ఆ కృషిలో ఆనాటి మత శాఖలు, మత సంకేతాలైన ఆలయాలు తమ వంతు పాత్రను నిర్వహించాయి. క్రీస్తు శకం 4వ శతాబ్దం నుండి 7వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని తొలి చారిత్రక కాలం నుండి మధ్యయుగానికి సాగిన తొలి సంధికాలంగా పరిగణించవచ్చు. అయితే ఈ కాలం నాటి ఆలయాలు ఆంధ్రజాతికి భక్తి కేంద్రాలుగా తప్ప మరే విధంగానూ ప్రభావితం చేశాయి అని చెప్పడానికి నిర్ధారితమైన ఆధారాలు ప్రస్తుతానికి లభించడం లేదు.
1: ఇంతవరకు మీరు ఆలయ వ్యవస్థ, తొలి చారిత్రక యుగం, డాక్టర్ కెఎస్ కామేశ్వరరావు గారి ప్రసంగ వ్యాసం విన్నారు. పఠనం శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి.
2: ఇప్పుడొక లలిత గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వినబోతున్న పాట సీతాకోక చిలుక. ఈ చిత్రం నుండి వాణిజయరాం పాడిన పాటకు రచన వేటూరి.

గోపాల గోపాల ఈ చిత్రం నుంచి సోను నిగం పాడిన పాటకు సంగీతం అనూప్ రూబెన్స్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి లలిత శ్రీమతి హరిప్రియ గార్ల గాత్రయుగులం వింటారు. కనికరముతో భవానీరాగం ఆదితాళం శ్రీ కళ్యాణి వరదరాజన్ కీర్తన.

మీరింతవరకు శ్రీమతి లలిత, శ్రీమతి హరిప్రియ గారుల గాత్రయుగులం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. ముందుగా కన్యాకుమారి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తులసి ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వినబోతున్న పాట 4 స్తంభాలాట. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటకు రచన వేటూరి.

0: ఇంటికోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: కార్యక్రమంలో తోటరాముడు ఈ చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం, P. సుశీల పాడిన పాటకు సంగీతం సత్యం.

కార్యక్రమంలో చివరిగా స్వరాభిషేకం. ఈ చిత్రం నుంచి శంకర్ మహదేవన్, రాధికా బృందం పాడిన పాటకు సంగీతం విద్యాసాగర్.

0: మీరింటి వరకు చిత్రతరంగిణి ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ విద్యారంగ చరిత్రలో 2 కీలక ఘట్టాలు ఈ పర్యటనలో ఆవిష్కృతమయ్యాయి. గిరిజన విద్యా వికాసానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తూ అట్టహాసంగా జరిగిన ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మంజూరైన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లాలోని మెంటాడ దత్తిరాజేరు మండల పరిధిలో ఏర్పాటైన ఈ విద్యా సంస్థ తన తొలి స్నాతకోత్సవాన్ని జూన్ 30వ తేదీ మంగళవారం నాడు అత్యంత వైభవంగా జరుపుకుంది. ఈ విశ్వవిద్యాలయంలో 2020-21 నుండి 2025-26 విద్యా సంవత్సరాల వరకు విద్యను అభ్యసించిన 373 మంది విద్యార్థులకు డిగ్రీ పీజీ పట్టాలను రాష్టపతి ప్రదానం చేశారు. అదేవిధంగా పలు కోర్సులలో విశేష ప్రతిభ కనబర్చిన 13 మందికి గోల్డ్ మెడల్స్ ను రాష్టపతి ప్రదానం చేశారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి రాష్టపతి ప్రసంగిస్తూ, విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులై తమ జీవితంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతున్న విద్యార్థులకు రాష్టపతి శుభాకాంక్షలు తెలిపారు. పథకాలు అందుకున్న వారిలో 40% మంది మహిళలు ఉండడం హర్షణీయమన్నారు. స్వర్ణ పథకాలు అందుకున్న వారిలో 70% మంది ఉండడం గర్వకారణమన్నారు.
2: उपाधियां प्राप्त करने वाले विद्यार्थियों में लगभग 40% बेटियां हैं। हर्ष की बात ये है कि स्वर्ण पदक प्राप्त करने वाली में लगभग 70% बेटियां बेटियों के लिए ट्राई वाला है। महिला सशक्तिकरण बढ़ते कदमों के साथ ही ये उपलब्धि संस्था के समावेशी सोच और जेंडर जस्टिस के प्रति संवेदनशीलता की वो दर्शाता है। इस जनजातीय विश्वविद्यालय पर अनेक విశేష జిమ్మేదారీ.
1: ఈ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి పలు ప్రత్యేక బాధ్యతలున్నాయన్నారు. గిరిజన సమాజంలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, విధాన రూపకల్పన సామర్థ్యాలను పెంపొందించే ప్రధాన కేంద్రంగా ఇది ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కేంద్రంగా ఏర్పాటైన ఈ సంస్థలు వాటి ప్రాంతంలోని గిరిజన వర్గాల విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ది, జీవనోపాధి, అటవీ హక్కుల కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. రాబోయే సంవత్సరాలలో ఈ విశ్వవిద్యాలయం అనగారిన గిరిజన యువత సమగ్ర వికాసంతో పాటు ఈ ప్రాంతమంతటా సర్వతోముఖాభివృద్ది సాధించడానికి అర్థవంతమైన ప్రయత్నాలు చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అటవీ ఉత్పత్తులు, హస్తకళలు, తృణధాన్యాలు, ఔషధ మొక్కలు, ఎకోటూరిజం, స్థానిక వ్యవస్థాపకత వంటి రంగాలలో ఉత్పాదక పనులను ప్రోత్సహిస్తూ గిరిజన ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడానికి అన్ని విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా గిరిజన విశ్వవిద్యాలయాలు వినూత్న వ్యవస్థలను కలిగి ఉండాలని రాష్టపతి సూచించారు. స్నాతకోత్సవం అనేది ప్రతి విద్యార్థి జీవితంలో ముఖ్యమైన మైలురాయని, ఇది వేడుకలు జరుపుకునే రోజు మాత్రమే కాదని, విద్యార్థులు తమ భవిష్యత్ గురించి ఒక బలమైన సంకల్పాన్ని తీసుకునేలా ప్రేరేపించే క్షణమని రాష్టపతి పేర్కొన్నారు. వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించారు. కేవలం పాఠ్యపుస్తకాల విజ్ఞానానికే పరిమితం కాకుండా ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి తమ చుట్టూ ఉన్న వ్యవస్థ నుండి నేర్చుకోవాలన్నారు.
2: व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्त करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा। यहाँ के जनजातीय समाज की अपनी समृद्ध सांस्कृतिक परंपराओं,

0: और प्रकृति से जुड़ी जीवन शैली है कि समाज के इस वर्ग को आधुनिक शिक्षा के उपयोगी आयामों से जोड़कर ये विश्वविद्यालय देश के समतापूर्वक विकास में यहाँ के युवाओं की महत्वपूर्ण भूमिका सुनिश्चित करेगा।
1: విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉంటూనే సమాజం, దేశ ఉజ్వల భవిష్యత్ కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. వేగంగా అభివృద్ది చెందుతున్న భారతదేశంలో మన వారసత్వంతో ముడిపడి ఉంటూనే ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రయోజనాలను సమాజంలోని ప్రతి వర్గానికి అందించాల్సిన అవసరం ఉందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇదే లక్ష్యంతో ఉత్తరాంధ్రలోని గిరిజన వర్గాలను సాధికారులను చేసేందుకు ఈ విశ్వవిద్యాలయం సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ను నిర్వహిస్తోందని తెలిపారు. గిరిజన సంక్షేమం, ప్రజారోగ్యం, వాతావరణ మార్పులు, ఆహార పోషకాహార భద్రత, ఇంధన పరిరక్షణ వంటి రంగాలలో విద్యాపరంగానూ క్షేత్రస్థాయిలోనూ విశ్వవిద్యాలయం తన ప్రయత్నాలను కేంద్రీకరించిందని ఆమె అభినందించారు. ఈ ప్రయత్నాలన్నీ సమసమాజ స్థాపనకు, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణానికి ఎంతగానో దోహదపడతాయని రాష్టపతి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విద్యాలయాల ద్వారా ఆర్జించిన విజ్ఞానాన్ని తమ స్వీయ అభివృద్దికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్దికి, దేశ నిర్మాణానికి కూడా ఉపయోగించాలని రాష్ట్రపతి విద్యార్థులకు ఈ సందర్భంగా సూచిస్తూ,
0: ఆప్కే ఉపర్ బహుత్ లోగో కా రెస్పాన్సిబిలిటీ దాయిత్వ హై కేవల్ అప్నో కే లియే నహీ సమాజ్ కే లియే హీ కభీ కభీ మే అప్నే బీతే హుయే కాల్ కో మే మోడ్ కర్ దేఖతీ హూ మేరే పితాజీ కహా కర్తే థే పతా నహీ తుమ్ క్యా బనోగే జో భీ బనోగే ఆగే తో బడ్నా హీ హై लेकिन पीछे मुड़ कर दे आपसे भी अधिक ऐसे संघर्ष बारा पीछे रहे इसलिए पीछे मुड़ कर देखो आपका कर्तव्य है समाज को पीछे रहने वाले लोगों को आगे लाना है इससे ही आपका शिक्षा का सार्थकता या महत्व उपलब्ध हो ये केवल समाज के लिए नहीं अपने लिए नहीं देश के लिए भी ये बहुत बड़ा उपलब्धि है
1: 2047 నాటికి వికసిత భారత్ను నిర్మించడమే మన లక్ష్యమని రాష్ట్రపతి పునరుద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించే అర్థవంతమైన, సమగ్రమైన, ఆచరణాత్మక బోధనా పద్దతుల ద్వారా ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఈ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్టపతి నమ్మకం వ్యక్తం చేశారు. గిరిజన ప్రజలను ఆధునిక విద్యా ప్రయోజనాలతో అనుసంధానించడం ద్వారా స్థానిక యువత దేశ సమానత్వ అభివృద్దిలో ముఖ్యమైన పాత్ర పోషించేలా ఈ సంస్థ తోడ్పడుతుందని ఆకాంక్షిస్తూ రాష్టపతి తన ప్రసంగాన్ని ముగించారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యాభ్యాసానికి ఇది ముగింపు కాదని, కొత్త బాధ్యతలతో కూడిన జీవితానికి నాంది అని చెప్పారు. పట్టభద్రులైన విద్యార్థులందరూ మీ కుటుంబాల పట్ల మాత్రమే కాకుండా సమాజం, దేశం పట్ల కూడా బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిగా కాకుండా ఉద్యోగాలను కల్పించేవారిగా ఎదగాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కొత్త సంస్థలను నెలకొల్పి అవకాశాలను సృష్టిస్తే ఎంతో మందికి ఉపాధి కల్పించిన వారు అవుతారని విద్యార్థులను ప్రోత్సహించారు.
2: As education minister of India, as education in charge of this country, my expectation will be from you, don't go behind naukri, don't go behind any government service or any job. Try to become job creator. Your initiative job will be created, many more will be get job. You are not entitled to go for a job. You are entitled to create jobs. University are meant to take lead, to create a new innovation, new models. I'm confident and this university has unique position.
1: విశ్వవిద్యాలయాలు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకు విద్యార్థులను సిద్ధం చేయడానికే కాదని, సృజనాత్మకత, వ్యవస్థాపకత, నాయకత్వాన్ని పెంపొందించేందుకు కూడా కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన విశ్వవిద్యాలయానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని, ఎందుకంటే ఇది సంప్రదాయ ఉన్నత విద్యకు మాత్రమే పరిమితం కాలేదని, గిరిజన సమాజాల జ్ఞాన వ్యవస్థలను నమోదు చేయడం, పరిరక్షించడం, ప్రోత్సహించడం దీని ముఖ్య కర్తవ్యమని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. అడవులు, జీవ వైవిధ్యం, వ్యవసాయం, ఔషధ మొక్కలు, వన్యప్రాణులు, ప్రకృతితో సామరస్యంగా జీవించే విధానం వంటి అంశాలపై గిరిజన సమాజాలకు శతాబ్దాలుగా కూడబెట్టుకున్న అపారమైన విజ్ఞానం ఉందని చెప్పారు. ఈ అమూల్యమైన జ్ఞానాన్ని పరిశోధించి, పత్రబద్దం చేసి నేటి అవసరాలకు అనుగుణంగా వినియోగించాలన్నారు. అదేవిధంగా వాస్తవ జీవిత సమస్యలకు మానవ కేంద్రిత, వినూత్న పరిష్కారాలను అందించాలని సమాజం విశ్వవిద్యాలయాల నుండి ఆశిస్తోందని, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో కూడా ఈ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొంటూ,
2: హూ విల్ టేక్ లీడ్ ఆఫ్ దట్ బెనిఫిట్, హూ విల్ ద క్యాప్టెన్ ఆఫ్ దట్ సోషల్ చేంజ్, ఎకనామిక్ చేంజ్, సర్టన్లీ అవర్ యూనివర్సిటీ స్టూడెంట్స్, ద ఏరియా ఆఫ్ బయోటెక్నాలజీ, in the area of human psychology, in the area of behavioral practice, in the area of public health system, more research is expected, more human centric solutions are expected, I am confident this young university will take responsibility to fulfill the target of Viksit Bharat 2047, to fulfill the dream of this countrymen. You will take lead and your parents will be proud of all of you. Not only your parents, or your faculty, your vice chancellor and all of us will be proud of you with your leadership.
1: భారతీయ సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థలకు ఆధునిక శాస్త్రీయ పరిశోధనలకు మధ్య వారధిగా నిలవాల్సిన బాధ్యత ఈ విశ్వవిద్యాలయంపై ఉందన్నారు. స్వదేశీ విజ్ఞానానికి నిలయంగా మారడమే కాకుండా సమకాలీన సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను కూడా అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఈ ఆశయాలను నెరవేర్చడమే కాకుండా జాతీయ ప్రాధాన్యమున్న విద్యా సంస్థగా ఎదుగుతుందనే విశ్వాసాన్ని ధర్మేంద్ర ప్రధాన్ వ్యక్తం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ తొలి స్నాతకోత్సవం గిరిజన విశ్వవిద్యాలయానికి కీలక మైలురాయని చెప్పారు. గిరిజన విద్యార్థుల దీర్ఘకాలిక కలలను విశ్వవిద్యాలయం సాకారం చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్టాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ విద్యార్థులకు ఈ విశ్వవిద్యాలయం మంచి విద్యను అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు.
3: The first convocation of the Central Tribal University of Andhra Pradesh marks an important milestone and an auspicious beginning in the annals of the university. The university has been catering to the higher educational needs of the people and fulfills the long cherished dream of tribal population of Andhra Pradesh and the neighboring states of Odisha and Chhattisgarh, providing better access to higher education. Andhra Pradesh is one of the states with a large number of scheduled tribes population of approximately 27.39 lakhs, constituting 5.53% of the total population of the state as per the 2011 census.
1: అదే విధంగా ఈ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని, నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలన్నారు. ప్రతి తరం ఒక దేశాన్ని వారసత్వంగా స్వీకరిస్తుందని, కాని ఆ తరం దేశాన్ని ఎలా వదిలి వెళ్తుందో నిర్ణయించేది విద్య మాత్రమే అని చెప్పారు.
4: ఎవ్రీ జనరేషన్ ఇన్హెరిట్స్ ఎ నేషన్. Education determines what kind of nation it leaves behind. That is why universities are not just institutions that award degrees. They create dreams, build confidence, shape leaders and transform the destiny of generations. Today is not just the first convocation of the Central Tribal University of Andhra Pradesh. It is a celebration of opportunity, celebration of inclusion and celebration of the belief that quality education must reach every corner of our country and every section of our society.
1: అందుకే విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు అందించే విద్యా సంస్థలు మాత్రమే కాదని, అవి కళలకు రూపమిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని, అలాగే భవిష్యత్ నాయకులను కూడా తీర్చిదిద్దుతాయని చెప్పారు. అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతూ అన్ని వర్గాలు భాగస్వామ్యం అయితేనే వికసిత్ భారత్ కల సాకారమవుతుందన్నారు. గిరిజన ప్రాంతాల్లోని విశ్వవిద్యాలయాలు కేవలం విద్యా కేంద్రాలు మాత్రమే కావని, ఇవి సామాజిక పరివర్తనకు, సమాన అవకాశాలకు మార్గదర్శకాలని చెప్పారు. ఒక కుటుంబంలో తొలితరం విద్యార్థి పట్టభద్రుడైతే ఆ కుటుంబం మొత్తం ముందుకు సాగుతుందని, దీంతోపాటు దేశం కూడా అభివృద్ది చెందుతుందన్నారు. పరిశోధన, ఆవిష్కరణలు, అభివృద్ది ద్వారా ప్రతి పౌరుడికి సాధికారత కల్పిస్తూ మన గొప్ప గిరిజన వారసత్వాన్ని కాపాడుకోవడమే వికసిత్ భారత్ స్ఫూర్తి అని చెప్పారు. ఇక గిరిజన సమాజాలు ఎదుర్కొంటున్న విద్య, ఆహార భద్రత, జీవనోపాధి వంటి సవాళ్లను పరిష్కరించేందుకు ఈ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పనిచేస్తోందని వైస్ ఛాన్సలర్ టి శ్రీనివాసన్ స్వాగత ప్రసంగంలో పేర్కొంటూ,
5: ఇండియాస్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆర్ కస్టోడియన్స్ ఆఫ్ రిచ్ లెగసీ ఆఫ్ నాలెడ్జ్, బయోడైవర్సిటీ, సస్టైనబుల్ లివింగ్ అండ్ కల్చరల్ హెరిటేజ్. అట్ ది సేమ్ టైమ్ మెనీ ట్రైబల్ రీజియన్స్ కంటిన్యూ టు ఫేస్ ఛాలెంజెస్ ఇన్ ది ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, న్యూట్రిషన్ అండ్ లైవ్లీహుడ్. ద ట్రూ మెజర్ ఆఫ్ ఇండియాస్ ప్రోగ్రెస్ లైస్ ఇన్ ఎన్ష్యూరింగ్ దట్ దీస్ కమ్యూనిటీస్ బికమ్ ఈక్వల్ పార్ట్నర్స్ ఇన్ ది నేషనల్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ విత్ దిస్ విజన్ దట్ ది సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 2019. ఆర్ మిషన్ ఇస్ నాట్ ఓన్లీ టు ప్రొవైడ్ క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ బట్ ఆల్సో టు ప్రిజర్వ్ ట్రైబల్ నాలెడ్జ్ సిస్టమ్స్, empower tribal youth and integrate traditional wisdom with modern science for inclusive and sustainable development.
1: స్నాతకోత్సవం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐఎన్ఎస్ డేగా నుంచి బెంగళూరుకు తిరుగు పయనమయ్యారు. ఆ మరుసటి రోజు ఉదయం అనంతపురంలోని కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అనంతపురంలో ఈ అత్యున్నత విద్యా సంస్థ ఏర్పాటైంది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతలూరు గ్రామం వద్ద 2018 ఆగస్టులో ఈ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. పార్లమెంటు ఆమోదించిన కేంద్ర విశ్వవిద్యాలయాల సవరణ చట్టం 2019 ద్వారా ఇది అధికారికంగా స్వతంత్ర హోదాను పొందింది. 2022 నుంచి 26 మధ్య విద్యా సంవత్సరాలకు చెందిన 1268 మంది విద్యార్థులకు డిగ్రీలు పీజీలను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. అలాగే 56 మందికి గోల్డ్ మెడల్స్ ను ప్రదానం చేశారు. అదేవిధంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని సీయూఏపీ నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్ డేటా సెంటర్ ను కూడా రాష్టపతి ప్రారంభించారు. నూతన విద్యా విధానం ఎన్ఈపీ 2020ని పూర్తి స్థాయిలో అమలు చేసిన తొలి కేంద్రీయ విశ్వవిద్యాలయంగా తాము నిలిచామని వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్ఏ కోరి స్వాగత ఉపన్యాసంలో పేర్కొంటూ,
6: ద సీయూఏపీ హాజ్ రాపిడ్లీ ఎవాల్వ్డ్ ఇంటూ ఎన్ ఇన్స్టిట్యూషన్ కమిటెడ్ టు అకాడెమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్, ఇన్క్లూసివిటీ అండ్ నేషన్ బిల్డింగ్. గైడెడ్ బై ద విజన్ ఆఫ్ వికసిత్ భారత్ 2047, the university has aligned its vision and mission with the National Education Policy 2020, the Sustainable Development Goals and the ideals of Atmanirbhar Bharat. Our institutional development plan now serves as the roadmap for our future growth.
1: పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి రాష్టపతి మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవం విద్యార్థుల గత కొన్ని సంవత్సరాల అంకితభావం, పట్టుదల, కఠోర శ్రమకు ఫలితమన్నారు. ఎన్నో కలలతో విశ్వవిద్యాలయంలో ప్రవేశించిన విద్యార్థులు నేడు విజ్ఞానం, ఆత్మవిశ్వాసం, కొత్త అవకాశాల తలుపులు తెరిచే పట్టాలతో బయటకు వెళ్తున్నారని చెప్పారు. విద్యార్థుల విజయం వెనుక వారి కష్టంతో పాటు తల్లిదండ్రుల త్యాగాలు, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, సమాజం మద్దతు ఉన్నాయని, అందుకే సమాజానికి తిరిగి సేవ చేయాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తులో వీరంతా ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలైనా, ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలైనా, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులైనా, సేవ చేసే దాతలైనా, వారి విద్యా విజ్ఞానం సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ఆసరాగా నిలవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ఈ నూతన విద్యా సంస్థ ప్రస్థానంలో కీలక మైలురాయని అభివర్ణించారు. ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా దీర్ఘకాలిక దార్శనికతను అభివృద్ది చేసుకోవడం పట్ల రాష్టపతి సంతోషం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ది లక్ష్యాలకు, ముఖ్యంగా నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ సంస్థ కట్టుబడి ఉండటం, సమ్మిళిత సమానత్వ వృద్దిపై దీనికున్న బాధ్యతను తెలియజేస్తోందన్నారు. ఈ విశ్వవిద్యాలయం అద్భుత విద్యా కేంద్రంగా ఎదుగుతుందని, 2047 నాటికి వికసిత్ భారత స్వప్నాన్ని సాకారం చేయడంలో విశేష సహకారాన్ని అందిస్తుందని రాష్టపతి విశ్వాసం వ్యక్తం చేశారు. సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మార్చేస్తోందన్న రాష్టపతి, ఇలాంటి వేగంగా మారుతున్న ప్రపంచంలో పట్టా పొందడంతో విద్య పూర్తి కాకూడదని విద్యార్థులకు చెప్పారు. అభివృద్ది చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా నిరంతరం మారాలనే తపనే విద్యార్థులకు అత్యంత గొప్ప బలంగా నిలుస్తుందన్నారు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులకు ఈ సందర్భంగా సూచించారు.
7: Technological advancement are transforming every sector. In such a rapidly changing world, learning should not end with acquiring a degree. The inclination to continuously adapt to emerging technologies will be one of your greatest strengths. You should cultivate the courage to explore new ideas and acquire new knowledge. Let perseverance be your valued strength.
1: నిరంతరం నేర్చుకునే తత్వం, పట్టుదల, ఆవిష్కరణల వైపు అడుగులు వేసే యువతే దేశానికి అమూల్యమైన జాతీయ సంపద అని స్పష్టం చేశారు. తమ జ్ఞానాన్ని సృజనాత్మకత, సంకల్పం, బాధ్యతాయుత భావంతో ముడిపెట్టడం ద్వారా సవాళ్లను అవకాశాలుగా మార్చుకోగలరని, మరింత సుసంపన్నమైన భారతదేశ నిర్మాణానికి తోడ్పడగలరని రాష్టపతి పేర్కొన్నారు. జీవితంలో నైతిక విలువలను ఆచరణలో పెట్టుకోవడం విద్యార్థులకు ఎంతగానో సహాయపడుతుందని రాష్టపతి సూచించారు. నిజాయితీ, కరుణ, సానుభూతి, ప్రకృతి పట్ల గౌరవం ఉన్నతమైన నైతిక ఆదర్శాలు మాత్రమే కావని, అవి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి పునాదులని తెలిపారు. ఈ విలువలు విద్యార్థుల జీవితాన్ని సార్థకం చేయడంతో పాటు సమాజానికి, దేశానికి అర్థవంతమైన సేవలందించేలా తీర్చిదిద్దుతాయని చెప్పారు. వికసిత్ భారత్ దార్శనికత యువతలోని శక్తి, ప్రతిభ, అంకితభావం ద్వారానే సాకారమవుతుందని రాష్టపతి పేర్కొన్నారు. జీవితంలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా అంకితభావంతో, నిజాయితీతో అత్యుత్తమ ప్రతిభను కనబర్చేందుకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.
7: యు ఆర్ గోయింగ్ టు బిగిన్ యువర్ కెరియర్స్ ఎట్ ఎ ట్రాన్స్ఫార్మేటివ్ జంక్చర్ వెన్ ఇండియా ఇస్ మూవింగ్ కాన్ఫిడెంట్లీ టువార్డ్స్ బికమ్ ఎ డెవలప్డ్ నేషన్ బై 2047. దిస్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ కెన్ బి రియలైజ్డ్ ఓన్లీ త్రూ ద ఎనర్జీ, టాలెంట్ అండ్ కమిట్మెంట్ ఆఫ్ అవర్ యూత్. ఈచ్ వన్ ఆఫ్ యూ ఈజ్ ఎన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ దట్ ఫ్యూచర్. వాట్ ఎవర్ పాత్ యూ చూజ్, యూ షుడ్ పర్స్యూ ఎక్సలెన్స్ అండ్ డెడికేషన్ అండ్ ఇంట్రెస్ట్.

0: Internalizing ethical values will be of the greatest help. Honesty, compassion, empathy and respect for nature are not only lofty moral ideas, they are also the foundation of historic development.
1: నూతన సాంకేతికతను అంతిపుచ్చుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని రాష్టపతి ఆకాంక్షించారు. ఏఐ, డేటా సైన్స్ వంటి సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచిస్తూ రాష్టపతి తన ప్రసంగాన్ని ముగించారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రతిష్టాత్మకమైన కేంద్ర విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని రాష్టపతి ద్రౌపది ముర్ము తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. ఇప్పటి వరకు మీరు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: రాబోయే అతిథి కార్యక్రమంలో ఫిల్మ్ గీతాలు వింటారు. వాణిజ్య ప్రకటన అనంతరం
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నచ్చినటువంటి పాటను కోరుకునే కార్యక్రమం రాబోయే అతిథి కార్యక్రమంలో ముందుగా రామరాజ్యంలో భీమరాజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్ వీరి కోరికపై ఈ పాట.

ఖైదీ నెంబర్ 786 చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేదా ఆయేషా వీరి కోరికపై ఈ పాట.

0: మీరు విన్న ఆ పాటతో రాబోయే అతిథి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న కేంద్ర పథకాల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారు మన ముందున్నారు. అసలు 20 సూత్రాల కార్యక్రమం అంటే ఏమిటి, స్వర్ణాంధ్రప్రదేశ్లో 20 సూత్రాల అమలు ఏ విధంగా జరుగుతుంది, ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం లంకా దినకర్ గారు.
3: నమస్తే అండి.
2: సార్, అసలు 20 సూత్రాలు అంటే ఏమిటి, భారత ప్రభుత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో 20 సూత్రాల అమలు విశేషాలు ఏమిటి?
3: ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము దేశం ప్రగతి సాధించాలంటే 20 రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. 20 రకాల అంశాలు దాదాపు అన్ని శాఖలకి సంబంధించినటువంటి, ఆయా శాఖల్లో అమలయ్యేటటువంటి కేంద్ర ప్రాయత పథకాలు, ప్రాజెక్టులకి సంబంధించి అమలు జరుగుతున్నటువంటి తీరు, అమలు జరగాల్సినటువంటి విధానం మీద సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కలెక్టర్లతోటి, రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖ అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఆ పథకాల అమలు తీరు, వాటిని మెరుగ్గా ఫలాలు అందవలసినటువంటి వ్యక్తికి ఎవరికైతే అందాలో, ఆ కుటుంబాలకు అందుతున్నాయో లేదో పర్యవేక్షించి వాటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు వీబీజీ రామ్జీ వచ్చింది, గతంలో ఉపాధి హామీ పథకం ఉంటుంది, దానికి సంబంధించి ప్రతి నెల కూడా ఎన్ని జాబ్ కార్డ్స్ జనరేట్ అయినాయి, ఎంతమందికి వేతనాల చెల్లింపు ఉంది, ఎంతమందికి ఉపాధి కలుగుతూ ఉంది అని నెలవారీ సమీక్షలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పీఎం ఆవాస యోజన, గృహ నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎన్ని గృహాలు ఆ నెలలో పూర్తయినాయి, ఎన్ని కొత్త గృహాలు కేటాయించారనేటువంటి అంశం, అలాగే ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరుకి సంబంధించి ఎన్ని కుళాయిలు ఆ నెలలో ఇచ్చామని మంత్లీ బేసిస్ మీద ప్రతి నెల కూడా వైద్యానికి సంబంధించి, అలాగే మహిళలకి సంబంధించినటువంటి లక్పతి దీదీలుగా కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, స్వయం సేవా సంఘాల ద్వారా ఎంతమంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కోగలిగారు, ఎంతమందికి నిధులు అందటం జరిగింది, అటవీకరణ ఎంత జరిగింది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి నివేదికగా ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి అందుతం జరుగుతుంది. ఇది ఒక అంశమైతే మళ్ళీ త్రైమాసిక నివేదికలు, అర్ధ సంవత్సర నివేదికలు, సంవత్సర నివేదికలు ఇవన్నీ కూడా ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి ఈ యొక్క అంశాలను వారికి తెలియజేయడం జరుగుతుంది నివేదికల రూపంలో. దీంతో పాటు వివిధ శాఖలకు సంబంధించి, ముఖ్యంగా ఈ 20 సూత్రాలకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది, అందరికీ కూడా పేదరికం లేని సమాజం నిర్మించడానికి కానీ పేదరిక నిర్మూలనకి తీసుకుంటున్న ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అందరికీ గృహాలు, అర్హులైనటువంటి అందరికీ కూడా సురక్షిత త్రాగునీరు, అందరికీ ఆరోగ్యము, అందరికీ విద్య, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సంబంధించినటువంటి వారి సాధికారత, మహిళా సాధికారత, అదేవిధంగా యువతకి సంబంధించినటువంటి సాధికారత, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా పురోగతి సాధిస్తున్నాము, ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశము, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతి ద్వారా అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు, అలాగే కార్మికులకి సంబంధించి వాళ్ళకి అమలు చేస్తున్నటువంటి చట్టాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్క అంశం దాదాపు సుపరిపాలనతో సహా

0: అలాగే ప్రాపర్ షేర్ ఇన్ ద గవర్నెన్స్. ప్రభుత్వంలో అన్ని రకాల వర్గాల వారికి సముచిత స్థానం, ఎన్నికల్లో పాల్గొనడానికి వీటికి సంబంధించిన అంశాల్లో కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి, ఇంత ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో అమలయ్యేటటువంటి అన్ని శాఖలకి సంబంధించినటువంటి వివిధ రకాల పథకాలు, వివిధ రకాల సంస్కరణలు, వివిధ రకాల ప్రాజెక్టులకి సంబంధించి వాటిని సమీక్షించి అవి అర్థవంతంగా ఫలాలు అందుతున్నాయా లేవా అనేటటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి, అలాగే నివేదికల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇవాళ మీకు తెలుసు, వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధన అనేటటువంటి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్. వికసిత భారత్కి ఈ అంశాలన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో, ఏ విధంగా ఇతోధికంగా నిలబడుతున్నాయి, సహాయపడగలవు అనేటటువంటి అంశాన్ని, అలాగే స్వర్ణాంధ్ర సాధనలో ఈ అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా అమలవుతున్నాయని మేము పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, SDGs ఉన్నాయి ఒక 17. ఈ 20 అంశాలే ఆధునీకరించినటువంటి పాయింట్సే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వాటిని మ్యాచింగ్ చేసుకుని ఈ పథకాలని, ఏ అయితే కేంద్ర ప్రాయత పథకాలు ఉన్నాయో వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తోటి 20 సూత్రాలతోటి కంబైన్ చేసుకుని మేము ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది దేశంలో, ఏ ఇండికేటర్స్ లో ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనేటటువంటి దాన్ని పర్యవేక్షిస్తాం.
1: సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు గ్రామీణ గృహ నిర్మాణ పథకం గురించి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికిను కేంద్ర ప్రభుత్వానికి మీరు అనుసంధానంగా ఇప్పుడు ఈ రిపోర్ట్లు పంపించడం, కానీ వారిచ్చే కాంట్రిబ్యూషన్ ఇప్పుడు వారు 75% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% ఇవ్వడం, లేదా 30-75% ఏ ప్రాతిపదికన అయితే ఆ ప్రాతిపదికన ఎంత అమలు అవుతుందో, మీ ఇప్పుడు 20 సూత్రాల చైర్మన్గా మీరు నివేదికలు ఇవ్వడం, అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి అమలు చేసే భాగంలో మీరు సఫలీకృతులు అవుతున్నారు. ముందుగా మీకు దానికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
1: అయితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత సుమారు ఎన్ని పక్కా ఇళ్లు కట్టించి ఉంటారు మీరు, ఇంకా ఎన్ని అవసరమని మీరు నివేదికలు ఇచ్చి ఉంటారు?
0: మేము నివేదిక అన్నా కూడా ముందు 2019కి ముందు దాదాపు 20 లక్షల పైగా గృహాలని పట్టణాల్లో గ్రామాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్ లో పీఎం ఆవాస యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019-24 మధ్య వీటిని పూర్తి చేయకుండా అటకెక్కించినటువంటి పరిస్థితి, సరైనటువంటి విధానాలు అమలు చేయకపోవటం వల్ల ఆ గృహాలు అలాగే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యము, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఏ గృహాలైతే పీఎం ఆవాస యోజన కింద నిలిచిపోయి ఉన్నాయో వాటి శీఘ్రగతిన వాటిని పురోగతిలోకి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా ఏ అయితే ఇంతకు ముందు నిర్మించినటువంటి కాంట్రాక్టర్లకి చెల్లింపులు చేయాల్సిన దానిలో నిలుపుదల చేయటం, వాటి మీద పురోగతి, వాటి కొంతవరకు ముందుకి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేయటం, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పన లేకుండా నిర్వీర్యం స్కెల్టన్ కేవలము భవనాల నిర్మాణాన్ని దాని లోపల కావలసినటువంటి నీరు కనెక్షన్ కానీ, రోడ్డు కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కనెక్షన్ కానీ, విద్యుత్ కనెక్షన్ కానీ లేనటువంటి పరిస్థితి, అటువంటి వాటిని కల్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కొంత జాగ్రత్తలు తీసుకొని చేసినందువల్ల దాదాపు ఇప్పుడు 12 లక్షల గృహాల వరకు రాష్ట్రంలో పూర్తయినటువంటి పరిస్థితి. ఇంకొక 12 లక్షలు గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి, వాటిని కనీసం రాబోయే డిసెంబర్ లోపు మొత్తం కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాము. దీనికి తోడు టిట్కో గృహాలు కొన్ని ఉన్నాయి కేంద్ర రాష్ట్ర నిధులతోటి, అలాగే ఇక్కడ ఉండేటటువంటి వివిధ లబ్ధిదారులు వాళ్ళు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొని కడుతున్నటువంటి గృహాలు, వాటి పరిస్థితి కూడా మౌలిక సదుపాయాలు పూర్తయినా కానీ 90% ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయకపోవటం, ఆ చివరి 5-10% పనులు చేయకుండా 2019-24 మధ్య ఇబ్బంది పెట్టడము, లబ్ధిదారులు ఒకవైపు బ్యాంకు రుణాలు కట్టుకోలేని పరిస్థితి, మరొక వైపు సొంత ఇల్లు వస్తుంది కదా అనుకుని అప్పులు తెస్తే అప్పులు నడ్డి విరిచినటువంటి పరిస్థితి, అలాగే అద్దె అనేటటువంటిది నెల నెల కట్టకుండా విసులుబాటు ఇచ్చే సొంత ఇల్లు వస్తుంది అనేటువంటి కళ, రెంట్ కట్టుకుంటా అప్పుకి వడ్డీ కట్టుకుంటా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, దాని నుంచి బయటేసేటటువంటి ప్రయత్నం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొన్న 3 లక్షల గృహాలని గూడూరు నుంచి మొత్తం కూడా కీసి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి మొదటి దశలో తీసుకోవడం, అట్లా ఎక్కడెక్కడ గృహాలు ఆగి ఉన్నాయో వాటిని ఒక పురోగతితోటి ముందుకి తీసుకెళ్తా ఉన్నాము. ప్రతి జిల్లా కూడా ఇప్పటికే 26 జిల్లాలు మొదటి దశ సమీక్ష పూర్తయినప్పుడు గృహాలు, నీరు, వైద్యము సంబంధించి, అలాగే ఉపాధి హామీ గురించి మేము కీలకంగా తీసుకున్నటువంటి సమీక్షలు సత్ఫలితాలు ఇస్తా ఉన్నాయి.
1: దినకర్ గారు, ఇందాక మీరు చెప్తూ ఇప్పుడు నేను ఇటీవల మిమ్మల్ని పత్రికల్లో కానీ టీవీలో కానీ చూసినప్పుడు కూడా రైతులకి పంపు సెట్ల గురించి ఏ విధమైన సహకారం అందిస్తున్నారు, అందులో 20 సూత్రాల పాత్ర ఎంత?
0: ముఖ్యంగా రైతులకు పంపు సెట్ కూడా విద్యుద్దీకరణకి సంబంధించి దాన్ని కూడా సోలార్ సిస్టమ్ తోటి చేసేటటువంటి దానికి మా పాత్ర ఉంది. మా నివేదికలో కూడా నెలవారీ ఎన్ని పంప్ సెట్స్

0: జరిగింది. పిఎం కుసుమ్ అంటే ఎక్కడెక్కడైతే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ కి దగ్గరగా 4 మెగావాట్లు 5 మెగావాట్లు 10 మెగావాట్లు వరకు కూడా సోలార్ పవర్ జనరేషన్ చేసి వాటిని ఆ సబ్స్టేషన్ కి అనుసంధానం చేయడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువగా ఇప్పుడు ఇచ్చేటటువంటి ఏదైతే మనకి ఇదివరకు ఉన్నటువంటి పద్ధతుల్లో ఏదైతే విద్యుత్ శక్తి మనం చేస్తా ఉన్నామో హైడ్రో గానీ లేకపోతే థర్మల్ పవర్ గానీ వాటి వల్ల థర్మల్ పవర్ వల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి వాటిని తగ్గించేసి దాదాపు అరికట్టే విధానంగా వెళ్లాలని పిఎం కుసుమ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అలాగే ప్రకాశం జిల్లాలో గుంటూరు ఉభయ గుంటూరులో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో గానీ అలాగే విజయనగరం శ్రీకాకుళం వంటి జిల్లాల్లో గానీ చాలా వేగంగా జరుగుతూ ఉంది. అయితే కొంతవరకు ఇబ్బంది అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో పాత ఉభయ గోదావరి జిల్లాలో గానీ ఇటువంటి ప్రాంతాల్లో కృష్ణా జిల్లాలో ఒక పార్ట్ ముఖ్యంగా మచిలీపట్నం ఇటువైపు భూమి దొరకటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. అక్కడ కుసుము అనుకున్నంత వేగంగా పిఎం కుసుము ముందు వెళ్ళట్లేదు. మిగతా ప్రాంతాల్లో చాలా చక్కగా చాలా బ్రహ్మాండంగా ఇప్పటికే దాదాపు ఎంత వరకు ఒక్కొక్క మెగావాట్ కి 3.5 నుంచి 4.5 ఎకరా వరకు భూమి అవసరము. దాదాపు కూడా వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుక్కోవటము, ప్రభుత్వానికి సంబంధించిన భూమి అంటే ప్రభుత్వం ఇవ్వటం, దాదాపు 30-32 వేల రూపాయల వరకు కౌలిస్తూ భూములని తీసుకునేటటువంటి వెసులుబాటు కలిగియటము ఇప్పుడు వేగంగా అందుకుంటున్నటువంటి పరిస్థితి పిఎం కుసుమ్కు సంబంధించి. తద్వారా కేవలం పంప్ సెట్కే కాదు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ అందించడంలో చాలా వేగంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేగంగా వేస్తా ఉన్నాం.
1: సార్, ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని కానీ లేకపోతే వికసిత భారత్ అని కానీ గ్రామీణాభివృద్ధి అని కానీ విద్య వైద్యం చూస్తాం. విద్యలో ఏ విధమైన అభివృద్ధి పరమైన మార్పులు చోటు చేసుకున్నాయి?
0: ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకున్నారో, ఎన్ఈపి తీసుకున్నారో, అనేక సంస్కరణలు తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఇదివరకు సర్వశిక్ష అభియాన్ అని ఉండే దాన్ని సమగ్ర శిక్ష అభియాన్గా మార్చిన తర్వాత ఏ విధంగా పాఠశాలని ఆధునీకరించాలి అనేటటువంటి దాని దగ్గర నుంచి, అలాగే పిల్లలకి చాలా నాణ్యమైనటువంటి సేవలు అందించాలి, వాళ్ళకి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ గారి నుంచి నోట్ బుక్స్ దగ్గర నుంచి వాళ్ళ యూనిఫామ్ నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి షూస్ బ్యాగ్స్ దగ్గర నుంచి టై దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి బెల్ట్ దగ్గర నుంచి అట్లాగే మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం పూట భోజనానికి సంబంధించి కానీ చాలా విస్తృతంగా సరైనటువంటి సకాలంలో వాళ్ళకి ఆ సేవలన్నీ అందేటటువంటి విధంగా అవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేని విద్య అందే విధంగా చూడటం ఒక ఇదైతే, రెండోది విద్య అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఆ నిధుల్ని ఇక్కడ వినియోగించుకోవాలి. ఒకవైపు సమగ్ర శిక్షా అభియాన్ మళ్ళీ పిఎం శ్రీ స్కూల్స్ మోడల్ స్కూల్స్ కింద తీసుకోవటం. పిఎం శ్రీ స్కూల్స్ ఒక్కొక్క జిల్లాలో ఇవాళ మీరు చూస్తే 40-60 స్కూల్స్ ని మన రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. పిఎం శ్రీ స్కూల్స్ దగ్గరకు వచ్చినప్పటికీ ఆధునిక ల్యాబొరేటరీస్ కానీ కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ ముఖ్యంగా స్వచ్ఛత ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇస్తూ తాగునీరు దగ్గర నుంచి మౌలిక సదుపాయాల కల్పన దగ్గర ఆధునీకరణ డిజిటల్ లెర్నింగ్ కావలసినటువంటి అంశాలు పాఠశాల వాళ్ళ మీరు చూస్తే పిఎంసీ స్కూల్స్ ని ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే కస్తూరిబా పాఠశాలలో మహిళలకి సంబంధించి కస్తూరిబా పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దానికేమీ కుల మత విచక్షత లేదు, కేవలం వెనకబాటుతనమే ప్రాధాన్యత తీసుకుని కస్తూరిబా పాఠశాలని నిర్వహిస్తాం, దాదాపు 90% ఫలితాలు రాబట్టము. ఇవాళ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటితో పాటు తల్లికి వందనం కార్యక్రమం ఇక్కడ తీసుకోవటం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పెట్టము, పిఎం శ్రీ స్కూల్స్ కి తోడుగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద తీర్చిదిద్దే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయటం. వెలిసి ఇప్పుడు చూస్తే గతంలో మనం ప్రైవేట్ స్కూల్స్ లో 10th క్లాస్ రిజల్ట్ రాగానే 1-1-2-2-3 అనే పరిస్థితి వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ లో రావటం అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించటం. ఇవాళ అడ్మిషన్స్ కోసం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో గమనిస్తున్నాం. నిన్ననే 2 రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది, ఇక్కడ పాఠశాలల పురోగతిని చూడటం జరిగింది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి విధానంతో అత్యుత్తమైనటువంటి మానవులను వికసిత భారత స్వర్ణాంధ్ర అంటే కేవలం ఆర్థిక గణాంకాలే కాదు, అత్యద్భుతమైనటువంటి మానవ వనరులు అవసరము, దానికి విద్య మూలం అనేటటువంటి దాన్ని మనం చూసాం. కాబట్టి వికసిత భారత సాధించాలన్నా స్వర్ణాంధ్ర దానిలో భాగస్వామ్యం కావాలన్నా కానీ అత్యుత్తమైన మానవ వనరులు అవసరం, కాబట్టి ఆ దిశగా అడుగులు స్పష్టంగా పడతా ఉన్నాయి.
1: అంటే ప్రాథమిక విద్యకి ప్రారంభ దశలోనే ఇప్పుడు అంగన్వాడీలు కూడా ఉన్నాయి, వాటి ప్రస్తావం
0: అంగన్వాడీకి సంబంధించి, ముఖ్యంగా పిఎం పోషణ పథకం ద్వారా ఎవరైతే పిల్లలకి ఎవరెవరికైతే వారికి వారికి కావలసినటువంటి పౌష్టికాహారాన్ని, బరువు తక్కువగా పుట్టినటువంటి పిల్లలు కానీ, పిల్లలు ఏదైనా చిన్న చిన్న సమస్యలతో పుట్టినటువంటి పిల్లలు కానీ, ఇవాళ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఎలా ఉందంటే పుట్టినటువంటి

0: పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాటా మొత్తం ఆన్లైన్ లో ఎక్కుతా ఉంది. పిఎం మాతృవందన యోజన అనేటటువంటి కార్యక్రమం ద్వారా పుట్టినటువంటి పిల్లలకి సంబంధించి మొదటిసారి కానుపైతే 5,000 రూపాయలు, అలాగే ఆడశిశువు 2 కానుపైతే మరొక 6,000 ఇవ్వటం జరుగుతుంది. అలాగే పుట్టినటువంటి పిల్ల వాడికి సంబంధించినటువంటి కేసు హిస్టరీ మొత్తం కూడా ఆన్లైన్ లో ఎప్పుడవుతుందో, ఆ 0 to 6 ఇయర్స్ మధ్యలో ఆ పిల్లవాడు తక్కువ బరువుతో పుట్టాడా లేకపోతే ఏదన్నా స్పెషల్ ఛాలెంజ్డ్ బేస్ రిక్వైర్మెంట్ తోటి పుట్టాడా, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఆ కేసు బుక్ లో ఉంటాయి. కాబట్టి దానికి తగిన విధంగా అవసరమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించడం, వారికి కావలసినటువంటి వైద్య సదుపాయాలు ఏమైనా అవసరం ఉన్నా కానీ నెలలో 2 సార్లు ప్రతి గ్రామానికి వైద్యాధికారులు వస్తూ ఉన్నారు, వారు కూడా టెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి ద్వారా ఆ పిల్లలు అంగన్వాడీలో ఉండేది, అలాగే వారికి కావలసినటువంటి పౌష్టికాహారంతో పాటు గుడ్డు ఏదైతే ఉందో దాన్ని వారికి కావలసినటువంటి మోతాదులో ఇవ్వడం, అలాగే ఐరన్ టాబ్లెట్స్ కానీ అలాగే విటమిన్ టాబ్లెట్స్ కానీ అవన్నీ కూడా సకాలంలో అందించడము, అలాగే విద్యా బుద్ధులు కూడా వారికి అలవాటు చేసేటటువంటి విధంగా ముస్తాబ్ అనే కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అంటే పిల్లల్ని చక్కగా కూడా శుభ్రంగా ఉండేటటువంటి విధంగా అంటే అన్ని రకాలుగా తీసుకోవలసినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవటం, ICD సెంటర్స్ ద్వారా వారికి కావలసినటువంటి పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతూ ఉంది.
1: సార్, వైద్య విధానంలో చూస్తే 14 ఏళ్లు రాగానే అంటే కౌమార దశ వచ్చిన పిల్లలకి టీకాలు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం, వాటి వివరాలు.
0: పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ముఖ్యంగా మహిళలకి సంబంధించి అతి ఎక్కువగా ఉన్నటువంటి అమీనియా ఏదైతే ఉందో, రక్తహీనత, అది చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. గర్భిణీ స్త్రీలకి సంబంధించి, ముఖ్యంగా ఆడపిల్లలకి సంబంధించి, ఆ రక్తహీనతకి సంబంధించి వచ్చినటువంటి ఇబ్బంది తీర్చడానికి కావలసినటువంటి పౌష్టికాహారంతో పాటు వారికి ఐరన్ టాబ్లెట్స్ కి సంబంధించి వారికి సకాలంలో అందించడము, అలాగే 14 సంవత్సరాలు దాటిన తర్వాత వారికి వారి యొక్క ఏదైతే ఇందాక మీకు చెప్పాను ఒక కేస్ స్టడీ లాగా ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి వైద్య రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి తదనుగుణంగా కావలసినటువంటి వ్యాక్సినేషన్స్ టీకాలు వాళ్లకి వేయటము. ఒక వారం క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు సంజీవని పోర్టల్ ని కూడా వారు దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పౌరుడు ఎవరైతే రాష్ట్రంలో జీవిస్తున్నారో ఆ పౌరుడికి సంబంధించినటువంటి సమగ్ర ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు మొత్తం కూడా, వారికి సంబంధించినటువంటి సమాచారం, ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ఏ రకమైన టాబ్లెట్లు వేసుకోవాలి, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎలాగ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి ఒక ప్రివెంటివ్ మెజర్ గా దాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అనేక కార్యక్రమాలు, మీరు ఒకసారి గనక గమనించినట్లయితే తల్లి గర్భములో ఉండేటటువంటి బిడ్డకి ఆ తల్లితో మొదలుకొని ఆ గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి పిల్లవాడు మొదట 0 పుట్టిన దగ్గర నుంచి 6 సంవత్సరాల వరకు తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ, 6 సంవత్సరాల నుంచి పాఠశాలలోకి వెళ్లిన తర్వాత 14 సంవత్సరాల వరకు ఏ ఏ సందర్భాల్లో ఏ విధమైనటువంటి పరీక్షలు అవసరం, చివరికి పిల్లలకి సంబంధించి స్కూల్స్ లో ఉండేటటువంటి పిల్లలకి ఆశ్చర్యపోతారు, ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క జిల్లాలో దాదాపు 150,000 నుంచి 2 లక్షల మంది పిల్లలకి సమగ్ర ఆరోగ్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, అలాగే ఐ స్క్రీనింగ్, ఐ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఐ స్క్రీనింగ్ లో ఎవరికైనా కళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే యావరేజ్ నేను గమనించినంత వరకు ప్రతి సంవత్సరం కూడా 4,000 నుంచి 5,000 కళ్ళజోళ్లు ఉచితంగా ఇచ్చేటటువంటి పరిస్థితి ఒక్కొక్క జిల్లా నుంచి, దాదాపు 160,000 నుంచి 2 లక్షల స్క్రీనింగ్ జరుగుతూ ఉన్నాయి. ఎవరికైనా అసాధారణ పరిస్థితుల్లో కంటి ఆపరేషన్ చేయించాలన్నా చేపించే ఇవన్నీ కూడా ఉచితంగానే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులతోటి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు.
1: దినకర్ గారు, మీరు ఎలాగో ఇప్పుడు పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి కౌమార దశ, యవ్వన దశ, అతను యవ్వనం అయిన తర్వాత ఇప్పుడు అతను పౌరుడు అవుతాడు కాబట్టి అతనికి రావాల్సిన ముఖ్యంగా వచ్చిన అన్ని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పుడు వృద్ధులకి, దివ్యాంగులకి ప్రత్యేకమైన పథకాలు వచ్చింది, పర్టికులర్ గా ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వాటి వివరాలు.
0: ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ ముందు చెప్పుకోవాలి. ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో 5 లక్షల రూపాయల వరకు ఏదైనా వ్యాధి వచ్చినా లేకపోతే ఏదైనా వైద్యం చేయించుకోవాలన్నా 5 లక్షల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వమే ఆయుష్మాన్ భారత్కి సంబంధించినటువంటి వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్రంలో వచ్చేటప్పటికి NTR వైద్య సేవ దాదాపు 25 లక్షల రూపాయల వరకు, మన ఆంధ్రప్రదేశ్లో ఆయుష్మాన్ భారత్, NTR వైద్య సేవ హైబ్రిడ్ విధానంతో మన రాష్ట్రంలో సేవలు అందుతూ ఉన్నాయి. అలాగే దివ్యాంగులకి సంబంధించి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్టివ్ సిస్టమ్ కానీ, అంతకన్నా ముందు వయసు మండినటువంటి వారికి, 70 సంవత్సరాలు దాటినటువంటి వారికి ఆయుష్మాన్ భారత్ ఎకనమిక్ స్టేటస్ కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఆ సేవని అందించేటటువంటి పరిస్థితి, 70 సంవత్సరాల లోపు ఉండేటువంటి BPL ఫ్యామిలీస్ కి అందించేటటువంటి పరిస్థితి, వీరందరికీ అందిస్తూ దివ్యాంగులకి సంబంధించి వారికి కావాల్సినటువంటి సపోర్టివ్ సిస్టమ్స్, వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్టివ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు 3-వీలర్ వెహికల్స్ కావాలంటే అటువంటివి సపోర్ట్ చేయటము, అలాగే లిమ్స్ కి సంబంధించి ఇబ్బంది పడే వాళ్ళకి షూ సిస్టమ్స్ కి సంబంధించిన ఇట్లాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి అందుతా ఉన్నాయండి.
1: అలాగే సర్టిఫికేట్ కూడా తీసుకోవడానికి పారదర్శకత దర్శన్ అనే వెబ్సైట్.
0: గతంలో కన్నా కూడా

0: చాలా పారదర్శకం. ఎందుకంటే ఈ దివ్యాంగులకి సంబంధించినటువంటి అంశంలో ఆ సర్టిఫికేట్ సాంకేతికత అనేటటువంటిది చాలా ప్రాధాన్యత కూడుకుంటుంది.
1: సార్, మీరు ప్రారంభంలో అటవీ శాఖ గురించి కూడా చెప్పారు, అంటే పోడు వ్యవసాయం కాదు కానీ వారికి వ్యవసాయ భూమి అందుబాటులో ఉంటే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి ఆయా గ్రామాల్లో అందజేసే కార్యక్రమం కూడా 20 సూత్రాల్లో భాగంగా అని చెప్పారు. అలాంటి నివేదికలు ఏమన్నారు?
0: అటవీకరణ ఎంత జరిగింది, ప్లాంటేషన్ ఎంత జరిగింది అనే దాని మీద నివేదిక ఉంటుంది దానిలో. ఇది ప్రభుత్వ విధానం ఏంటంటే, ఎక్కడైనా భూమి ఉంటే వ్యవసాయంలో కావలసినటువంటి అవకాశం ఉన్న చోట వ్యవసాయ భూమిని అందించి వారిని స్వయం సమృద్ధి సాధించే విధంగా ఆదుకునేటటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎస్టీలకు సంబంధించి, ముఖ్యంగా ఏఎస్ఆర్ జిల్లా కానీ, అలాగే నంద్యాల, ప్రకాశం జిల్లా, దోర్నాల అటువంటి ప్రాంతాలు, శ్రీశైలం అటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీరికి సంబంధించి పోడు వ్యవసాయం సంబంధించి జరుగుతూనే ఉంది. వాళ్ళకి అందించాల్సినటువంటి సేవలు అందిస్తూనే ఉన్నాం. అయితే వీళ్ళకి, ముఖ్యంగా ఎస్టీలకి, అడవి దగ్గర ఉండేటటువంటి ఏదైతే ప్లాంటేషన్కి సంబంధించినంత వరకు మా పరిధి. వ్యవసాయానికి సంబంధించినటువంటి సహాయ సహకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాలసీగా వారు ఎవరికైనా సహాయం చేసి ఇచ్చిన భూమిలో దానికి ఏ విధమైనటువంటి ఫల సహాయం అందుతుంది ఏంటి అనేటటువంటిది అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటటువంటి అంశం.
1: సార్, ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు ఆహార భద్రత,
0: గరీబ్ కళ్యాణ్
1: 20 సూత్రాల్లో భాగంగా మీ నివేదిక,
0: ఆహార భద్రత అనేది అత్యంత, ఎందుకంటే పేదరిక నిర్మూలన అనే దానికి కనెక్ట్ అయ్యి ఉండేటటువంటి ఇవన్నీ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇది వరకు ఉండేటటువంటి, ప్రతి ఒక్కరు కూడా ఆహారం అందాలి, దానికి కావలసినటువంటి సివిల్ సప్లైస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పీడిఎస్ ద్వారా వారికి సబ్సిడీ రేట్ల మీద బియ్యం అందించడం, ఇవన్నీ జరిగే విధానం. అయితే 2021లో కరోనా వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన తీసుకోవడం, దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా కూడా బియ్యాన్ని ఇవ్వటం, అది నిరంతరాయంగా ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2,67,00,000 మందికి, 90 లక్షల ఫ్యామిలీస్, 2,67,00,000 మందికి ఆ యొక్క ఫలాలు అందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ రివిజన్ జరుగుతుంది, 7 కేజీల వరకు పెంచాలి, యావరేజ్ ఇంటికి 35 కేజీలు 5 గురిని యావరేజ్ చేసుకున్నారు అనేది ఒక ప్రతిపాదన వచ్చింది. దాదాపు అది కూడా ఫలప్రదం అయ్యేటటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదు అనే ఉద్దేశంతో కరోనా సమయంలో తీసుకున్నాం. కరోనా అయిపోయిన దాన్ని కొనసాగించడానికి గల కారణం ఏంటంటే, అక్యూట్ పావర్టీ నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారు దేశంలో, అయినప్పటికీ కూడా ఈ పథకాన్ని కొనసాగించడానికి కారణం ఏంటంటే, ఈ పథకాన్ని కొనసాగించడం ద్వారా ఎవరికైనా మిగిలినటువంటి డబ్బు ఏదైతే ఉందో వారిని ఇంకొక అత్యవసరమైనటువంటి పరిస్థితులకి పేద కుటుంబాలు వాడుకుంటాయనే ఒక సదుద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దిగ్విజయంగా మన రాష్ట్రంలో వచ్చేటప్పటికి బియ్యము, ఇంకొక రాష్ట్రంలో గోధుమ, అక్కడ ఉండేటువంటి ఆహారపు అలవాటు ఏదైతే ఉన్నట్టు దానికి తగిన విధంగా ఆహార ధాన్యాలు ఇచ్చేటటువంటి విధంగా గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని తీసుకోవడం జరిగింది.
1: సార్, ఇప్పుడు పిఎం జన్మన్ పథకం అంటే మరి?
0: పిఎం జన్మన్ పథకం అంటే ముఖ్యంగా సమాజానికి దూరంగా అడవుల్లో, కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి, ఎక్కువగా మాక్సిమం అక్కడ గిరిజనులు ఉండేటటువంటి ప్రాంతాల్లో, మనందరికీ తెలుసు మౌలిక సదుపాయాలు ఎటువంటి, రహదారులు కనెక్టివిటీ లేనటువంటి పరిస్థితి, సురక్షితమైనటువంటి త్రాగునీరు వ్యవస్థ లేనటువంటి పరిస్థితి, వారి నివాస యోగ్యమైన గృహాలు లేనటువంటి పరిస్థితి, వారికి సరైనటువంటి పాఠశాలలు, వైద్యశాలలు లేనటువంటి పరిస్థితి. ఇవాళ డిజిటల్ ఇండియా అంటున్నాము, ఆ డిజిటలైజేషన్ చేసి వారికి కావాల్సినటువంటి సాంకేతికత వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఉన్నటువంటి ప్రతిబంధకాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి ఒక 24,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం జరిగింది. ముందు ఏ ప్రాంతాలకైతే అక్కడ అడవుల్లో మానుమూల ప్రాంతాలకి రోడ్ కనెక్టివిటీ, ఒక ఏఎస్ఆర్ జిల్లాని మన రాష్ట్రంలో తీసుకున్నట్టయితే దాదాపు 400 నుంచి 450 కిలోమీటర్లు పిఎం జన్మన్ కింద మన రాష్ట్రానికి రావడం జరిగింది. అందులో 100 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి. ఇది గ్రామీణ సడక్ యోజనకి ఏదైతే ఉందో అది కాకుండా అదనంగా ఈ యొక్క రోడ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోడ్లు ఇచ్చేటటువంటిది ఒకటైతే
1: ప్రధానమంత్రి సడక్ యోజనకి కాకుండా
0: అదనంగా అదే ఇదే మళ్ళీ ఆ ప్రాంతాల్లో గ్రామీణ సడక్ యోజన కూడా అమలు జరుగుతుంది. అంటే ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఆ ప్రాంతాలను చూసేటటువంటి పరిస్థితి. వాటితో పాటు అక్కడ వారికి అవసరమైనటువంటి విద్యాలయాలు, ఆసుపత్రులు, ఏదైతే వారికి సురక్షితంగా తాగటానికి నీరు, జలజీవన్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని విస్తృతంగా అక్కడ అమలు చేయటము, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఏమిటో డిజిటల్, ఇవాళ మీరు చూస్తే ఏ మానుమూల ప్రాంతం, అడవి ప్రాంతానికి పోయినా కూడా మొబైల్ కనెక్టివిటీ ఉండేటటువంటి విధంగా, సేవలు విస్తృతపరిచే విధంగా తీసుకోవాలి. ఇవన్నీ కూడా పిఎం జన్మన్ కింద రావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం జిల్లా, అక్కడి నుంచి ఈ పోలవరము ఏదైతే కొత్తగా ఏర్పడిందో ఆ జిల్లా, గుంటూరు దగ్గర పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా దగ్గర పాత ప్రకాశం జిల్లా, ఇప్పుడు మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి దోర్నాల ఆ ప్రాంతం కానీ

0: నంద్యాల ప్రాంతం కానీ కర్నూలు ప్రాంతం కానీ ఇట్లా ఎక్కడెక్కడైతే అటవీ అడవులు ఉండి లేకపోతే కొండ ప్రాంతాలుండి గిరిజనులు నివసిస్తున్నటువంటి దగ్గర ఈ పిఎం జన్మన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు తీసుకున్నారు. ఇదే తరహాలో ఇంకొక కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు, అది రైతులకి సంబంధించి తీసుకోవడం జరిగింది. పిఎం ధనధాన్య కృషి యోజన తీసుకున్నారు. పిఎం ధనధాన్య కృషి యోజన అంటే 100 జిల్లాలు దేశవ్యాప్తంగా తక్కువ అగ్రికల్చర్ ఈల్డ్ ఇచ్చి వివిధ రకాల భౌగోళిక పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి జిల్లాలకి సంవత్సరానికి 24,000 కోట్లు చెప్పిన 6 సంవత్సరాలు 6 24 అంటే 144,000 కోట్లు అంటే ఒక్కొక్క జిల్లాకి 240 కోట్లు లెక్కన ఆ యొక్క పథకాన్ని అమలు చేస్తూ అక్కడ ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే అక్కడ అగ్రికల్చర్ అవుట్పుట్ పెరుగుతుందని,
1: దిగుబడి తక్కువగా ఉన్న
0: దగ్గర వాళ్ళకి ఏ విధమైన సాంకేతికత అందించాలి, వారు ఏ విధంగా అక్కడ ఉండే రైతులకి మేలు జరగాలి, అలాగే దానికి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఏమన్నా కట్టుకోవాలంటే వాటికి కావాల్సినటువంటి కోల్డ్ స్టోరేజ్ కావాలంటే వాటికి కావాల్సినవి మన రాష్ట్రానికి కూడా 4 జిల్లాలను ఇవ్వడం జరిగింది. మొత్తం 100లో అన్నమయ్య జిల్లా ఇవ్వడం జరిగింది, ఏఎస్ఆర్ జిల్లాకి ఇవ్వడం జరిగింది, అనంతపూర్ సత్యసాయి జిల్లా 4 జిల్లాలకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పిఎం జన్మన్ కానీ పిఎం ధనధాన్య కృషి యోజన కానీ అలాగే ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ బ్లాక్స్ ఇవన్నీ ఒక కోవకు చెంది. ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ కూడా దేశం మొత్తం మీద 112 ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ఇవ్వడం జరిగింది, 500 పైగా ఆస్పిరేషన్ బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్స్ కాకుండా వెనకబడినటువంటి మండలాలు గ్రామాలని బ్లాక్స్ కింద తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ బ్లాక్స్ ఎందుకు తీసుకున్నారంటే విద్య, వైద్యము, ఆరోగ్యము, పౌష్టికాహారము ఇటువంటి అంశాలన్నింటిలో వెనుకబాటుతనము, మౌలిక సదుపాయాల కల్పన వెనుకబాటుతనం ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని మిగతా జిల్లాలతో సమానంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి పెట్టేటటువంటి విధంగా ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవటం, ఆర్థికంగా మహిళల్ని సాధికారత తీసుకురావటము ఇటువంటి అంశాలన్నీ తీసుకుని ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ని బ్లాక్స్ ని కూడా తీసుకోవడం. మన రాష్ట్రంలో ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ వచ్చేటప్పటికి కడప జిల్లా ఒకటి ఉంది, పార్వతీపురం జిల్లా ఒకటి ఉంది, ఏఎస్ఆర్ జిల్లా ఒకటి ఉంది, ఈ 3 ఉన్నాయి. బ్లాక్స్ వచ్చేటప్పటికి ఒక 15 బ్లాక్స్ ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్నాయి.
1: సార్ ఆరోగ్యం అనగానే ఇప్పుడు పారిశుద్ధ్యం కూడా చూడాలి కదా, పారిశుద్ధ్య విభాగంలో మీ నివేదికలు ఎలా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం వచ్చిన మీ నివేదికల ఆధారంగా కానీ లేదా అంతకుముందు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఆధారంగా కానీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లో
0: స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నెల చివరి వారంలో ఆయన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకుని వెళ్తారు.

0: సంబంధించిన పారిశుద్ధ్యానికి సంబంధించి నగరాలకి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్, నగరపాలిక ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అమృత్ పథకంలో ఒకటి డ్రింకింగ్ వాటర్, అలాగే పారిశుద్ధ్యానికి కావాల్సినటువంటి వెసులుబాట్లు కలిగించేటటువంటి విధంగా నిధులు ఇవ్వటం. అమృత్ వన్ అయింది, ఇప్పుడు అమృత్ టూ లో కూడా చాలా పెద్ద స్థాయిలో నిధులు వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 10-12 వేల కోట్ల రూపాయల వరకు కూడా దేశవ్యాప్తంగా ఈ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టం. ఇంతకుముందు అమృత్ వన్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 2.5-3 వేల కోట్ల రూపాయల దాకా వచ్చినటువంటి పరిస్థితి. దానికి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు, అలాగే అర్బన్ లోకల్ బాడీకి సంబంధించినటువంటి నిధుల్ని, అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ ఇది వరకు ఉండేది, ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించిన నిధులు, వీటన్నింటినీ పెట్టుకుని కన్వర్జెన్స్ తోటి ముందుకు వెళ్తా ఉన్నాం. అదే పట్టణాల్లో వెళ్తున్నాం, గ్రామాల్లో కూడా గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ ద్వారా అదే రకమైనటువంటి స్ట్రక్చర్ లో కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం.
1: వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా అన్ని మన శ్రోతలకు అందజేసిన 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దర్శన్ గారికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం తరపున ధన్యవాదాలు. నమస్కారం సార్.
2: ఇంతవరకు మీరు వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన, ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న కేంద్ర పథకాల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
5: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. ముందుగా పవిత్ర బంధం ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటకు సంగీతం ఎంఎం కీరవాణి.

వినబోతున్న పాట కింగ్. ఈ చిత్రం నుంచి వడ్డేపల్లి శ్రీనివాస్, ప్రియా హేమేష్ మరియు పాడిన పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

వినబోతున్న పాట రాజా. ఈ చిత్రం నుంచి రాజేష్ సుజాత పాడిన పాటకు రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

వినబోతున్న పాట ప్రేమంటే ఇదేరా. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటకు రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరు విన్న ఆ పాట సైనికుడి చిత్రంలోనిది. పాడినవారు కార్తీక్, హరిణి, కారుణ్య, మాలతి. తర్వాత జెస్సీ గిఫ్ట్ పాడిన పాట చిత్రం మగధీరా.

0: చిత్రతరంగిణి కార్యక్రమంలో మీరు ఇంతవరకు పాటలు విన్నారు. మరికొన్ని పాటలు వార్తల అనంతరం 12:10 వినవచ్చు. సమయం 12 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే ప్రియాంక అరోడా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నే

లాహిరి లాహిరి కార్యక్రమంలో మీరు ఇంతవరకు 1962 సంవత్సరంలో పద్మశ్రీ పిక్చర్స్ ద్వారా విడుదలైన సిరిసంపదలు చిత్రం నుంచి పాటలు విన్నారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తా

0: లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల సమావేశం రేపు కేరళలోని కొచ్చిలో ప్రారంభమవుతుంది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్, బెల్జియం క్వార్టర్ ఫైనల్స్ ప్రవేశించాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ T20 క్రికెట్ మ్యాచ్ ఈ రోజు నాటింగ్హామ్లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపును అందించడంపై ఇద్దరు నాయకులు చర్చించారు. పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కుదుర్చుకున్న పలు అవగాహన ఒప్పందాల మార్పిడికి కూడా ఇరు నాయకులు అంగీకరించారు. ఈ సందర్భంగా జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ 2018లో ప్రారంభమైన భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పుడు సరికొత్త పురోగతి దశలో ప్రవేశిస్తోందన్నారు. పెరుగుతున్న పరస్పర విశ్వాసం వల్ల రక్షణ, భద్రత, సముద్ర తీర రంగాల్లో సహకారం మరింత బలోపేతమైందని, రక్షణ మార్పిడి, విపత్తు నిర్వహణ, పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ఆయన చెప్పారు.
1: భారత్ ఆర్ ఇండోనేషియా కే ఐతిహాసిక్ ఆర్ ఆత్మీయ సంబంధో కా హై. మై ప్రెసిడెంట్ ప్రభువో జీ ఇండోనేషియా కి సర్కార్ ఆర్ యహా కి జనతా కా హృదయ సే ఆభార్ వ్యక్త కర్తా హూ. బీతే వర్షో మే భారత్ ఆర్ ఇండోనేషియా కే సంబంధో మే ఏక్ నయీ ఊర్జా, ఏక్ నయా విశ్వాస్ ఆర్ ఏక్ నయీ గహరాయి ఆయీ హై. 2018 మే బనీ హమారీ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఆజ్ ఏక్ నయీ ఉడాన్ లే రహీ హై.
0: అభివృద్ది, భద్రత, సాంకేతికత, సంస్కృతి, విద్యతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో భాగస్వామ్యం ముందుకు సాగుతోందని మోదీ పేర్కొన్నారు. భారత ఇండోనేషియా భాగస్వామ్యంలో ఈవేళ నుండి కొత్త సువర్ణాధ్యాయం ప్రారంభమవుతుందని, ఈ రోజు కుదిరిన అనేక అవగాహన ఒప్పందాల వల్ల భారత్కు చెందిన నాణ్యమైన, సరసమైన ధరల మందులు ఇండోనేషియా ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అలాగే ఇండోనేషియా వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణుల సామర్థ్యాల పెంపుకు భారతదేశం తన వంతు సహకారం అందిస్తుందని కూడా ఆయన చెప్పారు.
1: భారత్ ఆర్ ఇండోనేషియా కే లియే గరీబీ కో పరాస్త్ కర్నా ఆర్ అప్నే నాగరికో తక్ కళ్యాణకారీ యోజనాఓ కా లాభ్ పహుంచానా సర్వోచ్చ ప్రాథమికతా హై. హమ్నే ఇండోనేషియా కే సాథ్ అప్నీ మిడ్ డే మిల్ స్కీమ్ ఆర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కే సొల్యూషన్స్ సాజా కియే హై. అబ్ హమ్ ఇస్ సహయోగ్ కో నెక్స్ట్ లెవల్ పర్ లేకర్ జా రహే హై.
0: మన దేశంలో అభివృద్ది చేసిన గోధుమ విత్తనాల సరఫరా ఇండోనేషియా ఆహార భద్రతను బలోపేతం చేస్తుందని, మన దేశంలో మధ్యాహ్న భోజన పథకం తాలూకు ఉత్తమ పద్దతులను తాము ఇండోనేషియాతో పంచుకుంటున్నామని, సుస్థిర వ్యవసాయం, అగ్రిటెక్నాలజీ రంగాల్లో ఉత్తమ పద్దతులను కూడా పంచుకుంటామని ప్రధానమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ త్వరలోనే ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థలో అనుసంధానమవుతుందని, ఇది వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని, ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు.
1: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కి సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుషీ హై కి భారత్ కి యూపీఐ ఇండోనేషియా కే పేమెంట్ సిస్టమ్ కే సాథ్ ఇంటిగ్రేట్ హోనే జా రహీ హై. ఇస్సే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆర్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ దోనో కో హీ బల్ మిలేగా.
0: 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ప్రాంబనన్ ఆలయ పరిరక్షణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు తాను రేపు యోగ్యకర్తలో అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చేరనున్నట్లు పేర్కొన్న ప్రధానమంత్రి, ఆ ఆలయాన్ని భారత ఇండోనేషియా ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా అభివర్ణించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఇండోనేషియాలో పర్యటించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాలు శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటాయని కూడా ప్రకటించారు. ఇండోనేషియా మొదటి విద్యాశాఖ మంత్రి హజార్ దేవంతర చేసిన సేవను గుర్తు చేస్తూ ఆయన విద్యా తాత్వికత గురుదేవ్ ఠాగూర్ ఆలోచన ద్వారా ప్రభావితమైందని ప్రధానమంత్రి చెప్పారు. బ్రిక్స్ అధ్యక్ష స్థానంలోనున్న భారత్ రేపటి నుంచి కేరళలోని కొచ్చిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని 2 రోజుల పాటు నిర్వహించనుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల

0: మంత్రులు మహిళల నేతృత్వంలో అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకువెడతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు నిపుణులు, విధాన రూపకర్తలు మొదలైన వారితో కూడిన ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. అనుభవాలను పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలు పెంపొందించుకోవడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశంగా నిలవనుంది. ఈ నెల 6-7 తేదీలో జరిగే బ్రిక్స్ విమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతోంది. వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఉన్నతాధికారులు బ్రిక్స్ విమెన్ ట్రాక్ కింద ఉన్న ప్రాధాన్యత రంగాలపై చర్చలు జరిపారు. ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమావేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలను విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్రకు సంబంధించిన 6 బ్యాచ్ యాత్రికులను ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జెండా ఊపి బయలుదేరదీశారు. కశ్మీర్లోని పవిత్ర మంచు గుహాలయం వైపు మొత్తం 8815 మంది యాత్రికులు బయలుదేరినట్లు ఆకాశవాణి జమ్మూ ప్రతినిధి వివరించారు. మొత్తం యాత్రికుల్లో 3989 మల్తాల్ మార్గం గుండా వెళ్లగా 4826 మంది యాత్రికులు పెహల్గాం మార్గం ద్వారా బయలుదేరారు. మొత్తం 363 వాహనాల్లో వీరు ప్రయాణిస్తున్నారు. పోలీస్, సీఆర్పీఎఫ్, ఇతర భద్రతా సంస్థల ఎస్కార్ట్ ఏర్పాట్లతో కట్టుదిట్టమైన రక్షణ వలయం మధ్య యాత్రా కాన్వాయ్ ముందుకు సాగింది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ద నౌకను శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. మహేంద్రగిరి అనే ఈ యుద్ద నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించగా ముంబైలోని మజ్గాం డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తూర్పు కనుమల్లోని కీలకమైన మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ద నౌక భారత సముద్ర తీర చరిత్రలో మరొక గర్వించదగిన అధ్యాయం కానున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో సియాటిల్లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో బెల్జియం 4-1 తేడాతో అమెరికాను ఓడించి ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. బెల్జియం జట్టు శుక్రవారం నాడు లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగే క్వార్టర్ ఫైనల్స్లో స్పెయిన్తో తలపడుతుంది. నిన్న రాత్రి డల్లస్లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్లోకి చేరుకుంది. ఇలా ఉండగా తమ దేశం రౌండ్ ఆఫ్ 16 నుంచి నిష్క్రమించిన తర్వాత పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తాను తదుపరి ఫీఫా ప్రపంచకప్కు తిరిగి రావడం లేదని ప్రకటించారు. భారత ఇంగ్లండ్ జట్ల మధ్య ఈరోజు రాత్రి నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో 5 మ్యాచ్ల సిరీస్లోని 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీలో ఇంకా భారత జట్టుకు తొలి విజయాన్ని నమోదు చేయనందువల్ల ఈ మ్యాచ్ను గెలిచి సిరీస్ను కనీసం సమం చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు 3వ టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్లు ఎటువంటి మార్పులు చేయలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఇలాంటి ఫలితం లేకుండా ముగిసింది. 2వ మ్యాచ్ సౌతాంప్టన్లో జరిగింది. దీని తర్వాత ఇంగ్లాండ్తో 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో కూడా భారత్ తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల సమావేశం రేపు కేరళలోని కొచ్చిలో ప్రారంభమవుతుంది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ద నౌక మహేంద్రగిరిని శనివారం విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్, బెల్జియం క్వార్టర్ ఫైనల్స్లో ప్రవేశించాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ ఈ రోజు నాటింగ్హామ్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవనలహరి.
2: ఈనాటి జీవనలహరి కార్యక్రమంలో జీవించడం ఓ కళ రిటైర్డ్ పోస్టల్ అధికారి ఆకాశవాణి శ్రోత శ్రీమతి ఎస్పీ ఆదిసుందరి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
3: ఆకాశవాణి.

0: పోటీగా ఎన్నో మనకు అందుబాటులోకి వచ్చినా తపాలా శాఖ వారి బట్వాడాను ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటి అమ్మలాంటి తపాలా శాఖలో ఉద్యోగం చేయడం అంటే అదొక గొప్ప అనుభూతి. తపాలా శాఖలో వివిధ హోదాల్లో తమ సేవలను అందించి అప్పటి ఏపీ సర్కిల్ హైదరాబాద్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారి ఆఫీసులో ఆఫీస్ సూపరింటెండెంట్గా పదవీ విరమణ చేసి విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న శ్రీమతి శ్రీకంఠ పావులూరి ఆదిసుందరి గారు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. వారి అనుభవాల్ని, జీవిత అనుభవాల్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఆదిసుందరి గారు. అమ్మా, మీ బాల్యం, విద్యాభ్యాసం, తపాలా శాఖలో మీరు ఎప్పుడు ఉద్యోగంలో చేరారు, ఈ శాఖలోనే ఎందుకు చేరారు, ఆ వివరాలు ఒకసారి చెప్పండి.
1: జిల్లా కృషి హై స్కూల్లోను పదో తరగతి వర్గాల ద్వారా గ్రామంలో చదువుకున్నాను. అప్పట్లో నేను చాలా తెలియదానని మా గురువు భావించి ఎంతో ప్రశంసలతోనూ చెక్ చేసేవారు. ప్రతి సబ్జెక్టులోను అన్ని క్లాసుల్లోనూ విశేషం అన్ని తరగతుల్లోనూ నేను ప్రథమ నిలబడ్డాను. పిల్లలు చాలా గొప్పగా మమ్మల్ని చెప్పుకున్నాను. తెలుగు పిల్లలు బాగా చదువుకుంటారని తర్వాత నేను డిగ్రీ చదువుకున్నాను, ఇంటర్మీడియట్ చదువుకున్నాను. అయిన తర్వాత మళ్ళీ నాకు తప్పన శాఖలో గెలిచి ఉద్యోగం వచ్చాను. ఆయన అంటే రోజుల్లో మన యొక్క ప్రతిభకి గుర్తింపు ఉండేది ఎక్కువగా మనం పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ మార్కులకి వచ్చేది. దాన్ని చూసి నేను అప్లికేషన్ పెట్టితే నాకు కొంతమంది ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఉద్యోగాలు కావాలనుకునేవారు, కానీ వాళ్ళు మన యొక్క మార్కులకి అవకాశం ఇచ్చారు. మనకు మంచిది
2: పేపర్ ప్రకటన చూసిన తర్వాత తపాలా శాఖలో ఉద్యోగ అవకాశాలు కనబడుతుంది. చూసినా అప్లై చేసుకున్నారు
1: అవునండి.
2: మీ యొక్క మార్పుల్ని బట్టి, మీ ప్రతిభను బట్టి మీరు సెలెక్ట్ అయ్యారు
1: అవునండి. తర్వాత నేను వివిధ హోదాల్లో నేను మా డిపార్ట్మెంట్ లో పనిచేయడం జరిగింది. నాకు చాలా సంతోషం కదా, నీతికి నిజాయితీకి నిదర్శనమైన ఈ యొక్క తపాలా శాఖలో నేను ఉద్యోగం చాలా గర్విస్తున్నాను. నాకు ఎలాంటి ఇబ్బందులు అయినా నా జీవితం హాయిగా గడిచిపోయింది. నేను రేడియోలో వచ్చిన తరం చూడాలంటే అలవాటు నాకు ఎంతో సంతోషంగా ఉండాలని అక్కడ ఎన్న పాటలు నేర్చుకున్నాను. తెలుగులోనే హిందీలో నేర్చుకున్నాను. పాడుతుండేదాన్ని నాకు బహుమతి వస్తూ ఉండేది. చిన్నతనం నుంచి వింటుంది. నాకు చిన్నతనం నుంచి కూడా అసలు రేడియో పక్కన పడుకుని వింటే నిద్రలో ఎవరో ఎప్పుడైనా తెలిసేది కదా. ఇలా మంచి మంచి భక్తి గీతాలు, మహిళలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి కదా, మహిళా కార్యక్రమాలు ఉన్నాయి కదండి. అవన్నీ కూడా ఉంటుండే హిందీ మీడియా సగం హిందీ పాటలు ఎక్కువగా ఉంటుండేవాళ్ళు.
2: రేడియోలో వచ్చే కార్యక్రమాలు, ముఖ్యంగా పాటలు బాగా వినడము, మీ వాటిని సాధన చేయడము, ఏదైనా పోటీల్లో పాల్గొన్నప్పుడు ఇవి పాడడము, బహుమతులు పొందడము, అంటే ఏ పోటీల్లో బహుమతులు వచ్చేవి? మీ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహించేటువంటి పోటీల్లోనా, బయట ఏదైనా సంస్థలు నిర్వహిస్తూ ఉంటారు, అలాంటి వాటిల్లో
3: ఎగ్జామ్లోనే పాట ఉన్నది, అది పాడితే నాకు ద్వితీయ బహుమతి వచ్చింది
0: సినిమా పాట.
3: అలాగే ప్రథమ బహుమతి రాకపోవడం కారణం ఏంటంటే, మాకు అప్పుడు ఆరాధ్య వెంకటేశ్వర అనే కథ నా కొలీగ్, అతను శ్రీకృష్ణుడి పాత్రతో పెద్దగా రాగాలు తీసి పాడితే అతను ఫస్ట్ వచ్చింది.
0: సో
3: రంగస్థల పద్యం అప్పటి నుంచి కూడా నాకు సంగీతం అంటే ఇష్టం. నా ప్రేయర్ కూడా నేను ఎక్కువగా నేనే పాడుతుండేది మా కాలేజీలో, మా స్కూల్లో, హైస్కూల్లో. అట్లా మొదటి నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్, నాకు ఎంతో ప్రాణం అండి. రాగక్తమైన పాటలు అంటే చాలా ఇష్టం. ఇట్లా రేడియోలో విని చాలా నేర్చుకున్నాను. రేడియో ఉండటం వల్ల కూడా నాకు ఇట్లా చాలా ఉపయోగపడింది కూడా. నాకు రేడియో వినటం వల్ల ఇది కూడా చాలా ఒక నాకు ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. అన్ని వినేవాళ్ళం మేము. మా డిపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం పోటీలు జరుగుతుండేవి. ఏపీ కల్చరల్ మీట్ అని, అలాగే ఆల్ ఇండియా కల్చరల్ మీట్ అని ఉండేవి. ఇవి పాడి వీటిలో నేను ప్రథమ బహుమతులు పొంది తర్వాత కల్చరల్ మీట్ కూడా అటెండ్ అయ్యాను.
0: ఉంది అంటున్నారు కదా మీరు. ఏదైనా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రసారమైన ఒక లలిత గీతం మీకు గుర్తుంటే వినిపించండి.
4: పాట పాడింది వయసొచ్చిన.

0: సందని మనసు మనసు విరిసింది.
1: చాలా చక్కగా పాడారు ఆదిసుందరి గారు. మీరు ఉద్యోగ బాధ్యతలతో పాటు ఇంకా వేరే రంగాల్లో ప్రవేశం కానీ అభిరుచి కానీ ఉన్నాయా? ఉంటే ఒకసారి చెప్పండి.
0: సంగీతం అంటే ఇష్టం. నేను సంగీతంలో సర్టిఫికేట్ నేను పాస్ అయ్యాను, డిప్లొమా కూడా చేస్తున్నాను. తర్వాత ఎన్సీసీలో ఉండేదాన్ని, నేను డిగ్రీ చదువుకున్న ఎన్సీసీలో ఉన్నాను. పరీక్ష కూడా పాస్ అయ్యాను, క్యాంపు అయితే వెళ్ళేదాన్ని. తర్వాత నేషనల్ క్యాడెట్ కోర్స్ కట్టిన నేషనల్ సర్వీస్ ఉండేది, సోషల్ సర్వీస్ ఉంది, అది కూడా నేను చేయలేదు. నాకు ఎంత మొత్తం వచ్చిపోయి నాకు సర్వీస్ ఇవ్వడం ఏంటి, నాకు హెల్ప్ చేయాలని ఉండేది, అందరికి ఏదన్నా సేవ చేయాలి సమూహం అట్లా ఉండేదండి. ఇప్పుడు కూడా నాకు పరిశుభ్రత మీద ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఆసక్తి ఎక్కువ. ఎందుకంటే మనం ఆరోగ్యానికి ఏది ముందుకొని ఉన్నది, క్లీన్ క్లీన్ అంటూ ఉంటారు కదా. అలాగే మనం స్వచ్ఛ భారత్ ఉంది కదండి, మన ప్రధాని గారు ఆ లెవెల్లో ఉంటారు, వారు అంతటి వారు అటెండెన్స్ అంత పెద్ద గొప్ప ప్రధానమంత్రి గారు మనకి ఈ స్వచ్ఛ భారత్ గురించి చెప్తున్నప్పుడు మనం దాన్ని మనం కింద లెవెల్లో మనం ఏం చేస్తున్నాము,
2: చేసి మనం ఎంత మన మన బాధ్యత ఏమిటనేది తెలుసుకోవాలండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఇది. దానివల్ల అనారోగ్యం దూరం అవుతుంది, మన కంటికి ఎంతో ఆనందం ఆహ్లాదంగా ఉంటుంది, మనసుకు కూడా ఆధ్యాత్మికంగా కూడా మంచిదండి అది. అందుకంటే క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గార్డెన్లెస్ అంటారు. అంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడని పరిశుభ్రంగా ఉన్న చోట దైవత్వం ఉంటుందని అంటారు.
1: సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా? ఆదిసుందరి గారు, ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలు కూడా చూసుకోవాలి కదా, మరి ఆ వివరాలు కూడా ఓసారి చెప్పండి.
2: కుటుంబం కాదు, అందరం అత్తగారు మామగారు ఆడపడుచులు మరుదులు అందరం కలిసి ఉండేవాళ్ళము. మా ఇంట్లో కూడా మా అమ్మగారు నాన్నగారు మా మామగారు వాళ్ళందరూ ఉండేవాళ్ళు. చక్కగా హ్యాపీగా అందరం సంతోషంగా ఉండేవాళ్ళు అందరం. అసలు ఆ వ్యవస్థ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు విడివిడిగా ఉంటున్నారు, దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ అందరం కలిసి ఉంటే ఆ సంతోషమే వేరండి. అసలు మా అత్తగారిని కూడా వాళ్ళని కూడా బాగా చూసుకునే వాళ్ళు, కూడా నన్ను బిడ్డలాగా చూసుకునే వాళ్ళు ఎంతో మాకు ఎక్కువగా గౌరవించేసి చాలా బాగుండేవండి. అసలు ఆర్థిక సంబంధాలు అంటారు అండి, ఆర్థికం కాదు ఆర్థికం అనమాట. అంటే మానసికంగా ఎంతో సంతోషంగా వాళ్ళ ఆప్యాయతలు అనమాట. అది అంత అసలు అది అప్పటి రోజుల్లో ఎంతో సంతోషంగా ఉండేదండి. అప్పటి రోజుల్లో అందరు వచ్చి చక్కగా అందరు కలిసి ఉండే, మా పిన్ని గారు మా బాబాయ్ గారు మా అక్కయ్యలు అందరు కూడా మా అందరిని పిలుస్తూ ఉండేవాళ్ళం. చక్కగా పండుగలు దసరా దీపావళి పండుగ అన్ని కూడా బాగా చేసుకునేవాళ్ళం మేము. సంక్రాంతి పండుగ గారెలు బూరెలు అరిసెలు ఇవన్నీ పిండి వంటలు లడ్డూలు ఇవన్నీ చేసుకునే వాళ్ళకి చెక్కల చక్కరాలు ఇవి మనకి బాగుంటాయి. కారపూసలు ఇలాంటివి హార్ట్ స్వీట్ అంటూ ఉంటాం, అలాగే చాలా బాగుంటాయండి చక్కగా. తర్వాత నేను కూడా ఉద్యోగంలో చేస్తూ కూడా నేను మనకి కార్యక్రమంలో మాకు కూడా అవకాశం వచ్చేది మాకు. సో రాములు గారు ఒక ఆయన ఉండేవారు, పాపం వారు డైరెక్షన్ లో మేము కూడా నేను నాటికలు చిన్న చిన్న నాటికల్లో కూడా నేను పార్టిసిపేట్ పాల్గొనడం జరిగింది నాకు. అప్పుడు అది నిజమేన అనుకోను ఒక నాటికలోను, ఎదురుగాలేని ఒక నాటికలోను కూడా నేను వైదేహిను ఇట్లా పాత్ర నేను చేయటం జరిగింది. అలా కల్చరల్ మీట్లు మాకు ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంది, అక్కడ కూడా నేను ఒక ఇంగ్లీష్ నాటకంలో కూడా వేశాను, నేను అవకాశం కలిగింది నాకు మైసూర్ వెళ్ళినప్పుడు.
1: నాటికలు వినడం పాల్గొనడం చేశారు మీరు, ఆ సన్నివేశాల్లో ఏదైనా మీకు నచ్చింది ఓ ఘట్టం ఏదైనా వినిపిస్తారా?

0: చతుర్దశలో నేర్పుతుంటే నేను చూసి విని నేర్చుకున్నా. మెచ్చుకున్నారు గురువుగారు.
1: ఇప్పుడు మీరు పాడినటువంటి పాటలోని గమకాలు నిజంగా చాలా మాధుర్యంగా అనిపించిందండి. ఆది సుందరి గారు, ఎప్పుడు రిటైర్ అయ్యారు మీరు?
0: డిసెంబర్ 31 నింది. సంతోషంగానే ఉన్నదండి, పిల్లలతో మాట్లాడుతూ ఉంటాను. మా వారు నేను ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సంతోషంగానే ఉంటున్నాము, హ్యాపీగా ఉంటాం. ఎలాంటి ఇబ్బందులు లేవు నాకు. భగవంతుడి దయవల్ల మమ్మల్ని ఈ సమాజంలో ఈ స్థితిలో కూర్చోబెట్టాడు దేవుడు. మరొకటేమో సంగీతం అంటే ఇష్టం. నేనేదో ఒక వ్యాపకం పెట్టుకుని మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం శారీరకంగా కూడా సంగీతం అనేది చాలా అవసరం. సంగీత థెరపీ కూడా పెడుతున్నారు అందరు కూడా, అనారోగ్యానికి అది ఎంతో ఇది చేస్తుంది. పైగా ఇది మనకి రేడియో కూడా వినటం ఒకటి, మంచి మంచి భక్తి గీతాలు ఇవన్నీ వినటం, ఆ జానపద గీతాలు కానీ లలిత గీతాలు కానీ అన్నమాచార్య గీతాలు ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ కూడా వింటూ నేను నా జీవితాన్ని సంతోషంగా గడుపుకుంటున్నాను గురు. మొన్న 90వ సంవత్సరం జరిగిన సందర్భంగా నేను వెళ్ళాను, చక్క పాల్గొన్నాను. అవన్నీ వసంతాలు గురి చేసుకున్న సందర్భంగా అది వాక్ ఉంది కదా, అవి కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించారండి. అవన్నిటికీ కూడా నాకు అభినందన చెప్తున్నాను, తెలియజేస్తున్నాను.
1: పాత్రలను కూడా పోషిస్తున్నారు.
0: వాళ్ళందరూ కూడా ప్రేమగానే చూస్తుంటాను, నేను వాళ్ళందరూ బాగా చూసుకుంటాను. అమ్మమ్మ అని వాళ్ళు ప్రేమగా చూస్తారు, నాయనమ్మ అని చెప్పేసి చక్క పలకరిస్తుంటారు, ప్రేమగానే ఉంటారు. నా మనవరాళ్ళు, నాకు 4 మనవరాళ్ళు, 2 మనవాళ్ళు, వాళ్ళు అమెరికాలోనే ఉంటున్నారు. మా కోడళ్ళు కూడా నాకు కుదురుల లాంటి వాళ్ళు, చక్కగా వాళ్ళు కూడా. అత్తయ్య గారు మీరు మంచిగా ఈ రోజు కూడా సంగీతం ఎగ్జామ్స్ రాస్తున్నారంటే పరీక్షలు చాలా సంతోషకరమైన విషయం, మీకు ఓపిక మెచ్చుకోవాలని నన్ను ప్రశంసిస్తూ ఉంటారు.
1: గురించి చెబుతుంటే ఇప్పుడున్న ఈ తరం వారు చాలా తెలుసుకోవాలి అనిపిస్తోంది.
0: ఇప్పుడు విడివిడిగా ఉంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి, కలిసి ఉంటే కలసుఖం అన్నట్టుగా అవి మనకు ఎంతో ఉపయోగపడుతుంది గురుగారు.

0: కన్న తల్లిదండ్రులు, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను తప్పకుండా మనం చూడాలండి. వాళ్ళు వయోవృద్ధులుగా ఉన్నప్పుడు వాళ్ళు పసిపిల్లలతో సమానం అండి. వాళ్ళు సరిగ్గా చూసుకోలేరు. వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనప్పుడు మనం ఒక సహాయం అనాథాలకు చేసినట్టుగా చేయాలండి. అట్లా అనుకోకపోతే మనం చేయలేము. మన పేరెంట్స్ ఏంట్లో చూసేది అనుకుంటే మన కన్న తల్లిదండ్రులు మనం మర్చిపోతే ఎట్లాగండి? మీరు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా గానీ మనం కన్న తల్లిదండ్రులు రుణం తీర్చుకునేది ఎలాగండి? వాళ్ళని తప్పకుండా చూస్తేనే మనం ఎంత కలెక్టర్ అయినా సరే, ఇంకా ప్రధానమంత్రి అయినా సరే, ఎవరైనా సరే, కోలు నాళి చేసుకునేవాడైనా సరే, తల్లిదండ్రులు చూసుకుంటేనే వాళ్ళకి పుణ్యం పురుషార్థం. ఏదైనా సరే అది మర్చిపోకూడదు. తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలండి నా ఉద్దేశం. ఆరోగ్యం అంటే అందరితో కలిసి మాట్లాడుతుంటే అదే పెద్ద ఆరోగ్యం అండి. స్నేహభావంగా మాకు స్నేహితులు ఉన్నారు, అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటాను. నేను అందరినీ గౌరవిస్తాను. భగవంతుడు నాకు ఇచ్చిన వరం అంటే అందరి నన్ను ప్రేమగా మాట్లాడతాను. అందరినీ అందరిలో నేను మంచిని చూస్తానండి. నాకు అదే భగవంతుడు ఇచ్చిన వరం. నాకు నిజం చెప్పాలంటే
1: యోగా లాంటివి
0: అవి కూడా యోగా చేసేదాన్ని ఒకప్పుడు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినది చాలా సంతోషం అండి.
1: నిజంగా మీ జీవితానుభవాన్ని అంటే ఒక కావ్యం లాగా ఉంది మీరు చెప్పిన దాన్ని బట్టి. రెండోది, మీరు ఎంతో తపస్సు చేసి మరి ఆ కావ్యాన్ని రచించి ఉంటారు. పెద్దలు చెబుతారు నాన్ ఋషి కృతే కావ్యం అని చెప్పి. సో మీ జీవితానుభవాన్ని అంతటినీ కూడా ఓ పాఠ్య పుస్తకంగా మా ఆకాశవాణి శ్రోతలందరికీ మీ అనుభవాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆదిసుందర్ గారు నమస్కారం.
2: రిటైర్డ్ పోస్టల్ అధికారి ఆకాశవాణి శ్రోత శ్రీమతి ఎస్పి ఆదిసుందరి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.

సీతారాముల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట అది. ఇప్పుడు ఘంటసాల పాడిన పాట, చిత్రం సీతారామ కళ్యాణం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశం. స్వర్ణేంద్ర స్వచ్చంద్ర లక్ష్యాల స్ఫూర్తితో పార్కులను అభివృద్ది చేస్తున్నామని తెలిపిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్న హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్టానికి కొత్తగా పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టుల ప్రతిపాదనలు, ఉపాధి కల్పనకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ సీఆర్డీఏ సమావేశానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి అభివృద్ది పనులు, మౌలిక సదుపాయాల కల్పన, వివిధ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్టంలో జిల్లాల కళాకారులు రూపొందించిన హస్తకళా ఉత్పత్తులను పరిశీలించి వారి కళా నైపుణ్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హస్తకళలు రాష్ట సంస్కృతి వారసత్వానికి ప్రతీకలని అన్నారు. హస్తకళల ప్రోత్సాహం ద్వారా కళాకారుల జీవనోపాధి మెరుగుపడడంతో పాటు రాష్ట ఆర్థికాభివృద్దికి కూడా దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర లక్ష్యాల స్ఫూర్తితో శ్రీకాకుళం నగరంలో పార్కులను అభివృద్ది చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో శ్రీకాకుళం నగరంలో నిర్మించనున్న 4 పార్కుల నిర్మాణ పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రాంత ప్రజలు ప్రకృతితో మమేకం కావడానికి పార్కులు ప్రధాన వేదికలని అన్నారు. ప్రతి స్థానిక అవసరాలకు అనుగుణంగా పార్కులో వాకింగ్ ట్రాక్, చిన్నారుల ఆట స్థలం, క్రీడా కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ
1: భువనపాలెంలో పార్క్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అబ్దుల్ కలాం పార్క్, ఆర్కే నగర్ లో ఒకటి, అలాగే హడ్కో కాలనీలో ఒకటి, ఈ 4 పార్కులు కలిపి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సీఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 4 పార్కులను కూడా డెవలప్ చేస్తున్నాం. ముఖ్యంగా పెద్దలందరికీ కూడా వాకింగ్ ట్రాక్, పిల్లలుంటే వాళ్ళకి ప్లే ఏరియా, జిమ్ ఎక్విప్మెంట్, ఎక్కడికక్కడ పార్కుల్లో స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నాం.
0: వర్జీనియా పొగాకు రైతులకు సరైన ధరలు అందేలా చర్యలను మరింత వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పొగాకు కొనుగోళ్లపై రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ నెల 9న కేంద్ర పొగాకు బోర్డు సంయుక్త కార్యదర్శి రాష్టానికి రానున్న నేపథ్యంలో రైతులు పొగాకు కొనుగోలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అధిక తిరస్కరణలు నమోదవుతున్న వేలం కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆ కేంద్రాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించాలన్నారు. వేలం ప్రక్రియలో పాల్గొనని సంస్థలపై చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా 3 రోజు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పలువురు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సియోల్లో హుందాయ్ మొబిస్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఈవీ సెమీకండక్టర్ హబ్, తిరుపతి లేదా అనంతపురం సమీపంలో ఈవీ కాంపోనెంట్స్, బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రం, విశాఖపట్నంలో పరిశోధన అభివృద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఐఐటి తిరుపతి భాగస్వామ్యంతో సామర్థ్య కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భారతదేశంలో హుందాయ్ మొబిస్ విస్తరణకు రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలోని గిరిజనులకు అటవీ హక్కుల గుర్తింపు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు త్వరలో జారీ చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల అర్హులను గుర్తించి తాజా పురోగతిపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గిరిజన అభివృద్ది కార్యక్రమాల అమల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట వ్యాప్తంగా 626 గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పరిశుభ్రత, ఆహార నిర్వహణ మెరుగుపరిచేందుకు సిబ్బంది నియామకాల కోసం ప్రభుత్వం 46 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని మంత్రి పేర్కొన్నారు. రాష్టంలో నైరుతి ఋతుపవనాలు, ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షపాత లోటు, పొడి వాతావరణ పరిస్థితిపై

0: హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయంపై ప్రభావం, తాగునీటి లభ్యత, కరువు నివారణ చర్యలు, విపత్తు నిర్వహణ సన్నద్దత వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి అనిత మాట్లాడుతూ రాష్టంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో కొనసాగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులు, సంస్థలతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం సూర్య తేజస్ నగర్లో డంపింగ్ యార్డును పరిశీలించారు. ఈ సందర్బంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ డంపింగ్ యార్డు సమస్యతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించామన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలియజేశారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం హెలికాప్టర్లు, నౌకలతో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. తీర రక్షణ దళం, నౌకాదళం సమన్వయంతో విస్తృత స్థాయిలో అన్వేషణ, సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో రీజనల్ ఆపరేటర్స్ సెంటర్ నుంచి ఈ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. తీర ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రక్షిత మత్స్యకారుడు కారి చిన్నాను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చామని, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రపంచ జనాభా దినోత్సవ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు కాన్పుల మధ్య కనీసం 2 ఏళ్ల విరామం పాటించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పిల్లల మధ్య ఎడం పాటిద్దాం, ఆరోగ్యవంతమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ఈ ప్రచారం చేపడుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాన్పుల మధ్య విరామం పాటించిన దంపతులు, అలాగే ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన దంపతులకు జిల్లాల వారీగా నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని అనంతపురం పట్టణ నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. అనంతపురం నగరంలోని మారుతీనగర్లో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటు హక్కు కోల్పోతామనే ఆందోళన అవసరం లేదన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట పెట్టుబడులు ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశం. స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర లక్ష్యాల స్ఫూర్తితో పార్కులను అభివృద్ది చేస్తున్నామని తెలిపిన కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్న హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం.

0: ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
7: ఆ చిహ్నం లేకపోతేనో?
6: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
8: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా గర్భాశయ ఫైబ్రాయిడ్స్ కారణాలు చికిత్స, డాక్టర్ ఐహెచ్ఎస్ కాత్యాయన్ గారితో పరిచయం వింటారు.
10: వనితవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితవాణి కార్యక్రమంలో గర్భాశయ ఫైబ్రాయిడ్స్ కారణాలు చికిత్స, డాక్టర్ ఐహెచ్ఎస్ కాత్యాయని గారితో పరిచయ కార్యక్రమం వినండి.

0: అసలు ఈ గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దీని ఇలాగే కనుక వదిలివేసినట్లయితే క్యాన్సర్గా ఏమైనా మారే అవకాశం ఉందా?
1: నమస్తే అండి. ఈ గర్భసంచిలో గడ్డలు కానీ ఫైబ్రాయిడ్స్ కానీ కణితలు ఇవన్నీ ఒకటేనండి. ఫైబ్రాయిడ్స్ అంటారు వీటిల్ని. ఈ మధ్య ఇవి కామన్గా గైనకాలజిస్ట్ దగ్గరికి ఎక్కువగానే ప్రజెంట్ అవుతున్నాయి. ఇవి ఏంటి, ఎలా వస్తాయి అంటే, గర్భసంచిలో మూడు పొరలు ఉంటాయి. ఈ పొరల్లో వల్ల స్మూత్ మజిల్ సెల్ ప్రొలిఫరేషన్ వల్ల ఫైబ్రాయిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి మోస్ట్లీ బినైన్, అంటే క్యాన్సర్ కారకాలు కావు ఇవి. కానీ వదిలేస్తే లెస్ దాన్ 0.5%, వెరీ రేర్గా క్యాన్సర్ కింద మారే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఎక్కువగా 20 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు వయసు గల మహిళల్లో ఇలాంటి గడ్డలనేవి కామన్ గా చూస్తూ ఉంటాము.
0: డాక్టర్ గారు, మరి వీటి యొక్క సైజులో ఏమైనా తేడాలు ఉంటాయా?
1: ఇవి చిన్న సైజు గడ్డల నుంచి పెద్దవ సైజు వరకు కూడా ఉండొచ్చండి. కామన్గా 3 సెంటీమీటర్ల లోపు ఉండే గడ్డలకి కొంతమందికి ఎలాంటి సింప్టమ్స్, ఎలాంటి పెయిన్ కానీ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ ఉండవు. అవి ఉన్న సైజుని బట్టి, లొకేషన్ బట్టి, ఎక్కడి నుంచి వస్తున్నాయి దాన్ని బట్టి వాళ్ళకి సింప్టమ్స్ అనేవి ఉంటాయండి. దాన్ని బట్టి అప్పుడు మనం ఫర్దర్ ఇవాల్యుయేషన్, అంటే ఫర్దర్ టెస్ట్లు అవి చేసుకుంటూ చూడాలి.
0: మరి ఫైబ్రాయిడ్స్ అని తెలియడానికి వీటి లక్షణాలు ఎలాగుంటాయి డాక్టర్ గారు?
1: ఫైబ్రాయిడ్స్ లక్షణాలు, అవి ఎంత సైజు ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి దాన్ని బట్టి వీటి లక్షణాలు ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ అనేవి మూడు రకాలుగా ఉంటాయండి. గర్భసంచి లోపల పొర నుంచి వస్తున్నదా, మధ్య పొర నుంచి వస్తుందా, లేకపోతే పై పొర నుంచి, ఔటర్ లేయింగ్ నుంచి వస్తుందా. మధ్య పొర నుంచి వస్తున్నా, లోపల పొర నుంచి వస్తున్నా ఎక్కువ సింప్టమ్స్ ఉంటాయి. వాళ్ళ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే, బ్లీడింగ్ ఎక్కువ అవటం, నెలసరిలో ఋతుస్రావం బాగా ఎక్కువగా జరగటం, బ్లీడింగ్ గడ్డల రూపంలో పడిపోవటం, పీరియడ్స్ అప్పుడు విపరీతమైన తట్టుకోలేనంత నొప్పి రావటం, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవటము, ఇలాంటివి చూస్తాము. అదే గర్భసంచి పై పొర నుంచి వస్తున్నా, సైజ్ ఎక్కువ ఉన్నా, అవి చుట్టుపక్కల ఏ ఆర్గాన్ని అది నొక్కి పెట్టి ఉంచుతుంది, అంటే కొన్నిసార్లు ఈ ఫైబ్రాయిడ్ గడ్డ బ్లాడర్ మీద, యూరినరీ బ్లాడర్ మీద ప్రెషర్ పడటం వల్ల యూరినరీ కంప్లైంట్స్, అంటే యూరిన్ మిగిలిపోవటం, యూరిన్ సరిగ్గా ఎంప్టీ చేయకపోవటం, యూరిన్ మాటమాటికి వెళ్లాల్సి రావటం లాంటివి చూస్తాము. అదే గనక చాలా పెద్ద సైజ్ గడ్డ పేగులు, చుట్టుపక్కల ఉన్న పేగులను నొక్కి పెట్టి ఉంచితే కొంచెం తిన్నా కడుపు నిండిపోయిన ఫీలింగ్ రావటం, అరుగుదల లేకపోవటం, గ్యాస్ తెనుపులు రావటం, ఇలాంటివి చూస్తూ ఉంటాం.
0: ఇది ఇప్పుడు నిర్ధారణ అవుతుంది కదా డాక్టర్ గారు, ఇది ఫైబ్రాయిడ్స్ అని ఒకవేళ నిర్ధారణ అయితే మరి దాని యొక్క చికిత్సా విధానాలు ఏ విధంగా ఉంటుంది?
1: ఫస్ట్ ఫైబ్రాయిడ్ నిర్ధారణకి రొటీన్ అల్ట్రాసౌండ్ అబ్డామన్ అండ్ పెల్విస్ చేస్తే సరిపోతుందండి. దీంట్లో అసలు ఫైబ్రాయిడ్ ఉన్నదా లేదా అనేది తెలుసుకుంటాము. ఈ ఫైబ్రాయిడ్ ఉన్నదాన్ని బట్టి, లొకేషన్ బట్టి, దాని సైజుని బట్టి మనం ట్రీట్మెంట్ ఉంటుంది. చిన్న చిన్న గడ్డలు నొప్పి బ్లీడింగ్ వరకు అయితే సర్జరీల వరకు వెళ్లకుండా మెడికల్ మేనేజ్మెంట్ అంటాం, అంటే పెయిన్ కిల్లర్స్ ఇవ్వటము, ఋతుక్రమం సరిగ్గా రావటానికి హార్మోన్ టాబ్లెట్లు పెట్టడము, పెయిన్ తగ్గించడానికి, బ్లీడింగ్ తగ్గించడానికి చిన్న సింపుల్ మేనేజ్మెంట్ తో సరిపోతూ ఉంటుంది. కానీ పెద్ద పెద్ద గడ్డలు, అది ఖచ్చితంగా దీనికి సర్జరీ నీడ అనుకున్న వాటికి సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది.
0: అంటే అవి చిన్న గడ్డలు మీరు తొలగించాల్సి వస్తుంది అన్నారు కదా మేడం డాక్టర్ గారు, దాన్ని లాప్రోస్కోపీ ద్వారా తొలగిస్తారా, ఓపెన్ సర్జరీ ద్వారా తొలగించాల్సి ఉంటుందా?
1: ఇప్పుడు లాప్రోస్కోపీ సర్జరీస్ అనేవి చాలా వెల్ అడ్వాన్స్డ్ గా ఉన్నాయండి. చాలా మటుకు మా రొటీన్ ప్రాక్టీస్ లో ఇప్పుడు లాప్రోస్కోపీ ద్వారానే గడ్డలు ఫైబ్రాయిడ్ రిసెక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఓపెన్ సర్జరీస్ వెరీ రేర్, చాలా రేర్ కేసెస్ లో చాలా పెద్దవి, అవి ఇన్యాక్సెసిబుల్ లొకేషన్, చుట్టుపక్కల ఆర్గాన్స్ అన్నింటినీ కంప్రెస్ చేసి లేతే ఇన్యాక్సెసిబుల్ గా ఉండి అడిషన్స్, అతుకులు ఎక్కువ ఉన్న వాటికే మనం ఓపెన్ సర్జరీస్ కి వెళ్తున్నాం. అదర్వైజ్ అన్ని లాప్రోస్కోపీ సర్జరీస్ తో రిమూవ్ చేయొచ్చండి.
0: అంటే ఏదైనా మందులతో తగ్గించే అవకాశం ఉంటుందా డాక్టర్ గారు?
1: ఫైబ్రాయిడ్ అనేది మందులతో కరుగుతుంది అనేది అపోహ అండి. అసలు మందులతో కరగదు. ఫైబ్రాయిడ్ అనేది పెరగకుండా మందులు పెడతాం, కానీ ఉన్న గడ్డల్ని, ఫైబ్రాయిడ్స్ ని మందులతో కరిగించడం అనేది చాలా రేర్. ఓన్లీ గడ్డను పెరగకుండా స్లోగా ప్రోగ్రెస్ చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి. అవి ఆ మెడిసిన్స్ లో హార్మోన్ మెడిసిన్స్, అవి కొన్ని రోజుల వరకు ఇస్తాము. ఎక్కువ రోజులు వాడకూడదు, 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు వాడతాము. లేదు అంటే లూప్ ఉంటుంది, హార్మోన్ రిలీజింగ్ లూప్ అని ఉంటుంది. ఆ లూప్ గర్భసంచిలో వేసేస్తే రోజు డైలీ ఇంత హార్మోన్ అని రిలీజ్ చేసి ఆ గడ్డని పెరగనివ్వకుండా చేస్తుంది.
0: ఒకవేళ ఆపరేషన్ చేసి తొలగించాల్సి వచ్చినట్లయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? అప్పుడు
1: ఆపరేషన్ చేసి తొలగించేసేస్తే లాప్రోస్కోపీ ఈజ్ వెల్ అడ్వాన్స్డ్ సర్జరీస్. దానికి మినిమం 1 వీక్ టు 10 డేస్ కేర్ తీసుకుంటే సరిపోతుందండి. పోస్ట్ సర్జరీ అంత మేజర్గా రెస్ట్ తీసుకుని మేజర్గా కంగారు పడిపోవాల్సిన అవసరం అయితే లేదు. లాప్రోస్కోపీ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి.
0: అంటే 10 డేస్ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు,
1: చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు రొటీన్గా జాబులకి అన్నిటికీ కూడా వెళ్ళొచ్చు.
0: ఒకవేళ డాక్టర్ గారు ఈ గర్భాశయం కనుక తొలగించినట్లయితే అప్పుడు అండాశయం కూడా తొలగించాల్సి వస్తుందంటారా?
1: లేదండి, గర్భసంచి కూడా పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెళ్లి కాని పిల్లల్లో కూడా ఫైబ్రాయిడ్స్ చూస్తున్నాము, పెళ్ళయి పిల్లలకు పుట్టని వాళ్ళకు కూడా ఫైబ్రాయిడ్స్ చూస్తున్నాము. అలాంటి వాళ్ళకి ఓన్లీ మయోమెక్టమీ అంటే గర్భసంచిని ప్రిజర్వ్ చేసి గడ్డని వరకు మాత్రమే తీస్తాము. 45 వయసు దాటిన వాళ్ళకి మల్టిపుల్గా ఎక్కువ చిన్న చిన్న గడ్డలు బోల్డ్ ఎక్కువ ఉన్న వాళ్ళకే గర్భసంచి గడ్డలతో సహా తీస్తాము. ఇంకా అండాశయాన్ని విషయానికి వస్తే గర్భసంచి వేరు అండాశయం వేరు. గర్భసంచిని మాత్రమే తొలగిస్తాము ఫైబ్రాయిడ్ గర్భసంచిని. అండాశయంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్పితే అండాశయాన్ని ప్రిజర్వ్ చేయాలి. అండాశయం నుంచి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి అవసరమైన పరిస్థితుల్లోనూ మాత్రమే దాంట్లో ఏమైనా సిస్టులున్నా గడ్డలున్నా అండాశయాల్ని తొలగించాల్సి వస్తుంది. లేకపోతే అండాశయాల్ని ప్రిజర్వ్ చేస్తే హార్మోన్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది.
0: కాత్యాయని గారు, ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఏ వయసు వారిలో అంటే ఏ వయసు మహిళల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందంటారు?
1: రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 20 నుంచి 45 ఏళ్ల వయసు మధ్యలో వాళ్ళకి ఎక్కువగా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి నోటీస్ చేస్తూ ఉంటాం. వీళ్ళకి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రిసెప్టార్స్ కొంతమందికి ఎక్కువగా ఉంటాయి. ఆ రిసెప్టార్స్ ఎక్కువగా ఓవర్ ప్రొలిఫరేషన్ వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ గడ్డలు అనేవి ఏర్పడటం చూస్తూ ఉంటాం మనం.
0: ఈ ఆపరేషన్ చేసి తొలగించాక వాళ్ళ పీరియడ్స్ లో వచ్చే విధానంలో ఏమైనా మార్పు ఉంటుందంటారా? అంటే రెగ్యులర్ గా వస్తూ ఉంటాయంటారా, లేకపోతే ఏదైనా తేడా ఉంటుందంటారా?
1: ఉట్టి ఫైబ్రాయిడ్ తొలగించి గర్భసంచి నుంచితే పీరియడ్స్ లో ఎటువంటి ప్రాబ్లము ఉండదండి. రెగ్యులర్ గా ఒక 1-2 మంత్స్ లో వాళ్ళకి పీరియడ్స్ నార్మల్ గా వస్తాయి. ఇదివరకు ఎలా వచ్చేవో గర్భసంచి గడ్డలు ఫామ్ అవ్వక ముందు ఎలా ఉండేవో అలానే పీరియడ్స్ వస్తాయి. గడ్డలతో పాటు గర్భసంచిని కూడా తీసేస్తే వాళ్ళకి పీరియడ్స్ అనేవి రావండి.
0: డాక్టర్ గారు, ఇప్పుడు గర్భసంచి తొలగించిన వాళ్ళకి అంటే అదర్ గా ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా?
1: ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఈ గర్భసంచి రిమూవ్ చేయటం వల్ల ఉండవు అండి, వాళ్ళు నార్మల్ గా ఉండొచ్చు.
0: ఒకవేళ గర్భసంచితో పాటు అండాశయము ఇవన్నీ కూడా తీసివేస్తే అప్పుడు ఏమైనా ఆరోగ్య సమస్యలు?
1: గర్భసంచితో పాటు అండాశయాలు తీసేస్తే సడన్ గా మెనోపాజ్ అనేది వచ్చేస్తుంది. అంటే సడన్ గా హార్మోన్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది వాళ్ళకి. అంత సడన్ గా ఆగిపోవటం వల్ల వాళ్ళకి మెనోపాజ్ లో అంటే నెలసర్లు ఎండిపోయినప్పుడు ఎలాంటి సింప్టమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు అంటే హార్మోన్ మూడ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి, స్కిన్ డ్రై అయిపోవటం, తర్వాత కోపము, చికాకు, బాడీలో కొంత హార్మోన్ డిస్టర్బెన్సెస్, హార్ట్ ఎఫెక్ట్స్, హార్ట్ మీద ఎఫెక్ట్, షుగర్ రావటం, ఇలాంటివి కొంచెం అర్లీగా అలాంటివి అబ్జర్వ్ చేస్తామండి.
0: కొంతమంది

0: చూస్తాం. ఆఫ్టర్ 45 ఇయర్స్ ఫైబ్రాయిడ్స్ తొందరగా గ్రో అవ్వవు. గ్రో అవుతున్నాయి అంటే గనక ఖచ్చితంగా వాటికి ఆపరేషన్ చేయాలి. యూజువల్గా 99% గ్రో అవ్వవు ఆఫ్టర్ 45 ఇయర్స్.
1: మెనోపాస్ టైంలో పీరియడ్స్ అయిపోతాయి కదా డాక్టర్ గారు,
0: ఆ
1: తర్వాత అప్పుడప్పుడు లేడీస్ కి మధ్య మధ్యలో కనిపిస్తోంది అని అంటారు, అంటే ఈ గడ్డలు ఉండటం వల్ల అలా జరుగుతోంది అంటారా?
0: లేదండి, మీరు చెప్పింది పీరియడ్స్ ఆగిపోయాక బ్లీడింగ్ కనిపించడం అంటే దీన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారండి. ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కి చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి గర్భాశయ సర్విక్స్ అంటాం, గర్భాశయ ముఖద్వారం సర్విక్స్ లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, తర్వాత స్కిన్ అక్కడ గర్భాశయ ముఖద్వారం దగ్గర డ్రై అయిపోయినా ఎట్రోఫీడ్ అంటారు. ఎట్రోఫీ అవటం వల్ల చిన్నగా ఇరిటేషన్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల, తర్వాత గర్భసంచి లోపల పొర మందం పెరగటం వల్ల, ఎండోమెట్రియల్ థిక్నెస్ పెరగటం వల్ల పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది కామన్గా చూస్తాము. ఇంకా రేర్గా క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్లో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది కనపడుతూ ఉంటుంది. షుగర్ ఉన్న పేషెంట్స్కి కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండటం వల్ల అప్పుడప్పుడు స్పాటింగ్ లాంటిది చూస్తాము.
1: అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి రాకుండా ఉండటానికి ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా డాక్టర్ గారు?
0: ఒక మనిషికి ఫైబ్రాయిడ్స్ వచ్చే టెండెన్సీ ఉంటే దాన్ని పోస్ట్ పోన్ చేయగలం, కానీ రాకుండా అయితే మనం కంప్లీట్ గా
1: నివారించలేము.
0: అందరు మహిళలకి వస్తుందని ఏమీ లేదండి, ఇది జెనెటికల్ ఇన్హెరిటెన్స్, ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ ఉంటుందండి దీనికి. మన అమ్మమ్మలకి, మేనత్తలకి, అమ్మలకి ఇట్లా ఉంటే నెక్స్ట్ జనరేషన్ కి వచ్చే ఛాన్సెస్ కొంచెం 30-40% ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు కొంచెం ఒబెసిటీ అంటే ఊబకాయం రాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్, కొంచెం ఫిజికల్ యాక్టివ్ గా ఉండటం, ఎక్సర్సైజ్ చేసుకోవటం, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ పాటించడం వల్ల ఈ ఫైబ్రాయిడ్ టెండెన్సీ అనేది డిలే చేయొచ్చు మనం రావటాన్ని.
1: డాక్టర్ గారు, ఒకవేళ వివాహం అయ్యింది, వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు, అలాంటి మహిళకి ఫైబ్రాయిడ్స్ కనుక గర్భాశయంలో ఉన్నట్లయితే వాళ్ళకేంటి గర్భాశయం తీసేయాల్సి అవసరం వస్తుందా? తీసేస్తే కనుక ఒకవేళ పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువైపోతుంది.
0: పెళ్ళయి పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా ఫైబ్రాయిడ్స్ ఉంటాయండి, వస్తాయి కొంతమందికి. అలాంటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా గర్భశించి ప్రిజర్వ్ చేయడానికే 99% ట్రై చేయాలి. గడ్డలు ఏ లొకేషన్ లో ఉన్నాయి, ఎంత సైజ్ ఉన్నాయి, ఫైబ్రాయిడ్స్ అనేది మనం MRI చేయించాలి. మామూలుగా రొటీన్ అల్ట్రాసౌండ్ లో మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి తెలిసిపోతాయి, కానీ గర్భశించి ఎప్పుడైతే మనం ప్రిజర్వ్ చేయాలి, ఉంచాలనుకున్న వాళ్ళకి MRI చేయించుకుని అది కరెక్ట్ లొకేషన్ ఎక్కడి నుంచి వస్తోంది, ఎంత సైజ్ నుంచి వస్తోంది, గర్భాశయ మనం ఇందాక అనుకున్నట్టు ఏ పొర నుంచి, మధ్య పొర నుంచి, లోపల పొర నుంచి, ఏ పొర నుంచి వస్తుందో జాగ్రత్తగా మనం MRIలో అసెస్ చేసుకుని లాప్రోస్కోపీ ద్వారా ఉట్టి ఫైబ్రాయిడ్స్ ని, గర్భాశయాన్ని ప్రిజర్వ్ చేసి ఫైబ్రాయిడ్ వరకు తీసేసి వాళ్ళని యూట్రస్ ని ప్రిజర్వ్ చేయడం వల్ల ఫ్యూచర్ లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా, అత్యాధునిక చికిత్సలు, మోడర్న్ టెక్నాలజీ అంతా మారిపోయింది, ఇలాంటి శస్త్రచికిత్స చేయొచ్చు మనం.
1: డాక్టర్ గారు, మీరు గర్భాశయంలో గడ్డలు ఉంటాయి అని చెప్పారు కదా, అవి చిన్నవైనా కానివ్వండి, పెద్దవైనా కానివ్వండి, అసలు ఎన్ని గడ్డల వరకు ఆ గర్భాశయంలో ఉండే అవకాశం ఉంటుందంటారు?
0: ఇన్ని గడ్డలు అని చెప్పలేమండి, చాలా గడ్డలు. ఒక్కొక్క పేషెంట్ కి 9-15 గడ్డలు కూడా చూసిన వాళ్ళు, చిన్న చిన్న గడ్డలు ఉంటాయి. అలానే ఒకటే గడ్డు ఉండొచ్చు. ఇన్ని ఫైబ్రాయిడ్స్ ఉండాలని ఎక్కడ ఇది లేదు నామన్ క్లేచర్ లో అట్లాగా. కానీ నేను నా ప్రాక్టీస్ లో ఒక పేషెంట్ లోనే 7-8 వరకు ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేసి యూట్రస్ ని ప్రిజర్వ్ చేసిన కండిషన్ ఒకటి ఉందండి, వెరీ రేర్ కేస్.
1: రెండు గడ్డలు ఉండగానే దాని సింప్టమ్స్ బయటపడతాయి కదా డాక్టర్ గారు, మరి 6-7 గడ్డల వరకు ఉంచుకున్నారంటే వాళ్ళు నిర్లక్ష్యం చేసినట్టు అంటారా?
0: నిర్లక్ష్యం చేయటం కాదు, కొంతమందికి సింప్టమ్స్ తెలియకపోవచ్చు. చిన్న చిన్న గడ్డలే చాలా ఎక్కువ నుంచి ఒక స్టేజ్ దాటాక వాళ్ళకి పెయిన్, బ్లీడింగ్ రావటం, లేకపోతే పిల్లలు పుట్టట్లేదు, ఇంకా డిలే అయిందని రొటీన్ గా స్కానింగ్ లో తెలుసుకున్న వాళ్ళకి కూడా ఉండొచ్చు ఇలాంటివి.
1: అంటే మహిళలు, ఏ వయసు మహిళలు చెకప్ చేయించుకుంటే మంచిదంటారు డాక్టర్ గారు ఈ గర్భాశయానికి సంబంధించి?
0: గర్భాశయానికి సంబంధించి మంచి క్వశ్చన్ అంటే ఆఫ్టర్ 30 ఇయర్స్ ఖచ్చితంగా అల్ట్రాసౌండ్, రొటీన్ అల్ట్రాసౌండ్, పీరియడ్స్ లో ఏమైనా ప్రాబ్లం వస్తున్నా, హెవీ బ్లీడింగ్ అవుతున్నా, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినా, పొత్తి కడుపులో నొప్పి వస్తున్నా, ఒకసారి గైనకాలజిస్ట్ ని కలిసి బేసిక్ పాప్స్మియర్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ టెస్ట్ ఎవ్రీ 3 ఇయర్స్కి 2 ఇయర్స్కి డిపెండింగ్ అపాన్ మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో దాన్ని బట్టి చేస్తాం.
1: అంటే పీరియడ్స్ కూడా బాగుండి, అంతా బాగున్నా కూడా ఒకసారి
0: చెకప్ చేయించుకుంటే బాగుంటుంది, రొటీన్ హెల్త్ చెకప్.
1: డాక్టర్ కాత్యాయని గారు, మీరు ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్ గడ్డలకి పాప్స్మియర్ అన్నారు కదా డాక్టర్ గారు, వాటికి ఏదైనా సంబంధం ఉంటుందంటారా?
0: పాప్స్మియర్ కి ఫైబ్రాయిడ్ గడ్డలకి సంబంధం లేదండి, కానీ గర్భసంచి తీయాల్సి వచ్చిన పరిస్థితుల్లో, గడ్డలుండి గర్భసంచి ఫైబ్రాయిడ్స్ తీయాల్సిన టైంలో కంపల్సరీగా పాప్స్మియర్ టెస్ట్ అనేది చేస్తాం. ఇది ఎందుకు అంటే పాప్స్మియర్ అనేది గర్భాశయ ముఖద్వారం నుంచి వైట్ డిశ్చార్జ్ అని తీసి టెస్ట్కి పంపిస్తాం. ఈ టెస్ట్ వల్ల ఇందులో వీళ్ళకి క్యాన్సర్ ఏమైనా, గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ గానీ, సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవటానికి ఇప్పుడు రొటీన్ గా అందరికీ చేస్తున్నామండి ఆఫ్టర్ మ్యారేజ్ 30 ఇయర్స్ ప్లస్.
1: డాక్టర్ గారు, ఇప్పుడు గర్భాశయంలో ఉన్నటువంటి ఫైబ్రాయిడ్స్ ఒకవేళ వదిలి వేస్తే క్యాన్సర్ గా మారినట్లయితే దాని ఫర్దర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు?
0: గుడ్ క్వశ్చన్ అండి. ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్ కింద మారే ఛాన్సెస్ వెరీ రేర్. ఒకవేళ అది క్యాన్సర్ కింద మారితే ఖచ్చితంగా గర్భాశయము, గడ్డ, పక్కనున్న అండాశయాలతో సహా

0: మొత్తం సర్జరీ చేసి తీసేసి దాన్ని మళ్ళీ మనం బయాప్సీకి పంపిస్తాం. బయాప్సీకి పంపించి ఆ క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉంది, ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజా, థర్డ్ స్టేజ్, ఫోర్ స్టేజెస్ ఉంటాయి క్యాన్సర్ లో, అది ఏ స్టేజ్ లో ఉందో నిర్ధారణ చేసి దాని తర్వాత ఆంకాలజిస్ట్ కి పంపించి ఆవిడ కీమోథెరపీకి వెళ్లాలా, రేడియోథెరపీకి వెళ్లాలా, కీమో రేడియోథెరపీకి వెళ్లాలా అనేది డిసైడ్ అవుతుందండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు తొలగించినటువంటి గడ్డలు అంటే ఒకటి రెండు కాదు ఎక్కువ ఉన్నాయనుకోండి, దాంట్లో ప్రతి దాన్ని కూడా ఈ క్యాన్సర్ ఉందా లేదా అని ప్రతిదాన్ని టెస్ట్ కి పంపిస్తారా?
0: ఖచ్చితంగా బాడీలోని ఎటువంటి అవయవనైనా తీసినప్పుడు అది ఖచ్చితంగా టెస్ట్ కి పంపించి, బయోప్సీకి పంపించి అది క్యాన్సరా, ఇన్ఫెక్షనా, ఇంకేదైనా గడ్డ అని నిర్ధారణ చేసుకోవాలండి.
1: మహిళలు అసలు ఆహారంలో ఎలాంటివైనా మార్పులు చేసుకోవాల్సి వస్తుందా మేడం ఈ ఫైబ్రాయిడ్స్ ఇవి రాకుండా ఉండటానికి?
0: రాకుండా ఉండటానికంటే ఫ్యాటీ ఫుడ్ తగ్గించడం, ఆయిల్ ఫుడ్ తగ్గించడం, న్యాచురల్గా హోమ్ కుక్డ్ ఫుడ్ చేసుకోవటం, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవటం, ఎక్కువ సెడెంటరీ లైఫ్ తెచ్చుకోకుండా అండ్ స్ట్రెస్ తగ్గించుకోవటం, ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్స్ ఇవి మెయింటైన్ చేస్తే ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కానీ కొన్ని రోజులు మనం పోస్ట్ పోన్ చేయగలం.
1: అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కిను ఈ ఫైబ్రాయిడ్ గడ్డలకి సంబంధం ఉందంట?
0: ఉందండి, ఖచ్చితంగా ఉంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ ఇంబ్యాలెన్స్ ప్రొలిఫరేషన్ వల్ల, ఎక్కువగా ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల ఫైబ్రాయిడ్ గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి.
1: డాక్టర్ కాత్యాయని గారు, ఇప్పుడు పెళ్లైన వాళ్ళకి ఒక పాప బాబో పుట్టారనుకోండి, తర్వాత వాళ్ళకి గర్భాశయంలో కనుక ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టు తేలినట్లయితే అవి తీసివేస్తారు, అప్పుడు రెండోసారి డెలివరీ అయ్యాక మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా?
0: ఫైబ్రాయిడ్ ఒకసారి తీసేశాక మళ్ళీ ప్రాపర్ టెక్నిక్ అంటే క్యాప్సూల్ మొత్తం గడ్డను ప్రాపర్గా క్లియర్ చేస్తే మళ్ళీ ఫైబ్రాయిడ్ ఆ ప్లేస్ నుంచి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. కానీ ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ లో ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్సులు ఉంటే ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది గడ్డ.
1: అసలు రెండో సంతానం కలిగే అవకాశం ఉంటుందంటారా డాక్టర్?
0: ఖచ్చితంగా అండి. ఫైబ్రాయిడ్స్ వరకు రిమూవ్ చేసి గర్భసంచిని ప్రాపర్ గా ప్రిజర్వ్ చేసి ప్రాపర్ సర్జికల్ టెక్నిక్ తో గర్భసంచికి ఎటువంటి ఇన్నర్ లేయర్ కి ఎండోమెట్రియం కి ఇన్వాల్వ్ అవ్వకుండా, అటువంటి ఎట్టి స్కారింగ్ లేకుండా ఉంటే పిల్లలు పుట్టే ఛాన్సెస్ 100% ఉంటాయండి.
1: ఒకసారి ఫైబ్రాయిడ్ కనుక తొలగించినట్లయితే మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంటుందంటారు?
0: కొంతమందికి రిస్క్, ఒక ఫైబ్రాయిడ్ వచ్చిందంటే మళ్ళీ ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి, 5% ఎక్కువ రిస్క్ ఉంటుంది.
1: అంటే ఒకసారి ఫైబ్రాయిడ్ తీసిన మహిళలు చెకప్ అనేది
0: కంపల్సరీగా ఎవ్రీ 6 months to 1 year చెకప్ చేయించుకుంటూ ఉండాలండి.
1: డాక్టర్ గారు, ఇందాక లక్షణాలు మొదటిసారిగా చెప్పినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అన్నారు కదా, ఈ ఓవర్ బ్లీడింగ్ వల్ల మూత్రాశయానికి ఏవైనా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందా, అలాగే కిడ్నీలకు కూడా ఏవైనా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఓవర్ బ్లీడింగ్ వల్ల పీరియడ్స్ లో ప్రాపర్ వెజైనల్ హైజీన్ గనక మెయింటైన్ చేయకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి చూస్తాము. కానీ ఫైబ్రాయిడ్స్ ప్రాపర్ లొకేషన్ బట్టి కిడ్నీస్ ఇన్ఫెక్షన్ చూస్తామండి. అంటే ఇప్పుడు గర్భాశయ గడ్డలు లోవర్ పార్ట్ అంటే గర్భసంచి లోవర్ పార్ట్ నుంచి వస్తుంటే బ్లాడర్ మీద నొక్కుకుపోయి కొన్నిసార్లు దాని ప్రెషర్ పడి యూరిన్ మిగిలిపోవటం, యూరిన్ సరిగ్గా పాస్ అవ్వకపోవటం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
1: ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే అప్పుడు ఏం చేస్తారు డాక్టర్ గారు?
0: ఓవర్ బ్లీడింగ్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తే ప్రాపర్ వెజైనల్ హైజీన్ మెయింటైన్ చేయటం, బేసిక్ యాంటీబయాటిక్స్ ఇవ్వటం, వాటర్ సరిగ్గా తీసుకోవటం లాంటివి చెప్తాము. కానీ ఫైబ్రాయిడ్ గడ్డ వల్ల కిడ్నీ మీద ప్రెషర్ పడుతున్నా, యూరినరీ బ్లాడర్ మీద ప్రెషర్ పడుతున్నా దానికి శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి వస్తుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి కనుక ఉన్నట్లయితే వాళ్ళకి చికిత్స ఏ విధంగా ఉంటుంది?
0: డయాబెటిక్ వల్ల శస్త్రచికిత్సలో ఎటువంటి మార్పు ఉండదండి. కాకపోతే షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయో లేదో మనం చూసుకుని షుగర్స్ని కాస్త కంట్రోల్లో చేసుకుని సర్జరీ టైంలో ఇన్సులిన్ మీద పెట్టుకోవటం వాళ్ళని షుగర్స్ కేర్ఫుల్గా మానిటర్ చేసుకుని సర్జరీ నీడెడ్ అయితే ఖచ్చితంగా సర్జరీ చేసి తొలగించాలండి.
1: మరి ఆపరేషన్ అయినాక వాళ్ళకి షుగర్ లో ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే?
0: హెచ్చు తగ్గులు రాకుండా షుగర్ ని డైలీ ఇంట్లో మానిటర్ చేసుకోవటము, ఇన్సులిన్ అవసరమైతే ఇన్సులిన్ తీసుకోవటం, ఫుడ్ బ్యాలెన్స్ చేసుకోవటం ఇవన్నీ చూసుకోవాలండి. ఇన్ఫెక్షన్లు కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డయాబెటిక్ వాళ్ళకి, కుట్లు మానటం, కుట్ల దగ్గర చీము పట్టడం లాంటివి చూస్తాము. సో వీళ్ళకి స్ట్రిక్ట్ గా సర్జరీకి ముందే బ్లడ్ షుగర్స్ కంట్రోల్ అనేది చేసుకుని పోస్ట్ సర్జరీ కూడా ఇంట్లో రోజు గ్లూకోమీటర్ తో షుగర్ టెస్ట్ చేసుకోవటం, ఇన్సులిన్ లెవెల్స్ ని చూసుకోవటం, ఎండోక్రైనాలజీ మాట్లాడి ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది.
1: అంటే మామూలుగా ఉన్న మహిళల కన్నా ఈ డయాబెటిక్స్ ఉన్న మహిళలకి ఈ ఒకవేళ ఆపరేషన్ జరిగినట్లయితే మానడానికి కొంచెం టైం పడుతుందంటారా?
0: షుగర్స్ కంట్రోల్ ఉన్నంత వరకు మానటంలో ఎటువంటి ఇబ్బంది ఉండదండి. షుగర్స్ ఫ్లక్చుయేటింగ్ ఉన్న, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి కుట్లు మానటం, చీము పట్టడం లాంటివి చూస్తాం.
1: మేడం, మొదటిసారి బిడ్డ పుట్టినప్పుడు సిజేరియన్ చేశారనుకోండి, వాళ్ళకి సిజేరియన్ అయిపోయాక ఫైబ్రాయిడ్స్ కనుక ఉన్నట్లయితే అది తీసివేస్తారు, రెండోసారి డెలివరీ అవ్వాల్సి వస్తే అది సిజేరియన్ చేయొచ్చా?
0: 99% రెండోసారి సిజేరియనే చేయాల్సి వస్తుందండి. ఫస్ట్ సారి సిజేరియన్ అయ్యి గడ్డలు తీసి గర్భసంచి మీద ఆల్రెడీ ఘాట్లు, స్కార్స్ అనేవి ఫామ్ అవుతాయి, అలాంటివప్పుడు ప్రెగ్నెన్సీలో గర్భ

0: సంచి సైజ్ పెరిగి ఆ స్కార్స్ దగ్గర వీక్ గా ఉంటది ఏరియా. అలాంటి వాళ్ళకి నార్మల్ డెలివరీ చేస్తే గర్భ సంచి కొంచెం ఆ ఏరియాలో వీక్ అయ్యి పగిలే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళని నార్మల్ డెలివరీ దాకా ట్రై చేయకుండా ప్లాన్డ్ గా ఎలెక్టివ్ సిజేరియన్ అనేది చేసుకోవాలి.
1: ప్రతి మహిళ అసలు ఈ గర్భాశయ ఫైబ్రాయిడ్స్ కానీ లేకపోతే పీసీఓడి సమస్యలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి?
0: అందరికీ ఒకటే టేక్ హోమ్ మెసేజ్ అండి, హెల్దీ లైఫ్ స్టైల్. జాగ్రత్తగా తినండి, జాగ్రత్తగా పడుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, స్ట్రెస్ తగ్గించుకోండి, లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేయండి.
1: చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. మహిళల్లో వచ్చేటటువంటి గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అసలు ఎందుకు వస్తాయి, వాటి లక్షణాలు, వీటి గురించి మా శ్రోతలకు చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు, నమస్కారం.
0: ధన్యవాదాలు, నమస్తే.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు కంటి చూపుకు మేలు చేసే విటమిన్ ఏ ప్రాముఖ్యత గురించి విశేషాలు వింటారు.
2: విటమిన్లు మన శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. శరీరంలో జరిగే మార్పులకు కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్లు సరిగ్గా అందకపోతే శరీర భాగాలు అనేక రకాలైన లోపాలకు గురి అవుతాయి. విటమిన్ ఏ లోపం వల్ల ఏ వ్యాధులు వస్తాయి, విటమిన్ ఏ లోపం నివారించడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, అసలు ఏ పదార్థాలలో విటమిన్ ఏ సమృద్దిగా ఉంటుందో తెలుసుకుందాం. బీటా కెరోటిన్ అనే పదార్థం ద్వారా విటమిన్ ఏ లభిస్తుంది. ఈ పదార్థం కాలేయం ప్రేగులలో విటమిన్ ఏగా మారుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. వెంట్రుకల ఎదుగుదలను పెంచి చుండ్రు సమస్యలను నివారిస్తుంది. శరీరంలోని ఎముకలు దంతాలు బలపరిచేలా చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్య నుండి కాపాడుతుంది. ఆరోగ్యవంతమైన చర్మానికి దోహదం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులు తొందరగా రాకుండా చేస్తుంది. విటమిన్ ఏ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ బారి నుండి కాపాడుతుంది. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే ప్రధాన సమస్య కంటిచూపు. కళ్లు కాంతిహీనంగా మారిపోతాయి. రాత్రిపూట చూపు కనపడకపోవడం జరుగుతుంది. రేచీగడి వచ్చే అవకాశం కూడా ఉంది. చర్మం పెళుసుగా మారుతుంది. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల తరచుగా శరీరం ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంది. విటమిన్ ఏ లభించే ఆహార పదార్థాలు ఏమిటి అంటే క్యారెట్, మునగాకు, ఆకుకూరలు, మామిడి, టమాటో, బొప్పాయి పండు, వెన్న, నెయ్యి, పాలు, పైనాపిల్, స్ట్రాబెర్రీస్, చేపలు, చిలకడ దుంప, గుమ్మడికాయ, మాంసం, ఇంకా గుడ్డు. వీటిలో విటమిన్ ఏ సమృద్దిగా లభిస్తుంది. అంతేకాకుండా చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా కంటిచూపును మెరుగుపరుచుకోవచ్చు. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. కళ్ళు చాలా సున్నితమైన అవయవాలు కాబట్టి కళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహిణులు టీవీ ఎక్కువగా చూడటం వల్ల, పుస్తకాలు ఎక్కువగా చదవటం వల్ల కంటికి అలసట అనేది కలుగుతుంది. ఉద్యోగం చేసే మహిళలు ఎక్కువసేపు కంప్యూటర్ను చూడవలసి వస్తే వారి కళ్ళు త్వరగా అలసిపోతాయి. అతివేడి చేసినప్పుడు కంటికి ఒత్తిడి కలిగినా కానియండి, కంటికి ఇన్ఫెక్షన్స్ వచ్చి కళ్లకలకలు దురదలు వచ్చే ప్రమాదం ఎక్కువ. కళ్లకు సంబంధించిన ఏ సమస్య అయినా కూడా చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే కన్ను ఆరోగ్యంగా కలకాలం ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం. ఏ వస్తువునైనా తీక్షణంగా చూసినప్పుడు కళ్లు అలసిపోయినట్లనిపించినా ఎర్రబడినట్లు అనిపించినా కంటికి కొంచెం సేపు విశ్రాంతి ఇవ్వాలి. అలాగే కంటిమీద కీరదోస బంగాళాదుంపలను చక్రాల్లా కోసి దీనిలో ఏదైనా గాని ఒకటి తీసుకుని కళ్లమీద పెట్టుకుని 5 నిమిషాలపాటు కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడు కళ్ల అలసట దూరం అవుతుంది. అప్పుడప్పుడు కళ్లకి చిన్నపాటి వ్యాయామాలు కూడా చేయాలి. కంటి గుడ్డును కుడి నుంచి ఎడమకి, ఎడమ నుండి కుడికి వాల్ క్లాక్ డైరెక్షన్లో తిప్పాలి. మరీ అలసట ఎక్కువగా అనిపించినప్పుడు పచ్చటి గడ్డిని గాని పచ్చని చెట్లని గాని చూస్తే కళ్ల అలసట మటుమాయమైపోతుంది. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల దగ్గర నుండి కళ్లద్దాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళని టీవీకి దూరంగా కూర్చోపెట్టి చూడనివ్వాలి. పుస్తకాలు కూడా దూరంగా పెట్టి చదివించాలి. సరైన విద్యుత్తు, సరైన కాంతి పుస్తకాల మీద పడేటట్లుగా చూసుకోవాలి. డిమ్ లైట్లో చదవకూడదు. ఎక్కువసేపు పిల్లలు ఫోన్లలో గేమ్స్ ఆడకుండా ఉండేలాగా చూసే బాధ్యత తల్లిదండ్రులదే. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే పిల్లల కళ్లు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోగలుగుతాము. ఇంకా వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల ఇంటికి వెళ్లేసరికి కళ్లలో దుమ్ము ధూళి చేరిపోయి కళ్లను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది.
0: వనితావాణి విన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుకునే సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: విజయవాడ బ్రాంచ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు.

ఆజ గావ సమన మనదరి దని బావ మనదరి దని దరి బావ బరి దరి.

శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ. నేను అడిగే క్విజ్ ప్రశ్నలకి మెసేజెస్ ద్వారా మీ ఆన్సర్ని తెలియచేస్తే వినిపించేస్తాను యువలయ కార్యక్రమంలో. 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

ఈరోజు యువలయలో అడిగేస్తున్నాను మొదటి ప్రశ్న. మహిళల T20 ప్రపంచ కప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది? ప్రశ్న ఇంకోసారి, మహిళల T20 ప్రపంచ కప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది? తెలిస్తే 866-248-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, మహిళల T20 ప్రపంచ కప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది?

మహిళల T20 ప్రపంచ కప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి. సారీ, రాంగ్ ఆన్సర్ అండి. నెల్లూరు నుంచి శేషాద్రి. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో ఫణిరాజ్ నెల్లూరు నుంచి, రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్తోనే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూ సుభాని. నెల్లూరు నుంచి శ్యామ్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్రీరామ్దాస్ సంజాచారి, బ్రహ్మాచారి, చిలకమరి ఉపేంద్రాచారి, వీరందరూ. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవికుమార్ వజ్రకొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తోనే హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న. లతా సుహాస్ హోస్కోట్ నుంచి. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. మార్కాపురం శివాజీనగర్ నుండి టెల్లర్ మస్తాన్ వల్లి ఫాతిమా. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ శ్రీవత్స. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి. సమీనా నెల్లూరు నుంచి. గుండుగోలను కొనుక్కున్న రమేష్ రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే సారీ రాంగ్ ఆన్సర్ పంపించారు అజరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల రాజా, వెంకట శ్రీరామకృష్ణ.

నరసాపురం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో అత్తిలి నుంచి కేశవరావు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నందకిషోర్ రెడ్డి భారతి అనంతపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్తో కే రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. అనంతపురం నుంచి అనురాధ. నాగార్జున లక్ష్మీ వడియంపేట అనంతపురం నుంచి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేశ శ్యామల, అయాన్సి నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య వీరందరూ. కరెక్ట్ ఆన్సర్తో కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, సునీతరాజ్, భానురాజ్ అమ్మి. గుడ్ ఈవినింగ్ అంటూ తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. ఉమ్మడ నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అగైన్ కరెక్ట్ ఆన్సర్తో ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్తో ఎస్ఆర్కే ప్రభాకర్ రెబ్బన్ నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ రిపీట్ చేయాలి. మహిళల T20 ప్రపంచకప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది? ఇది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శేషాద్రి నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనుమడుగు నుంచి తుమ్మా పద్మావతి. కుంచి రామ్మూర్తి కుంచివాన్పేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు. ప్రశ్న ఇంకోసారి, ఆల్రెడీ చెప్పాను, మహిళల T20 ప్రపంచకప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది? ఇది ప్రశ్న. మల్లేశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చెబ్రల రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, అజరపు సీతారామంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు. నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి FMS సర్దార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, వలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. బిట్రా వీరమోహన్రావు, నిర్మలదేవి, రాజవోలు గ్రామం. రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో రొంపిచెర్ల రాఘవాచార్యులు, అరుణ కుమారి, లక్ష్మీ, నరసమ్మ, మోహన్ కృష్ణ, కొత్త ముప్పరు, ఏలూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో దైద భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. మీ దగ్గర నుంచి వచ్చిన మెసేజెస్ అన్నీ చదివేశాను. మహిళల T20 ప్రపంచకప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది? ఇంకొక మెసేజ్ వచ్చింది, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్తో గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల నుంచి. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైత త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అదన్నమాట సంగతి. మహిళల T20 ప్రపంచకప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆస్ట్రేలియా. ఇప్పటిదాకా ఆస్ట్రేలియా T20 ప్రపంచకప్లో 7 సార్లు, వందే ప్రపంచకప్లో కూడా 7 సార్లు విజయం సాధించడం విశేషం అన్నమాట. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీ రెండవ ప్రశ్న, బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది? ప్రశ్న ఇంకోసారి, బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది? తెలిస్తే 866-248-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది?

ప్రశ్న ఇంకోసారి, బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది? ఇది ఈరోజు యువలయలో రెండవ ప్రశ్న. బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది?

బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి. ఇందాక అడిగిన ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత, నగరం మండలం బాపట్ల నుంచి. రాంగ్ ఆన్సర్ పంపించారు భాస్కరుని, సత్యనారాయణ, అరుణకుమారి, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఒంగోలు నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హర్నాథ్పురం నుంచి. కొత్త ముప్పరు, ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో రొంపిచెట్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మి, నరసమ్మ, మోహన్ కృష్ణ. నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ ఫణిరాజ్. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు నుంచి శేషాద్రి. కరెక్ట్ ఆన్సర్తోనే ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, మల్లీశ్వరి, ఫణీంద్ర, మార్కపురం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం కొండరెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో రాధాప్రకాష్, ఖమ్మం నుంచి. నాగమణి, ఒంగోలు నుంచి. పిఎస్ లక్ష్మి, ఒంగోలు నుంచి. రాధ, ఖమ్మం నుంచి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. వరగంటి బదరి విశాల, నెల్లూరు నుంచి. గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూర్, బాపట్ల నుంచి. సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి. తిప్పర్తి, నల్గొండ జిల్లా నుంచి శ్రీరామ్దాస్, సంజయచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రచారి. మధుసూదన్ రెడ్డి, పాపిన్నపాలెం నుంచి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం, పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరామ్, తనుజ, శ్రీవత్స, వీరందరూ. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నందకిషోర్ రెడ్డి, భారతి, అనంతపురం నుంచి. అనంతపురం నుంచి అనురాధ, ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి. దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం నుంచి. ఇంకా మస్తాన్ సాహెబ్, ఢిల్లీ నుంచి. దైదభిక్షం, దైద వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్లు పంపించారు ఇప్పటి వరకు. రాంగ్ ఆన్సర్తో సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. మార్కపురం, శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్వల్లి, ఫాతిమా కరెక్ట్ ఆన్సర్ పంపించారు గుడ్ ఈవినింగ్ అంటూ. ఓకే, రాంగ్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, ఒకసారి చెక్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామ్ల, ఐఎన్సీ సియోనా నాగట్పండు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. రాంగ్ ఆన్సర్తో లతా, సుహాస్ హోస్కోట్ నుంచి. అగైన్ రాంగ్ ఆన్సర్తో మాణిక్యాల రావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి వరుసగా రాంగ్ ఆన్సర్లు వస్తున్నాయి. రాంగ్ ఆన్సర్ని నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది, ఇది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బన్ నుంచి. కరెక్ట్ ఆన్సర్తో రాజేష్ ఖన్నా, సునీతరాజ్, భానురాజ్, అమ్మి, కొత్తగూడెం నుంచి. సమీనా, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద. కరెక్ట్ ఆన్సర్ పంపించారు వెలవర్తిపేటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్, కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్తో కిలారి రాంబాబు, నీలిమ, పార్థివ్, రాహిత్య గుండుగొల్లం నుంచి. ఇంకా పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు రాంగ్ ఆన్సర్ పంపించారండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో కె రవీంద్రరెడ్డి, సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్తోనే ఎం నరసింహం, ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తోనే జై బాలన్, తమిళనాడు నుంచి. మీ పేరు ఏది? ఆన్సర్ అయితే కరెక్ట్ అండి, మీ పేరు అదేనా? ఒకసారి చూడండి. పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతి కుమార్, అశోక్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు.
ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు. రాంగ్ ఆన్సర్ రండి. కరెక్ట్ ఆన్సర్తో హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి గాయత్ర త్రివేణి చిన్మయ్ ప్రీతం. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో డాక్టర్ శ్రీనివాస సామల గజ్వేల్ నుంచి. సత్తిరెడ్డి అనపర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరు? ప్రసాద్ బాబు కోబాల్డ్ పేట గుంటూరు నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి. భాస్కరుని సత్యనారాయణ అరుణ కుమారి అశోక్ కుమార్ మానసవీణ మోక్షశ్రీ మోనిష్ సుజాతనగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే దంపూరి బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత కరెక్ట్ ఆన్సర్.

నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంత పెద్దన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మల్లేశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు నుంచి మస్తానయ్య. ఓకే, శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో మన్మధరావు శోభరాణి శోభరాణి హసన, స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో బత్తిని రవికుమార్ వజ్రప్ కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి, లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి రావిపట్టి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి గీతిక సిరి గాహ్నా స్నిగ్ధ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కేశవరావు అత్తిల్ నుంచి. అశోక్ రమ్య దినకర్ దేవాంశ శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి నుంచి సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. రాంగ్ ఆన్సర్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఒకసారి చెక్ చేసుకోండి. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేయండి. ఉట్రుమిల్లి నుంచి మంచం శేషగిరిరావు పుల్లారావు అయ్యల జానకి రామయ్య. రాంగ్ ఆన్సర్ అండి. ఇవి మీ అందరి దగ్గర నుంచి నాకు వచ్చిన మెసేజెస్, మొత్తం అన్ని చదివేశాను. బకింగ్హామ్ ప్యాలెస్ ఏ నగరంలో ఉంది, కరెక్ట్ ఆన్సర్లు ఎన్ని మెసేజెస్ వచ్చాయో రాంగ్ ఆన్సర్లు కూడా అన్నీ మెసేజెస్ వచ్చాయి. ఇంతకీ విషయం ఏంటంటే బకింగ్హామ్ ప్యాలెస్ లండన్ నగరంలో ఉంది. 1820 బకింగ్హామ్ ప్యాలెస్ను నిర్మించారు. అత్యంత విలాసవంతమైన ఈ ప్యాలెస్లో మొత్తం ఎన్ని గదులు ఉన్నాయో తెలుసా? 775 గదులు ఉన్నాయి ఈ ప్యాలెస్లో. ఇంకా మెసేజెస్ వస్తున్నాయి చూద్దాం. కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం తెలగలపాలెం నుండి వెంకటేశ్వర్లు రెడ్డి జ్యోతి తులసి కౌశిక్ పేర్లు అయితే పంపించారు, ఆన్సర్ రాలేదు. ఇది ఈరోజు యువలయ. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ వన్ అండ్ ఆల్. మీ అందరి కోసం ఈ పాఠం.

0: యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి 7వ తరగతికి హిందీ పాఠం పత్రలేఖన్.
3: నమస్తే అధ్యాపికాజీ.
4: ఆశీర్వాద్. ఆవో బాష్వంత్, బయటో కైసే హో?
3: టీక్ హూ అధ్యాపికాజీ.
4: అచ్చా బాష్వంత్, అగర్ తుమ్ అప్నే విచారం కు ప్రకట్ కన్నా చాతే హో తో కేసే కరోగే? నువ్వు నీ అభిప్రాయాలు కానీ ఆలోచనలు కానీ ఎలా వ్యక్తపరుస్తావు?
3: భాషకే ద్వారా అధ్యాపికాజీ.
4: దూరంగా ఉన్నారనుకో, అప్పుడు?
3: ఫోన్ ద్వారా అధ్యాపికాజీ.
4: పురాణే జమానామి అంటే పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు?
3: లెటర్స్ ద్వారా తెలిపేవారు.
4: బిల్కుల్ టీక్. ఆజ్ హమారా పాఠ్ కా నామ్ హై పత్రలేఖన్.
3: జీ అధ్యాపికాజీ.
4: ఈరోజు మన పాఠం పేరు పత్రలేఖన్, అంటే లెటర్ రైటింగ్, ఉత్తరం రాయడం. హమ్ అప్నీ భావనావం కో యా విచారం కో దూసరోన్ తక్ పహుంచానే కెలియే పత్ర లిఖతే హై. మనం మన భావాలను లేక ఆలోచనలను ఇతరులకు తెలియపరచడానికి ఉత్తరం రాస్తాం. అంటే ఉత్తరం ద్వారా మన ఆలోచనలను వ్యక్తపరుస్తామన్నమాట. పత్రోన్సే సూచనాయే మిల్తే హై. ఉత్తరాల ద్వారా మనకి సూచనలు లేక సమాచారం అందుతుందన్నమాట. మనకి ఉత్తరాలు 2 రకాలుగా ఉంటాయి, ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. మనకి ఈ పాఠంలో చుట్టీ పత్ర అంటే లీవ్ లెటర్ గురించి ఇవ్వబడ్డది. ఇప్పుడు మనం చుట్టీ పత్ర ఎలా రాయాలో తెలుసుకుందాం. ఇప్పుడు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన చుట్టీ పత్రం వివరిస్తాను, జాగ్రత్తగా విను. రామాపురం, దినాంక్ 20 అక్టోబర్ 2021. మనం ఏ లెటర్ అయినా రాయటం ప్రారంభించేటప్పుడు కుడివైపు చివరన మన లెటర్ ఎక్కడ నుంచి అంటే ఏ ఊరు నుంచి రాస్తున్నామో ఆ ఊరు పేరు రాసి కామా పెట్టాలి. అంటే

0: ఇప్పుడు మనం విజయవాడ నుంచి రాస్తుంటే విజయవాడ అని రాయాలి. ఆ తర్వాత లైన్లో అంటే మన లెటర్లో ఇచ్చిన విధంగా రామాపురం, రామాపురంకే నీచే దినాంక్ అని డేట్ రాయాలి. ఇక్కడ 20 అక్టోబర్ 2021 అని ఉంది. అంటే ఏ డేట్న మనం లెటర్ రాస్తున్నామో ఆ డేట్ రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ బాయే కి ఓర్ పతా లిఖ్నా హే, దాని తర్వాత లైను ఎడమ వైపున టూ అడ్రస్, అంటే మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వారి అడ్రస్ రాయాలి. హిందీమే సేవామే అని రాయాలి. ఉస్కే బాద్ నీచే శ్రీమాన్ ప్రధానాధ్యాపక్ జీ, సేవామే కింద గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి అని కామా పెట్టవలను. ఉస్కే బాద్ సర్కారీ మాధ్యమిక పాఠశాల అనగా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల రామాపురం అని ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే ప్రతి లైన్కు కామా అని రాసి చివర్న ఫుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ తుమ్ బతావో భాష్వంత్ కైసే లిఖ్నా హే,
1: పెహలే రామాపురం నీచే దినాంక్ ఫుల్ స్టాప్ ఉస్కే నీచే సేవామే శ్రీమాన్ కక్ష్యాధ్యాపక్ జీ
0: ప్రధానాధ్యాపక్ జీ
1: ప్రధానాధ్యాపక్ జీ సర్కారీ మాధ్యమిక పాఠశాల రామాపురం.
0: అచ్చా ఠీక్ హే. ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖ్నా హే, అడ్రస్ రాయాలి. ముందు మన స్థానం ఎక్కడి నుంచి అయితే రాసినాం ఊరి పేరు రాసి దాని కింద డేట్ రాసి తర్వాత మనం ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖ్నా హే ఆ తర్వాత లైన్లో పేరాగ్రాఫ్ రాస్తున్నట్టుగా రాయాలి. పెహలే మహోదయ్ లిఖ్నా హే, అంటే ఇక్కడ ప్రధానోపాధ్యాయుల గారికి సంబోధిస్తూ మహోదయ్ అని రాయాలి. అంటే మన ఇంగ్లీష్లో రెస్పెక్టెడ్ సార్ అని, తెలుగులో ఆర్య అయ్యా అని రాస్తాం కదా, అలాగే హిందీలో ఉంచాలి. ఉస్కే బాద్ బాడీ ఆఫ్ ది లెటర్ జిస్ విషయ కే బారే మే లిఖ్నా చాతే హే ఉస్కే బారే మే లిఖ్నా హే, అంటే మనం ఏ విషయం గురించి లెటర్ రాస్తున్నామో ఆ విషయం గురించి పూర్తిగా వివరిస్తూ రాస్తామన్నమాట. అంటే విషయాన్ని ఒక పేరాలా మొదలు పెట్టాలి. సాదర్ ప్రణామ్ ప్రధానోపాధ్యాయుల గారికి నమస్కారములు. ఉస్కే బాద్ మై సాత్వీ కక్షా కా ఛాత్ర హూ, అనగా మనం లీవ్ అడుగుతున్నాం కాబట్టి ఏ క్లాసు కూడా ఇక్కడ రాయాలి. ఇక్కడ 7వ తరగతి విద్యార్థి రాస్తున్నాడు కాబట్టి మై సాత్వీ కక్షా కా ఛాత్ర హూ అని రాయాలి. ఛాత్ర అంటే అబ్బాయి. అగర్ లిఖనే వాలే లడకీ హోతో మై సాత్వీ కక్షా కా ఛాత్రా హూ అని రాయాలి. అదే అమ్మాయి అయితే ఛాత్ర, ఛాత్ర అంటే అబ్బాయి, ఛాత్ర అంటే అమ్మాయి అని రాయాలి. ముజే దో దిన్సే బుఖార్ హే, బుఖార్ అంటే జ్వరం అని అర్థం. అంటే నాకు 2 రోజులుగా జ్వరంగా ఉంది, 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను అని రాయాలి. మై ఆస్పతాల్ జానా చాతాము, నేను ఆసుపత్రి అంటే హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఏదైనా శారీరకంగా అస్వస్థత కలిగితే ఎక్కడికి వెళ్తాం, హాస్పిటల్కే కదా. అలాగ ఇస్ కారణ సే మై పాఠశాల ఆ నహి సక్తాహు, జ్వరం కారణంగా నేను 2 రోజులు పాఠశాలకి రాలేకపోతున్నాను. ఇసులియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 అక్టోబర్ తక్ దీన్ దీనికి చుట్టీ దేనికి కృపాకరే, ఇసులియే అందువల్ల నాకు దినాంక్ ఈ రోజు నుంచి అంటే 20వ తారీఖు నుంచి 22/10 బాయిస్ అంటే 22వ తారీఖు అనమాట వరకు 3 రోజులు సెలవు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను అని రాయాలి. ఆ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ నీచే ధన్యవాద్ లిఖ్నా హే, అంటే సెలవు ఇస్తున్నందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తాం కదా, రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ బతావో అనుచ్ఛేద్ మే క్యా లిఖా గయా హే,
1: మహోదయ్ సాదర్ ప్రణామ్ మే సాత్వీ కక్షా కా ఛాత్ర హూ మే దో దిన్
0: ముజే
1: దో దిన్ సే బుఖార్ హే మే ఆస్పతాల్ జానా చాహతా హూ ఇస్ కారణ్ సే మే పాఠశాల ఆ నహీ సక్తా హూ ఇస్లియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 అక్టోబర్ 2021 తక్ తీన్ దిన్కి చుట్టీ దేనేకి కృపా కరే ధన్యవాద్.
0: అచ్చా ధన్యవాద్ లిఖనే కే బాద్ నీచే దాయే ఓర్ ఆప్కా ఆజ్ఞాకారి చాత్ సురేష్ క్రమాంక్ 19 సాత్వీ కక్ష అని రాశారు. అంటే ధన్యవాద్ రాసిన తర్వాత క్రింది లైన్లో కుడివైపు చివరన ఆప్కా ఆజ్ఞాకారి చాత్

0: అనగా మీ ఆజ్ఞను పాటించే విద్యార్థి అని కామా పెట్టి దాని కింద సురేష్ అంటే లెటర్ రాస్తున్న వారి పేరు రాయాలి. ఇక్కడ సురేష్ లెటర్ రాస్తున్నాడు కాబట్టి అతని పేరు రాసి కామా. తర్వాత లైన్లో క్రమాంక్ 19 అతని రోల్ నెంబర్, తర్వాత లైన్లో సాత్వి కక్ష 7వ తరగతి అని ఫుల్ స్టాప్ పెట్టాలి. సమజ్మే ఆగయా బాస్ ఫ్రెండ్?
1: జీ అధ్యాపికా జీ.
0: తో బతావ్, పత్రమే కహా కహా అర్ధ విరామ్ పూర్ణ విరామ్ లగాయే గయే, అంటే మనం ఈ లెటర్లో ఎక్కడెక్కడ కామాలు పెట్టాము, ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్స్ పెట్టాము చెప్పు.
1: సేవామే, మహోదయ్, దినాంక్, స్థాన్, ధన్యవాద్, ఆజ్ఞాకారి ఛాత్ర రాసేటప్పుడు పెట్టాలి.
0: ఏ సబ్ బహుత్ జరూరీ బాతే హే. పాత్ర లిఖతే సమయ ధ్యాన్ మే రక్నా జరూరీ హే. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ లెటర్ రాసేటప్పుడు, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. సరేనా
1: జీ అధ్యాపికా జీ.
0: అచ్చా, ఆప్ కఠిన శబ్దంకే అర్థ లిఖేంగే. బుఖార్ జ్వర్ జ్వరం.
1: బుఖార్ జర్వ్ జరన్.
0: మహోదయ్ మహాశయ్ ఆర్య.
1: మహోదయ్ మహాశర్ ఆర్య.
0: ఆజ్ఞాకారి వినమ్ర విధేయుడు.
1: ఆజ్ఞాకారి వినమ్ర విధేయుడు.
0: చుట్టి అవకాశ్ సెలవు.
1: చుట్టి అవకాశ్ సెలవు.
0: కృప దయ దయగలిగి ఉంటాం.
1: కృప దయ దయ.
0: కక్ష వర్గ్ తరగతి.
1: కక్ష వర్గ్ తరగతి.
0: మైక్ కొంచెం ప్రశ్న పూచుంగి జవాబు దేనా. పత్రమే కౌన్ అస్వస్థ హే.
1: పత్రమే సురేష్ అస్వస్థ హే.
0: సురేష్ నే కితనే దినోంకి చుట్టి మాంగి.
1: సురేష్ నే తీన్ దినోంకి చుట్టి మాంగి.
0: సురేష్ కిస్ కక్షా కా ఛాత్ర హే.
1: సురేష్ సాత్వి కక్షా కా ఛాత్ర హే.
0: అచ్చా, అబ్ కుచ్ భాషాంస దేఖేంగే. అంత్యాక్షరి విధికే అనుసార్ చార్ శబ్ద బనానా, అంటే ఒక పదం చివరి అక్షరంతో ఇంకో పదం మొదలు పెట్టడం అన్నమాట. పహలే మై కర్కే బతాతీ హూ, బాద్ మే తుమ్ బతానా. ప్రధానాధ్యాపక్ కలం మన్ నమస్కార్ రస్ ఏసే. ఎక్ బార్ సునో. ప్రధానాధ్యాపక్ కాసే అంత హోతా హే, ఫిర్ దూసరా శబ్ద కలం కాసే శురువాత్ హువా, మా మాసే అంత హువా, మాసే తీసరా శబ్ద లిఖనా హే మన్, నాసే చార్వా నమస్కార్, ఆర్ రాసే పాంచ్వా రస్. అబ్ తుమ్ బతావో మహోదయ్.
1: మహోదయ్ యాత్ర త్రిభుజ్ జాన్ లాభ్.
0: బిల్కుల్ టీక్. సర్కార్.
1: సర్కార్ రవి వినయ్ యజ్ఞ జ్ఞాని.
0: ఆస్పతాల్.
1: ఆస్పతాల్ లలిత తారక్ కవిత తేజ.
0: పాఠశాల.
1: పాఠశాల లాలిమ మాత తైన నాచన.
0: అచ్చా, అబ్ కుచ్ పర్యాయవాచి శబ్ద లిఖేంగే.
1: జీ అధ్యాపికా జీ.
0: ఆజ్ఞాకారి వినమ్ర ఆజ్ఞాపాలక్.
1: ఆజ్ఞాకారి వినమ్
0: వినమ్ర
1: వినమ్ర ఆజ్ఞాపాలక్.
0: కక్ష దర్జ వర్గ్.
1: కక్ష దర్జ వర్గ్.
0: దినాంక్ తారీఖ్ తిది.
1: దినాంక్ తారీఖ్ తిది.
0: కృప దయ కరుణ.
1: కృప దయ కరుణ.
0: చుట్టి అవకాశ్ విశ్రామ్.
1: చుట్టి అవకాశ్ విశ్రామ్.
0: అబ్ కుచ్ విలోమ శబ్ద లిఖేంగే. సర్కారి గైర్ సర్కారి.
1: సర్కారి గైర్ సర్కారి.
0: రాత్ దిన్.
1: రాత్ దిన్.
0: ఆనా జాన.
1: ఆనా జాన.
0: ఆజ్ఞ అవజ్ఞ.
1: ఆజ్ఞ అవజ్ఞ.
0: లేనా దేనా.
1: లేనా దేనా.
0: అబ్ కుచ్ శబ్దంకే వచన్ బదల్కర్ లిఖేంగే. గోడ గోడే.
1: గోడ గోడే.
0: కితాబ్ కితాబేం.
1: కితాబ్ కితాబేం.
0: కేలా కేలే.
1: కేలా కేలే.
0: లత లతాయేం.
1: లత లతాయేం.
0: కలం కలమేం.
1: కలం కలమేం.
0: ఇస్ పార్ట్ మే హమే వచన్ కే బారే మే బతాయా గయా హే. పహలే మై ఏక్ వచన్ ఔర్ బహువచన్ బతాతీ హూ, బాద్ మే దీ గయీ తాలికా కే అనుసార్ వాక్య బనాయేంగే. మై ఏక్ వచన్ హో తో హమ్ బహువచన్ హే. తుమ్ ఏక్ వచన్ హో తో ఆప్ బహువచన్ హే. యహ్ ఏక్ వచన్ హో తో యే బహువచన్ హే. వహ్ ఏక్ వచన్ హో తో వే బహువచన్ హే. మై ఫుట్బాల్ ఖేల్తా హూ, ఇస్కా బహువచన రూప్ హే హమ్ ఫుట్బాల్ ఖేల్తే హే. అబ్ తుమ్ బదల్ కర్ లిఖో, తుమ్ ఫుట్బాల్ ఖేల్తే హో.
1: ఆప్ ఫుట్బాల్ ఖేల్తే హే.
0: యహ్ ఫుట్బాల్ ఖేల్.

0: పాఠ యహీ సమాప్త కరేంగే.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశీష్.
2: మీరింతవరకు పత్ర లేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా.
4: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
5: యే ఆకాశవాణి హే, అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
6: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ ఉఫ్ ये ट्रैफिक.
4: आकाशवाणी है ना,
7: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त.
4: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
6: शाम सुहानी हो,
4: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे. घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन,
6: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
4: सफर में
6: आपके साथ
4: आकाशवाणी.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లైవ్ విన్యాసం. ఈనాటి కార్యక్రమంలో దండమూడి రామ్మోహన్ రావు గారి మృదంగ వాయిద్యం వింటారు, ఆది తాళం.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా హరిహరన్ చిత్ర పాడిన ఆనంద్ చిత్రం నుంచి ఈ పాట, వేటూరి సుందరరామ్మూర్తి రచన, కెఎం రాధాకృష్ణన్ సంగీతం.

వినబోయే పాట అభిజిత్ సునీత పాడిన సదా మీ సేవలో చిత్రం నుంచి. కందికొండ రచన, వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎస్ జానకి పాడిన స్వర్ణకమలం చిత్రం నుంచి. ఈ పాటకు రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన రాముడు కాదు కృష్ణుడు చిత్రం నుంచి దాసరి నారాయణరావు రచన.

0: గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. జూలై 1st వీక్ వచ్చేసింది. బయట చూస్తే చల్లటి జల్లులు, హాయిగా వీచే గాలి, మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది కదూ. కానీ ఈ వారానికి ప్రకృతి పరంగా ఒక ప్రత్యేకత ఉంది. అదే వన్ మహోత్సవ్ వీక్. 1950లో కేఎం మున్షీ గారు మొదలుపెట్టిన ఈ మొక్కల పండుగ ఓన్లీ ఏదో ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఇది మన ఊపిరిని మనమే కాపాడుకునే ఒక అద్భుతమైన ఉద్యమం. నిజం చెప్పండి, ఈ మధ్య ఎండలు ఎలా మండిపోతున్నాయో గుర్తుందిగా. 45 డిగ్రీల ఎండలో బైక్ మీద వెళ్తుంటే రోడ్డు పక్కన ఎక్కడైనా ఒక పెద్ద చెట్టు కనిపిస్తే చాలా, అబ్బా కాసేపు ఆ నీడను ఆగుదాం అనిపిస్తుంది కదూ. ఆ టైంలో మనకిచ్చే ఆ హాయిని ఏసీ కూడా ఇవ్వలేదు. మరి అలాంటి నీడను ఇచ్చే చెట్లు ప్రస్తుతం మనకి తగ్గిపోతున్నాయి. వాటిని మళ్ళీ పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఇవాళ రేడియోలో ఈ మాటలు వింటున్న మన యువవాణి లిజనర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. వన్ మహోత్సవ్ వీక్లో కాలేజ్ గ్రౌండ్లోనో, మీ ఇంటి ముందు లేదా మీ వీధి చివరి ఖాళీ స్థలంలోనో కనీసం ఒక మొక్కనైనా నాటండి. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మొక్క నాటడం అనేది ఫొటోసు సోషల్ మీడియా కోసం మాత్రమే కాకూడదు. మొక్క నాటడం అనేది ఒక బాధ్యత. నాటడం ఒక ఎత్తు అయితే దాన్ని బతికించడం ఇంకొక ఎత్తు. మనం నాటిన చిన్న మొక్కకి నీళ్లు పోసి అది పెద్ద చెట్టు అయ్యేదాకా చూసుకోవడమే నిజమైన వన మహోత్సవం. ఈసారి మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక చక్కటి పిలుపునిచ్చింది. ఏక్ పేడ్ మాకే నామ్, అంటే మన అమ్మ పేరు మీద లేదా అమ్మ చేతుల మీద ఒక మొక్కని నాటడం. ఎంత బ్యూటిఫుల్ ఐడియానో కదా. ఆలోచించండి, మనం నాటే ఆ ఒక్క మొక్క రేపు పెరిగి పెద్ద అయితే ఎన్నో పక్షులకి ఇల్లవుతుంది, ఎంతోమందికి చాలా నీడనిస్తుంది, అన్నిటికంటే ముఖ్యంగా మనకి కావలసిన స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తుంది. మన తర్వాత తరాలకి ఇచ్చే ఆస్తి కోట్ల రూపాయలు కాదు, ఒక పచ్చటి వాతావరణం అవ్వాలి. అందుకే ఫ్రెండ్స్, కోట్ల రూపాయల ఆస్తి వెనకేస్తే బ్యాంక్ లాకర్లో ఉంటుందేమో, అదే ఒక మొక్కను నాటితే మన ఊపిరిలో ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్. మనం మొక్కనైతే నాటుతాం, కానీ ఏ మొక్కలు నాటాలని చాలామందికి డౌట్ వస్తుంది. మన ఇంటి చుట్టుపక్కల అయితే వేప లేదా చక్కటి పూల మొక్కలు నాటండి. అదే కాలేజ్ గ్రౌండ్స్లో కానీ ఖాళీ ప్రదేశాల్లో కానీ అయితే రావి, మర్రి, నేరేడు లాంటి పెద్ద చెట్టు అయ్యే మొక్కలు నాటండి. ఎందుకంటే అవి ఎక్కువ కాలం బతుకుతాయి, పక్షులకు కూడా మంచి షెల్టర్ ఇస్తాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మొక్క నాటాక కనీసం వారానికి 2 సార్లు దానికి నీళ్లు పోయడం మర్చిపోకండి. వీలైతే ఆ మొక్క చుట్టూ ఒక చిన్న కంచి వేయండి, అప్పుడే అది సేఫ్గా పెరుగుతుంది. ఈసారి మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక చక్కటి పిలుపునిచ్చింది. ఏక్ పేడ్ మాకే నామ్, అంటే మన అమ్మ పేరు మీద లేదా అమ్మ చేతుల మీద ఒక మొక్కని నాటడం. ఎంత బ్యూటిఫుల్ ఐడియానో కదా. ఆలోచించండి, మనం నాటే ఆ ఒక్క మొక్క రేపు పెరిగి పెద్ద అయితే ఎన్నో పక్షులకి ఇల్లవుతుంది, ఎంతోమందికి చాలా నీడనిస్తుంది, అన్నిటికంటే ముఖ్యంగా మనకి కావలసిన స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తుంది. మన తర్వాత తరాలకి ఇచ్చే ఆస్తి కోట్ల రూపాయలు కాదు, ఒక పచ్చటి వాతావరణం అవ్వాలి. అందుకే ఫ్రెండ్స్, కోట్ల రూపాయల ఆస్తి వెనకేస్తే బ్యాంక్ లాకర్లో ఉంటుందేమో, అదే ఒక మొక్కను నాటితే మన ఊపిరిలో ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్. మనం మొక్కనైతే నాటుతాం, కానీ ఏ మొక్కలు నాటాలని చాలామందికి డౌట్ వస్తుంది. మన ఇంటి చుట్టుపక్కల అయితే వేప లేదా చక్కటి పూల మొక్కలు నాటండి. అదే కాలేజ్ గ్రౌండ్స్లో కానీ ఖాళీ ప్రదేశాల్లో కానీ అయితే రావి, మర్రి, నేరేడు లాంటి పెద్ద చెట్టు అయ్యే మొక్కలు నాటండి. ఎందుకంటే అవి ఎక్కువ కాలం బతుకుతాయి, పక్షులకు కూడా మంచి షెల్టర్ ఇస్తాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మొక్క నాటాక కనీసం వారానికి 2 సార్లు దానికి నీళ్లు పోయడం మర్చిపోకండి. వీలైతే ఆ మొక్క చుట్టూ ఒక చిన్న కంచి వేయండి, అప్పుడే అది సేఫ్గా పెరుగుతుంది.
1: కార్యక్రమంలో ఇప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాటను వింటారు.

మంచి పాటను అయితే విన్నారు కదా. అయితే ప్రకృతిని పచ్చదనంతో నింపడం ఒక ఎత్తు అయితే, మనకు తెలియకుండానే మనం చేస్తున్న పెద్ద తప్పును సరిదిద్దుకోవడం ఇంకో ఎత్తు. మనం పచ్చటి మొక్కలు నాటాలని మాట్లాడుకున్నాం కదా, కానీ మన ఇళ్లలోని డ్రాయర్లో అల్మరాలో సైలెంట్గా పడి ఉన్న కొన్ని వస్తువులు ఈ భూమిని, మనం తాగే నీటిని పొల్యూట్ చేస్తున్నాయి. అవేంటో తెలుసా? ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రికల్ వేస్ట్ అన్నమాట. నిజం చెప్పండి, మన ఇంట్లో వాడకుండా పక్కన పడేసిన పాత కీప్యాడ్ ఫోన్లు, ఖరాబ్ అయిపోయిన ఛార్జర్లు, పాత ఇయర్ ఫోన్స్, పనిచేయని పవర్ బ్యాంకులు ఎన్నెన్ని లేవు. ఎప్పటికైనా పనికొస్తాయిలే అని దాచి ఉంచుతాం, లేదా ఇల్లు క్లీన్ చేసినప్పుడు మున్సిపాలిటీ చెత్తబుట్టలో పడేస్తాం. కానీ ఇక్కడ మనం ఊహించిన నష్టం జరుగుతుంది. మనం వాడే ఈ ఎలక్ట్రికల్ వస్తువుల్లో లెడ్ అంటే సీసం, మెర్క్యూరీ అంటే పాదరసం లాంటి డేంజరస్ కెమికల్స్ ఉంటాయి. వీటిని మామూలు చెత్తతో కలిపి పడేసినప్పుడు అది భూమిలో కలిసిపోయి మనం తాగే గ్రౌండ్ వాటర్ని, మనం ఊపిరి పీల్చే గాలిని ఘోరంగా పాడు చేస్తాయి. ఒక పక్క మొక్కలు నాటుతూ ఇంకో పక్క ఇలా ఈ వేస్ట్ని ఇష్టం వచ్చినట్టు పడేస్తే పర్యావరణాన్ని మనం కాపాడినట్టు ఎలా అవుతుంది చెప్పండి? పోనీ మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ మనకైనా పనికొస్తాయా అంటే అదీ లేదు. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం పాడైపోయిన మొబైల్ వైర్లు, తెగిపోయిన హెడ్ఫోన్స్, ఛార్జర్, పవర్ బ్యాంక్స్ ఇవన్నీ అల్మారా మూలలో పడి దుమ్ము కొట్టుకుపోతూ ఉంటాయి. వాటిని అలాగే ఉంచితే మన ఇళ్లకు పట్టిన డిజిటల్ వేస్ట్ అవుతుంది, అదే బయటపడేస్తే పర్యావరణానికి పెద్ద ముప్పు అవుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. చిన్న చిన్న చేంజెస్తోనే మనం పెద్ద మార్పును తీసుకురావచ్చు. ఈ వన్ మహోత్సవ్ వీక్లో మొక్కలు నాటడంతో పాటు మన ఇళ్లను కూడా ఈ వేస్ట్ నుండి క్లీన్ చేద్దాం. ఫస్ట్ స్టెప్, సపరేట్ చేయండి. ఈ వీకెండ్ ఇల్లు సర్దుతున్నప్పుడు పనికిరాని ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ని ఏరి ఒక పాత కబోర్డ్లో కానీ లేక సంచిలో కానీ విడిగా పెట్టండి. దాన్ని మామూలు తడి చేత్త పొడి చేత్తతో అస్సలు కలపకండి. సెకండ్ స్టెప్, మీ ఫోన్ లేదా గ్యాడ్జెట్ ఇంకా కాస్తో కూస్తో పనిచేస్తుందనుకుంటే ఇంట్లో ఎవరికైనా ఇవ్వండి, లేదా అవసరం ఉన్న వాళ్ళకి డొనేట్ చేయండి. ఒకవేళ అది అస్సలు పనిచేయని డెడ్ కండిషన్లో ఉంటే మీ ఏరియాలో ఉండే ఆథరైజ్డ్ ఈ వేస్ట్ కలెక్టర్స్కి కానీ రీసైక్లింగ్ సెంటర్స్కి కానీ ఇచ్చేయండి. అలాగే ఇప్పుడు చాలా కంపెనీస్లో పాత ఫోన్స్ ఇస్తే కొత్త ఫోన్స్ కూడా ఇస్తున్నారు, వాటిని వాడుకోండి. మన చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోన్స్ స్మార్ట్గా పనిచేయడం ఎంత ముఖ్యమో, అది పాడైపోయాక దాన్ని అంతే స్మార్ట్గా బాధ్యతగా వదిలించుకోవడం కూడా అంతే ముఖ్యం. మనం పడేసే 1 టన్ను ఫోన్లు లేదా ల్యాప్టాపుల నుండి తీసే బంగారం 1 టన్ను బంగారు గని నుంచి తీసే బంగారం కంటే ఎక్కువ అని సర్వేస్ చెప్తున్నాయి. అంటే మనం విలువైన వనరుల్ని చెత్తలో వేసి తగలబెడుతున్నాం. అలాగే మన ఫోన్లో వాడే ఒక చిన్న లిథియం అయాన్ బ్యాటరీ లీక్ అయ్యి భూమిలో కలిస్తే అది దాదాపు 60,000 లీటర్ల స్వచ్ఛమైన నీటిని పొల్యూట్ చేయగలదు. ఈ వేస్ట్ని ఓపెన్గా తగలబెట్టడం వల్ల డయాక్సిన్స్ లాంటి ప్రమాదకరమైన గ్యాస్ గాల్లో కలుస్తాయి. ఇవి ఊపిరితిత్తుల సమస్యలకే కాకుండా క్యాన్సర్కి కూడా దారితీస్తాయి. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏదో ఒక పాత ఛార్జరే కదా అని డస్ట్బిన్లో పడేస్తాం, కానీ ఇందులో ఓన్లీ 20% కంటే తక్కువ మాత్రమే సరిగ్గా రీసైకిల్ అవుతుంది. మిగతాదంతా మన చుట్టుపక్కల ఉండే ఖాళీ స్థలాల్లోనో నదుల పక్కనో పేరుకుపోతుంది. రేపొద్దున వర్షాలు పడినప్పుడు ఆ చెత్తలో ఉండే కెమికల్స్ మెల్లగా భూమిలోకి ఇంకిపోతాయి. ఆ తర్వాత మనం తాగే బోర్ వాటర్ ద్వారా లేదా పంటల ద్వారా మళ్ళీ మన ప్లేట్లోకి, మన బాడీలోకి వస్తాయి. అంటే మనం పడేసిన పాయిజనస్ వేస్ట్ తిరిగి మనకే చేరుతుందన్నమాట. పాత ఫోన్స్, ల్యాప్టాప్స్లను రీసైకిల్ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే వాటిలో ఉండే పర్సనల్ డేటాను హ్యాకర్స్ దొంగలిచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ ల్యాప్టాప్స్ని, ఫోన్స్ని సరైన రీసైక్లింగ్ సెంటర్స్కి ఇస్తే వాళ్ళు డేటాని పూర్తిగా డిలీట్ చేసి ఆ మెటల్స్ని మాత్రమే సేఫ్గా వాడుకుంటారు. మన దేశంలో చాలా చోట్ల ఈ వేస్ట్ని

లైఫ్ సైకిల్కి లగ్జరీ ఇస్తుందేమో కానీ మన పర్యావరణానికి మాత్రం పెద్ద ప్రాబ్లంగా మారుతుంది. సో ఫ్రెండ్స్, ప్రకృతికి పచ్చటి ఆస్తినిద్దాం, భూమిని పాడు చేసే డిజిటల్ వేస్ట్కి చెక్ పెడదాం. ఈరోజే మీ ఇంట్లో ఉన్న ఈ వేస్ట్ బ్యాగ్స్ని రెడీ చేయండి. తడి చెత్త పొడి చెత్తతో ఇలాంటి హానికరమైన వేస్ట్ని కలపకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం. కార్యక్రమంలో ఇప్పుడు దేవదాసు చిత్రం నుంచి కార్తీక్ సుజాత పాడిన పాటను వింటారు.

మంచి పాఠం అయితే విన్నారు కదా. అయితే ఇందాక పచ్చటి ప్రకృతిని కాపాడుకుంటూ ఈ డిజిటల్ చెత్తకి చెక్ పెట్టడం ఎంత ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కాస్త ఇంట్రెస్టింగ్గా మారుద్దాం. మన భూమి గురించి, చుట్టుపక్కల ఉండే పర్యావరణం గురించి ఎంత ఆలోచించినా రాత్రి అవగానే ఆకాశంలోకి చూస్తే మనందరికీ గుర్తొచ్చేది ఒకే ఒక్క స్వీట్ మెమొరీ, అదే మన చందమామ. చిన్నప్పుడు అమ్మ చేతి అన్నం ముద్ద తింటూ ఆకాశంలో చందమామను చూసి మురిసిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? మనందరికీ ఫస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా చందమామే. కానీ ఇవాళ మనం ఈ చందమామ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామో తెలుసా? అక్కడ కూడా ఒక పెద్ద కథ నడుస్తుంది. చిన్నప్పుడు అమ్మ చూపించిన చందమామ ఓన్లీ ఒక అందమైన కథ మాత్రమే కాదు, మన భూమి ఉనికిని కాపాడే ఒక అద్భుతమైన రక్షకుడు కూడా. మనం కథల్లో విన్నాం చందమామ ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో, అంతకు మించిన సీక్రెట్స్ దాని వెనుక ఉన్నాయని. మన లైఫ్లో ఎప్పుడైనా బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు రాత్రిపూట బాల్కనీలోనో మేడ మీదకో వెళ్ళి కాసేపు అలా ఆకాశంలో మెరుస్తున్న చందమామను చూస్తే మనసు తేలియకుండానే కొంచెం తేలికవుతుంది కదా. ఆ వెన్నెల ఇచ్చే పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడా దొరకదు. కానీ సైన్స్ పరంగా చూస్తే చందమామ మనకి ఓన్లీ వెన్నెల మాత్రమే ఇవ్వట్లేదు, మన భూమిని బ్యాలెన్స్ చేస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరిగే స్పీడ్ని కంట్రోల్ చేసేది చందమామే. ఒకవేళ చందమామ కనుక లేకపోతే భూమి మీద ఒకరోజు కేవలం 6 గంటల్లోనే ముగిసిపోతుంది. అంటే మనకు పగలో రాత్రి అనే టైం సరిగ్గా ఉండదు. సముద్రంలో వచ్చే అలల వెనుక ఉన్న పవర్ కూడా మన చందమామదే. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకొక పాయింట్ ఉంది. ఒకప్పుడు చందమామ అంటే దూరంగా ఉండే ఒక చుక్క. కానీ ఇవాళ మన ఇస్రో సైంటిస్టులు చేసిన చంద్రయాన్ ప్రయోగాల తర్వాత చందమామ మనకి చాలా దగ్గరైపోయింది. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళని చంద్రుడి దక్షిణ ధ్రువం అంటే సౌత్ పోల్ మీద మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి చందమామ రావే జాబిలి రావే అంటూ చందమామ దగ్గరికి మనమే వెళ్ళిపోయాం. అక్కడ వాటర్ సోర్సెస్ ఉన్నాయని ప్రపంచానికి మొదట చెప్పింది కూడా మన ఇండియానే. కానీ ఇక్కడ కూడా పర్యావరణానికి సంబంధించిన ఒక చిన్న కనెక్షన్ ఉంది. మనం భూమిని పాడు చేస్తున్నాం సరే, అంతరిక్షాన్ని కూడా వదలట్లేదు. చంద్రుడి మీదకు వెళ్ళిన పాత శాటిలైట్లు, రాకెట్ మొక్కలు స్పేస్ డెబ్రిస్ అంటే అంతరిక్ష చెత్తగా మారిపోతున్నాయి. మనం ఇక్కడ ఈ వేస్ట్ని ఎలాగైతే క్లీన్ చేయాలి అని మాట్లాడుకున్నామో అలాగే అంతరిక్షంలో కూడా పొల్యూషన్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. అయితే ఈ చందమామ ముచ్చట ఎక్కడితో అయిపోలేదు. మన పెద్దవాళ్ళు చందమామ మీద రకరకాల కథలన్నీ చెప్తే ఇప్పుడు మన సైంటిస్టులు అక్కడ మనుషులు బతకడానికి ఇల్లు ఎలా కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అవును, మీరు విన్నది నిజమే. రాబోయే 10 ఏళ్లలో చందమామ ఒక పర్మనెంట్ హ్యూమన్ బేస్ కాబోతుందని సైంటిస్టులు చెప్తున్నారు. కానీ ఒక్కసారి ఊహించుకోండి, భూమి మీదలాగా అక్కడ గాలి, నీరు, చెట్లు ఏమీ లేవు. అక్కడ అడుగుపెట్టే ఆస్ట్రోనాట్స్ కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ మీదే బతకాలి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు భూమి మీద ఒక పూర్తి పరిమాణంలో పెరిగిన చెట్టు 4 మనుషులకి సరిపడా స్వచ్ఛమైన ఆక్సిజన్ని ఫ్రీగా ఇస్తుందని చెప్పుకున్నాం. చందమామ వైపు చూస్తే మనకు అర్థమవుతుంది ప్రకృతి మనకిచ్చిన గాలి, నీరు ఎంత విలువైందో, వాటి కోసం వేరే గ్రహాల మీద మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందో అని. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, చందమామ మనకి ఎప్పటికీ ఇలాగే తోడుంటాడు అనుకుంటే పొరపాటే. ప్రతి ఏటా చందమామ మన భూమి నుండి దాదాపు 3.8 సెంటీమీటర్ల దూరం జరిగిపోతున్నాడు. భూమి మీద భూకంపాలు వచ్చినట్టే చంద్రుడి మీద కూడా భూకంపాలు వస్తాయి. కాకపోతే అక్కడ మనలాగా టెక్నామిక్ ప్లేట్స్ ఉండవు. భూమికి గ్రావిటేషనల్ పుల్ ఉండడం వల్ల చంద్రుడి ఉపరితలం మీద ఒత్తిడి పడి ఇలాంటివి వస్తాయి. అలాగే చందమామ మీద వాతావరణం లేకపోవడం వల్ల పగటిపూట ఎండ ఏకంగా 120 డిగ్రీల సెల్సియస్ వరకు వెళితే రాత్రిపూట -130 డిగ్రీల కంటే కిందకు పడిపోతుంది. అయితే ఇవాళ మన సిటీస్లో స్కై స్క్రేపర్స్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, కరెంటు స్తంభాలు, లైట్స్, విపరీతమైన పొగమంచు, పొల్యూషన్ వల్ల ఆకాశంలో చందమామ సరిగ్గా కనపడమే గగనమైపోయింది. దీన్నే సైంటిఫిక్గా లైట్ పొల్యూషన్ అంటారు. మనం యూజ్ చేసే విపరీతమైన ఆర్టిఫిషియల్ లైటింగ్ వల్ల రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలు, చంద్రుడి లైటింగ్ మసకబారిపోతున్నాయి. దీనివల్ల రాత్రిపూట ప్రయాణించే ఎన్నో పక్షులు, కీటకాలు తమ దారిని మర్చిపోయి చనిపోతున్నాయి.

0: ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో చందమామ ఓన్లీ చూడడానికి మాత్రమే కాదు, అక్కడ మైనింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. చంద్రుడి మీద Helium-3 అనే ఒక అరుదైన వనరు విపరీతంగా ఉంది. కేవలం కొన్ని టన్నుల Helium-3 మన భూమికి గనక తీసుకురాగలిగితే ప్రపంచం మొత్తానికి కొన్ని వందల ఏళ్ల పాటు సరిపడా న్యూక్లియర్ ఎనర్జీ, అంటే పొల్యూషన్ లేని కరెంటు తయారు చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు అమెరికా, చైనా, ఇండియా లాంటి దేశాలన్నీ చంద్రుడి మీద రీసెర్చ్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. భూమి మనకి జన్మనిచ్చిన ఇల్లు అయితే చందమామ మనల్ని కాపాడే కిటికీ లాంటిది. ఆ కిటికీ వైపు చూస్తూ మనం ఇంటిని పచ్చదనంతో నింపుకుందాం. మన హృదయానికి అంత దగ్గరైన చందమామను చూస్తూ ఈ వన్మహోత్సవ వీక్లో రాత్రిపూట చల్లని వెన్నెలను ఎంజాయ్ చేయాలంటే పగటిపూట మనకి చల్లటి నీడనిచ్చే చెట్లు కూడా ఉండాలి. ఆకాశంలో చందమామ ఎంత అందంగా మెరుస్తుందో మన భూమి కూడా పచ్చదనంతో అంతే అందంగా మెరవాలి. సో ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు మొబైల్ ఫోన్స్ అన్ని పక్కన పెట్టి కాసేపు ఆకాశంలో చందమామను చూడండి. ప్రకృతి మనకిచ్చిన ఈ అందమైన లైఫ్ని ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్, కార్యక్రమంలో ఇప్పుడు చందమామ చిత్రం నుంచి కార్తీక్, MM శ్రీలేఖ, నోయల్ పాడిన పాటను వింటారు.
1: Man is moon, moonlight is Roma, both are loving together, Chanda Mama, Chanda.

0: and has been admitted to hospital. The Keralam State Disaster Management Authority said the collapse occurred when debris accumulated during the excavation for the tunnel construction site slid down. Work at the site had been suspended on Monday due to incessant rain. Vehicles at the site were also buried in the landslide. Wayanad has been experiencing heavy rainfall since yesterday. A red alert has been issued for Wayanad and Kozhikode districts. In FIFA World Cup, defending champions Argentina will take on Egypt in round of 16 match in Atalanta tonight. Later in another round of 16 clash, Switzerland will face Colombia in Vancouver. Belgium defeated United States 4-1 in the round of 16 clash in Seattle to secure their place in the quarterfinals of the tournament. Belgium will now face Spain in the quarterfinals at the Los Angeles Stadium on Friday. And that is the end of this news bulletin.
1: Less premium, more bonus, most suitable for your loved ones. RPL Life, nothing better than this.
2: Give your family a secure life with Rural Boats Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేలా పారిశ్రామికీకరణ జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలంటే చేనేత హస్తకళలను కాపాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు. ఇక వివరాలు. రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూర్చేలా పారిశ్రామికీకరణ జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులకు సూచించారు. అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి 19వ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 11 ప్రాజెక్టులకు సంబంధించి 9,076.11 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో పెరిగే ఇథనాల్ డిమాండ్ను అందిపుచ్చుకోవాలన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ 40% పెంచితే మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. ఇథనాల్ తయారీ రంగంలో వచ్చే అన్ని పెట్టుబడులను ప్రోత్సహించాలన్నారు. పెట్రోల్ డీజిల్లో మిక్స్ చేసేందుకు ఇథనాల్ భారీగా అవసరం కానుందని, మిథేన్ ఏవియేషన్ ఫ్యూయల్ ఇథనాల్కు సంబంధించి నూతన విధానాన్ని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరుతో భోగాపురం విమానాశ్రయం 100% పూర్తయిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గడిచిన నెల రోజులుగా తమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తుది పరిశీలన కార్యక్రమం భోగాపురంలో నిర్విరామంగా సాగిందని చెప్పారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద నిర్మితమైన ఈ నూతన విమానాశ్రయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విమానాశ్రయ నిర్మాణం శరవేగంగా పూర్తయిందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జీఎంఆర్ సంస్థ కలిసి దీన్ని నిర్దేశించిన గడువు కంటే ముందుగానే పూర్తి చేశాయని తెలిపారు. చేప ఆకృతిలో టెర్మినల్ను నిర్మించామని, స్థానిక సంస్కృతి సైతం ప్రతిబింబించేలా ఎయిర్పోర్ట్ను సుందరీకరించామని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే తేదీని ఖరారు చేసుకుని ఆయన చేతుల మీదుగా త్వరలో విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగనుందని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
4: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ జరగాలని మనం ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఆలోచన. పిఎం గారు డేట్ ఇచ్చిన వెంటనే ఇనాగ్రేషన్ నుంచి ఒక వీక్స్ టైం లోపలే వైజాగ్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్ని కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కి మనం పూర్తిగా మనం షిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రారంభం చేయిస్తాం. 60 లక్షలు సుమారు సంవత్సరానికి ఉండే కెపాసిటీతో టెర్మినల్ బిల్డింగ్ కట్టాం. 4 కోట్ల మంది ప్యాసింజర్స్ వరకు కూడా టెర్మినల్ కెపాసిటీని మనం తయారు చేసే విధంగా మాస్టర్ ప్లాన్ కూడా ఇక్కడ ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఒక విజన్ తో మనం ముందుకు నడిపిస్తున్నాం.
3: సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అద్భుత కళల వెనుక లక్షల మంది కళాకారుల కృషి ఉందని, కేవలం వస్తువుల తయారీ మాత్రమే కాకుండా ఆ వారసత్వాన్ని వారు సజీవంగా ఉంచుతున్నారని కొనియాడారు. విజయవాడ

0: అంబేద్కర్ కళావేదికలో జరిగిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవానికి ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హస్తకళాకారుల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు మొదలైనవి మన సంస్కృతిని చాటి చెబుతున్నాయని చెప్పారు. హస్తకళారూపాలు ప్రపంచానికి చేరాలంటే ఆన్లైన్ మార్కెటింగ్ అవసరమన్నారు. రాష్ట్రంలో 2 లక్షల మందికి పైగా హస్తకళాకారులు ఉన్నారని, అనారోగ్య సమస్యల నుంచి వారిని కాపాడాలని, అందుకు కళాకారులందరికీ హెల్త్ ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలి అంటే హస్తకళను, చేనేతను కాపాడుకోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళ వారసత్వానికి పుట్టినిల్లు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక లక్క బొమ్మలు, శ్రీకాళహస్తి మచిలీపట్నం కలంకారి, బొబ్బిలి వీణ, ఇవన్నీ కేవలం ఉత్పత్తులు కాదు, ఇవి మన చరిత్ర, మన సంస్కృతి, మన గుర్తింపు. ఈ అద్భుతమైన కళల వెనుక లక్షలాది మంది కళాకారులు, హస్తకళ క్లస్టర్స్ చాలా చాలా గర్వకారణంగా నిలిచాయి. టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్లోబల్ మార్కెట్స్ తోటి అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తూ కళాకారుల సంక్షేమం, డిజైన్ డెవలప్మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్స్ వంటి ప్రతి అంశంపై అందరూ సమగ్రంగా పనిచేస్తున్నారు. ఎవరైతే రూపు కల్పించారో వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల మరమ్మతులతో పాటు 117 కొత్త గేట్లను ఏర్పాటు చేసేందుకు 150 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వచ్చేవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లను ఈరోజు ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రానికి జలవనరుల శాఖ అత్యంత కీలకమన్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో 18,000 కోట్ల రూపాయల బిల్లులు బకాయిలుగా మిగిలిపోయాయని చెప్పారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతోందన్నారు. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతుందని పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ పేర్కొన్నారు. ప్రముఖ ట్రావెల్ సంస్థ ఎక్స్ప్లోర్జర్ రూపొందించిన నివు ఏఐ ప్లాట్ఫామ్తో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ ఈరోజు ఒక వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ ఆ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ కీలక ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 100కు పైగా ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రాల్లో పర్యాటకులకు బహుభాషా ఏఐ సహాయాన్ని అందించనుందని చెప్పారు. మొదటి ఏడాదిలో 30 ప్రధాన ప్రాంతాల్లో దీన్ని అమలు చేయగా 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్టు స్పష్టం చేశారు. దీనివల్ల పర్యాటకులకు ఎలాంటి ఖర్చు లేదని, ఎటువంటి ప్రత్యేక యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి దుర్గేష్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు, జిల్లా కలెక్టర్లు ఈ ప్రక్రియకు సంబంధించిన విధుల్లో నిమగ్నమై ఉన్నారని తెలియజేశారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఈరోజు పర్యటించిన ఆయన కృష్ణానగర్ 141వ పోలింగ్ కేంద్రం వద్ద జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేశామని, ఇప్పుడు డిజిటలైజేషన్ జరుగుతోందని వివేక్ యాదవ్ తెలియజేస్తూ,
2: రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సజావుగా జరుగుతుంది. ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఉంది, ఆల్మోస్ట్ 100% డిస్ట్రిబ్యూషన్ చేయగలిగాము. డిజిటైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది, 62% కంప్లీట్ చేయగలిగాము. వెల్ విద్ ఇన్ టైమ్ కంప్లీట్ చేయాలని ఆల్ కలెక్టర్స్ కి చెప్పడం జరిగింది. ఎవరైతే ఓటర్స్ ఇక్కడ లేరు వాళ్ళు తాలూకా రిలేటివ్స్ ఎన్యూమరేషన్ ఫామ్ నింపి ఇవ్వచ్చు. అలాగే బుక్ యువర్ కాల్ విత్ బిఎల్ఓ ఒక ఈసీఐ నెట్ యాప్ లో ఇది ఒక ఫెసిలిటీ ఉంది. సో మీ బిఎల్ఓ మీ కాంటాక్ట్ అవ్వాలంటే అలాంటి ఫెసిలిటీ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.
0: వర్జీనియా పొగాకు కొనుగోళ్ల ప్రక్రియ, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే చర్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కెంజారాపు అచ్చెన్నాయుడు అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని పొగాకు వేలం కేంద్రాల పరిస్థితి, కొనుగోళ్ల పురోగతి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి ఈ సందర్భంగా చర్చించారు. ఈ నెల 9వ తేదీన టొబాకో బోర్డు కేంద్ర సంయుక్త కార్యదర్శి రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో రైతులు, పొగాకు కొనుగోలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎక్కువ తిరస్కరణ నమోదవుతున్న ఆక్షన్ ప్లాట్ఫామ్లపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిలతో పాటు టొబాకో బోర్డు అధికారులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ APSSDC ఆధ్వర్యంలో

0: ఈ నెల 10వ తేదీ శుక్రవారం ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్ గోవిందరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ రంగాలకు సంబంధించిన ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయని వెల్లడించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఇతర అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేలా పారిశ్రామికీకరణ జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలంటే చేనేత హస్తకళలను కాపాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. వైశ్విక శాంతి స్థిరతాయై భారత ఇండోనేషియా దేశయోర్ రణనీతిక సంధి సుదృఢీకరణాయ ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః ఆహ్వానం. జకార్తాయాం ఇండోనేషియా సంసదః సంయుక్త సత్రం చ సంబోధితవాన్. భారత ఇండోనేషియా దేశయోర్మధ్యే మహత్వపూర్ణ ఖనిజ నవోన్మేషీ ప్రౌద్యోగికీ కృషి అథ సాముద్రిక సురక్షా ఇత్యాదిషు వివిధ విషయేషు ప్రముఖ సంధిపత్రాణి పరస్పరం వినిమయీకృతాని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జకార్తా నగరే ఇండోనేషియా దేశస్య సర్వోచ్చ నాగరిక సమ్మానేన బింతంగ్ ఆదిపూర్ణ ఇత్యుపాధినా సమలంకృతః. కేరళరాజ్యస్య వయనాడ్ జనపదె ఏకస్మిన్ సురంగ మార్గ నిర్మాణ స్థలే సంజాతేన దారుణ పంకపాతేన త్రయః జనాః పంచత్వే విలీనాః. భారతీయ ఋతు విజ్ఞాన విభాగస్య పూర్వసూచనానుగుణం ఆగామిషు త్రిషు దినేషు దేశస్య విభిన్నేషు ప్రాంతేషు విశేషతః గుజరాత్, హర్యాణా, పంజాబ్ అథ రాజస్థానస్య చ కేషుచిత్ క్షేత్రేషు ప్రావృట్ స్థితిః సర్వథా అనుకూలా వర్తతే. అపి చ పురుష క్రికెట్ ప్రతిస్పర్ధాయాం అంతారాష్ట్రీయ శృంఖలాయాః ద్వితీయే తృతీయే ద్వంద్వే భారతం అద్య రాత్రౌ నాటింగం నగరస్య ట్రెంట్ బ్రిడ్జ్ ఇత్యస్య ఇంగ్లాండ్ దళేన సహ స్పర్ధిష్యతే. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా జకార్తానగరే ఇండోనేషియా దేశస్య రాష్ట్రపతినా ప్రబోవో సుబియాంతో ఇత్యనేన సహ ద్వైపక్షీయ సంబంధం సుదృఢం కర్తుం సహైవ ద్వయోః దేశయోః వ్యాపక రణనీతిక సంధేః కృతె నూతన ఊర్జాం ప్రదాతుం ప్రతినిధి మండల స్తరీయం విచార వినిమయం అకారి. ద్వయోః రాజనేత్రోః సముపస్థితౌ రక్షా మహత్వపూర్ణ ఖనిజ కృషి సాముద్రిక సహయోగ నవోన్మేషీ ప్రౌద్యోగికీ ఇత్యాదిషు వివిధ క్షేత్రేషు అనేకాని సంధిపత్రాణి హస్తాక్షరితాని. ఉభాభ్యాం నేత్రిభ్యాం జకార్తా నగరే భారతీయ ప్రబంధ సంస్థాన బెంగళూరు ఇత్యస్య ఏకాం నూత్నాం శాఖాం సంస్థాపయితుం సహమతి చ వ్యక్తీకృతా. సంభాషణావధౌ ఉభాభ్యాం భారత ఇండోనేషియా వ్యాపక రణనీతిక సంధి సుదృఢీకరణాయ స్వకీయా ప్రతిబద్ధత పునః సంశోధితా. జకార్తాయాం రాష్ట్రపతినా ప్రబోవో ఇత్యనేన సహ సంయుక్త వార్తాహర సమ్మేళనం సంబోధయన్ ప్రధానమంత్రి మోదీ ప్రావోచత్ యత్ పరస్పరం వర్ధమానేన విశ్వాసేన రక్షా సురక్షా తథా సాముద్రిక క్షేత్రేషు అస్మదీయ పారస్పరిక సహయోగః సుదృఢః జాతః.
2: భారత్ ఔర్ ఇండోనేషియా కే లియే గరీబీ కో పరాస్త్ కర్నా ఔర్ అప్నే నాగరికో తక్ కళ్యాణకారీ యోజనాఓ కా లాభ్ పహుంచానా సర్వోచ్చ ప్రాథమికతా హై. హమ్నే ఇండోనేషియా కే సాథ్ అప్నీ మిడ్ డే మిల్ స్కీమ్ ఔర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కే సొల్యూషన్స్ సాజా కియే హై. అబ్ హమ్ ఇస్ సహయోగ్ కో నెక్స్ట్ లెవెల్ పర్ లేకర్ జా రహే హై.
1: ఇండోనేషియా దేశస్య సర్వోచ్చ నాగరిక సమ్మానేన బితంగ్ ఆదిపూర్ణ ఇది ఉపాధినా అలంకృత ప్రధాన

0: సభాసనానాం ఉపనిర్వాచనేభ్యః అధిసూచన ప్రఖ్యాపిత. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన ఉక్తం యత్ ఆగామిషు త్రిషు దినేషు నైరంత్య ప్రావృషే ఉత్తర అరబ్ సాగర్ గుజరాత్ ఇత్యేతయోః అన్యేషు కేషుచిత్ భాగేషు తత్రైవ హర్యాణా పంజాబ్ రాజస్థాన్ ఇత్యేతేషాం శేష భాగేషు అగ్రే గంతుం స్థితిః అనుకూలా వర్తతే. అద్య తటీయ కర్ణాటకస్య గుజరాతస్య కొంకణస్య గోవారాజ్యస్య మధ్య మహారాష్ట్రస్య చ కేషుచిత్ భాగేషు ప్రచండ వృష్టిః భవిష్యతి ఇతి ఋతు విజ్ఞానేన విభాగేన పూర్వానుమానితం. పురుష క్రికెట్ ప్రతిస్పర్ధాయాం అద్య రాత్రౌ నాటింగ్హామ్ ఇత్యస్య ట్రెంట్ బ్రిడ్జ్ ఇత్యత్ర పంచ స్పర్ధానాం శృంఖలాయాః తృతీయే వింశతి ప్రతివింశతి అంతారాష్ట్రియ ద్వంద్వే భారతీయ దళం ఇంగ్లాండ్ దళం సమ్ముఖీ కరిష్యతి. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో బాలవిహార్.
1: ఈనాటి బాలవిహార్ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ కొత్తపేట ప్రాథమిక పాఠశాల బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమాన్ని వింటారు. చిన్నారులు, మీకు ఆటలంటే పాటలంటే బాగా ఇష్టమే కదూ. పాఠాలు చక్కగా చదువుకుంటూ బుద్ధిగా ఉంటారు కదా. మీకు పాటలోనే తమ ఇష్టాలేమిటో చెబుతామంటూ వచ్చారు చిన్నారులు. వారి పేర్లు తెలుసుకుని మరి మనం ఆ పాటని విందాం. నీ పేరు చెప్పమ్మా.
2: మస్తాన్ ఓలి.
3: తేజస్విని.
4: కుస్మా.
5: చిన్నారు.

0: చిన్నారుల పాడిన పాట విన్నాం కదా, వాళ్ళ ఇష్టాలేమిటో. ఇప్పుడు మమ్మీ మే ఐ గో టు స్విమ్ అంటూ రైమ్ చెబుతానంటూ వస్తున్నాడు మస్తాను కరీం.
1: మమ్మీ మే ఐ గో టు స్విమ్ అలాంగ్ విత్ అంకుల్ జిమ్, yes you may my my daughter but don't touch the water.
0: రైమ్ విన్నాం కదా. ఇప్పుడు జాతీయ పతాకాన్ని ఎగురవేయటం వల్ల పిల్లలకి ఎంత ఆనందం కలుగుతుందో, ఆ పతాకం నీలాకాశంలో ఎగురుతూ ఉంటే దాన్ని వర్ణిస్తూ పాట పాడతామంటూ వచ్చారు చిన్నారులు. వాళ్ళ పేర్లు విని ఆ పాటను విందాం.
2: ఎస్కే కాజావళి,
3: ఎస్కే కరీముని, ఆర్ నవీన్.

0: ఎగురవే ఎగురవే మువ్వన్న జెండా, ఎగురవే ఎగురవే ఎగురవే జెండా.
1: జాతీయ పతాకాన్ని ఎగరవేసి వాళ్ళు వర్ణిస్తూ దాన్ని పాడిన పాట విన్నాం కదా, చిన్నారులు పాడింది. ఇప్పుడు అసూయ ద్వేషాలతో ఇతరులను కష్టపెడితే అది తిరిగి మనకే తగులుతుంది అని ఒక కథని వినిపిస్తానంటూ, ఈ కథలో సీతమ్మ ఎంత మంచిదో చెప్తానంటున్నాడు ఏలియా.
2: సీతమ్మ సరోజమ్మ ఇరుగు పొరుగు వాళ్ళు, సీతమ్మ ఎంతో మర్యాదస్తురాలు. సరోజమ్మ ఎప్పుడు ఇతరులతో పోట్లాడేది, అందరూ సీతమ్మ మంచితనాన్ని మెచ్చుకోవటంతో సరోజమ్మకు సీతమ్మపై అసూయ కలిగింది. ఎలాగైనా సీతమ్మతో పోట్లాడాలనుకుంది. సరోజమ్మ దగ్గర ఒక గేదె ఉంది. ఓ రాత్రి వేళ సరోజమ్మ పేడను తీసుకుని గోడ దగ్గర నిలబడి సీతమ్మ ఇంటి తలుపులపై విసిరేసింది. సీతమ్మ ఉదయం లేచి చూసేసరికి ఆమె ఇంటి తలుపులపై పేడ కనిపించింది. సీతమ్మ ఎవరిని నిందించకుండా తలుపును శుభ్రం చేసింది. సరోజమ్మ ఇంతగా గమనిస్తూ ఉంది. సీతమ్మలో బాధ కోపం కనిపించకపోవటంతో నిరాశ పడింది. ఆ రాత్రి కూడా సీతమ్మ ఇంటి తలుపులపై పేడ జల్లింది సరోజమ్మ. మరుసటి రోజు ఉదయం కూడా తలుపులపై పేడ కనిపించి తలుపును మళ్లీ శుభ్రం చేసింది సీతమ్మ. ఇలా రోజు జరుగుతూ వచ్చింది. ఓ నెల రోజుల తర్వాత సరోజమ్మ సీతమ్మ దగ్గరకు వచ్చి, నేను రోజు మీ తలుపులపై పేడ జల్లుతున్నాను, నువ్వు దాన్ని శుభ్రం చేస్తున్నావు, మరి నన్నెందుకు ప్రశ్నించలేదు, కనీసం తిట్టడానికి ప్రయత్నించలేదేం అని అడిగింది. సీతమ్మ చిన్నగా నవ్వింది. నువ్వు నా తలుపులపై పేడ జల్లి ఆనందిస్తున్నావు, నా తలుపు కంటే ముందు నీ చేతులు అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. ఇతరులకు మనం ఎప్పుడు కీడు చేయాలనుకుంటామో అది ముందు మనకే జరుగుతుందని తెలుసుకో అని ఇతవు పలికింది. అప్పటి నుండి సరోజమ్మ మంచిగా మారి అందరితో మర్యాదగా మెలసాగింది. నీతి మర్యాద మంచివారి లక్షణం, దురసతనం చెడ్డవారి లక్షణం. కాబట్టి ముందు మనం మర్యాదగా ఉంటే అవతల వారి నుండి కూడా మర్యాదని ఆశించగలం.
1: ఇతరులతో మర్యాదగా ప్రవర్తిస్తే వారు మనల్ని మర్యాదగా చూస్తారు అనే కథని చక్కగా చెప్పాడు ఏలియా. ఇప్పుడు పొద్దున్నే లేచాడు మా మామ అంటూ అభినయ గేయన పాడతానంటూ వచ్చిన చిన్నారులు వాళ్ల పేర్లు తెలుసుకుని ఆ గేయాన్ని విందాం.
3: తేజాన్సి ఎం నిఖిత తిరుపతి.

0: బోడి మామ.
1: అయ్యో వీళ్ళకేం పంచలేదట పాపం వాళ్ళ మామ జామకాయలు. తర్వాత ఇంగ్లీష్ లో ఒక స్టోరీ చెప్తానంటూ ఒక చిన్నారు వచ్చాడు. జంతువుల పట్ల దయతో ప్రవర్తించాలి, అవి ఒంటరిగా ఏడుస్తూ ఉన్నప్పుడు మనం వాటిని దయతో మనం గనక ఇంటికి తీసుకువెళ్ళి చూస్తే అది మనతో ఎంతో చక్కగా ఫ్రెండ్షిప్ గా ఉంటుంది. ఆ గుణ అనే బాబు ఒక పప్పిని కాపాడాడట. ఆ స్టోరీని వినిపిస్తానంటూ రవికిరణ్ వచ్చాడు, విందాం.
2: డియర్ ఫ్రెండ్స్, నౌ ఐ ఆమ్ టెల్లింగ్ ఏ స్టోరీ ఫర్ యూ. దట్స్ నేమ్స్ ద స్మాల్ పప్పి. వన్ డే గుణ వాజ్ కమింగ్ ఫ్రమ్ హిస్ స్కూల్. హీ సా ఏ స్మాల్ వైట్ పప్పి. ఇట్ వాజ్ ఎలోన్. ఇట్ వాజ్ నాట్ హ్యాపీ. ఇట్ వాజ్ క్రయింగ్. గుణ టూక్ ద పప్పి హోమ్. హిస్ మదర్ గేవ్ ఇట్ సమ్ మిల్క్. ద పప్పి లిక్డ్ అప్ ద మిల్క్. ఇట్ వాజ్ హ్యాపీ. ఇట్ వాజ్ వ్యాగ్డ్ ఇట్స్ టైల్. గుణ అండ్ ద పప్పి బికేమ్ ఫ్రెండ్స్. దే ప్లేడ్ టుగెదర్ ఇన్ ద గార్డెన్. నౌ ద పప్పి ఈజ్ గుణాస్ పెట్. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ ద నీడిల్.
1: చక్కగా మంచి కథను వినిపించాడు. జంతువుల పట్ల ఎలా దయతో ఉండాలో మనం చక్కగా వినిపించాడు. ఇప్పుడు భగవద్గీత 9వ అధ్యాయం చెప్తానంటూ వచ్చాడు వీరాంజనేయులు.
3: హరి ఓం.

0: కల్పక్షయే పునస్తాయి కల్పాదౌ విసృజామ్యహం ప్రకృతిం స్వామవష్టభ్యా విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతిర్వశాత్ నచ మాంతాని కర్మాణి నివద్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు ఓం తస్తతు ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోధ్యాయః హరిః ఓం.
1: భగవద్గీతలోని శ్లోకాలు చక్కగా చెప్పాడు చిన్నారి. ఇప్పుడు పక్షులన్నీ కలిసి చిలకమ్మకు పెళ్లి చేస్తున్నాయట. ఆ పెళ్లి వైభవాన్ని పాటలోనే మనకు కళ్ళ కట్టినట్టు చెప్తామంటూ వచ్చారు చిన్నారులు. వారి పేర్లు తెలుసుకుందాం.
2: నవీన, ఎస్కే కర్మనిస, ఎస్కే షర్మిల,
3: చిలక,

0: చిలకమ్మకి పెళ్లి మీతాపక్షులను ఎలా చేశాయో చక్కగా పాటలు వినిపించారు మనకి. ఇప్పుడు నీతి పద్యాలు చెబుతామంటూ వచ్చారు సుభాని, కాజావళి అనే ఇద్దరు తమ్ముళ్ళు. ముందు సుభాని ఏం చెప్తాడో విందాం.
1: అనగననగ రాగమతి శైలుచనుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పొనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమ. భావం పాడగా పాడగా రాగం మరింత బాగవుతుంది. అలాగే ప్రతిరోజు తినగ తినగ వేపాకు కూడా తీయగా ఉంటుంది. పనులు ప్రయత్నం చేయగా చేయగా నెరవేరుతాయి.
2: ఎలుక తోడు తెచ్చి ఆడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు గాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున విశ్వదాభిరామ వినురవేమ. భావం ఎలుగతోడు తెచ్చి అంత ఉతికినా దాని రంగు దానిదే, తెలుపు రంగులోకి మారదు. కొయ్య బొమ్మ తెచ్చి అంత కొట్టినా అది పలుకదు, దాని గుణము దానిదే.
0: విన్నాం కదా నీతి పద్యాలు.

0: He couldn't fly at all.
1: That's all. Absolutely all.
0: Oh dear. What a silly song.
2: పిల్లలు చెప్పిన డ్రాయింగ్ విన్నాం కదా. చిన్నారులకి ఎన్నో ఇష్టాయిష్టాలు ఉంటాయి. వాళ్లకున్న ఇష్టాలన్నీ ఈ పాటలోనే చెప్తామంటున్నారు ఈ తమ్ముళ్ళు. మరి వాళ్ళ ఇష్టాలు ఏమిటో విందాం.
3: వీరాంజనేయులు.
4: నా పేరు సతీష్.
2: సుభాని.

0: వెన్నెల కన్నా వానల కన్నా అమ్మ ముద్దులే మాకు ఇష్టం. వెన్నెల కన్నా వానల కన్నా అమ్మ ముద్దులే మాకు ఇష్టం.
1: చిన్నారుల ఇష్టాలు తెలుసుకున్నాం కదా పాటలోని. చివరగా తోటి వారికి సాయపడుతూ మానవత్వంతో మెలగాలని, దానికి కులము మతము ఏవి అడ్డు రావని చెప్తున్నారు ఈ చిన్నారులు. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ గేయంలోనే విందాం.
2: ఎస్కే కాజావళి,
1: ఎస్కే సుభాని,
2: ఎంసామ్ కిరణ్.

0: బాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమాన్ని విన్నారు. నిర్వహణ ఎం విజయలక్ష్మి.
1: ఈనాటి పల్లె సీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
2: కందను సాగు చేసే విధానం గురించి తెలుసుకుందాం. ఉష్ణమండలంలో పండించే ప్రధానమైన దుంపజాతి పంటల్లో కంద కూడా ఒకటి. కంద సాగులో మన దేశం ప్రథమ స్థానంలో ఉండగా మన రాష్ట్ర విస్తీర్ణం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది. మన రాష్ట్రంలో కంద సుమారు 20,000 హెక్టార్లు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంటకున్న ప్రాముఖ్యతను గుర్తించి ఇటీవల కాలంలో కందను రాయలసీమలో నీటి వస్తు ఉన్న ప్రాంతాల్లో కూడా సాగు చేస్తున్నారు. ఇక సాగు విషయాన్ని గనక వస్తే కంద సాగుకు తేమతో కూడిన ఉష్ణమండల ప్రాంతాలు బాగా అనుకూలంగా ఉంటాయి. నదీ పరివాహక ప్రాంతాలు, లంక భూములు కంద సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి. మన రాష్ట్రంలో నీటి వస్తు ఉండి మురుగునీరు పోయే సదుపాయం ఉన్నటువంటి ఎర్ర నేలలు, ఎర్ర గర్భ నేలల్లో, నల్లరేగడి నేలల్లో కూడా ఈ కందను సాగు చేసుకోవచ్చు. కంద సాగు చేసుకోవడానికి నీటి వసతి కలిగి మురుగునీటి వసతి ఉన్నటువంటి సారవంతమైన నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. వేసవిలో భూమిని 30-40 సెంటీమీటర్ల లోతుగా దుక్కి దున్నుకోవాలి. తొలకరి వర్షాలకు 2-3 సార్లు మెత్తగా దుక్కి చేసుకోవాలి. ఎకరాకి 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ని వేసి కలిగి దున్నుకోవాలి. భారతదేశంలోనే అత్యధిక దిగుబడినిచ్చే తీపి కంద రకం గజేంద్ర రకం. ఉద్యాన పరిశోధన స్థానం కొవ్వూరు నుండి విడుదల చేయబడినటువంటి ఎక్కువ దిగుబడినిచ్చే రకం 180 నుండి 210 రోజుల్లో పక్వానికి వచ్చి హెక్టార్కు 60 నుండి 65 టన్నుల దిగుబడినిస్తుంది. దుంపలు గుండ్రంగా మధ్యస్థంగా ఉండి పిలకలు లేకుండా ఉంటాయి. దుంపల పైభాగం గోధుమ రంగులో ఉండి కండ లేత పసుపు లేదంటే నారింజ రంగులో ఉంటుంది. దుంపల్లో 14.6 నుండి 16.3% పిండి పదార్థం, 12.6 నుండి 14.4% మాంసకృతులు, 2,421 ఇంటర్నేషనల్ యూనిట్స్ బీటా కెరోటిన్లు ఉంటాయి. దుంపల్లో దురదను కలిగించే ఆక్సలేట్ల శాతం చాలా తక్కువగా ఉండటం వల్ల అంతర్జాతీయంగా ఈ రకం బాగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. మన రాష్ట్రంలో కందను సాధారణంగా ఖరీఫ్, రబీ కాలాల్లో నాటుకోవటం పరిపాటిగా వస్తుంది. అయితే రబీ పంటగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ నవంబర్, జనవరి నెలల్లో నాటుకుని జూన్ నుంచి ఆగస్టులో త్రవ్వటం జరుగుతూ ఉంటుంది. విత్తన ఉత్పత్తి కోసం, ఇంకా విత్తన దుంపల కోసం ఈ దుంపలను ఎలా ఎంపిక చేసుకోవాలి అంటే, సాధారణంగా రైతులు కంద విత్తనాన్ని అవసరానికి మించి వాడటం వల్ల విత్తనంపై పెట్టుబడి అధికమవటమే కాకుండా ఉపయోగించిన విత్తనానికి సరిపడా దిగుబడులు పొందలేకపోతున్నారు. అంతేకాకుండా పెద్ద దుంపలను నాటినట్లయితే పైరు ఎక్కువ ఎత్తు పెరిగి ఎరువులు, సస్యరక్షణ యాజమాన్యంలోనూ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పెద్ద దుంపలను విత్తనంగా వాడినప్పుడు సగటున 2.5 నుండి 3 రెట్లు మాత్రమే అభివృద్ధి అవుతాయి. అలాగాక చిన్న దుంపలను విత్తనంగా వాడినప్పుడు సగటున వృద్ధి రేటు 4 నుండి 5 రెట్లు ఉంటుంది. కోసిన ముక్కలు కాకుండా పూర్తి దుంపలను విత్తనంగా వాడినట్లయితే కంద తొందరగా మొలకెత్తి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. నాటే కాలాన్ని బట్టి విత్తన దుంపల పరిమాణం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు రబీలో నాటుకునే పంటకైతే 500 నుండి 750 గ్రాముల బరువు కలిగినటువంటి విత్తన దుంపలను ఉపయోగించుకోవాలి. విత్తన ఉత్పత్తి కోసం 1 ఎకరానికి కావలసిన విత్తన దుంపలను 25 సెంట్ల విస్తీర్ణంలో ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనికోసం చీడపీడలు లేని ఆరోగ్యవంతమైనటువంటి 100 నుండి 150 గ్రాముల బరువు ఉన్న దుంపలను వరుసల మధ్య 45 సెంటీమీటర్ల దూరం, మొక్కకు మొక్కకు మధ్య 30 సెంటీమీటర్ల దూరంలో నాటుకున్నట్లయితే సుమారు 450 నుండి 700 గ్రాముల బరువు ఉన్నటువంటి విత్తన దుంపలను పొందే అవకాశం ఉంటుంది. విత్తన దుంపలను తయారు చేసుకున్న తర్వాత నాటే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనికోసం ట్రైకోడెర్మా విరిడి లేదంటే ట్రైకోడెర్మా హార్జియానంతో కలిపినటువంటి ఆవు పేడ ద్రావణంలో విత్తన దుంపలను ముంచి ఆరబెట్టి మరుసటి రోజు నాటుకోవాలి. కాపరాక్సిక్లోరైడ్ లేదా కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఆ మందు ద్రావణంలో విత్తన దుంపలను 15 నిమిషాల సేపు ముంచి ఆరనిచ్చి నాటుకోవచ్చు. ఇక నాటే విధానం కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధాన పొలంలో విత్తన దుంపలను ఎటు చూసినా 60 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. దుంపలను భూమికి 2 నుంచి 2.5 అంగుళాల లోతు నాటి వెంటనే

ఇప్పటి వరకు మీరు బాలవిహార కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ కొత్తపేట ప్రాథమిక పాఠశాల బాల

0: తడిచ్చుకోవాలి. ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 150 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో భాస్వరం ఎరువును ఆఖరి దుక్కులో వేసి కలిదున్నుకోవాలి. నత్రజని పొటాష్ ఎరువులను 250 కిలోల యూరియా రూపంలోను, 170 కిలోల మిరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 3 సమభాగాలుగా చేసి కంద మొలకెత్తిన 40 రోజులప్పుడు, 80 రోజులప్పుడు, ఇంకా 120 రోజులప్పుడు వేసుకోవాలి. ఎరువులను మొక్కకు 2 వైపులా గుంతల్లో వేసి మట్టితో కప్పి తేలికపాటు తడివ్వాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా సిఫార్సు చేసిన ఎరువుల్లో 70% రసాయన ఎరువుల రూపంలోను, 25% సేంద్రీయ ఎరువుల రూపంలో వేసి ఎకరానికి 2 కిలోల చొప్పున అజోస్పెరిల్లం, దీంతోపాటు మైకోరైజాను వేసినట్లయితే నాణ్యమైనటువంటి మంచి దిగుబడులు పొందటానికి అవకాశం ఉంటుంది. ఇక నీటి యాజమాన్యం విషయానికి వస్తే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వారం 10 రోజుల తేడాతో నీటి తడి ఇస్తూ ఉండాలి. నవంబర్ డిసెంబర్ నెలల్లో నాటిన పంటకు ప్రతి 4-5 రోజులకు నీటి తడిస్తూ ఉండాలి. దుంప ఊరే దశలో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్త పడాలి. డ్రిప్ పద్ధతి ద్వారా నీటిని ఎరువులను ఇచ్చినట్లయితే ఎరువుల వినియోగ సామర్థ్యం పెరగడమే కాకుండా కలుపు సమస్య తగ్గి దుంప ఊరిక బాగా ఉండి దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. ఇక కలుపు యాజమాన్యం విషయానికి వస్తే కంద నాటిన తర్వాత మొదటి దఫా తడి ఇచ్చిన వెంటనే తడిగా ఉన్న నేల మీద ఎకరాకు 2 లీటర్ల బిటాక్లో లేదంటే 1 లీటర్ పెండే మిథాలిన్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. 40-45 రోజుల తర్వాత పలుసగా మొలిచిన కలుపును కూలీలతో తీయించి వెంటనే తడిగా ఉన్న నేల మీద ముందుగా చల్లిన మోతాదుల్లో సగం ముందును 2వసారి పిచికారీ చేసి కలుపును అరికట్టుకోవచ్చు. అంతేకాకుండా వరిగడ్డితో కానీ అరటి వ్యర్థాలతో కానీ మల్చింగ్ చేయడం ద్వారా అలసందను వరుసల మధ్య చల్లడం వల్ల కానీ కలుపును సమర్థవంతంగా నివారించుకోవటమే కాకుండా దిగుబడి మరింత పెరుగుతుంది. కందను ఏకపంటగానే కాకుండా అరటి, కొబ్బరిలో అంతర పంటలుగా వేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అలాగే కందలో ఇతర కూరగాయలను, పసుపును అంతర పంటలుగా వేసి మంచి ఆదాయాన్ని పొందటానికి అవకాశం ఉంది. ఇక ధాతు లోప లక్షణాలు కనుక మనం చూసుకున్నట్లయితే ముందుగా ఇనుపు ధాతు లోపం. ఈ ఇనుపజాతి లోపం కందలో వర్షాభావ పరిస్థితుల్లో నీటి తొళ్లు సక్రమంగా ఇవ్వలేని పరిస్థితుల్లో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఆకులు పత్రహారిత కోల్పోయి తెలుపుగా మారతాయి. దీనివల్ల దుంప దిగుబడి తగ్గిపోతుంది. దీని నివారణ కోసం 1 లీటర్ నీటికి 5 గ్రాముల అన్నభేది, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి నీటి తొళ్లిస్తూ నీటి ఎద్దడి లేకుండా చూసినట్లయితే ఇనుము ధాతు లోపాన్ని నివారించుకోవచ్చు. ఇక జింక్ లోపం విషయానికి వస్తే ఆకుల్లో ఈరల మధ్య భాగం పసుపు రంగులోకి మారి క్రమేపీ ఆకు మొత్తం పండి ఎండిపోతుంది. ఈ లక్షణాలు గమనించగానే అక్కడ జింకు ధాతు లోపం ఉన్నట్టుగా రైతులు గమనించుకోవాలి. దీని నివారణ కోసం 1 లీటర్ నీటికి 3 గ్రాముల జింక్ సల్ఫేట్ను కలిపి వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక మెగ్నీషియం ధాతు లోపం అనేది వర్షాభావ పరిస్థితుల్లో ఆకుల మీద లేత పసుపు, ఆకుపచ్చ రంగులు మచ్చలు ఏర్పడి వైరస్ తెగులు లక్షణాలను పోలి ఉంటాయి. నివారణ కోసం లక్షణాలను జాగ్రత్తగా గమనించి మెగ్నీషియం సల్ఫేట్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ ధాతు లోపాలను సవరించుకోవటానికి వీలవుతుంది. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే కందలో ముఖ్యంగా కాండం కుళ్ళు, ఆకుమచ్చ తెగులు, మొజాయిక్ తెగుళ్ళు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. కాండం కుళ్ళు తెగులు సాధారణంగా పంట అన్ని దశల్లో ఆశిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బరువు నేలల్లో మురుగునీటి పారుదల సరిగ్గా లేని ప్రాంతాల్లో ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. మొదట కాండం మొదల దగ్గర లేత గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కుళ్ళు మొదలే క్రమేపీ మొక్క కుళ్ళు పడిపోతుంది. ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోవటం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఈ కాండం కుళ్ళు కంద పంటకు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తోంది. దీనివల్ల దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. నివారణ కోసం తెగులు సోకి ఎండిపోయిన మొక్కలను తీసి తగలబెట్టుకోవాలి. పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. తెగులు ఆశించిన మొక్క చుట్టూ ఉన్న మట్టిని కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి లేదంటే 1% బోర్డో మిశ్రమంతో తడిపి తెగులను అరికట్టుకోవచ్చు. మిగిలిన ఆరోగ్యవంతమైన మొక్కలకు కూడా కార్బన్ డీజిల్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసి ఈ తెగులు వ్యాప్తిని అరికట్టుకోవచ్చు. తప్పనిసరిగా పంట మార్పిడి అనేది చేసుకోవాలి. ట్రైకోడెర్మా విరుడి జీవ శిలీంద్ర నాశిని వేపపిండితో కలిపి భూమి తేమగా ఉన్నప్పుడు మొక్క మొదల దగ్గర వేయటం ద్వారా తెగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా కందలో సస్యరక్షణ చర్యలను రైతులు చేపట్టుకోవాలి.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో మంచినీటి చెరువుల్లో పెంచే చేపల్లో వచ్చే వ్యాధులు డాక్టర్ టి నీరజ గారితో పరిచయం వింటారు. తర్వాత జానపద గీతం, ఇంకా రైతు స్థాయిలో ట్రైకోగామా గుడ్డు పరాన్నజీవి ఉత్పత్తి, దీని గురించి వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఎనిమిది చిత్రగీతాలు. రాత్రి 8:00 అప్పుడు ఇప్పుడు కథానిక వింటారు. రచన డాక్టర్ జడా సుబ్బారావు గారు. ఎనిమిది 30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 9:30 చిత్రజగత్ పాత హిందీ చిత్రగీతాలు వింటారు. 10:00 నలచరిత్ర శ్రీమతి సత్యాంజనేయ భాగవతారిణి గారిచే హరికథా కాలక్షేపం వింటారు. ఇది హైదరాబాద్ కేంద్ర సమర్పణ ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. పాలక్కాడ్ శ్రీరామ్ రీటా పాడిన అత్తారింటికి దారేది చిత్రం నుంచి చిత్రగీతం వినండి. రామజోగయ్య శాస్త్రి రచన, దేవిశ్రీప్రసాద్ సంగీతం.

0: సినీ గీతం విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. భారత్ ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది రెండు దేశాల సంక్షేమానికే కాకుండా ప్రాంతీయ ప్రపంచ శాంతి స్థిరత్వానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈరోజు జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, భారత్ ఇండోనేషియాల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివని, ఇరుదేశాలు ఒకే రకమైన ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకం, భవిష్యత్తు పట్ల ఉమ్మడి దృక్పథం పంచుకుంటున్నాయని చెప్పారు.
1: मैं इस गर्म जोशी भरे स्वागत के लिए अपने मित्र प्रेसिडेंट प्रभवो का हृदय से आभार व्यक्त करता हूं. आज सुबह मुझे आदर के साथ इंडोनेशिया का सर्वोच्च सम्मान दिया गया है. ये सम्मान कोटि कोटि भारतवासियों का है, इंडोनेशिया के लोगों की भावनाओं का है.
0: भारत देशों अभिवृद्धि శాంతి స్థిరత్వం శ్రేయస్సును నమ్ముతుందని ప్రధానమంత్రి అన్నారు. ప్రాంతీయ భద్రతను దెబ్బతీసే ఏకపక్ష చర్యలు, అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ సమిష్టిగా పోరాడవలసిన అవసరం ఉందని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు గ్లోబల్ సౌత్ స్థిరత్వం గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
1: भारत इंडोनेशिया का स्ट्रेटेजिक ट्रस्ट इंडो पैसिफिक में स्टेबिलिटी का मजबूत आधार बनेगा. हमारी साझेदारी केवल दो देशों का संबंध नहीं है, यह इंडो पैसिफिक की स्टेबिलिटी, ग्लोबल साउथ की शक्ति और विश्व के शेयर्ड फ्यूचर में विश्वास का संकल्प है.
0: रक्षण, समुद्र भद्रता, वाणिज्य, డిజిటల్ సాంకేతికత, విద్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కీలక ఖనిజాల రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారం ఉండాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో పోటీతత్వం, వృద్ధిని పెంపొందించడానికి పరిశ్రమతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామితో కలిసి పరిశ్రమ భాగస్వాములతో అత్యంత ఫలప్రదమైన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా ఈరోజు పేర్కొన్నారు. ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఈ రంగం పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త అవకాశాలు అందుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్టు చెప్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. ఈ సందర్భంగా భారతదేశ పత్తి ఉత్పాదకత మిషన్ గురించి వారు ఉపరాష్టపతికి వివరించారు. భారతదేశ పత్తి పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ మిషన్ అవలంబిస్తున్న సమగ్ర విధానాన్ని ఉపరాష్టపతి అభినందించారు. ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి నిర్ణీత కాలపరిమితితో కూడిన ఆమోద విధానాల అవసరం ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు.

0: అలాగే ఎకరాకు పత్తి దిగుబడిని పెంచడానికి స్పష్టమైన కొలవగల లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇండోనేషియాలో విదేశీ క్యాంపస్ను స్థాపించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరుకు అనుమతి లభించడంతో భారత విద్యారంగానికి ఒక కొత్త అధ్యాయం జోడించబడిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ విదేశాల్లో క్యాంపస్ను ఏర్పాటు చేయడం అనేది భారతదేశ జ్ఞాన సంప్రదాయాలను, విద్యా విధానాన్ని ప్రపంచీకరించే దిశగా పడిన ఒక కీలకమైన ముందడుగని మంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా, ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అన్నారు. వచ్చే 4 ఏళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ది చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తారని వివరించారు.
1: ये 6,300 हेक्टर हरित रिच दिल्ली का फेफड़ा बनकर दिल्ली के पर्यावरण की सुरक्षा करेगी. 1 करोड़ से अधिक देसी पौधे, 35 लाख से ज्यादा बड़े बड़े वृक्ष के पौधे और 65 लाख अन्य झाड़ियां, बांस और औषधीय रोपे लगाने का काम होगा.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సంధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా అధికారులు పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు బహ్రెయిన్ ఉప ప్రధానమంత్రి ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై వారు చర్చించినట్టు సామాజిక మాధ్యమ పోస్టులో డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. అలాగే ప్రాంతీయ పరిస్థితులపై కూడా పరస్పరం అభిప్రాయాలు పంచుకుందామన్నారు. కేరళం రాష్ట్రంలో కీలక ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య చర్యల అమలు, వాటి పురోగతిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు కేరళం ఆరోగ్యశాఖ మంత్రి కె మురళీధరన్తో వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. వివిధ ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయడంలో కేరళ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జేపీ నడ్డా అభినందించారు. అలాగే కేరళ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి మద్దతుంటుందని హామీ ఇచ్చారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకపోవడంతో ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమన్ చేయాలని భావిస్తోంది. అంతకుముందు శనివారం మాంచెస్టర్లో జరిగిన 2వ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది. రాబోయే 3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు

0: నిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల T20 సిరీస్ లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో మంచినీటి చెరువుల్లో పెంచే చేపల్లో వచ్చే వ్యాధులు ఈ అంశం గురించి డాక్టర్ టి నీరజ గారితో పరిచయం వింటారు.
1: మన ఆంధ్రప్రదేశ్ చేపల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చేపల విషయానికి వచ్చినట్లయితే గనక వాటి సాగులో రైతులందరూ కూడా కొన్ని రకాల సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వాటి ఆరోగ్య విషయంలో, అంటే వాటికి పరాన్నజీవుల వల్ల కొన్ని రకాల వ్యాధులు సోకుతూ ఉంటాయి. అలాగే వాతావరణ ప్రభావం వల్ల కూడా కొన్ని రకాల వ్యాధులు సోకి వాటిలో ఎక్కువగా మరణాలు సంభవించడం, దాని ద్వారా రైతులు నష్టపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ టి నీరజ్ గారు ఉన్నారు. వీరు నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఉన్నటువంటి ఫిషరీ సైన్స్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అలాగే అక్కడ అధిపతిగా కూడా వీరున్నారు. వీరిని అడిగి మనం ఈ మంచి నీటిలో పెంచే రకరకాల చేపల్లో ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, వాటికి ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. నీరజ్ గారు నమస్కారం అండి.
2: నమస్తే మేడం.
1: ముఖ్యంగా ఇప్పుడు మనం చేపల విషయానికి వచ్చినట్లయితే చాలా రకాల చేపల్ని ఈ మంచినీటి చేపల చెరువుల్లో సాగు చేస్తూ ఉంటారు కదండి రైతులు. అసలు ముఖ్యంగా ఈ సాగు విస్తీర్ణం ఎలా ఉంది మన ప్రాంతాల్లో గనక చూసుకున్నట్లయితే? ముఖ్యంగా చేపల్లో వచ్చే వ్యాధులు ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు మనం?
2: ముఖ్యంగా ఈ మంచినీటిలో పెంచేటటువంటి అనేక రకాలైనటువంటి చేపలు ఉన్నప్పటికీ కూడా ప్రప్రధానంగా కార్పు చేపలైనటువంటి శీలావతి, బొచ్చ, అదేవిధంగా మోసు చేపలు ఎక్కువ విస్తీర్ణంలో పెంపకం చేపట్టబడుతూ ఉన్నాయండి. మన దేశంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి సాలీన 10 లక్షల టన్నుల కార్పు చేపలు ఉత్పత్తి అవుతూ అగ్రస్థానంలో నిలిచి ఉంది. ఈ వ్యాధుల విషయానికి వచ్చినట్లయితే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు సంభవించి రైతులు సగటున 20-40% వరకు ఆదాయాన్ని కోల్పోతూ ఉన్నారు. ఈ వ్యాధుల్లో ముఖ్యమైనటువంటి మనము వ్యాధికారక జీవులకు సంబంధించినటువంటి వ్యాధులు గాను, అదేవిధంగా వాతావరణంలో ఏర్పడిన లోటుపాట్లు వల్ల సంబంధించినటువంటి వ్యాధులు గాను చెప్పవచ్చు. ఈ వ్యాధికారక జీవుల వల్ల కలిగేటువంటి వ్యాధుల విషయాన్ని పరిశీలించినట్లయితే ముఖ్యంగా వీటిని 3 రకాలుగా వర్గీకరించవచ్చు.
1: ఏమిటండి
2: అవి? బ్యాక్టీరియాల వల్ల కలిగేటువంటి వ్యాధులు, పరాన్న జీవుల వల్ల కలిగేటటువంటి వ్యాధులు, అదేవిధంగా శిలీంధ్రాలు అంటే ఫంగస్ అంటారు, వీటి వల్ల కలిగేటువంటి వ్యాధులుగా మనం చెప్పుకోవచ్చు.
1: ముఖ్యంగా బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు అన్నారు కదండి, ఈ బ్యాక్టీరియా వల్ల ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది?
2: బ్యాక్టీరియాల వల్ల ఈ కార్పు చేపల్లో ఎక్కువగా మనకు ఎరుపు మచ్చ వ్యాధి, అదేవిధంగా తాటాకు తెగులు మరియు పొట్ట ఉబ్బు వ్యాధి అనే 3 రకాలైనటువంటి వ్యాధుల వల్ల చేపలు ఎక్కువగా మరణించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రప్రదంగా మనము ఎరుపు మచ్చ వ్యాధిని గురించి తెలుసుకుందాము. మంచినీటి చేపలైనటువంటి శీలావతి, బొచ్చ ఈ చేపలకు ఎక్కువగా తీవ్రతరంగా సోకేటటువంటి వ్యాధి. దీన్ని రెడ్ డిసీజ్ అని కూడా ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఈ వ్యాధి ఏడాది పొడవునా ఎక్కువ తక్కువ తీవ్రతలతో శీలావతి, కట్ల చేపలకు సోకుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ వ్యాధి ఏరోమోనాస్ హైడ్రోఫిలా అనే బ్యాక్టీరియా వల్ల వస్తూ ఉంటుంది. వ్యాధి సోకినటువంటి చేప శరీరము రక్తపు చెమరింపుతో ఎర్రబడటం అనేది ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణము. వ్యాధి సోకిన చేపల పేగులు, ఉదరకుహరంలో నీరు లాంటి ద్రవం చేరుతూ ఉండడాన్ని గమనించాలి మనం. పులుసుల కుదుళ్లలో కూడా నీరు చేరి

0: మనుషులు పైకి లేచి ఉండటాన్ని గమనించవచ్చు. వ్యాధి సోకిన చేపలు పూర్తిగా లేదా పాక్షికంగా మేత తినడం మానివేస్తాయి. ఈ వ్యాధి సోకినటువంటి చేపలను పరిశీలించినట్లయితే అంతర్గత అవయవాలైనటువంటి కాలేయము, మూత్రపిండము, గాలితిత్తి, బీజాశయాలు దెబ్బతిన్న కారణంగా రోజు వందల సంఖ్యలో చేపలు చనిపోతూ ఉంటాయి. ఈ వ్యాధికి చికిత్సగా 5% గాఢత కలిగినటువంటి బ్రోమిన్ ద్రావణాన్ని 1 మీటర్ నీటి లోతున్నటువంటి ఎకరం చెరువుకు 1 లీటర్ చొప్పున తగినంత నీటిలో కలుపుకొని చెరువంతా కళ్లాపు చిన్నట్లుగా పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా చేపల్లో ఈ రోగాన్ని చికిత్సగా మనము 10% గాఢత కలిగినటువంటి డాక్సిసైక్లిన్ అనే యాంటీబయాటిక్ను కానీ లేదంటే ఆక్సిటైట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ మందును కానీ 1 టన్ను చేపలకు ప్రతిరోజు 100 నుంచి 125 గ్రాములు చొప్పున మేతలో కలుపుకొని వరుసగా 5 రోజులు తినిపించాల్సి ఉంటుంది. నివారణ చర్యగా చెరువు అడుగున మురుగుడు లేకుండా తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నీటి గుణాలను ఎప్పటికప్పుడు పరీక్షించుకొని తగిన జాగ్రత్త వహించినట్లయితే ఈ వ్యాధి వచ్చేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి.
1: అలాగే ఇంకొకటి చెప్పారు కదండి, తాటాకు తెగులు అని చెప్పారు, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, దాని నివారణకి ఏం చేయాలి?
0: ఈ తాటాకు తెగులు అనేది కూడా ఎక్కువగా శీతాకాలంలో ఈ చేపలకు సోకుతూ ఉంటాయి. కార్పు చేపలకు ఈ వ్యాధి సోకినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే మొప్పలపై కణజాలం క్షీణించడం జరుగుతూ ఉంటుంది. ఈ తాటాకు తెగుల్నే మనం ఎక్కువగా బ్యాక్టీరియల్ గిల్ డిసీజ్ అని వ్యవహరిస్తూ ఉంటాము. ఫ్లావో బ్యాక్టీరియం బ్రాంకియోఫిల్లం అనే బ్యాక్టీరియా ఈ వ్యాధిని కలుగజేస్తుంది. శీలావతి లేదా రోహు అనే ఈ చేపలు ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి వీటి మరణాలకు ఎక్కువగా దోహదపడుతూ ఉంటుంది ఈ తాటాకు తెగులు అనే వ్యాధి. ఈ వ్యాధి సోకిన చేపల మొప్పల కణజాలం నశించి తెలుపు లేదా పసుపు రంగులో చారలు ఏర్పడడం అనేది ప్రధాన లక్షణం ఈ వ్యాధి లక్షణము. బాహ్య శరీరం సాధారణంగానే ఈ వ్యాధి సోకినప్పుడు నలుపెక్కడం గమనించవచ్చు. చికిత్స ప్రారంభించకపోతే ఆర్థిక నష్టం తీవ్రంగా ఉంటుంది ఈ వ్యాధి వల్ల. చికిత్సగా 5% గాఢత కలిగినటువంటి బ్రోమిన్ ద్రావణాన్ని 1 లీటర్ చొప్పున 1 మీటర్ లోతున్నటువంటి చెరువులో తగినంతటువంటి నీటిలో కలుపుకుని పిచికారి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనికి ముఖ్యంగా వాడేటువంటి యాంటీబయాటిక్ మందు సల్ఫామిథాక్సిసోల్ అనే మందును 100 నుండి 125 గ్రాముల చొప్పున రోజుకు 1 టన్ను చేపలకు మేతలో కలిపి వరుసగా 5 రోజులు తినిపించాల్సి ఉంటుంది. నివారణగా ఎరువుల వాడకాన్ని తాత్కాలికంగా ఆపివేయాలి. ముఖ్యంగా ఈ వ్యాధి శీతాకాలంలో వస్తూ ఉంటుంది కాబట్టి ఈ శీతాకాలంలో ఈ కోళ్ల ఎరువును కానీ పశువుల ఎరువును కానీ వాడినప్పుడు అవి చెరువు అడుగు భాగానికి చేరి కుళ్ళడం వల్ల ఈ వ్యాధికారక బ్యాక్టీరియాలు ఎక్కువగా అభివృద్ధి చెంది వ్యాధి కలిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎరువులను సాధ్యమైనంత వరకు శీతాకాలంలో వాడకుండా ఉండడం మంచిది. నీటి నాణ్యత కొరబడినటువంటి చెరువుల్లో కొంత నీటిని బయటకు పంపి తాజా నీటితో నింపుకుంటూ ఉండాలి. చేపలు తినకుండా మిగిల్చిన మేతను తిరిగి చెరువుల్లో పోయకుండా ఎప్పటికప్పుడు దాన్ని బయట పడవేయటము ఎంతైనా సమంజసమైన
1: శుభ్రంగా ఉంచుకోవాలి చెరువు
0: శుభ్రంగా, లేదంటే ఈ తినకుండా మిగిలిన మేత చెరువు అడుగు భాగాన్ని చేరి పులిసిపోవడము, తర్వాత కుళ్ళిపోవడము, తద్వారా ఈ బ్యాక్టీరియా వ్యాధి అనేది తీవ్రతరం అనేది అవకాశం ఉంటుంది.
1: ఇంకొకటి పొట్ట ఉబ్బు వ్యాధి అని కూడా చెప్పారు కదండి, మరి దీన్ని ఎలా తెలుసుకోవాలంటారు మనం?
0: ఈ పొట్ట ఉబ్బు వ్యాధి అనేది కూడా ముఖ్యంగా ఏరోమోనాస్ హైడ్రోఫిల్లా మరియు సూడోమోనాస్ అనే బ్యాక్టీరియాలు వ్యాధిని కలుగ చేస్తాయి. బొచ్చ మరియు శీలావతి చేపలకు అన్ని సైజుల్లోనూ ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకిన చేపల ఉదర కుహరంలోకి ఎక్కువ ద్రవం చేరి పొట్ట బాగా ఉబ్బిపోతుంది అన్నమాట. అందుకే దీన్ని పొట్ట ఉబ్బు వ్యాధి అంటాము. చేపను మనము కోసినప్పుడు దుర్వాసనతో కూడిన లేత పసుపు లేదా ఎరుపు రంగు ద్రవం బయటకు వస్తూ ఉండాలని గమనించవచ్చు. పేగులు కూడా ద్రవంతో నిండి ఉంటాయి. పేగులు పాయువు వాచి ఎర్రబడ్డాన్ని గమనించవచ్చు. కళ్ళు కూడా బాగా ఉబ్బి బయటకు రావడాన్ని మనము గమనించవచ్చు. పొలుసుల కుదుళ్లలో ద్రవం చేరి పొలుసులు పైకి లేచినట్లు ఉంటాయి. ఈ పొలుసులు నొక్కినప్పుడు ద్రవం పిచికారీలాగా చిమ్మబడ్డం కూడా గమనించవచ్చు. ఈ వ్యాధి తీవ్రతరమైనప్పుడు శరీరంపై లోతైన కురుపులు ఏర్పడి కండరాలు బయటకు కూడా కనిపించే అవకాశం ఉంది. చర్మంపై అంతా రక్తపు చమరింపు కనిపించడం కూడా గమనించవచ్చు. కళ్ళల్లో కూడా రక్తపు చమరింపు కనిపించవచ్చు. ఈ వ్యాధి సోకినప్పుడు రక్తం పూర్తిగా విషపూరితం అవుతుంది. అదేవిధంగా చేపల రెక్కలు కూడా ధ్వంసం అవడాన్ని కూడా గమనించవచ్చు. పాయువు నుండి రక్తము జిగురు కలిసినటువంటి మల పదార్థం కూడా బయటకు వస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు.
1: మరి దీనికి చికిత్స

0: ఏం చేయాలంటారు?
1: ఈ వ్యాధికి చికిత్సగా ముఖ్యంగా మనము యాంటీబయాటిక్ మందులైనటువంటి డాక్సిసైక్లిన్ లేదా క్లోరాటెట్రాసైక్లిన్ లేదా ఆక్సిటెట్రాసైక్లిన్ లేదా నియోమైసిన్ అనే ఏదైనా ఒక యాంటీబయాటిక్ మందును నిపుణులను సంప్రదించి ఎంపిక చేసిన వాటిని ప్రతి టన్ను చేపలకు 80 నుండి 100 గ్రాముల చొప్పున వరుసగా 5 నుండి 7 రోజుల పాటు వాడాలి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నీటిలో బ్యాక్టీరియా సాంద్రత తగ్గించడానికి నాణ్యమైనటువంటి వాటర్ శానిటైజర్, ముఖ్యంగా బ్రోమిన్ కానీ ఐడిన్ అనేటువంటి రసాయనిక పదార్థాలను చెరువుల్లో చల్లుకోవాలి. ఈ 5% గాఢత కలిగినటువంటి బ్రోమిన్ ద్రావణాన్ని 1 ఎకరా చెరువు విస్తీర్ణము 1 మీటర్ లోతున్నటువంటి చెరువుల్లో 1 లీటర్ చొప్పున మనం తగినంత చెరువు నీటిలో కలుపుకొని పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాధికి నివారణగా ఎరువుల వాడకాన్ని తాత్కాలికంగా ఆపివేయాల్సి ఉంటుంది. శీతాకాలంలో కోళ్ల ఎరువును ఇందాక చెప్పుకున్నట్టు వాడకుండా ఉండడం మంచిది. నీటి నాణ్యత లేని చెరువుల్లో కొంత నీటిని బయటకు పంపి తాజా నీటితో నింపుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చేపలు తినకుండా మిగిల్చిన మేతను చెరువులో పోయకుండా బయట పడవేయాల్సిన అవసరం ఉంది.
0: ఇవన్నీ కూడా బ్యాక్టీరియా వల్ల చేపల్లో వచ్చే వ్యాధులు కదా?
1: అవునండి.
0: అలాగే పరాన్నజీవుల వల్ల కూడా చేపల్లో కొన్ని రకాల వ్యాధులు వస్తూ ఉంటాయని చెప్పారు కదా, ఈ పరాన్నజీవుల వల్ల ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది?
1: పరాన్నజీవులు ముఖ్యంగా మనము చేప పేను, మొప్ప పురుగు, సింగుపూత వ్యాధులుగా చెప్పుకోవచ్చు. ఈ 3 రకాలైనటువంటి పరాన్నజీవ వ్యాధులు రోహు చేపలతో పాటు బొచ్చ చేపల్లో కూడా కనబడుతూ ఉంటుంది. ప్రప్రథమంగా మనము చేప పేను వ్యాధి గురించి పరిశీలించినట్లయితే ఈ వ్యాధి ఆర్గులస్ అనే పరాన్నజీవి వల్ల కలుగుతుంది. మంచినీటి చేపల రైతులు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్య సమస్యల్లో ఇది ప్రధానమైన వ్యాధిగా చెప్పాలి. ఈ పరాన్నజీవి 2 నుంచి 5 మిల్లీమీటర్ల సైజులో గోళాకారంలో ఉండి మన కంటికి కనబడుతూ ఉంటుంది. చేప శరీరంపై పాకుతూ ఉండటాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈ పరాన్నజీవి తన పదునైనటువంటి దవడలతో ఈ జీవి చేప చర్మపు కణజాలాన్ని కొరికి తినడం వల్ల ఈ ప్రదేశాల్లో లోతైన పుళ్ళు ఏర్పడేదానికి అవకాశం ఉంది. చేప శరీరంపై ఈ వ్యాధి సోకినప్పుడు జిగురు విపరీతంగా స్రవించడాన్ని గమనిస్తాము. పరాన్నజీవిని వదిలించుకునే క్రమంలో నీటి ఉపరితలం వద్ద తోకతో చట్మ అనే శబ్దం చేస్తూ చేపలు దుముకుతూ ఉంటాయి. చేప శరీరము క్రమేణా ఈ వ్యాధి సోకినప్పుడు నల్లబడి మేత సరిగా తినక నీరసించిపోవడాన్ని మనము గమనించవచ్చు. ఈ వ్యాధికి చికిత్సగా మనము 1.25% గాఢత కలిగినటువంటి డెల్టా మెత్రిన్ ద్రావణాన్ని 1 ఎకరం నీటి విస్తీర్ణము 1 మీటర్ లోతున్న చెరువులో 80 నుండి 125 మిల్లీలీటర్లు లేదా 76% ఘాటత కలిగినటువంటి డైక్లోరోవాస్ ద్రావణాన్ని 500 నుంచి 700 మిల్లీమీటర్ల చొప్పున తగినంత చెరువు నీటిలో కలుపుకొని చెరువంతా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ చేప పేను చనిపోయేదానికి ఆస్కారం ఉంది. చేప పేను సాధారణంగా తన గుడ్లను మేత సంచులు, తర్వాత నీటిలో ఉండేటటువంటి కర్రలు, నీటిపై తేలియాడే నీటి మొక్కలు, కలుపు మొక్కలపై పెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ గుడ్లను మనం చంపివేసినట్లయితే గుడ్ల లోపల ఉండేటువంటి ఎంబ్రియోని ఈ వ్యాధి తర్వాత దశలో కలగకుండా మనం నివారించేదానికి అవకాశం ఉంది. నివారణగా నీటిలోని వ్యాపించినటువంటి గడ్డి, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు కత్తిరించి వేస్తూ ఉండాలి. మేత సంచులు, కర్రలు 2 జట్లుగా ఉంచుకొని 1 జట్టు వాడుతున్నప్పుడు రెండో జట్టును సూర్యరశ్మికి ఎండబెట్టినట్లయితే ఈ గుడ్లలో ఉన్నటువంటి ఎంబ్రియోలు చనిపోయి మనకు వ్యాధి తర్వాత మనకు వ్యాపించకుండా ఉండేదానికి అవకాశం ఉంది.
0: అలాగే ఇంకొకటి మొప్ప పురుగు వ్యాధి అన్నారు, మరి దీని లక్షణాలు ఎలా ఉండేది వచ్చినప్పుడు?
1: ఈ మొప్ప పురుగు వ్యాధి అనేది ముఖ్యంగా డాక్టైలోగైరస్ మరియు పారాడాక్టైలోగైరస్ అనే పరాన్నజీవుల వల్ల ఈ శీలావతి మరియు బొచ్చ చేపల్లో సంభవిస్తూ ఉంటుంది. ఈ పరాన్నజీవులు చేప మొప్పలపై తమ కొక్కెముల వంటి నిర్మాణములతో అంటుకుని ఉండి మొప్పల సున్నిత కణజాలాన్ని తినివేయడం వల్ల మొప్పల కణజాలం క్షీణించి చేపలు గాలి పీల్చుకొనలేక అధిక సంఖ్యలో చనిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఆ పరాన్నజీవులు ఆవహించిన చెరువులలో ప్రాణవాయువు లోటు ఏర్పడినప్పుడు చేపలు అధిక సంఖ్యలో చనిపోవడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈ వ్యాధి శీతాకాలంలో ఉధృతంగా సోకుతూ ఉంటుంది. ఈ వ్యాధి శీలావతి చేపలకు సోకినప్పుడు చికిత్సగా 76% ఘాటత కలిగినటువంటి డైక్లోరోవాస్ ద్రావణాన్ని 1 ఎకరా విస్తీర్ణం కలిగి 1 మీటర్ లోతున్న చెరువుకి 500 మిల్లీలీటర్ల చొప్పున చెరువంతా కలిసేలా తగినంత నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. అదేవిధంగా బొచ్చ చేపలకు ఈ వ్యాధి సోకినట్లయితే 1.25% ఘాటత కలిగినటువంటి డెల్టా మెథ్రిన్ ద్రావణాన్ని 1 మీటర్ లోతు

0: ఎకరం విస్తీర్ణం కలిగిన చెరువుకు 100 నుండి 125 మిల్లీలీటర్ల చొప్పున మనము తగినంత వంటి నీటిలో కలుపుకొని పిచికారీ చేయాల్సి వలసి ఉంటుంది. ఈ వ్యాధికి నివారణ చర్యగా పంటకు పంటకు మధ్య చెరువులను తప్పనిసరిగా ఎండగట్టి దుక్కి దున్ని చదును చేసిన తర్వాత పంటను వేసుకున్నట్లయితే వ్యాధి తీవ్రత తగ్గేటటువంటి అవకాశం ఉంది. వ్యాధి తీవ్రంగా సోకే శీతాకాలంలో మనం సేంద్రీయ ఎరువులను వాడకుండా ఉండడం ఎంతైనా మంచిది.
1: అలాగే ఇంకొకటి శంఖుపూత వ్యాధి అన్నారు కదా, అది ఎలా వ్యాపిస్తుంది అంటారు?
0: ఈ శంఖుపూత వ్యాధి అనేది ముక్సోబోలస్ అనే ప్రజాతికి చెందినటువంటి ప్రోటోజోవన్ పరాన్నజీవుల వల్ల కూడా ఈ వ్యాధి ఎక్కువగా చేపల్లో మనం గమనించవచ్చు. ముఖ్యంగా బొచ్చ చేప పిల్లల్లో శీతాకాలంలో ఈ వ్యాధి ఉధృతి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఈ వ్యాధి గ్రస్తమైనటువంటి చేప పిల్లల మొప్పలపై తెలుపు తిత్తులు వంటి సగ్గుబియ్యం పరిమాణంలో ఉన్నటువంటి తిత్తులు ఏర్పడతాయి. స్వల్ప సంఖ్యలో ఈ తిత్తులు ఏర్పడితే చేపలకు అంత ప్రమాదం ఉండదు. అయితే వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు మొప్పంతా కూడా ఈ తిత్తులతో నిండిపోయి ప్రాణవాయువును చేపలు తీసుకొనలేక ఆహారం తినడం తగ్గిపోయి చేపలు చిక్కిపోవడము తర్వాత చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆక్సిజన్ లోటు ఏర్పడిన సందర్భాల్లో వ్యాధిగ్రస్త చేపలు భారీ సంఖ్యలో చనిపోవడాన్ని మనం గమనించవచ్చు. ఈ వ్యాధికి చికిత్సగా మనము ఉప్పు వాడుకోవాల్సి ఉంటుంది. ఈ ఉప్పును 100 కిలోల పరిమాణంలో 1 మీటరు లోతున్నటువంటి చెరువులో, ఎకరా విస్తీర్ణం ఉన్నటువంటి చెరువుల్లో ద్రావణంగా తయారు చేసుకుని చెరువంతా చల్లుకోవాల్సి ఉంటుంది. ఉప్పుకు ఏమవుతాయంటే ఈ తిత్తుల్లో ఉన్నటువంటి స్పోర్లు చనిపోవడం జరుగుతుంది. అలాగే ప్రతి మేత మూటపై కూడా మనం 2 కిలోల ఉప్పు సంచిని ప్రతిరోజు కట్టుకున్నట్లయితే చేపలు మేతను తినడానికి వచ్చిన సందర్భాల్లో కరిగినటువంటి ఉప్పు ఈ మొప్పల్లో ఉన్నటువంటి తిత్తులపై తన ప్రభావాన్ని చూపడం వల్ల కూడా ఈ ముక్సోబోలస్ స్పోర్లు చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ముక్సోబోలస్ పరాన్నజీవులు స్పోరులు చెరువు అడుగు భాగాన్ని నిల్వ ఉంటాయి కాబట్టి నివారణగా చేపల పట్టుబడి తర్వాత చెరువును పూర్తిగా ఎండగట్టి తర్వాత పంటను ప్రారంభించాల్సిన అవసరం ఉంది.
1: ఇంకొకటి శిలీంధ్రాల వల్ల కూడా కొన్ని రకాల వ్యాధులు వస్తాయన్నారు కదా, అంటే ఫంగస్ వల్ల ఎటువంటి వ్యాధులు వస్తాయండి?
0: ఈ శిలీంధ్రాల వల్ల ముఖ్యంగా మనకు మంచినీటి చేపలకు 2 రకాలైనటువంటి వ్యాధులు సోకుతూ ఉంటాయి.
1: ఏమేంటి?
0: వాటిలో ప్రధానమైనది కురుపుల వ్యాధి మరియు బూజు తగులుగా చెప్పుకోవచ్చు. ఈ కురుపుల వ్యాధిని మనం పరిశీలించినట్లయితే ఇది అఫానోమైసిస్ ఇన్వేడెన్స్ అనే శిలీంధ్రం వల్ల ఈ వ్యాధి సంభవిస్తూ ఉంటుంది. ఈ వ్యాధిని ఎక్కువగా ఎపిజోటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్ అని ప్రాచుర్యంలో ఉంది. ఈ వ్యాధితో పాటు బాహ్య పరాన్నజీవులు ద్వితీయంగా వ్యాధిని కలిగించినప్పుడు కురుపుల వ్యాధి తీవ్రతరమై చేపలు అధిక సంఖ్యలో చనిపోవడాన్ని మనం గమనిస్తూ ఉంటాము. ఈ వ్యాధి చలికాలంలో ఉధృతంగా వ్యాపించి పంట కాలువలు గ్రామీణ చెరువుల్లోని అన్ని రకాల మంచినీటి చేపలకు సోకి అధికంగా చేపల మరణాలను మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. నీటిని పెంపక చెరువుల్లోకి తోడుకోవడం వల్ల బొచ్చ మరియు రాగండి చేపలకు కూడా వ్యాధి సోకి చనిపోవడాన్ని మనం గమనించవచ్చు. వ్యాధి సోకిన తొలి దశలో చేప శరీరము, తల, తోక భాగాల్లో అక్కడక్కడ బూడిద రంగు మచ్చలు ఏర్పడడాన్ని గమనించాలి. మచ్చలు ఏర్పడిన ప్రాంతాలలో పొలుసులు ఊడిపోయి చర్మము ఉబ్బి చిన్న కురుపులు ఏర్పడతాయి. క్రమంగా కురుపులు పెద్దవై కండరాలు కుళ్ళి కురుపులపై దూది తంతువులు వంటి ఈ శిలీంధ్రాలు అంటే ఫంగస్ పెరగడాన్ని గమనించవచ్చు. మనం చేపల ఉదరంలో పసుపు రంగు ద్రవం చేరి పొట్ట కూడా ఉబ్బడాన్ని గమనించవచ్చు. అంతర్గత అవయవాలులో ఉన్నటువంటి కణజాలం నశించి వాటిపై తెల్లని మచ్చలు ఏర్పడడం కూడా మనం గమనించాలి. ఫంగస్ విడుదల చేసే విష పదార్థాల వల్ల చేప శరీరం విషపూరితమై చనిపోతూ ఉంటాయి చేపలు. చికిత్సగా మీటర్ లోతున్నటువంటి ఎకరం చెరువులో 1 నుండి 1.5 కిలోల కాపర్ సల్ఫేట్ అంటే మైలుతుత్తం పౌడర్ను ప్లాస్టిక్ పాత్రల్లో వేసి నీటిలో కరిగించి ఆ ద్రావణాన్ని చెరువంతా చల్లుకున్నట్లయితే ఈ వ్యాధి నుంచి మనం కొంత బయటపడేదానికి అవకాశం ఉంది. నివారణగా ఎరువుల వాడకాన్ని అంటే ముఖ్యంగా సేంద్రీయ ఎరువులు కానీ రసాయనిక ఎరువుల వాడకాన్ని కానీ ఈ సమయంలో నిలిపివేయాల్సిన అవసరం ఉంది. చెరువుల్లో నీటి నాణ్యత తగ్గినప్పుడు తాజా నీటితో మార్పిడి చేసుకోవడం కూడా అవసరము. చెరువులోని పిహెచ్ స్థాయిని బట్టి ఎకరానికి 50 నుండి 100 కిలోల అగ్రికల్చరల్ సున్నాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి చెరువంతా చల్లుకున్నట్లయితే ఈ వ్యాధికి నివారణగా మనకు ఉపయోగపడుతుంది. వ్యాధి సోకి చనిపోతున్న చేపలను ఎప్పటికప్పుడు తొలగించి దూరంగా గోతులను తీసి పూడ్చివేయాల్సిన అవసరం ఉంది. వ్యాధి సోకిన చెరువులు మేత మోతాదు తగ్గించాలి. అదేవిధంగా తినకుండా మిగిలిపోయిన మేతను చెరువు బయట పడవేయాల్సిన అవసరం ఉంది.
1: అంటే చెరువులో ఉంచేయకుండా బయట పారిపోస్తూ ఉండాలి.
0: అవునండి.
1: ఇంకొకటి బూజు వ్యాధి అన్నారు కదండి, ఈ బూజు వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, అది ఎలా సోకుతుంది?
0: ఈ బూజు తెగులు ముఖ్యంగా ఈ సాప్రోలెగ్నియా అనే ప్రజాతికి చెందినటువంటి ఫంగస్ వల్ల చేపల్లో ఈ వ్యాధి కలగడం మనం గమనించవచ్చు. శీలావతి, కట్ల జాతి చేపలకు అవి పెద్ద సైజులు మరియు చిన్న పిల్లలకు కూడా సోకడాన్ని మనం గమనించవచ్చు. వ్యాధి సోకిన చేపల నోరు, కళ్ళు మరియు మిగతా శరీరంపై తెలుపు లేదా గోధుమ రంగులలో తంతువులు సమూహంగా గుబురుగా పెరిగి దూదిలాగా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ తంతువుల్ని మనము సూక్ష్మదర్శనంలో చూస్తే పొడవైన తాడు వంటి తంతువులు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఇతర రకాల వ్యాధుల వలన గాయాలు ఏర్పడినప్పుడు వాటిపై ద్వితీయంగా ఈ ఫంగస్ వృద్ధి చెందడాన్ని మనం గమనించాలి. వ్యాధి తీవ్రతరమైనప్పుడు ఫంగస్ తంతువులు పొలుసులు చర్మాన్ని ధ్వంసం చేసి కండరాల్లోనికి, ఇతర అంతర్గత అవయవాల్లోనికి కూడా వ్యాపించడాన్ని మనము గమనించాలి. ఈ వ్యాధి సోకినప్పుడు పొలుసులు ఊడిపోవడము, తర్వాత కంటిపై కూడా ఈ ఫంగస్ పెరిగినప్పుడు చేప గుడ్డి దవ్వడం కూడా మనం గమనించవచ్చు. సాప్రోలగ్నియా ఫంగస్ ప్రధానంగా శరీరం పైన సోకుతుంది కాబట్టి, కానీ ఒక్కొక్క సందర్భంలో మొప్పలకు కూడా ఈ తంతువులు ఆవహించి ఈ శ్వాస తీసుకునే విధానంలో కూడా ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చెరువుల అడుగున సేంద్రియ పదార్థం ఎక్కువగా పేరుకొని కుళ్ళి ఆమ్ల వాతావరణం ఏర్పడినప్పుడు చేపలకు ఈ బూజు తెగులు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: మరి దీనికి ఏం చేయాలండి చికిత్స?
0: ఈ వ్యాధి సోకినప్పుడు చికిత్సగా ఎకరం నీటి విస్తీర్ణం కలిగి మీటర్ లోతున్నటువంటి చేపల చెరువుల్లో కాపర్ సల్ఫేట్ పొడిని 1 నుంచి 1.5 కిలోల ని ప్లాస్టిక్ టబ్బుల్లో నీటిలో కరిగించుకొని చెరువంతా పిచికారి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సేంద్రియ ఎరువులు, తర్వాత రసాయనిక ఎరువులను మనం వాడకాన్ని తగ్గించుకోవాలి. మితిమీరి ఆహారాన్ని కూడా వాడడము అనేది చేయడం మంచిది కాదు. కాపర్ సల్ఫేట్ మందును మనం వాడేటప్పుడు ముఖ్యమైన సూచన ఒకటి ఉంది రైతులకు. దీన్ని మనము పడవల్లో, అంటే ఇనుప పడవల్లో ఎక్కువ కలిపేసుకొని దాన్ని చెరువులోకి తీసుకొని పిచికారి చేస్తూ ఉంటారు. అలా చేయడం సరైన పద్ధతి కాదు. ఎందువల్లంటే ఈ కాపర్ సల్ఫేట్ను ఇనుప పడవల్లో వాడినప్పుడు ఏమవుతుందంటే అది ఇనుముతో రియాక్షన్ జరిపి ఇది విష పదార్థంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేవలం ప్లాస్టిక్ టబ్బులు మాత్రమే వాడాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా కాపర్ సల్ఫేట్ చెరువుల్లో వాడినప్పుడు ఈ ప్లాంక్టన్ అనేది కూడా చనిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి అవసరాన్ని బట్టి మనం తాజా నీటితో ఆ చెరువు నీటిని మార్పిడి చేయాల్సిన అవసరం ఉంది.
1: కాబట్టి నీరజ్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ చేపల చెరువుల యాజమాన్య విషయంలో ఈ వ్యాధులకి ప్రముఖమైన పాత్ర ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ముఖ్యంగా అసలు వాళ్ళ చెరువుల్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. అసలు ఆ చేపలు ఎలా ఉన్నాయి, ఆరోగ్యకరంగా ఉన్నాయా, లేదా ఏదైనా వ్యాధులతో బాధపడుతున్నాయా. ఒకవేళ వ్యాధులతో బాధపడుతుంటే అది ఎటువంటి వ్యాధి, అది దేనివల్ల వచ్చిందని చెప్పి వెంటనే మీరు చెప్పినట్టుగా నివారణ చర్యలు అనేవి తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉంది. కాలయాపన గనక జరిగినట్లయితే ఎక్కువ మరణాలు సంభవించి రైతుకు ఆర్థికంగా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నివారణ చర్యల్ని వాళ్ళు చూసిన వెంటనే, లక్షణాలని గమనించిన వెంటనే మొదలుపెట్టి మీరు చెప్పిన యాజమాన్య పద్ధతులన్నీ కానీ పాటించినట్లయితే ఈ చేపల చెరువుల వల్ల కూడా రైతులు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందంటారు.
0: అవునండి.
1: నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మంచినీటి చెరువుల్లో పెంచే చేపల్లో వచ్చే వ్యాధులు, ఈ అంశం గురించి డాక్టర్ టి నీరజ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: రైతు స్థాయిలో ట్రైకోగ్రామ గుడ్డు పరాన్నజీవిని ఏ విధంగా ఉత్పత్తి చేసుకోవాలో తెలుసుకుందాం. పంట పొలాల్లోని చీడపురుగులను సహజంగా ప్రకృతిలో లభ్యమయ్యే మేలు చేసే కీటకాల ద్వారానే కాకుండా అటువంటి పరాన్నజీవులను కృత్రిమంగా ప్రయోగశాలలో అభివృద్ధి చేసి పంట పొలాల్లో వదిలితే అవి హాని చేసే పురుగులను ఆశించి నాశనం చేస్తాయి. ప్రయోగశాలల్లో వృద్ధి చేయటానికి అనువైన పరాన్నజీవుల్లో ముఖ్యమైనది ట్రైకోగ్రామ. ఈ పరాన్నజీవి చీడ పురుగును గుడ్డు దశలోనే నాశనం చేసి గొంగళ పురుగు దశకు చేరకుండా చేస్తుంది. దీనివల్ల సస్యరక్షణకు అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రైకోగ్రామ పరాన్నజీవులను పెంచుకునే విధానం ఎలాగో తెలుసుకుందాం. ట్రైకోగ్రామ గుడ్డు పరాన్నజీవి ఉత్పత్తికి ముఖ్యంగా బియ్యపు పురుగు గుడ్ల ఉత్పత్తి అవసరమవుతుంది. ఎందుకంటే ఇవి పరాన్నజీవికి ప్రయోగశాలలో ఆహార మాధ్యమంగా ఉపయోగపడతాయి. మంచి నాణ్యత కలిగి జొన్న లేదా మొక్కజొన్నలను బాగా ఎండిన తర్వాత ఒక గింజ 4 ముక్కలు అయ్యేటట్లుగా మిల్లు పట్టించి 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఓవెన్లో వేడి చేయాలి. చెక్క పెట్టెల్లో కానీ గాజు జారల్లో కానీ పిండిని వేయాలి. 25 కిలోల పిండిలో 0.5 సీసీల బియ్యపు పురుగు గుడ్లను వేసి, అంటే సుమారు 10,000 గుడ్లను వేసి పల్చటి గుడ్డను మూతవేయాలి. పెట్టెల నుండి 45 రోజుల తర్వాత నుండి బియ్యపు పురుగు రెక్కల పురుగులు బయటకు వస్తాయి. ఈ రకంగా 90 రోజుల వరకు రెక్కల పురుగులు వస్తాయి. ప్రతిరోజు ఉదయం ఈ రెక్కల పురుగులను పట్టుకొని గుడ్లు పెట్టడానికి అనువుగా జల్లెడ అమర్చిన గరాటులో వేయాలి. రెక్కల పురుగుల గుడ్లను శుభ్రపరిచి వాటిలో కొన్నింటిని ట్రైకోగ్రామ పరాన్నజీవులు పెంచడానికి, మరికొన్నింటిని బియ్యపు పురుగుల పెంపకానికి ఉపయోగించుకుంటూ ఉండాలి. ఇలా ఉత్పత్తి చేసిన బియ్యపు పురుగు గుడ్లను మందమైన కార్డులపై బంకను పూసి చల్లి అతికించాలి. కార్డులను అల్ట్రావైలెట్ ఛాంబర్లో 45 నిమిషాల పాటు ఉంచి స్టెరిలైజ్ చేయాలి. తర్వాత ఇటువంటి కార్డులున్న గాజు గొట్టంలోకి ట్రైకోగ్రామ పరాన్నజీవులను వదిలి దూది బిరడాతో మూసుకోవాలి. పరాన్నజీవులకు ఆహారంగా తేనెను గాజు కాగితం మీద చిన్న చిన్న బొట్లుగా ఉంచాలి. ఒకరోజు తర్వాత గుడ్లున్న కార్డును తీసి వేరొక గాజు గొట్టంలో ఉంచి దూది బిరడాతో మూసుకోవాలి. 4వ రోజుకు బియ్యపురుగు గుడ్లు నలుపు రంగుకు మారిపోతాయి. వీటిని ట్రైకో కార్డులు అంటారు. 8 నుండి 9 రోజుల్లో ఈ ట్రైకో కార్డుల నుండి పరాన్నజీవులు బయటకు వస్తాయి. ఇలా ఉత్పత్తి చేసిన ట్రైకో కార్డులను ఒకరోజు ముందుగా, అంటే 7వ రోజున చిన్న చిన్న ముక్కలుగా చేసి పొలంలో అక్కడక్కడ ఒక అడుగు భాగాన పిన్ చేయాలి. ఈ పరాన్నజీవులను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో అమర్చుకోవాలి. ఇలా అమర్చిన 15 రోజుల వరకు పురుగు మందులను పొలంలో పిచికారీ చేయకూడదు. కాబట్టి రైతులు తమ స్థాయిలోనే ఈ ట్రైకోగ్రామ గుడ్డు పరాన్నజీవిని ఉత్పత్తి చేసుకోవచ్చు.
0: మీరింతవరకు రైతు స్థాయిలో ట్రైకోగ్రామ గుడ్డు పరాన్నజీవి ఉత్పత్తి చేసే విధానం గురించి విన్నారు.

0: సమయం 7:45. వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు పాల్గొంటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: మహోన్నతమైన సంస్కృతికి, ప్రకృతి ఆరాధనకు నిలయం మన భారతదేశం. 2047 నాటికి భారత్ను సర్వతోముఖాభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సుదీర్ఘ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు, సంస్కరణలు చేపడుతోంది. ఆర్థిక పురోగతి, పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతిక విప్లవాలతో పాటు పర్యావరణ సమతుల్యత, స్వచ్ఛమైన గాలి, సమృద్ధిగా కురిసే వర్షాలు, పచ్చని ప్రకృతితో వికసించే సుఖశాంతుల హరిత భారతాన్ని ఆవిష్కరించడమే భారత ప్రభుత్వ ధ్యేయం. అందుకే ప్రతి ఏటా 1 జూలై నుంచి 7 వరకు ప్రత్యేకంగా వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన దేశ భవిష్యత్తును పచ్చదనంతో నింపే ఒక పవిత్ర యజ్ఞం. ఛాయా మావహంతి కుర్వంతి చాన్యం తపంతి స్వయం, ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషాయివ. వృక్షాలు తాము ఎండతాపాన్ని భరిస్తూ ఇతరులకు మాత్రం చల్లని నీడనిస్తాయి. ఇతరుల ఆకలి తీర్చడానికి మధురమైన ఫలాలను అందించే చెట్లు స్వార్థంలేని సత్పురుషుల వంటివి అని దీని అర్థం. ప్రస్తుత ఆధునిక కాలంలో భూతాపం, అకాల వర్షాలు, తుఫానులు, కాలుష్యం వంటి సవాళ్లు మానవాళి మనుగడను ప్రశ్నిస్తున్నాయి. వీటిని అధిగమించాలంటే మన వనాలను మనం తప్పక కాపాడుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాలకు అడవులు రక్షణ కవచం లాంటివి. అడవుల పెంపకం అనేది కేవలం చెట్లను నాటడం మాత్రమే కాదు, అది రాబోయే తరాల మనుగడకు పునాది వేయడం. వికసిత్ భారత్ హరిత లక్ష్యాలను సాధించడంలో, ఈ వన మహోత్సవాన్ని విజయవంతం చేయడంలో జిల్లా అటవీ శాఖ క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. జిల్లా అటవీ శాఖాధికారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల క్షేత్రస్థాయి అమలుతో పాటు వన మహోత్సవ వారోత్సవాల్లో భాగంగా సమగ్ర ప్రణాళికతో మొక్కల పంపిణీ, ఇతర ముఖ్య కార్యక్రమాలు జరుగుతాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు, పాఠశాలలకు, పంచాయతీలకు ఉచితంగా నాణ్యమైన దేశవాళీ మొక్కలను సరఫరా చేయడం, గ్రామాల్లోని వన సంరక్షణ సమితులకు శిక్షణ ఇచ్చి అడవుల రక్షణలో స్థానిక గిరిజనులను, ప్రజలను భాగస్వామ్యం చేయడం, జియో ట్యాగింగ్ ద్వారా నాటిన ప్రతి మొక్క మనుగడను ట్రాక్ చేయడం, ఇటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంటోంది. వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తిని అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణకై అనేక పథకాలు, చర్యలు చేపడుతోంది. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు గారి ద్వారా.
3: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణమే లక్ష్యంగా 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ ప్రాంత విస్తీర్ణాన్ని 50% వరకు సాధించాలని నిర్దేశించడం జరిగింది. తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ గౌరవ అటవీ శాఖ మంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలను, రాష్ట్ర ప్రాయోజిత పథకాలను నిర్వహించడం జరుగుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు గాను 2030 నాటికి 37% వరకు అటవీ ప్రాంతము మరియు చెట్లు పెరిగే ప్రాంతం రెండు కలిపి గ్రీన్ కవర్ అంటాము. ఈ గ్రీన్ కవర్ ని 37% కు 2030 నాటికల్లా సాధించాలని లక్ష్యాన్ని అటవీ శాఖకు నిర్దేశించడం జరిగింది. ఈ లక్ష్య సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కేంద్ర ప్రాయోజిత పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పెద్ద ఎత్తున చేపడుతూ అటవీ మరియు వన్యప్రాణి సంరక్షణకు కృషి చేస్తుంది. కేంద్ర ప్రాయోజిత పథకాలలో ప్రధానంగా చెప్పవలసింది

నగర వన యోజన. ఈ నగర వన యోజన ప్రధాన లక్ష్యము నగర ప్రాంతాల్లో అంటే అర్బన్ స్పేసెస్ లో గ్రీన్ లంగ్ స్పేసెస్ ను తయారు చేయడం, అంటే నగరాల్లో వనాలను ఏర్పాటు చేయడము, ఆ వనాల్లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నగర ప్రాంత ప్రజలకు వినోదంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పెంపొందించడం అనేది ప్రధాన ఉద్దేశం. తదనుగుణంగా అనేక జిల్లాల్లో అదేవిధంగా అర్బన్ లోకల్ బాడీస్ లో నగర వనాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త నగర వనాలు కూడా ఏర్పాటు చేసేదానికి ప్రపోజల్స్ ను పంపించడం జరిగింది. తర్వాత పథకం మిస్తి. ఇది సువిశాలమైన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీర ప్రాంతము, అంటే దాదాపు 900 కిలోమీటర్ల పైగా తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మడాడవులను సంరక్షించడము, అదేవిధంగా పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ చేపట్టడంతో పాటు తీర ప్రాంత ప్రజలకు తుఫాను నుంచి రక్షణ కూడా కల్పించడం దీని ప్రధాన ఉద్దేశము. ఈ దిశగానే గౌరవ అటవీ శాఖ మంత్రి గ్రేట్ గ్రీన్ వాల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ విధంగా అయితే చైనాలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉందో అదే విధంగా తీర ప్రాంతానికి సమాంతరంగా మడాడవులను పెంపొందించడం ద్వారా మనకు ఒక గ్రీన్ వాల్ ను సాధించాలని చెప్పని నిర్దేశించడం జరిగింది. తదనుగుణంగా అటవీ శాఖ ఉన్నటువంటి మడాడవులను పరిరక్షించడం, అదే విధంగా మడాడవుల నర్సరీలను ఏర్పాటు చేయడం ద్వారా గ్రేట్ గ్రీన్ వాల్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. తర్వాత కేంద్ర ప్రయోజిత పథకంలో చెప్పుకోవాల్సింది గ్రీన్ క్లైమేట్ ఫండ్. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ను గుర్తించి అక్కడ వనీకరణ కార్యక్రమాలు అనేది చేపట్టడం ద్వారా అటవీ విస్తరణను కూడా పెంపొందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర అటవీ శాఖ కూడా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇక ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది కేంద్ర ప్రయోజిత పథకము. ఏనుగులు విరివిగా సంచరించే రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ ఏనుగుల యొక్క పరిరక్షణ దిశగా చేపట్టే కార్యక్రమాలు, అదేవిధంగా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, మనిషి మరియు ఏనుగులు వీటి మధ్య సంఘర్షణను నివారించే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. టైమ్లీ కంపెన్సేషన్ పే చేయడము, అదేవిధంగా ఏనుగులకు అడవుల్లో నీరు మరియు ఫాడర్ యొక్క అవసరాలను తీర్చడం ద్వారా అవి విలేజెస్లోకి రాకుండా నిరోధించడము, మ్యాన్ ఎనిమల్ కో ఎగ్జిస్టెన్స్ ను పెంపొందించేందుకు గాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక ప్రాజెక్ట్ టైగర్ ను రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్, ఆ పరిధిలో ఉన్నటువంటి ఆత్మకూరు, గిద్దలూరు, నంద్యాల, మార్కాపురం జిల్లాల్లో ఈ పులులకు సంరక్షణ చర్యలను చేపట్టడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఇక్కడ బేస్ క్యాంపులు అనేది లోకల్ గా ఉన్నటువంటి చెంచు ట్రైబల్స్ ని తీసుకొని అటవీ శాఖ అవుట్ సోర్స్ ఎంగేజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళతో బేస్ క్యాంపులు అనేది నిర్వహించి వాటి ద్వారా పులుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నాము. వాటి యొక్క కదలికలను గుర్తించడము ఎప్పటికప్పుడు, తద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో పులుల నిర్వహణ అనేది మనకు సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈ అడవుల్లో వీటికి నీటి లభ్యత, కావలసిన ప్రే ప్రిడేటర్ రేషియోని మెయింటైన్ చేయడం ద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో పులుల యొక్క సంఖ్య పెరిగేందుకు గాను అటవీ శాఖ చర్యలు చేపడుతుంది. ఎర్రచందనము సహజసిద్ధంగా విస్తృతంగా లభించిన రాయలసీమ జిల్లాల్లో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ స్కీమ్ ద్వారా అటవీ శాఖకు నిధులను కేటాయించడం జరుగుతుంది. దీని ద్వారా ఎర్రచందనం అడవుల యొక్క పరిరక్షణ, అదేవిధంగా వనీకరణ కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఇక మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు అటవీ శాఖ నాణ్యమైన వివిధ అటవీ మరియు పండ్ల జాతి మొక్కలను అటవీ నర్సరీలో పెంచి ప్రజలకు పెద్ద ఎత్తున ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ క్యాంపస్ స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున వనీకరణ కార్యక్రమాలు, భూగర్భ జలాల పెంపుదల, వన్యప్రాణి సంరక్షణ చేపట్టడం జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వము గౌరవ అటవీ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అటవీ మరియు వన్యప్రాణి పరిరక్షణ అభివృద్ధి దిశగా అనేక రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా పేర్కొనవలసింది సీడ్ బాల్ డిస్పర్సల్, అంటే విత్తన గుంతలు తయారీ చల్లడము. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5, 2026 నాడు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బంతులను తయారీ మరియు వాటి డిస్పర్సల్ కార్యక్రమాన్ని, చల్లే కార్యక్రమాన్ని గౌరవ అటవీ శాఖ మంత్రులు ప్రారంభించడం జరిగింది. గతానికంటే భిన్నంగా చాలా విస్తృత స్థాయిలో వీటిని చల్లడం ద్వారా డ్రోన్ల సహాయంతో, అదేవిధంగా మనుషుల సహాయంతో అక్కడ పచ్చదనం పెంపొందించడం అనేది ఈ సీడ్ బాల్ డిస్పర్సల్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశము. మనకున్న వర్షాల యొక్క లభ్యతను కూడా చూసుకొని ఈ సీజన్ లో 2026-27 మాన్సూన్ సీజన్ లోనే రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బొంతులను తయారు అయితే చేయడం జరిగింది. వాటిని అటవీ ప్రాంతాల్లో మరియు అటవీకి బయట ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే మనకి ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల్లో చల్లడం జరుగుతుంది. ఈ 2.5 కోట్ల విత్తన బొంతులు అంత స్థానిక జాతులకు సంబంధించినవి, ఎటువంటి విదేశీ జాతులను మనం అటవీ శాఖ నిర్దేశించుకోలేదు. స్థానిక జాతులను విత్తనాలను తీసుకొని వాటిని సీడ్ వాల్స్ గా మనం మార్చుకొని ఈ సీజన్ లో మనం ఖాళీ ప్రదేశాల్లో, అటవీ ప్రాంతాల్లో మరియు అటవీ బయట ప్రాంతాల్లో కూడా చల్లడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో మనిషి జంతువుల మధ్య సంఘర్షణ, అనగా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ను నివారించడము, నిరోధించడము, నిర్వహించడము,
ఈ మూడు ప్రధాన లక్ష్యాలను సాధించే దిశగా మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ నిర్వహణ సామర్థ్యాన్ని

0: దిశగా వ్యవస్థాగత ఏర్పాట్లను చేయడం జరిగింది. దీనికి హనుమాన్ అనే పేరు మనము పెట్టడం జరిగింది. ఈ హనుమాన్ ప్రోగ్రామ్ లో భాగంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్లను ఎక్కడెక్కడైతే మనము మ్యాన్ ఎన్మెంట్ కాన్ఫ్లిక్ట్ ఉందో ఆ ఏరియాలను ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా వెంటనే ఏవైనా అక్రూర జంతువులు వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చినప్పుడు కానీ లేదంటే పాములు కోతలు ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి గాను ఈ హనుమాన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించడం జరిగింది. ఇక పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కూడా పెంపొందించడము, వాళ్ళకి పర్యావరణం గురించిన స్పృహను పెంపొందించే దిశగా ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ ను మనము రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యావరణ హిత టూరిజం ప్రధాన లక్ష్యంగా ఎకో టూరిజం సైట్స్ ను సిబిఐటి సెంటర్స్ ను ఏర్పాటు చేసి వినోదంతో కూడిన పర్యావరణ పరిరక్షణ స్పృహను పెంపొందించే దిశగా అనేక ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ ప్రారంభించడం జరిగింది. వీటి సంఖ్యను కూడా పెంపొందించగాను కార్యాచరణ రూపొందించడం జరిగింది. అదేవిధంగా వన సంరక్షణ సమితుల ద్వారా అటవీ ప్రాంతాల పరిరక్షణ అటవీ పెంపుదల కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా ఈ వన సంరక్షణ సమితులను నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక ఈ అటవీ పరిరక్షణలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా అనేక అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు చేయడం అయితే కానీ అదేవిధంగా పెద్ద ఎత్తున వన మహోత్సవాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జూలై 1 నుంచి జూలై 7 వరకు ఈ వన మహోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన పెంపొందించడము, వన్యప్రాణి మరియు అడవుల యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు గుర్తించి వాటి పరిరక్షణలో ప్రజలను కూడా భాగస్వాములు చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర అటవీ శాఖ యొక్క ప్రధాన ఉద్దేశము. ఈ దిశగా గౌరవ అటవీ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది.
1: పంచభూతాత్మకమైన ప్రకృతి సమస్త జీవరాశుల మనుగడకు మూలాధారం. మనం తినే ఆహారాన్ని అందించడంలో అన్నిటికన్నా ముఖ్యమైనవి చెట్లు మొక్కలు. పరోపకారాయ ఫలంతి వృక్షాహ అనే సూక్తి మనకు తెలిసిందే. పరోపకారం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసే ఈ తరువుల నుంచి మనం బ్రతుకు తెరువు పాఠాలెన్నో నేర్చుకోవాలి. ప్రకృతి వరాలైన మొక్కలు చెట్లను వాడుకునే హక్కే కాదు, వాటిని కాపాడే బాధ్యత, పెంచి పోషించే కర్తవ్యం కూడా మనదే. అలాగే జంతువులు పక్షుల పట్ల కూడా మనం కరుణతో మెలగాలి. వనం లేకపోతే జనం లేరు, వనం లేకపోతే జీవనమే లేదు. వన సంపద సమృద్ధిగా ఉంటేనే మానవ మనుగడ సులభమవుతుంది. వాతావరణ సమతౌల్యతను రక్షిస్తూ అమ్మలా మనల్ని కాపాడే చెట్లు మనం ఏమీ అడగకుండానే మన ఆకలి తీర్చడమే కాక ప్రాణవాయువుతో మనకు ప్రాణభిక్షను కూడా పెడతాయి. అలాంటి చెట్లను సామాజిక వనాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం అనేక ఇతర సంస్కరణలు పథకాలతో పాటు ఈ వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. భారతదేశపు శక్తివంతమైన విధానాలు, రాష్ట్ర ప్రభుత్వపు వినూత్న వ్యూహాలకు ప్రజల నిరంతర శ్రమ కూడా తోడవుతూ ఉండడంతో నేడు ఆంధ్రప్రదేశ్ నేల ప్రపంచ పర్యావరణ పటంలో పచ్చని సంతకంగా మారుతోంది. దీనివల్ల గిరిజనుల జీవనోపాధి, అటవీ ఆధారిత పరిశ్రమలు కూడా వృద్ధి చెంది ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

0: తెలుగు సాహిత్య కార్యక్రమంలో అప్పుడు ఇప్పుడు డాక్టర్ జడా సుబ్బారావు గారి కథానిక వింటారు.
1: ఉదయపు సూర్యకిరణాలతో పెరడంతా బంగారు రంగులో మెరిసిపోతోంది. తులసికోట దగ్గర దీపం వెలిగించి తులసి చెట్టుకు నీళ్లు పోస్తూ మంత్రాలు జపిస్తోంది రమణమ్మ. ఆమె ముఖంలో ప్రశాంతత తాండవిస్తోంది. రోజూ చేసే పని అయినా అలవాటుగానో మొక్కుబడిగానో కాకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తోంది రమణమ్మ. అంతలో ఇంటి లోపల నుంచి నవ్వుకుంటూ బయటికి వచ్చింది రమ. చేతిలో ఫోన్, కళ్లల్లో ఉత్సాహం. రమ నవ్వు గమనించిన రమణమ్మ, ఏమిట్రా రమ ఇంత ఉదయాన్నే ఫోన్ చూసుకుని నవ్వుకుంటున్నావు అని అడిగింది. రమ మొహంలో ఎక్కడలేని ఆనందం తన్నుకొచ్చింది. ఆమె వైపు చూస్తూ, ఓ అదా నానమ్మ, మా ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ ఫిక్స్ అయింది, రేపే షూట్ అంది ఆనందంగా. రమణమ్మ కాసేపు అయోమయంగా మనవరాలి వైపు చూసింది. ఏంటది ప్రీ వెడ్డింగ్ షూటా అని నెమ్మదిగా అడిగింది. అంటే పెళ్లికి ముందే ఫోటోలు వీడియోలు తీసుకుంటాం, చాలా స్టైలిష్గా వెరైటీగా, ఇప్పుడంతా అదే ట్రెండ్ కదా నానమ్మ అంది రమ ఉత్సాహంగా. రమణమ్మ చేతిలో ఉన్న కుంకుమ గిన్నె జారిపోయింది. పెళ్లి కాకముందే ఇలాంటివా, ఎవరికైనా తెలిస్తే నవ్విపోరు అంది నోరు తెరిచి. అవును నానమ్మ, ఇప్పుడిదే ఫ్యాషన్, సోషల్ మీడియాలో పెడితే అందరూ మెచ్చుకుంటారు అంది రమ. రమణమ్మ ముఖంలో ప్రశాంతత మెల్లిగా మసగబారింది. ఏది దాచుకోవాలో ఏది చూపించాలో కూడా తెలియని కాలం వచ్చిందన్నమాట అంది తనలో తానే. అంతలో రమణమ్మ కొడుకు అనంతమూర్తి బయటికి వస్తూ, ఏమిటమ్మా ఏం జరిగింది అన్నాడు. అడుగుతున్న కొడుకు వైపు కొరకొరా చూస్తూ, నన్నడుగుతావేరా, నీ కూతుర్ని అడుగు, పెళ్లి కాకముందే అబ్బాయితో గుట్టల్లో పొలాల్లో తిరిగి ఫోటోలు దిగుతానంటోంది అంది రమణమ్మ ఆవేదనగా. అనంతమూర్తి నవ్వుతూ, అమ్మా కాలం మారింది, ఇవన్నీ ఇప్పుడు మామూలే అన్నాడు. రమణమ్మ కొడుకు వైపు గంభీరంగా చూసింది. కాలం మారిందా లేక మన కళ్ళకేమైనా పైచెం కమ్మిందా అంది రమణమ్మ. కొడుకు ఏమీ మాట్లాడకపోవడంతో, కాలం మారుతోంది కాదనను, కానీ దాంతోపాటే మనిషి విలువలు మారకూడదు కదా. మా కాలంలో పెళ్ళి అంటే గౌరవం, బంధుమిత్రులు, కోలాహలం. ఇప్పుడు మాత్రం కెమెరా ముందు చేసే నాటకం అయిపోయింది అంది నెమ్మదిగా. రమ అసహనంగా, ఇది నాటకం కాదు, మెమరీస్, జీవితాంతం గుర్తుండే క్షణాలు. తాతయ్య ఎలా ఉంటాడని అడిగితే తడుముకుంటావే గాని, ఇదిగో ఇలా ఉంటాడని ఎప్పుడైనా ఫోటో అయినా చూపించావా నానమ్మ? అదేమని అడిగితే, మా కాలంలో అలాంటివి లేవు, తీయక తీయక తీసిన ఫోటో ఎక్కడో పోయింది అంటావు, అందుకే ఇప్పుడు కాలానికి ముందు జాగ్రత్త ఎక్కువైపోయింది అంది నవ్వుతూ. ఫోటోలు తీసుకుంటేనే మనుషులు గుర్తుంటారా, ఇదెక్కడి చోద్యమే అంది నిశ్శబ్దంగా రమణమ్మ. రమ మాత్రం ఆ మాటలను తేలికగా తీసుకుంది. నాకు రేపు షూట్ ఉంది, రెడీ అవ్వాలి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. రమణమ్మ కళ్ళు మూసుకుంది. పొరపాటు చేసేది కాలం కాదు మనమే అనుకుంది తనలో తానే. తులసికోట దగ్గర దీపం వెలిగించింది, కానీ ఆమె మనసంతా చీకటిగా అయిపోయింది. ఇలా ఎంతసేపు కూర్చోవాలి, ముక్కులు బద్దలవుతున్నాయి అంది రమ. ఎంతసేపైనా కూర్చోవాలి, వీడియోలు ఊరికే వస్తాయా మరి అన్నాడు వీడియోగ్రాఫర్. నువ్వు వీడియో తీసేంత వరకు ఆగితే ఈ కంపుకి మా ఊపిరి పోయేటట్లుంది అంది రమ. ఆ మాటకి కెమెరా వదిలేసి వాళ్ల వైపు వస్తూ, అలా ఊరికే కూర్చుంటే ఎలా, ఒయ్యారంగా పేడ కలిపి దాన్ని గుండ్రంగా చేయాలి, నిన్న అతను గట్టిగా పట్టుకుని గోడవైపు పైకెత్తుతాడు, నువ్వు ఒక్కో పేడ ముద్దను గోడకు కొడుతూ అప్పుడప్పుడు అతని వైపు నా వైపు చూస్తూ ఉండాలి, మధ్య మధ్యలో చిరునవ్వులు చిందిస్తూ గాలికి ఎగురుతున్న జుట్టును పైకెగదోసుకుంటూ ఉండాలి, చేతిలోంచి వెన్నముద్ద జారినట్లుగా నీ సన్నని నడుము అతని చేతిలోంచి జారిపోతూ ఉండాలి, అప్పుడైతే నా సామిరంగా. ఏంటి ఈ పేడ చేత్తోనే చిరాగ్గా ముఖం పెట్టి అడిగింది రమ. కాక నా చేత్తోనా అన్నాడు మళ్లీ భళ్ళును నవ్వుతూ ఫోటోగ్రాఫర్. డబ్బులు ఎదిరిచ్చి మరీ తన్నించుకున్నట్లుగా ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉన్న పరిస్థితిని జీర్ణించుకోలేక గిలగిలలాడారు రాజు రమలిద్దరూ. అందరికన్నా వెరైటీగా ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండాలని అన్నందుకు మంచి శాస్తి అయిందనుకున్నది రమ. హలో మిమ్మల్నే, నా ఫోటోగ్రఫీ స్టైల్ చూసి ఇద్దరూ ఏదో లోకంలోకి వెళ్ళిపోయినట్లున్నారు, గోడకు పిడకలు కొట్టడం అయిపోయింది, ఇప్పుడు ఇంకో స్టైల్లో వీడియో తీద్దాం అనడంతో ఆలోచనల్లోంచి బయటికి వచ్చింది రమ. ఇదిగో ఇటు చూడండి, మీరిద్దరూ ఒకరినొకరు గాఢంగా హత్తుకుని అక్కడ కనిపిస్తున్న అరిటాకుల మీద దొరలాలి అన్నాడు వీడియోగ్రాఫర్. అటువైపు చూసిన వాళ్లకి ఎంగిలాకులు వెక్కిరిస్తూ కనిపించాయి. కుక్కలు, కోళ్ళు, ఈగలు, దోమలు, ఏవేవో రకరకాల కీటకాలు వాటి మీద అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ కనిపించాయి. ఒక్కసారిగా భళ్ళున వాంతి వస్తున్నట్లుగా అనిపించింది రమకి. చెప్పింది అర్థం కాలేదా, తొందరగా కానివ్వాలి అన్నాడు అతను. ఎంగిలాకుల మీద పొర్లుదండాల ప్రహసనం మొదలైంది. పెంటకుప్పల మీద ఆకులతో పాటు ముళ్ళు గాజు పెంకులు గుచ్చుకుని అక్కడక్కడా చేతులకు గాయాలవసాగాయి. వాటిని భరిస్తూనే దొర్లుతున్న వాళ్లను చూసి, ఇలా మూతులు ముడుచుకొని పళ్ళు బిగబట్టుకుని వీడియో తీయమంటే నా వల్ల కాదు, ఇష్టం లేకపోతే చెప్పండి, ఇప్పుడే ఆపేస్తాను అన్నాడు చిరుకోపంగా వీడియోగ్రాఫర్. చేతులు నలుపుకుంటూ వెకిలి నవ్వుతో వీడియోగ్రాఫర్ వైపు చూశారిద్దరు. వాళ్ల ఇబ్బంది ఏమీ పట్టనట్లుగా, చెప్పింది చెప్పినట్లు చేస్తే నేను తీయాల్సింది తీసుకుంటాను అన్నాడు మరోసారి నవ్వుతూ. ఏమీ అనలేక ఎంగిలాకుల మీద నుంచి ఇద్దరూ ఒకేసారి పైకి లేవబోయారు. అబ్బెబ్బే, ఇలా అయితే చాలా కష్టం, అలా ఇద్దరూ ఒకేసారి లేస్తే ఎట్లా? ముందు నువ్వు లేచి తర్వాత అమ్మాయిని మెల్లిగా సుకుమారంగా పైకి లేపితే వీడియో అద్భుతంగా వస్తుంది, తెలియకపోతే అడగరు, చెప్తే చేయరు అన్నాడు చిరాగ్గా. వాసన భరిస్తూనే ఇద్దరూ పైకి లేచారు. అదిగో అది కనిపిస్తుందా అన్నాడు వీడియోగ్రాఫర్. బిక్కుబిక్కుమంటూ అతను చూపించిన వైపుకు చూశారు. అమ్మాయి, నువ్వా గాబు దగ్గరికెళ్ళి నీ చేత్తో కుడితిని కలిపి గేదెకు తాగిస్తూ ఉండాలి. ఆ అబ్బాయి వెనక నుంచి వచ్చి నిన్ను కౌగిలించుకుని సుకుమారంగా నీ బుగ్గలపై ముద్దు పెట్టుకుంటాడు. వద్దు వద్దు అంటూనే నువ్వు అతని ముద్దును ఆస్వాదించాలి అన్నాడు చేతినడు చూపిస్తూ. మగత నిద్రలో లేచి తడబడుతూ నడిచినట్లుగా వెళ్లారు ఇద్దరు. పిచ్చిపెట్టినట్లుగా వీడియోగ్రాఫర్ చెప్పినట్లుగా చేసింది రమ. కుడితెలా కలిపిందో, దాన్ని గేదికెలా తాగించిందో, రాజు ఎప్పుడొచ్చి తనను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడో ఏమీ గుర్తులేవు రమకి. కీయిస్తే తిరిగే యంత్రంలా అతను ఎలా చెప్తే అలాగే చేసింది. వీడియోగ్రాఫర్ ఓకే చెప్పాక ఏదో ట్రాన్స్లో నుంచి బయటికి వచ్చినట్లుగా అతని వైపు చూసింది. బాగుంది, ఇద్దరూ చక్కగా ఇన్వాల్వ్ అయ్యారు, వెరీ గుడ్, ఇంకొకటి మిగిలింది, అది చేస్తే అన్నాడు వీడియోగ్రాఫర్. రమారాజులిద్దరూ ఒకేసారి అతని వైపు చూశారు. అంటే అంత కష్టమైనదేమీ కాదు, ఈసారి ఇద్దరూ బురదగుంటలో దొర్లుతూ ఫోజులివ్వాలి. ఇప్పుడందరూ ఈ తంతును ఎంతో వెరైటీగా చేస్తున్నారు. పైగా ఇలాంటి మట్టిలో దొర్లితే చర్మరోగాలు పోయి శరీరం కాంతివంతమవుతుంది అని చెప్పి మరోసారి పళ్ళు కిలించాడు వీడియోగ్రాఫర్. బంకలాగా ఒళ్ళంతా చెమటతో పేడతో ఎండిపోయి కనిపిస్తున్న ఒంటివైపు చూసుకుంది రమ. అతన్ని ఏమీ అనలేక, ఇక మా వల్ల కాదు, వెరైటీగా ఉండాలని చెప్తే ఇలాంటి ప్లేసుల్లో వీడియో తీస్తున్నావు, ఇక మా వల్ల కాదు అంది రమ కోపంగా. సరే అయితే ఇప్పటిదాకా తీసింది కూడా అవతల పారేస్తాను, మీరిచ్చిన దానికి నేను తీసిన దానికి చెల్లు, మీ చావు మీరు చావండి. ఏదో తక్కువ రేట్లో బ్రహ్మాండమైన వీడియో తీద్దామని నానాతంటాలు పడుతుంటే నా టాలెంట్ను వెక్కిరిస్తున్నారు అంటూ అక్కడి నుంచి కదిలినట్టుగా ఫోజిచ్చాడు వీడియోగ్రాఫర్. రమారాజులిద్దరూ నీరసంగా అతని వైపు చూసి తప్పదన్నట్లు బురదగుంట వైపు కదిలారు. ఇద్దరూ ఆ గుంటలో దిగుతుంటే దానిమీద వాలిన చిన్న చిన్న పురుగులన్నీ ఒకసారిగా పైకి లేచాయి. ఒళ్ళంతా మట్టి పూసుకుని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు దొర్లుతూ వీడియో షూట్ చేయడం అంటే మాటలా, ఎంత కళాత్మకత ఉండాలి. బురద అలా ఒంటి మీద జారుతున్నప్పుడు ఒకసారి, కొంచెం ఆరుతున్నప్పుడు ఒకసారి, పూర్తిగా ఆరిన తర్వాత మరోసారి వీడియో తీస్తే కేకో కేక అన్నాడు బళ్ళున నవ్వుతూ. ఆ నవ్వుకి ఇద్దరికీ వాంతైనంత పని అయ్యింది. ఆరుతున్న బురద మీద ఏవో చిన్న చిన్న కీటకాలు వాలి దురద రాసాగింది. బురదా బురదా రాసుకుంటే బురదే రాలుతున్నట్టుగా ఉంది ఇద్దరి పరిస్థితి. ఇదిగో ఏమ్మా, కొంచెం బురదను చేత్తో తీసుకుని అతని బొగ్గ మీద సుతారంగా రాయి ఒకసారి అన్నాడు ఫోటోగ్రాఫర్ కమ్ వీడియోగ్రాఫర్. రమ చేతిలోకి కొంచెం బురద తీసుకుని రాజు బొగ్గ మీదకి విసిరింది. అది చూసి వీడియోగ్రాఫర్కి చిర్రెత్తుకొచ్చి, సుతారంగా రాయమంటే గోడకు పిడక కొట్టినట్టుగా రాయకూడదు, గుప్పెడు పౌడర్ బొగ్గకు వద్దినట్లు సుకుమారంగా రాయాలి అన్నాడు. ఒంటి మీద మట్టి ఆరుతుంటే ఎండిపోయిన తర్వాత రాలే గోడకు కొట్టిన పిడకలాగా ఉంది పరిస్థితి. ఒళ్ళంతా బిగుసుకుపోతున్నట్లుగా ఉంది. దానికి తోడు ఎండ కూడా తోడవడంతో ఒళ్ళంతా చిమచిమలాడిపోతోంది. కొద్దిసేపటి తర్వాత బురదతో నిండిన దుస్తులు, అలసిన ముఖాలు, రమకు ఉదయం నానమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఏది దాచుకోవాలో ఏది చూపించాలో తెలియట్లేదు అనే మాటలు చెవుల్లో మార్మోగాయి. రమణమ్మ బయట కూర్చుంది. సూర్యాస్తమయం నిశ్శబ్దంగా వాకిల్ని ఆక్రమిస్తోంది. రమ నెమ్మదిగా వచ్చి ఆమె పక్కన కూర్చుంది. నానమ్మ అని మృదువుగా పిలిచింది. రమణమ్మ ఆశ్చర్యంగా చూసింది. ప్రీవెడ్డింగ్ షూట్ క్యాన్సిల్ చేశా అంది రమ చిరునవ్వుతో. రమణమ్మ మనవరాలి వంక ఆశ్చర్యంగా చూస్తూ, చాలా ఖర్చు పెట్టారు కదా, అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది కదే బంగారం అంది. పోతే పోయిందిలే వెధవడబ్బు, నువ్వు చెప్పినట్లుగా పెళ్లికి ముందే అన్నీ చూపించడానికి అలవాటు పడి దాచుకోవలసినవి దాచుకోలేకపోతున్నాం అంది రమ. రమణమ్మ కళ్ళల్లో తృప్తి కనిపించింది. మనవరాలి మొహాన్ని ఆప్యాయంగా తడిమి మెటికలు విరుస్తూ, ఏదో పెద్దదాన్ని చెప్పానని కొట్టిపారేయకుండా విలువిచ్చావు, అదే సంతోషమే రమ అంది రమణమ్మ. ఇంతలో అనంతమూర్తి ఇంట్లో నుంచి హడావిడిగా పెరట్లోకి వస్తూ, ఏమిటమ్మా నువ్వు చేసిన పని, ప్రీవెడ్డింగ్ షూట్ వద్దన్నావట అన్నాడు. రమ ప్రశాంతంగా, అవునా అన్న, పెళ్లి అనేది

0: రెండు మనసుల కలయికే గాని ప్రపంచానికి చూపించే ప్రదర్శన కాదు. మన ఆనందం మనసులో ఉండాలి, కెమెరాలో కాదు అంది. అనంతమూర్తి కోపంగా తల్లివైపు చూస్తూ, ఏదో పిల్ల ముచ్చటపడిందని ప్రీ వెడ్డింగ్ షూట్ ఏర్పాటు చేస్తే నీ చేదస్తం దానికి కూడా అంటించి అంతా సర్వనాశనం చేశావు కదమ్మా అన్నాడు. రమణమ్మ నెమ్మదిగా తల ఊపింది. కొడుకు వైపు చూస్తూ, కాలం మారుతోందని విలువలకు తిలోదకాలు ఇవ్వకూడదరా పిచ్చి సన్నాసి. పెళ్లికి ముందే ఫోటోలు వీడియోలు తీసి వాటిని ఎక్కడెక్కడో పెట్టి సంప్రదాయాల్ని అటకెక్కించకూడదు. పెళ్ళంటే రెండు కుటుంబాల గౌరవం, రెండు మనసుల గుంభనం. పెళ్లి వేడుకలు కొత్త కొత్త ఫ్యాషన్లతో చేయొచ్చు కానీ పిచ్చి కుదిరింది కానీ రోకలి తలకచుట్టమన్నట్లుగా ఉండకూడదు. పెళ్లితో ఏర్పడే బంధం అనురాగంతో ముడిపడాలి. ఒకరిలో ఒకరు కలిసిపోవాలి. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. లోపలి విలువలే మన జీవితాన్ని వెలిగిస్తాయి, బాగుచేస్తాయి అంది రమణమ్మ. తల్లి మాటలకు అనంతమూర్తి నుదురు కొట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. రమ మాత్రం ఆనందంతో రమణమ్మను అల్లుకుపోయింది.
1: మీరింతవరకు అప్పుడు ఇప్పుడు డాక్టర్ జడా సుబ్బారావు గారి కథానిక విన్నారు. ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన రుద్రవీణ చిత్రం నుంచి ఈ పాట, సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన.
2: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన గుసులెన్ను రచ.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుంచి ఈ పాట వేటూరి సుందరరామ్మూర్తి రచన.

మీరింతవరకు సినీ గీతాలు విన్నారు. సమయం 8:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ఇండోనేషియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రగతి ప్రాజెక్టును ప్రారంభించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో దేశాభివృద్ధి వేగవంతమవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గిరిజన పరిశోధనా సంస్థలు సాంప్రదాయ విజ్ఞానాన్ని సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధనా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని కేంద్ర మంత్రి జువల్ ఓరామ్ ఆకాంక్షించారు. కేరళలోని వాయనాడులో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు. ఇండోనేషియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీంతో రెండు దేశాల అభివృద్ధితో పాటు ప్రాంతీయ ప్రపంచ శాంతి స్థిరత్వానికి కూడా బలమైన పునాది ఏర్పడుతుందన్నారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలోని పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారత్ ఇండోనేషియా సంబంధాలు శతాబ్దాల చరిత్ర కలిగినవని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి శాంతి స్థిరత్వం సుసంపన్నతను విశ్వసిస్తుందని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని, ప్రాంతీయ భద్రతకు భంగం కలిగించే ఏకపక్ష చర్యలను నిరోధించాలని ఉద్ఘాటించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు గ్లోబల్ సౌత్ స్థిరత్వానికి కూడా భారత్ ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్యం, డిజిటల్ టెక్నాలజీ, విద్య, కృత్రిమ మేధ, ఏఐ తదితర రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాలని ప్రధాని సూచించారు. అలాగే యూపీఐ ఆధారిత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధ, విద్య, స్టార్టప్లు, ఆవిష్కరణ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: భారత్ ఔర్ ఇండోనేషియా కే బీచ్ అనంత ఆకాశ్ కో చునే కా సామర్థ్య హై ఔర్ భారత్ ఇస్మే ఇండోనేషియా కో అప్నా నేచురల్ పార్ట్నర్ మాన్తా హై. బియాక్ మే సటలైట్ ట్రేకింగ్ సువిధాయే లంబే సమయ సే భారత్ కే స్పేస్ ప్రోగ్రామ్ కో సహయోగ్ దేతీ రహీ హై. భారత్ నే భీ ఇండోనేషియా కే కై సటలైట్ లాంచ్ కియే హై ఔర్ కెపాసిటీ బిల్డింగ్ మే అప్నా యోగ్దాన్ దియా హై.
0: వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో ప్రగతి ప్రాజెక్టును కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 20,000 మందికి పైగా వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, సుమారు 20,00,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడిన శివరాజ్ సింగ్ చౌహాన్ వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అభివృద్ధి చెందిన వ్యవసాయం, సుసంపన్న గ్రామాలు, ఆర్థికంగా బలమైన రైతులు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని, ప్రభుత్వ ప్రయత్నాలకు ఇతర సంస్థలు కూడా తోడైతే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. ప్రగతి కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 26,000 మంది చిన్నస్థాయి వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలియజేశారు. గ్రామస్థాయిలో పనిచేసే ఈ పారిశ్రామికవేత్తలు ఒక్కొక్కరు 100 నుంచి 200 మంది రైతులతో కలిసి పనిచేస్తూ గ్రామ వ్యవసాయ రంగంలో సాంకేతికత, ఆధునిక పద్ధతులను ప్రోత్సహించి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడతారని కేంద్ర మంత్రి వివరిస్తూ,
2: प्रगति कार्यक्रम के अंतर्गत ये तय किया है कि लगभग अभी तक 26,000 कृषि उद्यमी ट्रेंड करके छोटे छोटे कृषि उद्यमी इन्होंने तैयार किए हैं जो एक गांव में काम करते हैं और गांव की कृषि को बदलने के लिए 100-200 किसान को साथ जोड़ते हैं और कई जगह किसान जोड़ के वो परिवर्तन धीरे धीरे ला रहे हैं. अब वो नए 20,000 और कृषि उद्यमी जोड़ेंगे और उनको कृषि में मदद, टेक्नोलॉजी उनको देंगे, अच्छे बीज, मैकेनाइजेशन का लाभ, आधुनिक कृषि पद्धति वो सिखाएंगे जिससे उत्पादन भी बढ़ेगा, लागत भी घटेगी और उसके साथ साथ कैसे वैल्यू एडिशन हो इस पर भी काम करेंगे.
0: మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో దేశాభివృద్ధి వేగవంతమవుతుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన వికసిత్ భారత్ కాన్క్లేవ్లో ప్రసంగించిన ఆయన 14 కిలోమీటర్ల పొడవైన జోజిలా సొరంగ మార్గం, జమ్మూకాశ్మీర్ శ్రీనగర్ కారిడార్లో నిర్మిస్తున్న 36 సొరంగాలు, కేదార్నాథ్ రోప్వే ప్రాజెక్ట్, అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మెరుగైన రహదారి అనుసంధానం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు దేశంలో రవాణా సౌకర్యాలను గణనీయంగా మెరుగుపరుస్తున్నాయని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆధారిత వృద్ధిపైనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. సుపరిపాలన అనేది దేశ నిర్మాణాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని సాగాలని, రాజకీయాలు సామాజిక ఆర్థిక పరివర్తనకు సాధనంగా మారాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గిరిజన వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు సమ్మిళిత అభివృద్ధిని సాధించాలంటే సాంప్రదాయ గిరిజన విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువాల్ ఓరామ్ అన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో 2 రోజుల జాతీయ సదస్సును కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన పరిశోధన సంస్థలు సాంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక పరిశోధన సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గిరిజన భాషలు, సంస్కృతి, సాంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షిస్తూనే డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధ ఏఐను ఉపయోగించి పరిశోధన, డాక్యుమెంటేషన్, విధాన రూపకల్పనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా విధాన నిర్ణేతలు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొంటున్నారు. గిరిజన పరిశోధన సంస్థలను జ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఒక నూతన కార్యాచరణను కూడా ఈ సందర్భంగా ప్రకటించింది. జురాన్ కప్ 2026 ఫుట్బాల్ టోర్నమెంట్కు సంబంధించిన ట్రాఫీలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఆవిష్కరించారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉన్న సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో జురాన్ కప్ ట్రాఫీని అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, ఈ ఏడాది జురాన్ కప్, ప్రెసిడెంట్స్ కప్, షిమ్లా ట్రాఫీల్ని కైవసం చేసుకునేందుకు కొత్త జట్లు పోటీ పడనున్నాయని తెలిపారు. కొత్త జట్ల భాగస్వామ్యంతో ఈ చారిత్రక టోర్నమెంట్ మరింత ఉత్కంఠభరితంగా ప్రజాదరణ పొందుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది టోర్నీలో శ్రీలంక జట్టు పాల్గొనడం పట్ల రాష్ట్రపతి హర్షం వెలిబుచ్చారు. కొత్త జట్ల చేరికతో ఈ చారిత్రక పోటీకి అంతర్జాతీయ గుర్తింపు, ఆదరణ మరింత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. టోర్నమెంట్లో పాల్గొంటున్న అన్ని జట్లు, క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడాస్ఫూర్తితో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. దేశంలో నైరుతి ఋతుపవనాలు మరో 3 రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల మిగిలిన ప్రాంతాలు, అలాగే రాజస్థాన్లోని మరిన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. ఈరోజు తీర ప్రాంత కర్ణాటక, గుజరాత్, కోంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD శాస్త్రవేత్త డి ధర్మరాజు వెల్లడిస్తూ,
3: Thunderstorms with wind speed at 40 to 50 kmph very likely to occur at the isolated pocket over Andhra Pradesh, Gangetic West Bengal, Jammu Kashmir, as well as Jharkhand, Kerala and the Lakshadweep, Rajasthan, West Uttar Pradesh. Thunderstorms, there is a strong surface winds likely to occur at the isolated places Andhra Pradesh, Karnataka, Kerala and Lakshadweep, Telangana regions.
0: Kerala loni vayanadlo konda cherulu virigipadi 3 ప్రాణాలు కోల్పోగా 6 గల్లంతయ్యారు. వాయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద సొరంగ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఈరోజు భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రమాదం సంభవించిన సమయంలో భూగర్భంలో చిక్కుకుపోయిన 9 కార్మికులను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసి మెప్పాడిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించాయి. మరో 6 కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని, వారు శిథిలాల కింద చిక్కుపోయి ఉండవచ్చునని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక, రక్షణ శాఖ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాల విస్తరణ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు గుజరాత్లో పలు ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో వల్సాద్ జిల్లా వాపిలో అత్యధికంగా 216 mm వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలో సాధారణ జనజీవనం స్తంభించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 700 పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా 80 ప్రాంతీయ రహదారులను తాత్కాలికంగా మూసివేయగా అనేక గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. ఇండోనేషియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రగతి ప్రాజెక్టును ప్రారంభించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో దేశాభివృద్ధి వేగవంతం అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గిరిజన పరిశోధన సంస్థలు సాంప్రదాయ విజ్ఞానాన్ని సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని కేంద్ర మంత్రి జ్యువల్ ఓరామ్ ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. దేశభక్తి గీతం వింటారు.

0: దేశభక్తి గీతం విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి. శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. ముందుగా హిందీలోను, అనంతరం ఆంగ్లంలోను వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఆ తర్వాత 9:15 స్పాట్లైట్ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: చిత్ర జగత్ పాత హిందీ చిత్ర గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా శ్రీ 420 చిత్రం నుంచి మన్నాడే లతా మంగేష్కర్ పాడిన పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు కిషోర్ కుమార్ పాడిన మరో పాట డాన్ చిత్రం నుంచి.
1: अरे भंग का रंग जमा हो चकाचक फिर लो पान चबाए आहा अरे

వినబోయే పాట ఆశా భోస్లే మొహమ్మద్ రఫీ పాడిన యాదోన్ కీ బారాత్ చిత్రం నుంచి.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట మొహమ్మద్ రఫీ పాడిన సూరజ్ చిత్రం నుంచి.

శ్రోతలకు ఒక గమనిక. ఈ రాత్రి 10 గంటలకు నలచరిత్ర శ్రీమతి సత్యాంజనేయ భాగవతారిణి గారిచే హరికథా కాలక్షేపం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
3: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.
4: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి శ్రోతకులు, భాగవతోత్తములకు భక్తి నమోవాకములు. నేటి కథ హరిశ్చంద్ర నలోరాజ పురుకుత్స పురూరవ సగర కార్తవీర్యార్జున అను షట్చక్రవర్తులు. ఆరుగురు చక్రవర్తులలో రెండవ వాడైన నలచక్రవర్తి యొక్క చరిత్రము. ఈ కథ బాలాజీదాస విరచితము అయి సత్య ధర్మ భక్తి జ్ఞాన వైరాగ్యములనిచ్చు సత్కథ. ఆధ్యాత్మిక చిత్తులై ఆకర్ణించి ఆనందవార్నిధిలో తేలి ఆ సకలాగమ పూజితుని అనుగ్రహ పాత్రులై తరించగలరని అందరినీ కోరుతూ ఈ కథను ప్రారంభిస్తున్నాను.

పావన చరితులారా, సకల సంపదలకు సన్మార్గవర్తనులకు పరోపకార పారిణులకు పరాక్రమవంతులకు శీల సుగుణవతులైన సాధ్యులకు నిలయమైన నిషిధానగరమునకు సూర్యకుల సంజాతుడు వీరసేన పుత్రుడు నలమహారాజు ధర్మబద్ధముగా ప్రజాను రంజకముగా పరిపాలన చేయుచుండ ఒకనాడు సాయం సంధ్యవేళ ప్రమదావనమున విహరింపుచు ఆ రాజు చల్లని పిల్లవాయువులతో వికసించిన పూల పరిమళముతో మనోల్లాసకరమైన ప్రశాంత వాతావరణములో ఆ సమీపానికి పగడపు తీగ సౌరు

పుణ్యభూమి అయిన పవిత్ర బ్రహ్మ మానస సరోవరమును ప్రశాంతముగా విహరించు రాజహంసలు ఆకాశ మార్గమున వెళుతూ ఆహ్లాదకరమైన ఆ వన వాతావరణం ఆకర్షింపగా గగనమానిని రత్నహారము తెగి నేలపైన వ్రాలినట్టు ఆ నరరాజు సమీపమున ఒక కొలను దరి దిగినవట. రాజు వాటిని చూచి ఎంతో ముచ్చటపడి ఒక రాజహంసమును పట్టి అక్కున చేర్చుకుని దాని రూపము గుణములకు చూచి ఆనందపడుతూ ఉన్న సమయమున ఆ రాజహంస ఏమనుకుంటుందట, అయ్యయ్యో, నా తోడివారంతా కూడా తప్పించుకున్నారు, నేను మాత్రం ఈ రాజు చేతిలో చిక్కాను, నా పరిస్థితి ఏమవుతుందో.

తన తోటి పక్షుల్ని సురక్షితంగా చెట్లెక్కి చూస్తున్నాయి. విధి వశంచేత రాజు చేత చిక్కుబడ్డ ఆ పక్షి ఏమనుకుంటుందట, నా దురదృష్టం, ఇప్పుడు ఎలా తప్పించుకోగలను అని ఆ రాజుతో చాలా సున్నితంగా, వినయంగా, దీనంగా ఈ విధంగా మాట్లాడుతుంది.

ఓ రాజా, నేను మానస సరోవరమును విహరించు రాజహంసను. నన్ను విడిచిపెడితే నీకు ప్రేమైన వాక్యాలు చెబుతాను. విదర్భపురు పరిపాలకుడు, ధర్మ మార్గానువర్తి భీమరాజ నందన దమయంతి సతి సౌందర్య సద్గుణ శీలవతి, నీకు తగిన అనుకూలవతి. నన్ను విడిచితివేని ఆ సుందరి నది చేరి నీ శౌర్య పరాక్రమ రూప సంపద గూర్చి వర్ణించి ఆమెకు నీ ఎంద అనురక్తిని చేసింది అని ఆ మాటలు విని నలరాజు ఆ విహంగం మాటలు కూడా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆనందంగా చూస్తున్నాడట. అప్పుడు ఆ రాజహంస ఏమంటుందట,

నా మాట నమ్ము, తప్పకుండా ఆ సతిని కూరుస్తానని చెప్పి చెప్పగానే హంస పలికిన ప్రియవాక్యములకు నలరాజు అత్యంతానంద హృదయుడై దానిని విడిచిపెట్టాడు. మరాళంబు సరాళంబున నింగికెగసి విదర్భపురమునేలు భీమరాజు కూతురు దమయంతీదేవిని అంతఃపుర సమీపమున చూచి ఆ కన్య ఆ పక్షిని చూడగానే దానిని అక్కును చేర్చి ముద్దాడు

0: ఉండా ఆ రాజహంస మానవ భాషతో సుగుణదొంతి దమయంతి వినుము, నీకు మనోరంజకమగు విషయమును వివరించదను. నిషిధాపురనాథుడు నలచక్రవర్తికి నీ రూపవయోగుణములను గూర్చి వర్ణించి తెలిపితిని. అతడు నీయంద అనురక్తుడై నేను చేపట్ట సిద్ధముగానున్నాడు. మీ ఇరువురిది మహోన్నతమైన జంటయని రాయంచ రాయబారము నెరపి అచ్చటి నుండి స్వేచ్ఛగా వెళ్ళిపోయిందట. ఆ రాచకన్య దమయంతి నలరాజుపై అత్యంత అనురక్తుడై అనుతై తన చెలులతో ఏముంటుందట, ఆ మహారాజు యొక్క రూపగుణములు చెప్పిన ఆ రాయంచ నా మనసును తను వశం చేసుకుంది. ఏ విధంగా ఆ నలరాజు నా వాడవుతాడు, ఎప్పుడు చూస్తానతన్ని అని తన యొక్క సహచరులు ఇలా చెలులందరితో ఏమంటుందట.
1: కట్ట కట్ట దాచనీల కట్ట కట్ట

ఈ విధంగా తన మనోగతం అంతా కూడా ఆ చెల్లెలకు తెలుపగా వెంటనే వెళ్ళి ఆ విదర్భ మహారాజు భీమరాజుతో ఆ చెల్లెలు చెప్పారట. దమయంతి యొక్క మనోగతం తెలుసుకున్న భీమరాజు ఆమెకు స్వయంవరమునకై సకల దేశాధీశులకు ఆహ్వానములు పంపించాడు. ఈ వార్త విని సంతోషాంతరంగుడై నలరాజు కూడా పయనం సాగించాడు స్వయంవరానికి. ఇంతలో అష్టదిక్పాలకులలో ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు ఆ రాజునకు ఎదురైనారు. ఏమంటున్నారట, ఓ నలరాజా, మేము దేవతలం, నీవు దమయంతి స్వయంవరంకు ముందుగా ఆమె అంతఃపురం చేరి ఆమెకు మా గురించి వర్ణించి చెప్పి ఏ విధంగానైనా మా నలుగురిలో ఒక్కరిని ఆమె ఇష్టపడినట్టు నీవు ఒప్పింపవలేను అని అనగానే, అయ్యయ్యో, తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు నేను స్వయంవరాపేక్ష చేతనే వెళుతున్నాను, మరి ఈ దేవతల ఆజ్ఞ నెరవేర్చాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే, ఈ కార్యం నీకు సాధ్యం కాదేమో నలరాజా, సత్యసంధులలో హరిశ్చంద్రుని తరువాత ఇంకెవరిని లెక్కింపగలం అని వాళ్ళంటుంటే, అదేమీ కాదు, నేను మాట తప్పను, మీ ఆజ్ఞ నెరవేరుస్తాను, కానీ పురుషుడనైన నేను ఆ సతీ అంతఃపురంలోకి ఎలా వెళ్ళగలను, ఆమెతో ఏ విధంగా సంభాషించగలను, మీ అభిష్టం ఎట్లా తెలుపగలను, ఇది నా సందేహం అన్నాడట. ఓహో, ఇదా, సరే ఓ రాజా, ఇదిగో ఇదేమిటో తెలుసా,

మానవుడ దృశ్యతనుందును. నీవు శిరమున దీని ధరించి సరే గుణమాయిప్సి తల్బు

రాజా, ఇది అదృశ్య గుటిక. దీని నీవు తలపైన పెట్టుకున్నావంటే ఎవరికీ కనిపించవు. దీని ప్రభావమున నీవు ఆమె అంతఃపురం చేరి అక్కడ దీనిని తీసివేస్తే ఆ కన్య నిన్ను చూస్తుంది, నీతో సంభాషిస్తుంది, మా కార్యాన్ని నెరవేర్చమనగానే సరే అని నళరాజు దమయంతి యొక్క అంతఃపుర పరిసరాలను చేరి ఆమె శయన మందిరంలో ప్రవేశించి తలపై ఉన్నటువంటి అదృశ్య గుటికను తీసివేశాడు. ఆమె ప్రత్యక్షంగా నలరాజును చూచింది. ఆశ్చర్యపోయింది. ఏమిటి, ఎవరితడు ఈ విధంగా వచ్చాడని ఆ మనసులో అనుకుంటూ ఎవరై ఉండవచ్చును.

ఎవరితడు మరుడా, రాయంచ తెలిపినటువంటి నలుడా అని అతణ్ణి చూచి సిగ్గుతో, ఒక బంగారు రత్న ఖచితమైనటువంటి స్తంభం పక్కన నిలిచి అతణ్ణి చూస్తూ పలకరించిందట దమయంతీదేవి, ఏమిటి పరపురుషుడు ఈ విధంగా నా అంతఃపురంలో ప్రవేశించాడు, ఇది ధర్మమా అన్నట్టు ఆ అతణ్ణి ఈమె పలకరిస్తే ఏమంటుందట.

గల నామము గ్రామము వంశమిద్ది. మీరెవ్వరు? వచ్చినట్టి పని అయ్యది. ఏ గతి వచ్చినారు? రాజవ్వనులున్న తావులకు

ఏకాంత ప్రదేశాల్లో రాచకన్యలున్నటువంటి అంతఃపురానికి పురుషులు ఈ విధంగా రావచ్చునా అని ఆమె ఎవరు మీరు ఏమిటి అని అడగగా నలరాజు కొంచెం సమీపానికి వచ్చి ఆమెను చూచి, అతివా, నేనెవరు, ఎందుకు వచ్చాను, చెబుతాను విను అని ఆమెకు ఈ విధంగా చెప్తున్నాడట. నిషిధా నగర వాసు

అని నేను నిషిధానగర వాసుని, కార్యార్థినే వచ్చాను. ఇంద్రాగ్నేయము వరుణులు అష్టదిక్పాలకులలో నలుగురు నీపైన అనురక్తులై వారిలో ఒక్కరిని నీవు వరించినట్లు ఒప్పింపగా నన్ను పంపించినారు. నేను దేవదూతగా నీ దగ్గరికి వచ్చాను. మరి నా సందేశాన్ని విని నీ సమాధానాన్ని కోరుతున్నాను. వారికి ఏమని చెప్పాలి అని అనగానే దమయంతి దేవి ఏమంటుందట, నా అభిప్రాయం చెప్పమంటారా? మీరు దేవదూతనని చెప్పారు కాబట్టి గౌరవంగా మీతో మాట్లాడుతున్నాను.

ఒకవేళ ఆ రాజు కాదన్నా మరొకరిని వరించు ప్రసక్తి లేదు. నాకు కావాలనుకుంటే ఒకవేళ అతడు కాదని అన్న వెంటనే కూపములు కలుగుది, అంటే బావులు లేవా ప్రాణాలు తీసుకోవడానికి, కొంచెం తాడు దొరకదా ఉరి వేసుకోవడానికి, కొంచెం విషం దొరకదా త్రాగి చావడానికి, ఓ ఖడ్గం అంటే కత్తైనా లభించదా తల నరుక్కోవడానికి. ఇదే నా దృఢ నిశ్చయమని మీరు ఆ దేవతలతో చెప్పును. ఎప్పుడైతే ఆమె అంత గట్టిగా చెప్పిందో, తన ఎందుగల అనురాగమానికి ఆనందించాలో, మరి సురుల సందేశం గురించి చింతించాలో ఏమీ తోచక, సరే ఉన్న విషయాన్ని ఆమెకు తెలియజెప్పితే ఆమె మనోనిశ్చయం ఏ విధంగా ఉంటుందో అని, ఈ అందము నా స్వంతము అనే ధైర్యంతో ముందుకు వచ్చి అతి సమీపానికి వచ్చి, దమయంతి, నీ మనోనిశ్చయాన్ని త్రికరణ శుద్ధిగా చెప్పావు, సంతోషం. ఇక నేను దాపనేల చెబుతాను, అతి దాపగనేల. ఓ సుగుణదొంతి దమయంతి.

నేనే అనలుని అని ఎప్పుడైతే తనను పరిచయం చేసుకున్నాడో ఆమె తొలుతనే తనకు రాయంచ తెలుపగా అతని రూపగుణాలను గుర్తించింది, గ్రహించింది. ఇప్పుడు అతడే నలుడని తెలియగానే ముప్పిరిగొన్న సిగ్గుతో అతన్ని ఒకసారి చూచి ఆ చోటు భాషి వెళ్ళిపోయిందట. సరే, దేవతలకు జరిగిన విషయమే చెప్పాలని ఈవులకు రాగానే వారు కూడా, అంటే నిలింపులు అందరూ కూడా అదృశ్య రూపంగా చూస్తున్నారట దమయంతి నలచక్రవర్తి యొక్క సంవాదాన్ని. ఈయన నలరాజు కూడా వారిని సమీపించి, ఆ ఇంటి మిమ్మల్ని ఆశించలేదు, ఎన్నో విధాలు నచ్చజెప్పి చూచాను, దేవతలారా నన్ను మన్నించండి అంటే, వారు, రాజా సామాన్యుడవు కావు నీవు, సత్యధర్మములు నీ యందు మూర్తీభవించి ఉన్నాయి, ఎంత చక్కగా బోధించావు, ఎంత నిస్వార్థంగా ప్రవర్తించావు.

మాకు చాలా సంతోషం కలిగింది. ఆమె నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది. నీకు ఎక్కడికి వెళ్ళినా విజయం లభిస్తుంది, నీ కోరిక నెరవేరుతుంది, దమయంతిని కూడి ఆనందంగా సుఖించు అని ఆశీర్వదించారట. నల చరిత్ర సామాన్యమైంది కాదు. నలరాజు అంతకంటే గొప్పవాడు. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం షడైతే ఎత్ర తిష్టంతి తత్త దేవ్యోపి తిష్టతి. ఎక్కడైతే ఈ యొక్క ఆరు గుణాలు ఉంటాయో అవన్నీ నలచక్రతిలో ఉన్నాయి కాబట్టి ఆ దేవతలు అనుగ్రహించారు, ఆశీర్వదించారు. అందుకే ఇక సభామంటపానికి అంటే స్వయంవర సభామంటపానికి భీమరాజు అందరినీ కూడా ఆహ్వానించాడు. అనేక మంది తమ తమ గొప్పతనాన్ని ప్రకటిస్తూ రాజన్యులంతా కూడా ఆ స్వయంవర మంటపంలో ప్రవేశించి సుఖాసీనులై ఉన్న తరుణంలో రాజపురోహితుడు ఆ దమయంతీదేవిని వెంటనిడుకొని ఆసీనులైన రాజులందరినీ కూడా పరిచయం చేస్తున్నాట. అమ్మా, దమయంతీదేవి, వీరందరూ కూడా

టెంకణ గూర్జర కొంకణ కర్ణాట బాహ్లిక ప్రభువులీ వరుసవారు చోళ సౌరాష్ట్ర నేపాళ బర్బర మద్ర మగధ కోసల పతుల్ మగువ వీరు లాటకురు ధరాకాంతులి.

అని బ్రాహ్మణోత్తముడు దమయంతీదేవికి వరుసగా ఆసీనులైన ధరణీ నాయకుల చూపుచూ వచ్చుచుండ నలరాజుతో సహా ఇంద్ర అగ్ని యమ వరుణులు ఏకరూపులై కనపడుచుండ సకల సద్గుణవతి దమయంతి నివ్వెరపోయి ఇది దేవతల మాయగా తలచి తన మనమున

0: అంతగా ప్రార్థించినా దేవతలు క్షమించుకోడా. మిన్నకున్నారు. దమయంతి తనకు ఆరాధ్య దేవత అయిన శారదామాతను ఇట్లు ధ్యానిస్తూ ఉందట.
1: ఏడాం కోపమగౌర విగ్రహక

చివరికి నిరాశ చెంది, ఓ దేవతలారా నన్ను మన్నింపుడు, త్రికరణ శుద్ధిగా నేను నలరాజునే నా పతిగా భావించుతుంది, నన్ను నలుని గూర్పుడు లేదేని నేనిప్పుడే ప్రాణత్యాగం ఉనర్చెదనని పూలహారమును తన కంఠమునకు జుట్టుకొన దేవతలు నిజరూపమును నిలిచి ఆమెతో, అమ్మా శాంతింపు తల్లి, దమయంతి శాంతింపు, ఇదే నీ మెచ్చిన సార్వభౌము.

అమ్మా, నీవు మెచ్చిన, నీకు నచ్చిన సార్వభౌముడు నలుడు, ఇదిగో ఇతడే అని ఐదుగురు కూడా నలరూపములో ఉన్న ఆ నలుగురు దేవతలు కూడా నిజరూపం ధరించి అసలైన నలరాజును ఆమెకు చూపి ఆమె యొక్క సాధ్యత్వానికి అబ్బురపడి ఆనందించి ఇతన్ని పెళ్ళాడి మీరు సుఖంగా ఉండండి ఆశీర్వదించారు. అనంతరము దమయంతి ముదమున నలుని గళమున పూలమాల వేసి ఒక శుభలగ్నమును నిశ్చయించి పట్టణమంతా అలంకరించి బంధుమిత్ర పరివార సమేతుడై నలర ఆ యొక్క భీమరాజు వధూవరులను అలంకరించి కళ్యాణ మంటపమునకు తీసుకుని వచ్చి సకల భూసురోత్తములు వేద మంత్ర పఠములు చదువ భీమరాజు ఆ నలరాజునకు దమయంతినిచ్చి మహావైభవంగా కళ్యాణం చేశాడు. కన్యాదానం ఫలం వల్ల నేను ధన్యుణ్ణయ్యానని అనంతరం వైభవోపేతంగా భార్యను వెంటనిడుకొని నలరాజు తన పట్టణం చేరాడు నిషిధానగరం. అక్కడ ప్రజానురంజకంగా పరిపాలన సాగిస్తూ ఉండగా ఇంద్రసేనుడు, ఇంద్రసేన అనే కుమార్తె, కుమారుడు కలిగి సుఖంగా వాళ్ళు ఉంటూ ఉండగా ఈ స్వయంవరాపేక్ష చేత శనేశ్చరుడు కూడా ఆ స్వయంవరానికి వచ్చాడు. కానీ ఆ సుందరి తనకు అందక అతడు నిరాశ చెంది ఏ విధముగానైనా నలదమయంతులను బాధకు లోను చేయాలని ఉద్దేశం చేత ఒకనాడు నలరాజు మూత్రవర్జన చేసి కాళ్ళు కడుక్కున్నప్పుడు సూదిమొన మోపినంత తడువలేదట ఆ పాదం. ఆ ప్రదేశంలో అతడు ప్రవేశించి ఇంకా అతన్ని బాధ పెట్టడం ప్రారంభించాడు. అయితే ప్రజానురంజకుడైన నలరాజుకు సోదరుడున్నాడు, పుష్కరుడునివాడు. అతడు ఒకనాడు వచ్చి అన్నగారితో, అన్నయ్య, నీతో వినోదంగా జూదమాడాలని నా కోరికగా ఉంది అనగానే, ఏదో వినోదమే కదా అని ఆ రాజు జూదానికి

వరకు ప్రయాణం సాగించి ఆకలి వేసినప్పుడు నిద్ర ఆహార విశ్రాంతులన్నింటినీ కూడా దూరం చేసుకుని కన్నీరు కారుస్తూ విలపిస్తూ బయలుదేరి వెళుతూ ఉండగా ఆకలి కొండ శిఖరములగ్నిచే మండదుడగే కాలుచున్నవి పశువులు గడ్డి లేక విసనకర్రలు చేబూని రిసుకుమారులు అక్కడ గ్రీష్మ ఋతువు ఎంత వెక్క సౌము. ఆ విధంగా ఉన్న ఆ చోట పళ్ళు తినబోవ శని మహత్యం చేత అవి చేదుగా మారిపోతున్నాయి. రెండు గువ్వలు వచ్చి వాటి వాళ్ల సమీపంలో ఉన్నాట. వాటిని చూచి ఆ పక్షులను చంపి పచ్చి మాంసమైన భుజించి ఆకలి తీర్చుకోవాలని వాటిని పట్టబోవ అందకపోవడం చేత నలరాజు తన పైన ఉన్న ఉత్తరీయాన్ని విసిరేశాడు వాటిపైకి. ఆ పక్షులు ఆ ఉత్తరీయాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయాయట. ఖిన్నుడై నేల కూలబడి మొదలు నరికిన చెట్టులాగా బాధపడుతున్న ఆ భర్తను చూచి ఆమె తన పైట చెంగు చెంపి అతని భుజం పైన వేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత చతుష్పదములు అంటే ఆయన చెప్పాడు దమయంతికి. నాలుగు మార్గాలు కనిపించాయి. దక్షిణాపదమునకు ఒకటి, అయోధ్యాపురికి ఒకటి, విదర్భపురికి ఒకటి, ఉజ్జయినికి ఒకటి. ఈ నాలుగు మార్గాల్లో నీవు విదర్భకు వెళ్ళి నీ తల్లిదండ్రుల వద్ద సంతోషంగా ఉండు అని చెప్తే ఒక మాట, మహారాజా నా తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో ఆదరిస్తారు అభిమానిస్తారు, ఈ కష్ట సమయంలో మనం విదర్భకు పోవడం మంచిది, నా మాట వినండి అని బ్రతిమలాడిందట. అప్పుడు నలరాజేమంటున్నాడు, కవి సచివాగ్ర జన్మ ఘన గాయక సద్గురు వైణికాబ్జనీతవ సమతేజ భూవర శతాంగ తురంగ భటాన్వితుండనై భవదురు పాణి పంకజము బట్ట విదర్భకు వచ్చినట్టి భీమ సంభవ ఇటువంటి దుస్థితిని వచ్చుట ఎట్లు మదిందలపమా. అట్టహాసంగా వచ్చి నిన్ను ఆనాడు చేయందుకున్నాను, ఇప్పుడు ఏ ముఖంతో నిన్ను ఆ పట్టణానికి రమ్మని పిలుస్తున్నావు అని ఆ అడవుల్లోనే సంచరిస్తూ ఉండగా ఒక చెట్టు కింద దమయంతీదేవి నలుని తొడపైన శిరస్సు పెట్టుకుని నిద్రిస్తూ ఉండగా ఇప్పుడు ఈమెను విడిచిపెట్టి వెళ్ళిపోయానంటే దారి తప్పి తన పుట్టినిళ్ళైనా చేరుతుందని ఆమె పైటను తన భుజాన వేసుకుని చింపి వెళ్ళిపోయాడట నలరాజు. కొంతసేపటికి నిద్రలేచి అతనిని గానక అనేక కష్టాలు కోర్చి అడవులను దాటి సుబాహుపురం అనే పట్టణం చేరి విపులాదేవి అనేటువంటి ఆమె ఆశ్రయం పొందగా అక్కడ విదర్భరాజు భీమరాజు కూతుని అల్లుని వెదక అనేక మందిని గూఢచారులను పంపితే ఆ యొక్క కుసవాహుపురం చేరిన ఆ పర్ణాదుడనే బ్రాహ్మణోత్తముడు దమయంతిని గుర్తించి తీసుకుని వెళ్ళిపోయాడు. అనంతరం నలరాజు అయ్యో విడిచి వచ్చాను ఏమైపోయిందో దమయంతి అని మళ్ళీ ఆ చోటుకు రాగా ఒక సర్పం అగ్ని ప్రమాదములో ప్రాణాలు పోగొట్టుకుంటుంటే దాన్ని కాపాడాడటయిన అది కరుణించి కాపాడాడనేటువంటి విశ్వాసం లేకుండా నలరాజును కరిచింది. వెంటనే విరూపుడైపోయాడు. గూని పొడుగు ముక్కు నల్లని శరీరం వంకర కాళ్ళు ఆ వికార రూపుడుగా ఉన్న అతడు బయలుదేరి అయోధ్యాపట్టణ పరిపాలకుడైనటువంటి ఋతుపర్ణుడనే మహారాజు ఆస్థానంలో ఆశ్రయం పొందాడు. వంటలు చేస్తున్నాడు. ఇంకా అశ్వహృదయం తెలిసినవాడు, రథాన్ని చక్కగా నడుపగలిగినటువంటి సమర్థుడు. అతడు అక్కడ ఉంటూ ఉండగా సుదేవుడనేవాడు నలచక్రవర్తిని వెతుకుతూ ఆ యొక్క అయోధ్యకు వచ్చాడు. ఋతుపర్ణునితో మాట్లాడుతూ భార్యను అడవిలో విడిచిపెట్టాడు దయావిహీనుడు నలుడు అని దూషించగానే ఆయనకు పౌరుషం వచ్చి అక్కడే ఉన్న బాహుకుడు అనే పేరుతో నలుడేమన్నాడు, ఎటువంటి కష్ట సమయంలో ఏ పరిస్థితిలో భార్యను విడిచి వెళ్ళాడు, పతివ్రత అయ్యుండి కూడా భర్తను ఈ విధంగా నిందలపాలు చేస్తుందా దమయంతి అన్నాడట. అప్పుడు గుర్తించాడు సుదేవుడు, ఇతడే మరి ఈయనకెందుకు ఈ పౌరుషం అని, ఇతడే నలుడు ఈ రూపంగా ఉన్నాడని చెప్పి వెంటనే, ఓ సాకేత మహారాజా ఋతుపర్ణ, ఆ దమయంతీదేవికి భీమరాజు మరల రెండవ స్వయంవరం ఏర్పాటు చేశాడు, అందరూ వెళ్ళాలి, రేపు ఉదయమే ఆ ముహూర్తం.

అయితే అశ్వ హృదయం తెలిసినటువంటి ఈ బాహుకుని మీరు తీసుకుని వస్తే అతడు వేగంగా మనోవేగంతో తప్పక విదర్భ చేర్చగలడు, ఆ స్వయంవరాన్ని మీరు అందుకోగలుగుతారనగానే నలరాజునే తీసుకుని వచ్చారట. ఆ సమయంలో దమయంతీదేవి వంటశాలలో ఉన్నటువంటి నలరాజు దగ్గరికి ఆమె తన పుత్రుడు పుత్రిక ఇంద్రసేనుడు ఇంద్రసేను ఆ ఇద్దరినీ కూడా నలరాజు ఉన్నటువంటి వంటశాలకు పంపించిందట అమ్మ. ఎప్పుడైతే వారు అక్కడికి వచ్చారో ఒక్కసారి హృదయమంతా కూడా ఆనందంతో పొంగిపోగా గ్రద్దన వచ్చి బాలకులకు

వారి శిరముల్దగ మూర్కొని భ్రాంతి తీరమే దద్దయు కేలు దూవి కనుదమ్ముల అశ్రు కణోబులల్క ఆ ముద్దియ జూచి బాహుక సముచ్చయ శోక జలార్ణవంబు నీ విద్యగాగదోచే.

ఆ సంతానాన్ని చూడగానే ఒక్కసారి ఆత్మీయత ముంచుకురాగా పరుగున వచ్చి ఇద్దరు పిల్లల్ని కూడా ఆ కునజేర్చుకొని కన్నీరు కారుస్తూ వారి నుదురులు ముద్దు పెట్టుకుంటూ ఎన్నో విధాల ఆనందపడుతున్నాడట. కన్నీళ్లు గారుస్తున్న రాజును చూడగానే దమయంతీదేవి హృదయం ఆనంద తరంగితమైంది. ఇతడే నా పతి, రూపు మారినా క్షేమంగా ఉన్నాడంతే చాలు అని దగ్గరకు వచ్చి, బాహుకా నీవు వంటల వాడవు కదా, వీరు రాచపుత్రిక పుత్రుడు, మరి వారిని నీవు అక్కును చేర్చుకుంటున్నావేమిటి? ఆశ్చర్యంగా ఉంది. అంటే నా సంతానం కూడా ఈ వయసు వారే ఈ విధంగా ఉంటారు, నా పిల్లలు జ్ఞప్తికి వచ్చి నేను ఈ విధంగా అక్కున చేర్చుకున్నాను, అంతేకాని వేరు కాదు అన్నాట. ఆమె ఇంకా ఎందుకు దాచిపెడతారు, నన్ను అనుగ్రహించరా క్షమించరా అని చెప్పి ఆమె వచ్చి రాజు పాదాలపై పడి కన్నీరు గారుస్తూ తన కన్నీటితో ఆ రాజు పాదాలు కడుగుతూ, ఆ విధంగా అన్యాయంగా నన్ను నట్టడమిని విడిచిపెట్టారే దయావిహీనులై, మీరాక కోసం ఎన్నో విధాలు ఎదురు చూస్తున్నానే, మిమ్మల్ని గుర్తించి ఋతుపర్ణ రాజు ఆస్థానంలో ఉన్నారని గ్రహించి ఈ స్వయంవరము అనేటువంటిది పెట్టాం, కానీ నిజంగా నా హృదయంలో ఎటువంటి దురుద్దేశం లేదు, నన్ను మన్నించి ఏలుకోండి. మీకు నిజంగా నా మనశ్శుద్ధిని తెలియజెప్పాలంటే

ఆగతి కంజహితాన్వయ దీపబోయదన్ సతతము పంచభూతముల సాక్షులు నన్ కృప నేలగోరెదన్ అని ప్రతిజ్ఞ చేస్తే ఆమెను దగ్గరికి తీర్చుకొని ఆ నెలరాజు కూడా దీర్ఘ వియోగానంతరం భార్య పిల్లలను చేరదీసి కర్కోటకుడైనటువంటి నాగరాజును ప్రార్థించగానే అతడు అతనికి నిజరూపును ప్రసాదించాడు. సకల దేవతలు, ఇంద్రాగ్ని, యమవరుణాదులు, అష్టదిక్పాలకులు అందరూ కూడా ఆ ప్రదేశానికి వచ్చారు. అతని యొక్క నియతికి, సత్యధర్మనిష్టకు శనిశ్చరుడు కూడా చెలించి అతన్ని క్షమించి, ఇక నుండి ఈ కథ ఎవరు విన్నా, చెప్పినా, చెప్పించినా తరిస్తారు, నా బాధ వారికి ఏనాడు ఉండదు, కరుణిస్తాను అని ఆశీర్వదించాడట శనిశ్చరుడు. అందరూ కూడా ఆ యొక్క సకల దేవతల యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై ఆనందాతిరేకంతో భగవంతుని అనేక రీతుల ధ్యానించి వారు తరించారు. మనం కూడా ఈ కథ విని అందరం తరించాలని కోరుకుంటున్నాం.

మీరింతవరకు శ్రీమతి సత్యాంజనేయ భాగవతారిణి గారిచే నలచరిత్ర హరికథ విన్నారు. ఈనాటి హరికథ కాలక్షేపం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: Indonesia by President Prabowo Subianto during a ceremonial event. Union Road Transport and Highways Minister Nitin Gadkari today said that ethanol blending program is a scientifically proven initiative that has delivered significant economic and environmental benefits. Addressing the Viksit Bharat Conclave in New Delhi, Mr. Gadkari defended the center's ethanol blending program, asking critics to show even one vehicle with issues due to the mixed fuel. He asserted that no such incident has taken place. Union Home Minister Amit Shah today launched the mission to plant 70 lakh saplings in Delhi under the Ek Ped Maa Ke Naam Abhiyan to increase the green cover in the national capital. Speaking on the occasion, Mr. Shah said that the central government and the Delhi government have resolved to fully develop 6,300 hectares of green rich area into forest land over the next 4 years and ensure its protection. The Prime Minister's office today held a high-level review meeting to review possible impact of El Nino on various sectors and preparedness measures. The meeting was held under the chairmanship of Principal Secretary to Prime Minister Dr. P.K. Mishra at the Seva Teerth. Secretaries and senior officials of more than 15 ministries were present at the meeting. Dr. Mishra directed that the overall situation should be continuously monitored and the impact of the monsoon or delayed monsoon on vulnerable districts must be assessed in coordination with states so that remedial action can be taken up when necessary. Minister of State for External Affairs Dr. Kirti Vardhan Singh today stated that India remains committed to an AI future that is safe, secure, trustworthy and inclusive. He addressed the high-level plenary of the UN Global Dialogue on AI Governance in Geneva. Dr. Singh emphasized that AI governance must be human-centric, inclusive and grounded in trust with meaningful human oversight and respect for human rights. The India Meteorological Department has forecast heavy rainfall conditions over Delhi, Haryana, Chandigarh, Punjab, Himachal Pradesh, Uttarakhand, Bihar, Uttar Pradesh, Kerala, Mahe and Jammu and Kashmir and Ladakh for the next 3 to 4 days. Similar conditions are expected to prevail over North Interior Karnataka, Saurashtra, Kutch, Vidarbha, Rajasthan and parts of Northeastern region during the next 2 days. In FIFA World Cup, round of 16 match between defending champions Argentina and Egypt is underway in Atlanta. Egypt was leading 1-0 when the reports last came in. In Kerala, 3 people were killed in a landslide at the tunnel construction site near Kaladi in Mepadi, Wayanad, following heavy rainfall today. 9 workers who were trapped underground were rescued and shifted to the government medical hospital, Mepadi. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పిస్తారు శ్రీమతి సలాది భాగ్యలక్ష్మి గారు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో పువ్వాడ శ్రీరామదాసు కీర్తనలు వింటారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం కుటుంబ కలహాలలో మధ్యవర్తిత్వం అడ్వకేట్ శ్రీమతి ఉప్పలపాటి సునీల గారితో పరిచయం వింటారు. ఇంకా ప్రజా కళారూపాలు సామాజిక స్పృహ డాక్టర్ యు దేవపాలన గారి ప్రసంగం వింటారు. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ వింటారు, రచన శ్రీ ఐ సుబ్బారావు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ దోమాడ చిట్టబ్బాయి నాదస్వరం వింటారు. 10:00 రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై ప్రత్యేక కార్యక్రమం, అతిథి నాగసంతోష్ అనూష, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నెల్లూరు గ్రామీణం, పరిచయకర్త శ్రీ రావల సాయి గిరీష్. 1:30 వనితావాణి కార్యక్రమంలో వనిత ఆరోగ్య వికాసం శ్రీమతి సుసర్ల మాధవి గారి ప్రసంగం వింటారు. 4:45 శ్రీమతి రాచగిరి వెంకటరత్నం బృందం పాడిన జానపద గీతాలు వింటారు. రేపు 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు తీసుకోవలసిన జాగ్రత్తలు ధారావాహికలో పిల్లల్లో గుండె జబ్బులు అనువంశికత డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయం వింటారు. రాత్రి 7:15 పంటసీమలు కార్యక్రమం

లో తొలకరిలో జీవాల సంరక్షణలో మెళకువల గురించి గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ సిహెచ్ వెంకట శేషయ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నమ్మధు. రాత్రి 8 గంటలకు గ్యాడ్జెట్ ఎడిక్షన్ ఇన్ యూత్ అండ్ ఇట్స్ రెమెడీస్ శ్రీమతి బూర్గుల షర్మిల గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. 9:30 భలే మాస్టారు నాటిక వింటారు. రచన శ్రీ వేమూరి రామకృష్ణ, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. రేపు రాత్రి 10 గంటలకు రాగం తానం పల్లవి ఈ కార్యక్రమం కడప కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. డాక్టర్ ఆర్ఎన్ఎస్ శైలేశ్వరి గారి గానం వింటారు. కుమారి ఎస్ అనూష వయలిన్, శ్రీ మోదలి మురళీకృష్ణ మృదంగం. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు. అహంకారం వల్ల ఏర్పడే అంధకారం అసలు చీకటి కంటే దట్టమైనది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిలయంలో ఇప్పుడు సమయం 11:13 దాటి 5 సెకండ్లైంది. 358.4 మీటర్లు, 837 కిలోహెడ్స్ పై మీడియం వేవ్ ప్రసారాలు సమాప్తం. 102.2 మెగాహెడ్స్ పై ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి కొనసాగుతాయి. నమస్తే.